శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెడ్స్ పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెడ్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 20వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 10వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5 గంటల 53 నిమిషాలు దాటి 55 సెకండ్లు. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధా.
1: తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతలు కట్టి తన పనివారితో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్లాను. అబ్రహాము కనపరిచిన గొప్ప విశ్వాసము నాకు ఆశ్చర్యము కలిగించుచున్నది. విశ్వాసములో ఈ మెట్టుకు లేవటానికి అబ్రహాముకు 50 సంవత్సరాలు పట్టింది. ఒక వ్యక్తి విశ్వాసములో ఎదిగే కొలది అనేక మెట్లు దాటి వెళ్లాలి. విశ్వాసము ఆరంభించవచ్చును గాని విశ్వాసములో ఎదగటానికి సమయం పడుతుంది. అబ్రహాము తీసుకోవాల్సిన మొదటి అడుగు ఏమిటి అంటే తన సొంత ప్రజలను వారి దేవుళ్లను విడిచిపెట్టడమే. మారు మనసు పొందినప్పుడు మనం తీసుకున్నటువంటి అడుగు పెద్దదిగా కనపడి ఉండవచ్చు. యవనస్తులకు బంధువులను లోక సంబంధమైన ప్రీతిని విడిచిపెట్టటమే అది ఒక గొప్ప అడుగు. దేవుడు దానిని విలువగా ఎంచుతాడు. నీవు ఎల్లప్పుడూ నీ సమర్పణను గూర్చి తల వంచినట్లయితే నీవు వర్ధిల్లవు. నేను నా ఉద్యోగమును విడిచిపెట్టి ఆయన సేవలోనికి వచ్చుటకు దేవునికి విధేయుడైనప్పుడు దేవుడు నాతో నేను చేసిన కార్యమును గూర్చి తలంచవద్దని, భవిష్యత్తులో నేను చేయవలసినవి దానిని గూర్చి ఆలోచించమని, మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు. మన దేశమును తన ప్రజలను విడిచిపెట్టినప్పుడు అబ్రహాము ఇంకా అనేకమైన ఇతర అడుగులు వేయవలసి వచ్చింది. దేవుడు అతనికి ఒక వాగ్దానమిచ్చాడు. నిన్ను దీవించు వారిని నేను దీవించేదను, శపించు వారిని శపించేదను. తరువాత త్వరలోనే ఒక కరువు వచ్చింది. దేవుణ్ణి అడగకుండా ఐగుప్తులోనికి వెళ్ళిపోయాడు. అది అనుభవం లేక నీవు నీ సమస్తమును విడిచి దేవుణ్ణి వెంబడించినప్పుడు నిన్ను నీవు దేవునికి పరిపూర్ణ చిత్తంలో కాపాడుకోవలను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. తాను ఏమి చేసినాడో వాటిని గురించి అపోస్తలుడైన పౌలు వివరించాడు. దేవుడు నీకు అనేకమైన దీవెనలు ఇస్తాడు, ఎందుకంటే నీవు ఆయనను వెంబడించుటకు సమస్తమును విడిచిపెట్టావు. అబ్రహాము ఐగుప్తు వెళ్లినప్పుడు సిగ్గుకరమైన పరిస్థితిలోనికి వెళ్లాడు. ఆ సిగ్గుకరమైన పరిస్థితుల్లోనికి అబ్రహాము తన్ను తాను తీసుకుని వెళ్లాడు. కాని దేవుడు ఐగుప్తురాజును శిక్షించి అబ్రహామును విడుదల చేశాడు. నీ ఆత్మీయ జీవితంలో అవకతవకలు వలన ఇతరులు బాధనొందగలరు. దేవుని యొద్ద నుండి నీవు సంపాదించేటువంటి నీతి అది ఫలించును. నీ శత్రువులు శిక్షించబడుదురు. నీ అవసరతను బట్టి వారు బాధనొందురు. ప్రజలు నీకు వ్యతిరేకంగా వెళ్లినప్పుడు వారు బాధపడకూడదని ప్రార్థన చేయి. ఒక దుష్టుని మరణమును బట్టి మనము సంతోషించకూడదు. మరి ఒక విషయంలో అబ్రహాము దేవుని చిత్తము నుండి తప్పిపోయాడు. అతడు ఐగుప్తు నుండి ఒక స్త్రీని పనిమనిషిగా తెచ్చుకున్నాడు. చివరకు ఆమెను భార్యగా తీసుకున్నాడు. ఆ దినములలో అది తప్పుగా భావించబడలేదు, కాని అది దేవుని చిత్తము కాదు. అది గృహములోనికి భేదాభిప్రాయాన్ని తెచ్చింది. కాని దేవుడు అబ్రహామును తన భార్యకు విధేయుడు కమ్మని, హాగరును ఆమె కుమారుణ్ణి పంపివేయమని సెలవిచ్చాడు. అతడు విధేయుడు అయినాడు. తదుపరి గొప్ప ఆశీర్వాదాలు పొందాడు. అతడు పొరపాట్లు చేశాడు, కాని అబ్రహాము ఎదిగాడు. అతని విశ్వాసము బలమైనది. మన పొరపాట్లను మనం పరీక్షించుకోవటం మంచిది. నేను దేవుని చిత్తంలో నుండి తప్పిపోయిన విషయములలో బాధపడుతున్నాను. ఒక విషయంలో మనము దేవుని చిత్తమును తప్పిపోయినట్లయితే దాని ఫలితములు చాలా సంవత్సరములు మనలను వెంటాడతాయి. అబ్రహాము తన కుమారుని అర్పించే వరకు ఎదుగుతూ ఉండినాడు. మనము నిలకడగా ఎదగాలి. దేవుని పిలుపు అకస్మాత్తుగా రావచ్చు. మనము సిద్ధంగా ఉండాలి. ఆయన నీకిచ్చే పని నీ జీవితమునకు అపాయకరముగా ఉండవచ్చు. నీ పొరపాట్లతో నీవు దేవునిని నమ్మకంగా వెంబడిస్తే విశ్వాసమందు నిన్ను పై అంతస్తులోనికి తీసుకుని వెళతాడు. కొన్నిసార్లు దేవుని ఆజ్ఞలను నేను సిద్ధంగా లేను, దాని గూర్చి విచారపడుతున్నాను. నీవు అలాగూ ఎన్నటికీ ఉండకూడదుగాక. విశ్వాసములో ఎదగటానికి ప్రతి తరుణమును నీవు వినియోగించుకోవాలి. అప్పుడు దేవుడు నీకు అద్భుతమైన తర్బీదిస్తాడు. దేవుడు అబ్రహామును లోకమంతటికీ దీవెనకరంగా చేస్తానని చెప్పాడు. ఆమేన్.
0: సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీ పి రవి మోజెస్. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.
2: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై సరబ్జీత్ కౌర్. Prime Minister Narendra Modi will visit Karnataka and Telangana today. At around 11 a.m, the Prime Minister will participate in the 45th anniversary celebrations of the Art of Living in Bengaluru and also inaugurate the newly constructed Dhyan Mandir at the Art of Living International Centre. Mr. Modi will also address the gathering during the programme. Thereafter, Prime Minister Narendra Modi will travel to Hyderabad, and at around 3 p.m., he will lay the foundation stone and inaugurate the multiple development projects worth around 9,400 crore rupees in Hyderabad. TVK Chief C. Joseph Vijay will be sworn in as Chief Minister of Tamil Nadu in Chennai at 10 this morning. 9 TVK ministers are also expected to be sworn along with Mr. Vijay. Tamil Nadu Governor Rajendra Vishwanath Arlekar appointed Mr. Vijay as Chief Minister Designate after he secured the support of 120 MLAs in the 234-member House. Mr. Vijay was appointed CM after he presented letters of support from the VCK and the IUML, who have 2 MLAs each. The Governor has directed Mr. Vijay to seek a vote of confidence in the Assembly on or before May 13, 2026. President Draupadi Murmu has appointed N. Rangasamy as the Chief Minister of Puducherry. Following the appointment, Lieutenant Governor K. Kailash Nathan invited Rangasamy to form a new government in the Union Territory. Mr. Rangasamy will be sworn in as Chief Minister on May 13th. Mr. Rangasamy is set to assume office as Chief Minister for a fifth term after the AINRC-led NDA secured a comfortable victory in the Union Territory election. The top brass of the Congress party held a meeting in New Delhi yesterday to discuss government formation in Kerala. The meeting, convened by Congress chief Mallikarjun Kharge at his residence, was attended by senior party leader Rahul Gandhi, party general secretary in charge of the state Deepa Dasmunshi, general secretary organization K.C. Venugopal, and senior Kerala leaders Ramesh Chennathalia and V.D. Satishan. The party said Mallikarjun Kharge and Rahul Gandhi will take the final decision on the new Kerala Chief Minister, and the name will be announced very soon. Defence Research

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః పద్.

హిమగ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషా.

సమస్తమోభిజ్ఞాయ నమస్తమోభిజ్ఞాయ.

0: నమస్తే నమస్తే నమస్తే నమః.
1: సూర్యస్తుతి విన్నారు. ఇప్పుడు సన్నతి గీతాలు వింటారు.

మల్లె తోటల యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. సువాసన అందించే పూలలో మనకి ముందుగా గుర్తొచ్చేది మల్లెపూలు. వీటిలో ఎన్నో విశిష్ట గుణాలు ఉండడం వల్ల ఈ పంటకి మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. దేశీయ మార్కెట్లోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా మల్లెకి మంచి ఆదరణ ఉంది. మన దేశం నుంచి మల్లెపూలని విదేశాలు కూడా ఎగుమతి చేస్తున్నారు. సాగులో పూల దిగుబడి, నాణ్యత అనేవి సకాలంలో కొమ్మ కత్తిరింపులు, ఎరువుల యాజమాన్యం, చీడపీడల నివారణ మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మల్లెపూలకు తక్కువ కాలం నిల్వ ఉండే స్వభావం ఉండడం వల్ల రైతులు మార్కెట్ చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. సరైన యాజమాన్యం, ప్యాకింగ్ పద్ధతులను అవలంబించడం వల్ల రైతులు మంచి రాబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మల్లె సాగులో ఎరువుల యాజమాన్యాన్ని గనక మనం చూసుకున్నట్లయితే సరైన సమయంలో ఎరువుల్ని వాడి మంచి దిగుబడులు పొందొచ్చు. సాధారణంగా రైతులు ఎరువుల్ని రెండు దఫాలుగా వేసుకుంటూ ఉంటారు. మొదటిసారి జూన్ జూలై నెలల్లో, రెండవ దఫాగా కొమ్మ కత్తిరింపులైన తర్వాత డిసెంబర్ లేదా జనవరి మాసాల్లో వేస్తారు. ఎరువులు వేసుకునే సమయంలో నేల స్వభావము, మొక్క వయస్సు, నాటుకున్న రకాన్ని బట్టి ఎరువులు అందించాలి. ఎక్కువ మోతాదులో ఎరువుల్ని అందిస్తే మొక్కలు శాఖీయంగా పెరిగి పూల నాణ్యత, దిగుబడి తగ్గిపోతుంది. జనవరిలో ప్రతి మొక్కకు 15 నుండి 20 కిలోల పశువుల ఎరువు వేసుకోవాలి. ఆ తర్వాత జనవరి మొదలుకొని ప్రతి 2 నెలలకి రసాయన ఎరువుల్ని వేసుకోవాలి. నత్రజనిని అమ్మోనియా సల్ఫేట్ రూపంలో, ఫాస్ఫరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలోనూ, పొటాష్ని మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలోనూ వేసుకోవాలి. ప్రతి 2 నెలలకు అమ్మోనియా సల్ఫేట్ 20 గ్రాములు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 40 గ్రాములు చొప్పున ప్రతి మొక్కకి వేసుకోవాలి. అంటే ఏడాదికి అమ్మోనియా సల్ఫేట్ 120 గ్రాములు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 240 గ్రాముల చొప్పున 6 సార్లు వేసుకుంటే మొక్కకు ఎరువులు సరైన సమయంలో అంది పెరుగుదల అనేది సరిగ్గా ఉండి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక నేల స్వభావము, ఉష్ణోగ్రతని బట్టి ప్రతి మొక్కకి 20 నుంచి 30 లీటర్ల వరకు నీటిని అందించాలి. వేసవిలో 3 నుండి 4 రోజులకు ఒకసారి, అదే డ్రిప్ ద్వారా అయితే రోజుకు 5 నుండి 6 లీటర్ల నీరు అందించాలి. మల్లె తోటల్లో ఎక్కువ పూత, నాణ్యమైన పూల కోసం హార్మోన్లను వాడాల్సిన అవసరం ఉంటుంది. దీనికోసం నైట్రోబెంజిన్ని మొక్కల మీద పిచికారీ చేయాలి. నైట్రోబెంజిన్ ఒక సేంద్రీయ పదార్థం. దీనిలో నత్రజని, పెరుగుదల హార్మోన్లు అనేవి ఉంటాయి. దీనిని సీవీడ్స్ నుంచి తీస్తారు. నైట్రోబెంజిన్ 20% మందుని 2 నుండి 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. దీన్ని 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పూతకు ముందు, తర్వాత పిచికారీ చేస్తే పూత బాగా వస్తుంది. ఇదే కాకుండా ట్రైకాంటినల్ 1 నుండి 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినా కూడా ఫలితం ఉంటుంది. మల్లె తోటల్లో కోత అనేది పూలను ఉపయోగించే తీరును బట్టి ఉంటుంది. తాజా పూల కోసం పూ మొగ్గల్ని, సుగంధ తైలం కోసం పూర్తిగా విచ్చుకున్న పూలని కోసుకోవాలి. పూలని ఉదయం 6 గంటల నుండి 8 గంటల మధ్య కోసుకోవడం వల్ల నూనె శాతం ఎక్కువగా వస్తుంది. మల్లెపూలకు నిల్వ శక్తి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి సరైన పద్ధతిలో వాటిని ప్యాకింగ్, రసాయనాలను వాడడం వల్ల నిల్వ చేసుకోవచ్చు. పూలను కోసిన తర్వాత 10 గ్రాముల సుక్రోజ్ 1 లీటర్ నీటికి కలిపిన ద్రావణంలో 5 నిమిషాలు ముంచి ఆ తర్వాత తీసి ఆరబెట్టి ప్యాకింగ్ చేసుకుంటే 2 నుండి 3 రోజుల వరకు నిల్వ ఉంటాయి. అంతేకాకుండా 4 గ్రాముల బోరిక్ యాసిడ్ లేదా 1 గ్రాము కాపర్ సల్ఫేట్ లీటర్ నీటికి కలిపిన ద్రావణంలో మొగ్గల్ని 5 నిమిషాలు ముంచి ఆరబెట్టి రవాణా చేసుకుంటే 3 రోజుల వరకు నిల్వుంటాయి. ఈ ద్రావణాలను కోసిన పూల మీద కూడా పిచికారీ చేసుకుని ప్యాక్ చేసుకోవచ్చు. ఇక మల్లె తోటల్లో సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే మొగ్గ పురుగు అనేది మనకి ఎక్కువగా కనిపించి తోటని నష్టపరుస్తూ ఉంటుంది. ఈ పురుగు పూ మొగ్గల్ని ఆశిస్తుంది. లార్వా మొగ్గల్లోకి పోయి మొగ్గలకి గుండ్రటి రంధ్రాన్ని చేసి బయటకొచ్చి పక్క మొగ్గల్ని ఆశిస్తుంది. దీనివల్ల పువ్వు సరిగ్గా విచ్చుకోదు. దీంతోపాటు మొగ్గలనేవి రాలిపోతాయి. అంతేకాకుండా మొగ్గలు గులాబీ రంగుగా మారిపోతాయి. ఈ మొగ్గ పురుగు నివారణకి ముందుగా 4 ఫెరమోన్ ట్రాప్స్ని పెట్టుకుని ఉనికిని, ఉధృతిని గమనించాలి. వేప నూనెను 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
అప్పటికీ నివారణ కాని పరిస్థితుల్లో థయోక్లోప్రిడ్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి లేదా స్పైనోసాడ్ 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా ప్రెఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ మధ్యకాలంలో మల్లెతోటల్లో కనిపించే మరొక సమస్య మొగ్గ ఈగ. ఈ ఈగ పిల్ల పురుగులు మొగ్గలోకి చేరి కింది భాగంలో ఉండడం వల్ల మొగ్గ లావుగా మారి ఆకారాన్ని కోల్పోతుంది. ఈ మొగ్గ ఈగ నివారణకి థయోమిథాక్సమ్ 0.75 గ్రాములు లేదా నవల్యూరన్ 3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఒక్కొక్కసారి మనం చూసుకున్నట్లయితే నల్లి వల్ల కూడా మల్లె తోటలు నష్టపోతూ ఉంటాయి. మల్లె తోటల్లో నల్లి ఆశించినప్పుడు ఆకులు పూ మొగ్గలు ఆకృతిని కోల్పోతాయి. ఆకుల అడుగు భాగాన ఈ పురుగులు ఆశించి రసాన్ని పిలుస్తూ ఉంటాయి. దీనివల్ల ఆకుల పెరుగుదల అనేది తగ్గి పసుపు రంగుగా మారి రాలిపోతాయి. ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు కూడా ఏర్పడతాయి. ఈ నల్లి నివారణకి ముందుగా వేప నూనె 5 మిల్లీలీటర్లు, ఆ తర్వాత ఫెనిజాక్విన్ 2 మిల్లీలీటర్లు లేదా అబామెక్టిన్ 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక మల్లె తోటల్ని ఆశించే తెగుళ్లలో ముఖ్యమైనది కుళ్ళు తెగుళ్ళు. ఇవి ఆశించినప్పుడు మొదటిగా కింది ఆకులు పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి. ఆ తర్వాత పై ఆకులు కూడా పసుపు రంగులోకి మారి రాలిపోతూ ఉంటాయి. దీనివల్ల మొక్క పూర్తిగా చనిపోతుంది. మల్లె తోటల్లో ఈ కుళ్ళు తెగులు నివారణకి తెగులు సోకిన మొక్కల చుట్టూ కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా బినోమిల్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపిన ద్రావణాన్ని మొక్కల చుట్టూ బాగా తడిచే విధంగా పోసుకోవాలి. ఈ విధమైన జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే మల్లె తోటల్లో మంచి నాణ్యమైన దిగుబడితో పాటు మంచి రాబడి పొందడానికి అవకాశం ఉంటుంది. నీటిలో కరిగే లవణాల స్థాయిని లవణ సూచిక ద్వారా మనం తెలుసుకోవచ్చు. నీటిలో కరిగే లవణాలు భూమిలో ఒక పరిమితికి మించి ఉన్నప్పుడు మొక్కలకి హానిని కలిగిస్తాయి. లవణ సూచిక ఎక్కువగా ఉన్న భూములను పాలచోడు భూములుగా పరిగణిస్తారు. పాలచోడు భూముల్లో చాలా వరకు పళ్ల మొక్కలు ఎదగవు. లవణ సూచిక 4 మిల్లీమోస్ 1 సెంటీమీటర్ కంటే తక్కువ ఉన్న భూముల్లో అన్ని రకాల పళ్ల జాతులు సాధారణంగా బాగా పెరుగుతాయి. కొన్ని పండ్ల జాతులు అధిక లవణాలను తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. నేలలో లవణాలు ఎక్కువగా ఉండడం వల్ల మొక్కలు పోషకాలను నీటిని గ్రహించడంలో ఇబ్బంది పడతాయి. వేర్లు సరిగా అభివృద్ధి చెందవు. మొక్కలు ఎదగకుండా క్షీణిస్తాయి. నేల లవణ సూచిక 4 మిల్లీమోస్ 1 సెంటీమీటర్ కంటే తక్కువగా ఉంటే అరటి, బత్తాయి, మామిడి, బొప్పాయి, అనస అలాగే 4 నుంచి 6 వరకు ఉంటే దానిమ్మ, ఫాల్స, జామ, చింత, కొబ్బరి, సీతాఫలం, జీడిమామిడి అలాగే నేల లవణ సూచిక 6 నుండి 8 మిల్లీమోస్ మధ్యన ఉంటే రేగు, సపోటా, చింత, ఉసిరి, అత్తి. ఇక నేల లవణ సూచిక 8 మిల్లీమోస్ కంటే గనక ఎక్కువగా ఉన్నట్లయితే నేరేడు, రేగు, ఖర్జూరం జాతి పండ్ల మొక్కలు నాటుకోవడానికి అనువుగా ఉంటాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఈరోజు పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహకానికి రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వ్యర్థరహిత రాష్టంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు తెలంగాణలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి పలు మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా జాతీయ రహదారి 167ను 4 లేన్లుగా విస్తరించే పనులకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో 2,350 కోట్ల రూపాయలతో పారిశ్రామిక ప్రాంత అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే హైదరాబాద్లోని మల్కాపూర్ టెర్మినల్ను కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి పర్యటన దృష్ట్యా హైదరాబాద్లో నిన్న సాయంత్రం నుండి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి ప్రత్యేక చర్యలు చేపడుతుందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం కోసం విజయవాడలో ప్రారంభించిన సంచార వాహనాన్ని మంత్రి నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆహార స్వయం సమృద్దిలో ప్రకృతి వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా రైతులకు ప్రోత్సాహం లభించడమే కాకుండా ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందని మంత్రి తెలుపుతూ
1: ప్రకృతి వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఈరోజు చాలా మంది రైతులు, ఇంతకు ముందు మనం టార్గెట్ తక్కువ ఉన్నా ఇప్పుడు టార్గెట్ చాలా ఎక్కువ పెట్టుకుని దగ్గర 11 లక్షల హెక్టార్లలోని రైతులందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా కూరగాయలు పండించడం అని కానీ, వాళ్ళు వరి పండించడం అని కానీ, ఇవన్నీ కూడా నేచురల్ ఫార్మింగ్ లోకి తీసుకొచ్చే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇక మంచి పరిణామం కింద భావించాలి. దీనికి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా పూర్తిగా ఉండటం అన్నది ఇంకొక మనకి ఏడా వ్యవసాయం మీద ఒక ఇంట్రెస్ట్ కలగడానికి కూడా ఒక మంచి పరిణామం కింద భావించాలి. ప్రకృతి వ్యవసాయం ఇంకా ఇంతకు ముందు ముందుకి కూడా మనం రెడీ చేయాలి.
0: ఆంధ్రప్రదేశ్ సహకార శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ హోదాలకు చెందిన సుమారు 100 మంది ఉద్యోగులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఈ సందర్భంగా సహకార శాఖ ప్రతినిధులు వ్యవసాయ సహకార శాఖల మంత్రి కింజరప్ప అచ్చెన్నాయుడును విజయవాడలో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు కల్పించడంతో పాటు పూర్తిస్థాయి పారదర్శకతతో పోస్టింగులు ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఉద్యోగులు సానుకూల వాతావరణంలో పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, వారి ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

0: ఆంధ్రప్రదేశ్ను వ్యర్థరహిత రాష్టంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు గ్రామీణ మండలం దొంతాలి గ్రామంలోని చెత్త డంపింగ్ యార్డు శుద్ది కర్మాగారం పనులను ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ దొంతాలిలో రెండేళ్లలో వ్యర్థాల నుండి శక్తిని ఉత్పత్తి చేసే ప్లాంటు నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఈరోజు రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ లో ఈ చెత్త పేరుకుపోయింది. నెల్లూరు, కడప, కర్నూలు, తిరుపతి, గుంటూరుది ఎక్సెస్ అయిపోయింది. అందుకని రెండో ప్లాంట్ విజయవాడ పెడుతున్నాం. ఇవన్నీ కూడా రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తయితే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు వచ్చే 7,000 టన్ల చెత్తలో 6,500 టన్లు ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పోయి అది బర్న్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అదేవిధంగా విశాఖపట్నం ప్లాంట్ కి ఆ చుట్టుపక్కల మున్సిపాలిటీ రోజు వస్తుంది. అది కాకుండా మిగిలిన మున్సిపాలిటీస్ లో దాదాపు 108 మున్సిపాలిటీస్ లో ప్రాసెస్ చేసి డిస్పోజ్ చేయడానికి శాంక్షన్ చేశాం. ఈ ప్లాంట్ కూడా ఈ నెలాఖరుకు పూర్తవుతుంది.
0: భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని కొర్రపాడు రహదారి విస్తరణ పనులకు స్థానిక శాసనసభ్యులు వరదరాజుల రెడ్డితో కలిసి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా రహదారుల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ను గుంతల రహిత రాష్టంగా తీర్చిదిద్దామని ఆయన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని ఆగరవిలువలి, ఆగర్తపాలెం, పూలపల్లి, సగం చెరువు, గోరింటాడ గ్రామాల్లో 8,25,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా గోరింటాడలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, పాలకులు నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ,
2: పూలపల్లి, ఆగర్రు, వెలివెల, ఆగర్తిపాలెం, సగం చెరువు, గోరింతాడ గ్రామాలకు సంబంధించి 8,34,00,000 రూపాయల శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఈ రకంగా మీకు మెయిన్ R&B రోడ్లు వేస్తూ ఉన్నాం, రైతులకు వెళ్లేటువంటి గ్రావెల్ రోడ్లు వేస్తూ ఉన్నాం, మీరు తాగేటువంటి మంచినీళ్లు సౌకర్యాలు అందజేస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ ఎప్పుడు చేస్తా ఉన్నాం? ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 20 నెలల్లోనే ఇన్ని పనులు మీ గ్రామాలకి, మీ 4-5 గ్రామాల్లోనూ చేస్తూ ఉన్నాం.
0: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఏర్పాటు చేసిన రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ RRR కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కేంద్రం ద్వారా పాత వస్తువులు, పుస్తకాలు, గృహోపకరణాలు వంటివి సేకరించి అవసరమైన వారికి అందించనున్నారని తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట సమగ్ర అభివృద్ది లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికను రూపొందించామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గృహ నిర్మాణం, పట్టణాభివృద్ది అంశాలపై హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ను ట్రాఫిక్ సిగ్నల్స్ రహితంగా మార్చేందుకు అండర్పాసులు, ఎలివేటెడ్ కారిడార్లు, ఉపరితల రహదారులతో మూడంచెల వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. పార్కింగ్ సమస్యల పరిష్కారానికి మల్టీలెవల్ పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, దక్షిణ గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజులపాటు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నిన్న కర్నూలు జిల్లా తోవిలో 41.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. తెలంగాణలోనూ ఈరోజు, రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి

మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న కనిగిరి జలాశయం ఆధునీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 48 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. బుచ్చిరెడ్డిపాలెంలోని కనిగిరి జలాశయం తూర్పు కాలువ నుంచి పంటల కోసం సాగునీటిని ఆమె నిన్న విడుదల చేశారు. అనంతరం ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ జలాశయం ఆధునీకరణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. తద్వారా సాగునీటి సౌకర్యాలు మెరుగుపడి స్థానిక రైతులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఈరోజు పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి మంగళపూడి అనిత తెలిపారు. వ్యర్థరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: तत्रान्तरे ह्यः नूतन सर्वकार रचनायै टीवीके दलेन प्रमाणितं यत् तत्पार्श्वे विंशत्युत्तर शत विधायकानां समर्थनं वर्तते। प्रधानमन्त्री ग्राम सड़क योजनायाः पञ्चविंशतितमीं वर्षपूर्तिम् उपलक्ष्य मध्यप्रदेशे सीहोर जनपदस्य भैरुन्ता स्थले अद्य रजत जयन्ती समारोहः आयोजयिष्यते। केन्द्रीय ग्रामीण विकास मन्त्री शिवराज सिंह चौहानः अस्य कार्यक्रमस्य अध्यक्षतां करिष्यति। भारतीय अर्थविभागेन आगामिषु द्वित्रेषु दिवसेषु केरल लक्षद्वीप दक्षिण कर्णाटक तमिलनाडु पुदुच्चेरी कराईकलेषु प्रचण्डवृष्टेः संभावना प्रकाशिता। प्रिया श्रोतारः, संस्कृत जगता सम्बद्धैः विभिन्नैः क्रियाकलापैः संवलितस्य संस्कृत साप्ताहिकीति विशिष्ट कार्यक्रमस्य प्रसारणम् आकाशवाण्याः एफएम गोल्ड प्रवाहिकातः अद्य मध्याह्ने सार्धैकवादनतः भविष्यति। भवन्तः सर्वे यथाकालं श्रोतुं प्रभवन्ति। अन्ते क्रीडा वार्तासु, इण्डियन प्रीमियर लीग क्रिकेट स्पर्धा मालिकायां गतरात्रौ जयपुरे आयोजिते द्वन्द्वे गुजरात टाइटन्स दलेन राजस्थान रॉयल्स दलं 77 धावनांकैः पराजितम्। आदौ पणं विजित्य राजस्थान रॉयल्स दलं क्षेत्ररक्षणं कर्तुं निर्णीतवत्। ततः गुजरात टाइटन्स दलेन 30+200 धावनांकानां विजय लक्ष्यं स्थापितम्। इति वार्ताः।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. ఈ ప్రసారంలో 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం సరస వినోదిని సమస్యాపూర్ణ కార్యక్రమం వింటారు. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ. 7:55 ఈ మాసపు పాట వింటారు. రచన శ్రీ పివి రామ్గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూలా శ్రీలత, శ్రీమతి జి శ్రీదివ్య. వాద్య సహకారం శ్రీ ఆర్ దుర్గాప్రసాద్ కీబోర్డ్, శ్రీ పి రాంబాబు ప్యాట్స్, శ్రీమతి మండపాక శ్రీదేవి వీణ, శ్రీ వి మల్లేశ్వరరావు వేణువు, శ్రీ బి ధనుంజయ్ తబల. 8:30 పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఐ సుబ్బారావు. 8:35 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి, శ్రీమతి విష్ణుభట్ల కృష్ణవేణి గార్ల గాత్రద్వయం వింటారు. శ్రీ పి నాగేశ్వరరావు వైలిన్, శ్రీ కె సద్గురుచరణ్ మృదంగం, శ్రీ బివిఎస్ ప్రసాద్ మోర్సింగ్. 9:35 నమస్తే అమరావతి, 10:00 వార్తావాహిని, అనంతరం రావోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కొరుకునే చిత్రగీతాల కార్యక్రమం. 11:00 గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ చిత్రకారుడు సినీ దర్శకుడు బాపు గారికి నివాళి. ప్రసంగం శ్రీ పిఎస్ భట్ గారు, పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. 11:30 కల్పలత శ్రోతలు కోరిన పాటలు వింటారు. 12:10 ఉభయ కుశలోపరి శ్రోతల అభిప్రాయాలు తెలియజేసే కార్యక్రమం. 12:40 చిత్రతరంగిణి. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో మాతృదినోత్సవం సందర్భంగా సహనశీలి అమ్మ అంశం గురించి శ్రీమతి కొండేటి సునీత గారి ప్రసంగం, ఇంకా లలితగీతాలు, అలాగే మొలకెత్తిన గింజలలో పోషక విలువల గురించిన విశేషాలు వింటారు. 2:30 బొమ్మరిల్లు పిల్లల కార్యక్రమంలో తోటపల్లి హీల్ స్కూల్ విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం, అనంతరం చిన్నారులు పాడిన పాటలు. 3:00 పండగొచ్చింది నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీ ఆవుల వెంకటరమణ, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. 4:00 యువలయ. 4:45 లైవిన్యాసం కార్యక్రమంలో శ్రీ ఆర్ సహదేవులు గారి

డోలు వాయిద్యం వింటారు. సాయంత్రం 5 గంటలకు హిందీ చిత్రగీతాలు, 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం, 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో శ్రీమతి జూనపూడి మంగమ్మ బృందం వారి భజనావళి వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:15 పంటసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో భూసార పరీక్షలు ప్రాధాన్యత గురించి డాక్టర్ పి ప్రభుప్రసాదిని గారితో పరిచయ కార్యక్రమం, ఇంకా రైతుల సమస్యలు శాస్త్రవేత్తల సమాధానాలు వింటారు. 7:45 చిత్రతరంగిణి, 8:00 అమరభారతి సంస్కృత కార్యక్రమంలో ఆధ్యాత్మిక చింతనేని అరిషడ్వర్గణ ఉపగ్రి విజయం, ఈ అంశం గురించి శ్రీ హరి శ్రీరామమూర్తి గారి ప్రసంగం వింటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణి, ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా సాహిత్య సేవలో ఆకాశవాణి అనే అంశంపై ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారి ప్రసంగం వింటారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో. 8:40 దేశభక్తి గీతం, 9:15 స్పాట్ లైట్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి, 9:30 చిత్రతరంగిణి, 10:00 రవివాసరియ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గాషణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేస్తారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దేశంలో వరదలు, వేసవి వడగాడ్పులు ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈవేళ ఒక ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ను 77 పరుగుల తేడాతో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణలో సుమారు 1535 కోట్ల రూపాయల విలువైన కీలక రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. రైల్వే మార్గాల సామర్థ్యాన్ని పటిష్టం చేయడానికి, రద్దీని తగ్గించడానికి 118 కిలోమీటర్ల కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్, కాజీపేట రైల్ అండర్ బైపాస్ ప్రారంభోత్సవంతో సహా పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకు చెందిన 118 కిలోమీటర్ల పొడవైన వివిధ సెక్షన్లను కూడా ప్రధానమంత్రి ఈరోజు జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్టు అత్యంత రద్దీగా ఉండే గ్రాండ్ ట్రంక్ కారిడార్లో లైన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. రైళ్ల వేగవంతమైన రాకపోకల మధ్య రద్దీ తగ్గుతుంది, సమయ పాలన మెరుగుపడుతుంది. హైదరాబాద్, బలార్షా, విజయవాడ వైపు ఏకకాలంలో రైళ్ల రాకపోకలను అనుమతించడం ద్వారా కాజీపేట్ జంక్షన్ వద్ద రద్దీని తగ్గిస్తుంది. అనంతరం సాయంత్రం సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభలో ప్రధానమంత్రి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈరోజు ప్రధానమంత్రి బెంగళూరులో కూడా పర్యటిస్తారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకలకు ఆ సంస్థ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీ శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకలకు ఆయన హాజరవుతారు. ఆశ్రమ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ధ్యాన మందిరం, ధ్యానశాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత పశ్చిమ బెంగాల్, అస్సాం ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయానికి గుర్తింపుగా కర్ణాటక రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రధానమంత్రిని సన్మానిస్తారు. అనంతరం ప్రధానమంత్రి 2 రోజుల గుజరాత్ పర్యటన ప్రారంభిస్తారు. తన పర్యటనలో 2వ రోజైన రేపు సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం తెలియజేసింది. ప్రధానమంత్రి పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేష్ మహాపూజలో పాల్గొన్న అనంతరం ఆలయ పతాకావిష్కరణ, కుంభాభిషేక క్రతువులు నిర్వహిస్తారు. సోమనాథ్ గొప్ప వారసత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటి చెప్పే విధంగా ఒక స్మారక స్టాంపును, నాణ్యాన్ని విడుదల చేస్తారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి వడోదర కూడా సందర్శిస్తారు. అక్కడ ఆయన సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించి ప్రసంగిస్తారు. ఈ ప్రాజెక్టులో 1000 మందికి పైగా బాలురు బాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యాలతో పాటు

0: అని సోషల్ మీడియాలో ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాలు అట్టడుగు స్థాయిలో ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావం చూపాయని, దేశంలోని సామాజిక భద్రతా వ్యవస్థను బలోపేతం చేశాయని ఆయన చెప్పారు. అటల్ పెన్షన్ యోజన ప్రయోజనాలను వివరిస్తూ, ఈ పథకం ఎంతో మంది ప్రజలకు తమ వృద్ధాప్యంలో మరింత సురక్షితమైన జీవితాన్ని గడపడానికి తోడ్పడిందని, సామాజిక భద్రతను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వ నిబద్ధత అనేది సూచిస్తోందని మోదీ పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న ట్రినిడాడ్ టొబాగోలోని నెల్సన్ ఐలాండ్ను ఆ దేశ ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసెసాత్తో కలిసి సందర్శించారు. భారతదేశం నుంచి ఒప్పంద కార్మికులుగా గెర్మెటియాస్ వెళ్లిన వారు ట్రినిడాడ్ టొబాగోలో మొదటిసారిగా అడుగుపెట్టిన ప్రదేశం ఈ నెల్సన్ ఐలాండ్. నెల్సన్ ఐలాండ్లో చేపట్టిన క్విక్ ఇంపాక్ట్ ప్రారంభోత్సవంలో డాక్టర్ కమలా ప్రసాద్ బిసెసాత్తో కలిసి డాక్టర్ జయశంకర్ పాల్గొన్నారు.
1: India has traditionally had very warm and friendly relations with Trinidad and Tobago, and these ties have been underpinned by shared history, our struggle against colonialism, and by our very special bonds of cricket. The people of our two countries share so much in common, whether we talk of clothing and sports or food habits and traditions.
0: భారత ప్రభుత్వ సహకారంతో చేపట్టిన క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్ భారతీయుల చారిత్రక ప్రయాణానికి సంబంధించిన ఉమ్మడి వారసత్వాన్ని సంరక్షించడంతో పాటు ప్రపంచానికి తెలియజేస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈ ఉదయం 10 గంటలకు చెన్నైలో ప్రమాణ స్వీకారం చేస్తారు. విజయ్తో పాటు 9 మంది టీవీకే మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో 120 మంది ఎమ్మెల్యేల మద్దతు పొందిన విజయ్ను ముఖ్యమంత్రిగా తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ నియమించారు. తలా 2 ఎమ్మెల్యేలు ఉన్న వీసీకే ఐయుఎంఎల్ పార్టీల మద్దతు లేఖలను సమర్పించిన తర్వాత విజయ్ను ముఖ్యమంత్రిగా నియమించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా గవర్నర్ విజయన్ ఆహ్వానించారని రాజ్భవన్ ఒక ప్రకటనలో తెలియజేసింది. మే 13వ తేదీలోపు అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి బలం నిరూపించుకోవాలని గవర్నర్ ఆయన ఆదేశించారు. కేరళలో ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం నిన్న న్యూఢిల్లీలో సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశానికి సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ, రాష్ట పార్టీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ, పార్టీ కేడర్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు కేరళ సీనియర్ నాయకులు రమేష్ చెన్నితల, విడి సతీషన్ కూడా హాజరయ్యారు. దేశంలో సంభవించే వరదలు, వడగాడ్పుల పరిస్థితులు ఎదుర్కోవడానికున్న సన్నద్దతను సమీక్షించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. ప్రాణనష్టం జరగకుండా చూడడం, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థల సంసిద్ధతను, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, వనరుల మోహరింపును, వివిధ విభాగాల మధ్యన సమన్వయాన్ని అమిత్ షా అంచనా వేస్తారు. కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రక్షణ, నదుల నిర్వహణ కార్యక్రమాలు, వాతావరణ అంచనాలో శాస్త్రీయ ప్రగతితో సహా దేశవ్యాప్తంగా చేపడుతున్న దీర్ఘకాలిక వరద నివారణ చర్యల పురోగతిని కూడా మంత్రి సమీక్షిస్తారు. కేరళ మాహే, లక్షద్వీప్, తమిళనాడు పుదుచ్చేరి, కరైక్కల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఛత్తీస్గఢ్, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, లక్షద్వీప్, ఒడిశా, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొంకణ్, గోవా ప్రాంతాల్లో పగటి పూట వేడి నెలకొంటుంది. H1B వీసా ప్రోగ్రాం కింద నియమించుకునే ఉద్యోగులకు చెల్లించే కనీస వేతనాలను గతంలో నిర్ణయించిన పరిమితుల కంటే 30% మేరకు పెంచాలని అమెరికా ప్రతిపాదించింది. విదేశీయులు తక్కువ జీతాలకే పనిచేస్తూ అమెరికా పౌరుల వేతన అవకాశాలను దెబ్బతీయకుండా నిరోధించేందుకే ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా ప్రభుత్వం పేర్కొంది. కొత్త నిబంధన ద్వారా ఎంట్రీ లెవెల్ నుండి అత్యంత అనుభవజ్ఞుల వరకు ఉన్న 4 కేటగిరీల కనీస వేతనాలు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న వేతన స్థాయి

ఆయన 20 ఏళ్ల క్రితం నిర్ణయించారని, అది అమెరికన్ కార్మికుల ప్రయోజనాలు కాపాడడంలో విఫలమవుతున్నాయని ప్రభుత్వం వాదిస్తోంది. కొత్త నిబంధన ప్రజల అభిప్రాయాల కోసం మే 26 వరకు అందుబాటులో ఉంది. ఐపీఎల్ క్రికెట్ లో నిన్న రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన గుజరాత్ టైటన్స్ 77 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ రోజు మధ్యాహ్నం 3:30 చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్ తో తలపడుతుంది. మరొక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముంబై ఇండియన్స్ జట్లు రాయ్పూర్లో రాత్రి 7:30 తలపడతాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దేశంలో వరదలు, వేసవి వడగాడ్పులు ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ ను 77 తేడాతో నిన్న రాత్రి ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అష్టాదశాధ్యాయము మోక్ష సంన్యాస యోగము 6వ శ్లోకం.

చెప్తూ పార్థ, కానీ ఓ అర్జున, ఏతాని కర్మాణి, ఇప్పుడు చెప్పుకున్న ఈ యజ్ఞాది కర్మలు, అపి కూడా, సంగం చ, కర్తృత్వాసక్తిని మరియు ఫలాని, ఫలాసక్తిని త్యక్త్వా, పరిత్యజించి, కర్తవ్యాని, చేయదగి ఉన్నవి ఇతి అని, మే నా యొక్క, నిశ్చితం వేదంచేత నిశ్చయం చేయబడినదియు, ఉత్తమం శ్రేష్టమైనదియు అయినటువంటి మతం అభిప్రాయం.

అర్జున, నేను చెప్పిన ఈ యజ్ఞాది కర్మలను చేసి తీరాలి. కాని వీటిని చేసేటప్పుడు నేనే కర్తననే కర్తృత్వాసక్తిని, నాకీ ఫలితం కావాలనే ఫలాసక్తిని విడిచిపెట్టి తీరాలి. ఇది వేదాల ఉత్తమ నిశ్చయం. ఆ నిశ్చయాన్ని అనుసరించే నా యొక్క అభిమతం ఇదే. పరమేశ్వరార్పణ బుద్ధితో కాకుండా వేరే కోరికతో చేసే ఏ కర్మైనా బంధకరమే అని కృష్ణుడు ఇదివరకే చెప్పాడు. సకామకర్మ ఆచరణ చేసేవారు స్వర్గానికి భూమికి మధ్య గిరగిరా తిరుగుతూనే ఉంటారు అని కూడా చెప్పాడు. అయితే అక్కడ త్యాగ దృష్టికోణం నుంచి భగవానుడు ఈ వివరణ చేసి ఉండలేదు కాబట్టి అర్జునుడు దాన్ని అందుకోలేక ఇప్పుడు త్యాగం గురించి ప్రశ్నిస్తున్నాడు. అందుకే భగవానుడు ఇక్కడ త్యాగతత్వాన్ని సిద్ధాంత రూపంగా ప్రతిపాదిస్తున్నాడు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్షా భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736. మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేము మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: ఉదయరేఖల్ కార్యక్రమంలో ఇప్పుడు వినండి సరస వినోదిని సమస్యాపూరణ కార్యక్రమం. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ.
2: రసజ్ఞులు, సహృదయులు అయిన ఆకాశవాణి విజయవాడ కేంద్ర సరస వినోదిని సమస్యాపూరణం కార్యక్రమ శ్రోతలకు, కవి పండితులకు హృదయపూర్వక స్వాగత నమస్సుమంజలి. ముందుగా వచ్చే వారానికి సమస్యను స్వీకరించండి. ఒత్తురు ఓదురు మను

జులు వాయసభంగిన్. ఒత్తురు ఓదురు మనుజులు వాయసభంగిన్. ఒత్తురు ఓదురు మనుజులు వాయసభంగిన్. జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని పద్యపూరణలు గావించాలి. కిందటి వారం ఇవ్వబడిన సమస్య, శక్తికి సాటిరారెవరు శక్రుడునైనను మ్రొక్కగావలెన్. అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని పద్యపూరణలు గావించటం. శ్రీ కొట్ర వెంకట సత్యనారాయణ గారు, ఒంగోలు. రక్తిని నింపురాగమయి రమ్యపు మూర్తియు మాతృమూర్తియే, యుక్తితో నిచ్చు సూచనల నోపును బాధల లెక్క చేయకన్, వ్యక్తుల చేయు బిడ్డలను వక్రపు బుద్ధుల త్రుంచునట్టిన శక్తికి సాటిరారెవరు శక్రుడునైనను మ్రొక్కగావలెన్. శ్రీ జమ్ము రామునాయుడు గారు, ఆంజనేయపురం చీపురుపల్లి.

ముక్తికి లోటు జేయదయ పుత్తడి రూపపు మాతృమూర్తియేన్ శక్తికి సాటిరారెవరు శక్రుడునైనను మురకగావలెన్. శ్రీ చావల శివప్రసాద్ గారు, సిడ్నీ, ఆస్ట్రేలియా. వ్యక్తికి రూ

యుక్తమై ధన్యవాదములను గడజేయగ అట్టి దేవతాశక్తికి సాటిరారెవరు? శకృడునై నను మురకగా వలెన్. శ్రీ మల్లాద నాంచారయ్య గారు, బెలాపూర్ నవి ముంబై. యుక్తిగా పెంచు బిడ్డలను ఓర్పుగా సంస్కృతి బాధ్యతల్గొను వ్యక్తము చేయు హాసమును వాడిన మోమును దాచివేయగా ఉక్తము చేసే పెద్దలను ఉర్విన కాంచెడు శక్తి అమ్మనన్ శక్తికి సాటిరారెవరు? శకృడునైనను మురకగా వలెన్. శ్రీ చింతలపాటి పూర్ణచంద్రరావు గారు, ఉయ్యూరు కృష్ణా జిల్లా. ముక్తికి హేతుభూతుడగు పుండరికాక్షుని రక్షణంబునన్ యుక్తిగా కాపరమ్మునలవోకగ సల్పుచునంతరాత్మలో రక్తిమ పారద్రోలి భువిరాణ వహించెడి మాతృమూర్తి చిత్శక్తికి సాటిరారెవరు? శక్రుడునైనను మృకగా వలెన్. శ్రీమతి శ్రీపాదలక్ష్మి సూర్యకాంతం గారు, తణుకు. ముక్తము వంటి మాటలను మోమున నవ్వులు ముటగట్టుచున్ సూక్తులు చెప్పగా శిశువు శోభిలు భాషను నేర్వగా భువిన్ ప్రాక్తన పుణ్య భాగ్యమున మాతయే దైవముగాంచునెప్పుడున్ శక్తికి సాటిరారెవరు? శక్రుడునైనను మురకగా వలెన్. శ్రీ కె ఈశ్వరప్ప గారు, ఆలూరు కర్నూలు జిల్లా. భుక్తికి మూలమమ్మ ఇలా ఓర్పులు కూర్పులు నేర్పునమ్మ ఆసక్తికి రూపమమ్మ మన సంపద కంటెను ముఖ్యమమ్మ సద్భక్తికి యుక్తికమ్మ తన వంతుగనుండు త్రిశక్తిగాను స్త్రీశక్తికి సాటిరారెవరు? శక్రుడునైనను మురకగా వలెన్. శ్రీ ఏ సీతారామాంజనేయమూర్తి గారు, నర్సాపురం. రక్తము మాంసమున్ బొమికలున్ సమకూర్చుచునందమైన ఈ ముక్తికి మార్గమైనదగు ముచ్చట దేహమునిచ్చి ప్రేమతో సూక్తుల గాథలన్ తెలుపుచున్ మము పెంచిన మాతృమూర్తిదో శక్తికి సాటిరారెవరు? శక్రుడునైనను మృకగా వలెన్. శ్రీ అప్పాజోసుల శ్రీనివాసరావు గారు, బెతస్తా, అమెరికా. భక్తి

నీధరం శక్తికి సాటిరారెవరు శకృడునైనను మృక్కగా వలెన్. శ్రీ మహీధర శేషరత్నం గారు గుంటూరు. రక్తము పంచుచుం జననిలాల నజేయుచు పెంచు పేర్మితోన్ వ్యక్తము కాదుగా ఇలను వ్యక్తుల దేశపు కాల భేదముల్ శక్తికి మించియున్ తనదు సంతతి పెంచెడు మాతృదేవతా శక్తికి సాటిరారెవరు శక్రుడునైనను మృక్కగా వలెన్. శ్రీ గుండా వెంకట సుబ్బ సహదేవుడి గారు పొద్దుటూరు. భక్తిని కశ్యపుండదితి పంకజనాభుని కోరినంత ఆసక్తిగా వేరు జన్మమున చక్రిగా పుట్టియునింద్ర గర్వమున్ రిక్తము జేయగందిగుచు రీతిగా మృక్యును తల్లి ప్రేమలో శక్తికి సాటిరారెవరు శక్రుడునైనను మృక్కగా వలెన్. శ్రీ కూచుభట శ్రీనివాస శర్మ గారు చిన్నపులివర్రు. శక్తియ కారణమ్మిలను సర్వము చక్కగా నిర్వహింపగా శక్తియ లేక ఈశ్వరుడి స్పందన చెందగలేడు చూడగా శక్తియ లేక సృష్టి మరి సాగదు నిల్వదుగాన అట్టి స్త్రీ శక్తికి సాటిరారెవరు శక్రుడునైనను మృక్కగా వలెన్. డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ గారు హైదరాబాద్. భక్తి పతివ్రత మహిమ పాపలయైరి త్రిమూర్తులౌరా సం

కరుణమానసరా ద్రుపదాత్మజాత తత్శక్తికి సాటిరారెవరు శుక్రుడునైనను మృక్కగావలెన్. శ్రీమతి ఉప్పలపాటి భవానీ ప్రకాష్ గారు, హైదరాబాద్. శక్తికి సాటిరారెవరు శుక్రుడునైనను మృక్కగావలెన్, వ్యక్తిగతంబుగాను పసిపాపల లాలన చేయు తల్లిగన్. శక్తియ మూలమౌ జనని స్థానమునందిన మాతృమూర్తికిన్ శక్తికి సాటిరారెవరు. శ్రీ జొన్నలగడ గణపతి శాస్త్రి గారు, కొడాలి. శక్తిగా పార్వతీ సతిగా శారదమాతగా అన్నపూర్ణగా ముక్తినొసంగు దుర్గగను మూలపుటమ్మగా ఆదిశక్తిగా రక్తిని పంచు దేవతలు రంజిలు మాతలు కారి. స్త్రీ శక్తికి సాటిరారెవరు శుక్రుడునైనను మృకగావలెన్. శ్రీ ఆకుల శాంతిభూషణ్ గారు, వనపర్తి. రక్తము ధారవోసి కనిలాలన చేయుచు ప్రేమజూపుచున్, శక్తినొసంగ బాలనిడి చక్కగా మేటిగా తీర్చిదిద్దుచుం.

ఆరెవరు? శ్రీపాతురు సుబ్రహ్మణ్య కవి గారు తెనాలి. యుక్తికి నందనందనుడు యుద్ధము నర్పగ పార్థుడెంతయున్ముక్తినొసంగుచో భవుడు.

ఆసక్తికి సాటిరారెవరు శకృడునైనను మృకగా వలెన్. శ్రీమంకు శ్రీని గారు కొప్పర్రు. యుక్తిగా

తులమ్మయై శక్తిని వీడకుండ తన సర్వమసంగును మాతృమూర్తి ధీశక్తికి సాటిరారెవరు శుక్రుడునైనను మురకగా వలెన్. శ్రీ ఆర్వి రమణమూర్తి గారు, ఖమ్మం. రక్తము పంచి ఇచ్చి అనురాగము చూపును తల్లియేయిలన్ యుక్తము బిడ్డలందరికి యోగము మాతయ పక్కనుండటం శక్తికి మారు రూపముగా చక్కగా నిల్చుచు కాయునండి ఆ శక్తికి సాటిరారెవరు శుక్రుడునైనను మృకగా వలెన్. శ్రీ కరణం రాజేశ్వరరావు గారు, హిందూపురం. భక్తిగా మాతృమూర్తులను బాధ్యతతో మహిమాన్వితంబుగన్ యుక్తిగా పూజనీయులని ఉర్విని ఎల్లరూ గౌరవించుచున్. ముక్తికి మార్గదర్శులై మోహన రూపులుగా చలంగునాశక్తికి సాటిరారెవరు శుక్రుడునైనను మృకగా వలెన్. శ్రీ ఆదూరు ఫణీందర్రావు గారు, ఏలూరు. భక్తిగా మాతృమూర్తి పద పంకజముల్ స్పృశించినన్ పరాశక్తిగా నెంచి పూజలను సల్పిన తల్లి రుణము తీరునా యుక్తము మాతృదేవతకు నుంచిన మూర్ధము తోడమ్రొక్క ఆ శక్తికి సాటిరారెవరు శుక్రుడునైనను మ్రొక్కగా వలెన్. శ్రీమాన్ దిట్టకవి శ్రీనివాసాచార్యులు గారు, వినుకొండ. భక్తిగా కొల్చు పెద్దలను బంధురమైన వివేక సంపదన్ యుక్త వయస్సులో వరుని బెండిలియాడి వినూత్న గేహవాసక్తిగా జేరి కాపురము చక్కగా దిద్దును సత్కవీశ స్త్రీశక్తికి సాటిరారెవరు. శ్రీ పులిపాక వెంకట లక్ష్మీకాంతరావు గారు, భాగ్యనగరం. శక్తి

నమస్కరించుచున్ శక్తి కొలంది మాతకును శ్రద్ధగా సేవలు నర్చి కొల్చుటా శక్తికి సాటిరారెవరు శక్రుడునైనను మృకగావలెన్. శ్రీమాన్ అగ్నిహోత్రం హయగ్రీవ రామచంద్రాచార్యులు గారు కూచిపూడి. శక్తిని

కదా శక్తిని పూజ చేతురట శంకర బ్రహ్మలు విష్ణుతోడుగా శక్తికి సాటిరారెవరు శుక్రుడునైనను మృకగావలెన్. శ్రీమతి నండూరి సుందరి నాగమణి గారు, భాగ్యనగరం. ఉక్తిని గొల్వగా నుతుల యుక్తము హార్ధపు వృష్టినిచ్చుగా ముక్తినొసంగునే జనని మోదముతోడను హ్లాదమొందగా భక్తిని సాగిలంబడగ భారతి సూనుల పూంచు విద్య ఆసక్తికి సాటిరారెవరు శుక్రుడునైనను మురొక్కగావలెన్. శ్రీ పశుమూర్తి భగవంతం గారు, పెదప్రోలు, కృష్ణా జిల్లా. శక్తియ మూలమీ జగతి చక్రములోపల కాలముండదా వ్యక్తులు ఎంతవారలయు పంకజలోచను ఆజ్ఞవర్తులే యుక్తులు ఎన్ని పన్నినను ఉండరు మర్చులు శాశ్వతమ్ముగా శక్తికి సాటిరారెవరు శుక్రుడునైనను మృక్కగావలెన్. శ్రీ దొంతా భక్తుని రామనాగేశ్వరరావు గారు, భీమవరం. భక్తి మనంబుతో పరమ పావన పూజలు నోములన్ సదాయుక్తిగా వంట ఇంటి పని ఉన్నత కొల్వులు చేయుచున్ కడున్ రక్తిగా పిల్లలన్ మమత రాత్రి పగళ్లను కాచుచుండు స్త్రీశక్తికి సాటిరారెవరు శుక్రుడునైనను మృక్కగావలెన్. శ్రీమతి నిడదవోలు నాగవల్లి గారు, తణుకు. భక్తి స్వభావ సిద్ధ నిజ వైభవ శక్తిని మాతృమూర్తి అయి వ్యక్తము చేయు ప్రేమము సమాదరమొప్పగ పెంచుచున్ సూక్తుల ఆచరింప పరిశోధన నేర్పెడి మాతృమూర్తిదో శక్తికి

శ్రీ బిఎల్ నరసింహం గారు నరసాపురం. భుక్తి నొసంగు జీవులకు పొల్పుగా అమ్మయనంచు బిల్వగన్, శక్తికి మూలమౌచు భువి సర్వజనాళికి పొట్ట నింపున ఆసక్తిని పెంచు, చిత్తమున సద్గుణవల్లియు మాతృదేవతా శక్తికి సాటిరారెవరు, శక్రుడునైనను మృక్కగావలెన్. శ్రీమతి అన్నం భట్ల రుద్రాణి గారు మచిలీపట్నం. రక్తము

స్త్రీ శక్తికి సాటిరారెవరు, శుక్రుడునైనను మ్రొక్కగా వలన్. శ్రీ నడిమింటి మార్కండేయ శర్మగారు, విశాఖపట్నం. రక్తము పంచి తల్లి అనురాగము తోడను వెంచునెంతయో, రిక్తము జేయకెన్నడును రీతిగా సాకుము నెలవేళలన్. ముక్తికి బాటవేయునది మోహిత వృద్ధుల సేవ జేయగం, శక్తికి సాటిరారెవరు. శ్రీమతి శారదా మంచిరాజు గారు, విజయవాడ. శక్తికి రూపమే జనని చావుకు వెర్వక జన్మమిచ్చుచుం, భుక్తిని ఇచ్చుదాను దినవోవకయైనను సాకు బిడ్డలన్. తిక్తము సేయదల్పకుమి తీరని పాపము మూటగట్టి స్త్రీ శక్తికి సాటిరారెవరు, శుక్రుడునైనను మ్రొక్కగా వలన్. శ్రీ మలక నారాయణ రెడ్డి గారు, బాలప్ప గారి పల్లె, శ్రీ సత్యసాయి జిల్లా. శక్తులు పెక్కు ప్రజ్ఞ భుజ సత్వ తమోరజయత్నమాదిగా, శక్తులవెన్నియున్న ధర సారసు భక్తి ప్రయుక్త శక్తి మేల్, శక్తికి నాది శక్తికి ప్రసక్తి అనంత సుశక్తికిన్ మహాశక్తికి సాటిరారెవరు, శుక్రుడునైనను మ్రొక్కగావలెన్. శ్రీ ఎల్లన్ రాజు దుర్గా ప్రసాదరావు గారు, నెల్లూరు. వ్యక్తిగానింటిలోన పనిభారము మోయుచు చక్కదిద్దున ఆసక్తిగా నెల్లవేళల, విశాల మనస్కులనేయ పిల్లలం భక్తిగా కోరు దైవమును బాలల రక్షణ మాతృమూర్తి, ఆ శక్తికి సాటిరారెవరు, శుక్రుడునైనను మ్రొక్కగావలెన్. శ్రీ తూములూరు శేషశాస్త్రి గారు, సత్యయోగాశ్రమం, హైదరాబాద్. శక్తి నిండి ఉన్నదట సర్వమునందున సాక్షిగా ఇలన్, శక్తికి మారు రూపముగా సృష్టిన గన్పడు మాతృమూర్తులే, శక్తియలేనిచో నిలన సృష్టియలేదను మాట సత్యమే, శక్తికి సాటిరారెవరు, శుక్రుడునైనను మ్రొక్కగావలెన్. శ్రీ మొక్కపాటి సీతారాం కుమార్ గారు, చినకంచి. ముక్త విచారులోర్మికిని మూర్తులు శేషవమున్ సపర్య సంయుక్త సరాగ కేళి, ఉపయుజ్యతనత్తరి హత్తు కొందురయుక్తమయుక్తమెంచు సమయోచిత చిత్తులు, తేట తల్లులీ శక్తికి సాటిరారెవరు, శుక్రుడునైనను మ్రొక్కగావలెన్. శ్రీ రాయిప్రోలు సీతారామ శర్మ గారు, భీమవరం. శక్తియ సృష్టి మూలమగు శక్తియ లక్ష్మియు వాణి పార్వతుల్, శక్తియ భూజనాళికడు చక్కగా తీర్చగ అమరూపిణై, భుక్తిని భక్తి రక్తులను పొల్పులనొందగజేయుచుండునా, శక్తికి సాటిరారెవరు, శుక్రుడునైనను మ్రొక్కగావలెన్. శ్రీ ప్రభుల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఉండవల్లి. శక్తిగా శ్రీగా ఉక్తిగా విశాల సమున్నత రూప తేజమై, యుక్తిగా వెల్గులీనుచు మహోజ్వల గౌరవ మాతృమూర్తియై, రక్తిని చూపు రమ్య గుణరాణిగ రాజులు మాతయో, పరాశక్తికి సాటిరారెవరు, శుక్రుడు.

గావలన్. శ్రీమత్ సింహాద్రి వాణి గారు, విజయవాడ. రక్తము పంచి పెంచుగద రాశిగ పోసియు ప్రేమనంతయున్, రక్తికి మారు రూపమెగ రాగము పొంగిడి మాత ఎప్పుడున్. శక్తిని ధారవోయుచును సాకును సంతును తల్లియన్ మహాశక్తికి సాటిరారెవరు. శక్రుడునైనను మృక్కగావలన్. శ్రీ రాయిపురాల జగదీశ్చంద్ర శర్మ గారు, తెనాలి. ప్రాక్తన కర్మ సంచయము పావనమైచన తల్లి అయ్యడిన్, మౌక్తిక తుల్య జన్మమది మాధురు నిండిన ప్రేమ పంచగా, శక్తిను సంగురమ్మ ఇల సంపద దేవత అట్టి మాతృత శక్తికి సాటిరారెవరు. శక్రుడునైనను మృక్కగావలన్. శ్రీమతి శ్రీనివాసుల శ్రీదేవి గారు, గుజ్జనగుండ్ల. వక్తగా మాటలాడుటకు వాచక శక్తిని నేర్పుటందునన్, భుక్తికి మార్గముంగనగ బోధన చేయుచు విజలందగా, సూక్తులు చెప్పుచుం మదికి శోధన పద్ధతి నేర్పున కళాశక్తికి సాటిరారెవరు. శక్రుడునైనను మృక్కగావలన్. శ్రీమతి ఎక్కంటి పద్మావతి గారు, గుంటూరు. యుక్తిగా వేల్పు బోలే మన యోగ్యత గూర్చగా నిల్చు మాతకే శక్తియు సాటిరాదు నిల, సాంత్వన కూర్చుతూ తీర్చిదిద్దగన్, ముక్తిగునేటి సూక్తులను ముచ్చట తీరగ నేర్పునట్టి ఆ శక్తికి సాటిరారెవరు. శక్రుడునైనను మృక్కగావలన్. శ్రీమతి మీనాక్షి శ్రీనివాస్ గారు, హైదరాబాద్. రక్తము పంచినంతటను రాగము తోదను పెంచగా భువిన్, యుక్తము తల్లులందరికి యోగ్యతనొందగ లోకమున్నుతుల్, శక్తికి సాటిరారెవరు. శక్రుడునైనను మృక్కగావలన్. ముక్తికి మార్గమై జనని ముచ్చటగొల్పును మూర్తిమంతమై. శ్రీ మాచిరాజు శ్రీరంగ శేషసాయి గారు, ఏఎస్ రావు నగర్.

మూర్తికిం భుక్తి వసంగి బ్రోచునది భూతల మందున ప్రేమమూర్తియా ఆసక్తికి సాటిరారెవరు శుక్రుడునైనను మ్రొక్కగావలెన్. శ్రీమతి దినవహి సత్యవతి గారు గుంటూరు. శక్తిగా జేయుచున్ యజుడు శ్యామను ధారుణి కంపె మాతగన్ యుక్తియూ శక్తి జఘ్నులుగా ఉర్విని గెల్చె ధాత్రియే భక్తిగా జేయ సేవలను పాలన సేయును ప్రత్యగాత్మయే శక్తికి సాటిరారెవరు శుక్రుడునైనను మ్రొక్కగావలెన్. శ్రీమతి చంద్రకళ యలమర్తి గారు విజయవాడ. ముక్తిని పొందగా కరుణమూర్తికి సేవలు సేయరే ఇలన్ రక్తపు ధారలా కనుచు రక్షణ చేయును తల్లియే కదా భక్తిగా ప్రేమగా కొలువ భాగ్యము కలుగును బిడ్డకే సదా శక్తికి సాటిరారెవరు శుక్రుడునైనను మ్రొక్కగావలెన్. శ్రీమతి బల్లాపురాడు కల్పన గారు విజయవాడ. శక్తికి మించి సేవలను జాప్యము చేయక చేయుచున్ సదా సూక్తులు రంగరించి కడు సూక్ష్మములన్నీయు నేర్పి బిడ్డలన్ యుక్తిగా పెంచి సంఘమున యోగ్యుల చేసిన కన్న

వలన్ శ్రీ తోరేటి పార్థసారథి గారి ఉన్నారు సపురం. మౌక్తిక స్వచ్ఛ లక్షణ సమన్విత రాగ విశాల భావమున్ భక్తిని అర్చనా విధుల పాటవమొప్పగ సేవజేయ ఆసక్తియ సద్వరం విడగ సంతును కల్గ మాతృమూర్తియౌ శక్తికి సాటిరారెవరు శుక్రుడు.

కావలన్. శ్రీ ఉప్పులూరి లక్ష్మీనారాయణ గారు, విజయవాడ. వ్యక్తతగూర్చి పిల్లలకు వాసిగా పెంచియు పెద్ద చేసి తా భక్తిని శక్తియుక్తుల ప్రభావితుజేయు విశిష్టమూర్తి. శ్రీ సూక్తము మాతృవాక్ సుధశోభిత ప్రాభవ జీవితంబు స్త్రీ శక్తికి సాటిరారెవరు శక్రుడునైనను మురక్కగా ఆవలన్. శ్రీ పెద్దాడ మల్లికార్జునరావు గారు, సత్తుపల్లి. యుక్తిగా కన్న బిడ్డలను ఓర్పుగా పెంచును సజ్జనాళిగన్ సూక్తులను ఆచరింపగ

0: శక్తికి సాటిరారెవరు శకరుడునైనను మృక్కగా ఆవలన్. శ్రీ వేగరాజు సాయి వరప్రసాద్ గారు హైదరాబాద్. శక్తిగా సంతు భావికని సర్వము త్యాగము చేయు శీలమున్ రక్తి ప్రవర్తనంబున నలర్చుచు మాతగ దైవరూపమై వ్యక్తము జన్మదాత తలి పాలనమందున సంగు నిత్యమౌ శక్తికి సాటిరారెవరు శక్రుడునైనను మృక్కగావలెన్. డాక్టర్ రాయవరం రఘునందన్ గారు కువైట్. భక్తిగా కొల్చుటే మనకు బాధ్యత తల్లుల ధాత్రి లోకమున్ రక్తికి రూపమే యగుచు రత్నవతి నడయాడు మాతయే ముక్తుని పంచుచు సలుపు మూడగునమ్మల రూపు నిల్చడుం శక్తికి సాటిరారెవరు. శ్రీ సినారా గారు ముమ్మిడివరం. భుక్తికి దూరమై బ్రతుకు ముష్టి జనమ్ముల చారదీసి తా శక్తికి మించి వంటలను చక్కగా చేయుచు క్షుత్తునార్పుచుం భక్తిని రక్తిని పెనచి బంధము నల్లును మాతయవుచు ఆ శక్తికి సాటిరారెవరు శక్రుడునైనను మృక్కగావలన్. ఇట్లే పూరణలు పంపిన వారు కుమారి శ్రీ వేదత్రి గారు బెంగుళూరు, నుదురుపాటి వెంకట సుబ్రహ్మణ్యం గారు గుడివాడ, శ్రీమతి దేవులపల్లి కృష్ణవేణి గారు బొబ్బిలి, సుబ్రహ్మణ్యం పి గారు హైదరాబాద్, గురిగే వెంకటేశ్వర్లు గారు గుండ్లకుంట కడప జిల్లా, సాహితీ శ్రీ పిరాట్ల విజయలక్ష్మి గారు హైదరాబాద్, వివి కామేశ్వర్ గారు వెలగలేరు, ఎం భాస్కర్ గారు యనమల కుదురు, శ్రీ సత్యనారాయణ బొలిశెట్టి గారు హైదరాబాద్, పప్పు లక్ష్మణ శాస్త్రి గారు కాజులూరు, పిన్నక నాగేశ్వరరావు గారు హైదరాబాద్, బివి దత్తాత్రేయులు గారు చౌటుపల్లి, కూచుబట్ట శ్రీరామచంద్రమూర్తి గారు ఏకమూరు, నారాయణం శ్రీనివాసమూర్తి గారు గరికిపర్రు, యనమండ్ర భార్గవి గారు శాన్ ఫ్రాన్సిస్కో, సోమంచి పురుషోత్తం గారు తణుకు, శ్రీ కొత్తకాపు గోవిందరెడ్డి గారు హోసూరు, చావలి విజయ్ గారు సిడ్నీ, శ్రీమాన్ ఏవై వేణుగోపాల్ గారు పెదపూడి, సుశర్మ గారు తణుకు, భాగవతుల సాయికృష్ణ గారు యలమంచిలి, మైత్రేయ కుమారి గారు అమలాపురం, రేవతి శ్రీనివాస్ గారు సూరత్తు, పన్నాల దుర్గాప్రసాద్ గారు హైదరాబాద్, భార్గవి సామినేని గారు హైదరాబాద్, దిలీప్ గారు బంటుమిల్లి, కుమారి ఎన్ వాగ్దేవి గారు నిడదవోలు, భాగవతుల శ్రీశాఖ్య శ్రీవరేణ్య గారులు ఎలమంచిరి, పొడగట్లపల్లి మహాలక్ష్మి గారు పూలపల్లి, రాయప్రోల సూర్యనారాయణ శర్మ గారు భీమవరం, లాస్య సమీర కార్తిక్ శ్రీనిచ్చ గారులు గుంటూరు, కుమార్ సోమంచి హృలేఖ గారు బెంగళూరు, జి శ్రీకాంత్ గారు విజయనగరం, శ్రీమతి సత్య శివనాగరాజు గారు ముమ్మిడివరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, భాగవతుల పద్మావతి గారు రుస్తుంబాద, మంకు సుమతి నాగేంద్ర గారు కొప్పర్రు, పల్లావజ్జల వెంకటశైలజ గారు విజయవాడ, మంకు మధుహరికృష్ణ గారు కొప్పర్రు, డాక్టర్ శ్రీపాద రామకృష్ణ గారు ఏలూరు, బొర్ర కృష్ణమూర్తి గారు హైదరాబాద్, మల్లా శ్రీప్రియ గారు కైకలూరు, ముడుంబై వేణుగోపాలాచార్య గారు రాజవోలు, చింతలపాటు ఆయిచ్చ గారు ఏలూరు, సుబ్రహ్మణ్య వరప్రవీణి గారు పూణే. చివరిగా వచ్చే వారానికి సమస్య మరొక్కసారి వినండి. ఒత్తురు ఓదురు మనుజులు వాయసభంగిన్, ఒత్తురు ఓదురు మనుజులు వాయసభంగిన్. జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని పద్యపూరణలు గావించాలి. సెలవు, నమస్కారం.
1: సరస వినోదిని సమస్య పూరణ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ. ఈనాటి ఉదయరేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి పాటంటే మనం వింటే అనే పల్లవిలో సాగే ఈ మాసపు పాట వింటారు. రచన శ్రీ పివి రామ్ గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారదా.

గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూల శ్రీలత, శ్రీమతి జి శ్రీ విద్య. వాద్య సహకారం శ్రీ ఆర్ దుర్గాప్రసాద్ కీబోర్డ్, శ్రీ పి రాంబాబు ప్యాడ్స్, శ్రీమతి మండపాక శ్రీదేవి వీణ, శ్రీ వి మల్లేశ్వరరావు వేణువు, శ్రీ బి ధనుంజయ్ తబలా. వినండి ఈ మాసపు పాట.

0: Uluru. TVK Chief C. Joseph Vijay to be sworn in as Chief Minister of Tamil Nadu this morning. President Draupadi Murmu appoints N. Rangasamy as Chief Minister of Puducherry. Centre operationalizes four labour codes with publication of rules. DRDO achieves major breakthrough in hypersonic missile development by conducting long-duration test of scramjet combustor. And nine Indian boxers advance to finals of Asian Boxing Under 15 and Under 17 Championships in Tashkent. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీఐ సుబ్బారావు.
2: ఈనాటి పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖలో రైల్వే అభివృద్ధి పనులు, 29 కోట్లతో పాలకుల నియోజకవర్గ అభివృద్ధి, లేసల్లికల్లో ఆధునిక పరిజ్ఞానం, ఘనంగా అల్లూరి వర్ధంతి, గ్రీవియన్స్ ఫ్రీ విలేజ్లుగా గ్రామాలు తదితర వార్తా సమాహారంతో కూడిన పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం ఇలపుకుర్తి సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. గత 2 దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న 165వ జాతీయ రహదారి పనులను త్వరలో పూర్తి చేస్తామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ జాతీయ రహదారిపై జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 165వ జాతీయ రహదారి పనులకు అన్ని రకాల అనుమతులు ఇస్తూ 2400 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు. దీనివల్ల భీమవరం పట్టణానికి బైపాస్ అందుబాటులోకి వచ్చి ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నర్సాపురం చర్లపల్లి నూతన ఎక్స్ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చామని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవరం చెప్పారు. 26వ తేదీన నర్సాపురంలో చర్లపల్లి రైలుకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేసవి రద్దీని కారణంగా వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. దీంతో పాటు నర్సాపురం తిరుపతి ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించామన్నారు. గతంలో ఉన్న స్పెషల్ రైళ్లను రెగ్యులర్ రైలుగా నడుపుతున్నట్టు మంత్రి వివరించారు. ఈ రైళ్లలో సంబంధించి తణుకు, భీమవరం, తాడేపల్లిగూడెం, ఆకివీడు, పాలకొల్లు స్టేషన్లలో హాల్ట్లు ఏర్పాటు చేశామన్నారు. వందే భారత్ రైలుకు తాడేపల్లిగూడెంలో హాల్ట్ ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎరువులు, పురుగు మందులను తగ్గించి సేంద్రియ వ్యవసాయాన్ని చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు చెప్పారు. మార్టేరు వరి పరిశోధన స్థానంలో జరిగిన కిసాన్ మేళాలో మంత్రి మాట్లాడుతూ పరిశోధన స్థానంలో అభివృద్ధి చేసిన వరి వంగడాలు దేశంలోని అనేక రాష్ట్రాల్లో సాగు చేయడం ద్వారా అధిక దిగుబడులు సాధించడం జరుగుతోందన్నారు. మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా, డిమాండ్కు అనుగుణంగా పంటల సాగును చేపట్టాలన్నారు. ఏ ప్రాంత భూముల్లో ఏ పంటలకు అనుకూలమో రైతులకు వివరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. వర్షాలు, వరదల సమయంలో ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పోడూరు, పాలకొల్లు, ఎలమంచిల మండలాల్లోని 35 కోట్ల రూపాయలతో 36 పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షాకాలంలోగా పనులు పూర్తి చేస్తామన్నారు. పంట, మురుగు కాలువలకు రిటర్నింగ్ వాల్స్, డ్రైనేజీల నిర్మాణం, రహదారుల పనులు చేపడుతున్నామన్నారు. పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లులో 3వ తేదీన 97 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 40,92,000 రూపాయల విలువైన చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ 23 నెలల కాలంలో 13,99,00,000 రూపాయలను పేదలకు ఆరోగ్యం కోసం, రక్షణ కోసం ఖర్చు చేశామన్నారు. డ్రైన్లలో తూడు తొలగించడం ద్వారా పంట పొలాలు ముంపు నుంచి రక్షించేందుకు చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు చెప్పారు. భీమవరంలోని యనమదుర్రు డ్రైన్లో 1,50,00,000 రూపాయలతో 21 కిలోమీటర్ల పొడవున కిక్కిసు తొలగింపు పనులను పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ డ్రైన్లో ఇరుపక్కలా ఉన్న కిక్కిసను తొలగించడం జరుగుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం నదీ జలాల సంరక్షణలో ప్రతి వ్యక్తి భాగస్వామి కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా నరసాపురంలో వశిష్ట నదీ తీరంలో చెత్తను తొలగించి మొక్కలు నాటే పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జలహారతి

0: వేలాదిగా వస్తున్న సంప్రదాయం అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా లేసు ఉత్పత్తులు చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి కోరారు. నరసాపురంలోని లేసు పార్కులో ఎగ్జిమ్ బ్యాంక్ సహకారంతో శిక్షణ పొందిన మహిళలతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రోజువారీ వినియోగానికి అవసరమయ్యే డిజైన్లను ఉత్పత్తి చేయాలన్నారు. గ్రామాల్లో ప్రజా సమస్యలను గ్రామస్థాయిలను గుర్తించి వాటిని సత్వరం పరిష్కరించేందుకు గ్రీవెన్స్ ఫ్రీ విలేజులుగా తీర్చిదిద్దాలని జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి చెప్పారు. వీరవాసరం మండలం అండలూరులో మే 7న గ్రామ సభ నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పటి వరకు మీరు పశ్చిమ గోదావరి జిల్లా సమాచారాలకు విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో వచ్చే నెలలో తిరిగి కలుసుకుందాం. నమస్కారం.
1: మరింతవరకు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ ఐ సుబ్బారావు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి ఈనాటి కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి విష్ణుభొట్ల సరస్వతి, శ్రీమతి విష్ణుభొట్ల కృష్ణవేణి సోదరీమణుల గాత్రద్వయం వింటారు. వయలిన్ శ్రీ పి నాగేశ్వరరావు, మృదంగం శ్రీ కె సద్గురుచరణ్, మోర్సింగ్ శ్రీ వివిఎస్ ప్రసాద్. ముందుగా పురుషోత్తముడు వీవు రేవగుప్తరాగం ఖండచాపుతాళం అన్నమాచార్య రచన.

ఈనాటి కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి, శ్రీమతి విష్ణుభట్ల కృష్ణవేణి సోదరీమణుల గాత్రద్వయం వింటున్నారు. వయలిన్ శ్రీ పి నాగేశ్వరరావు, మృదంగం శ్రీ కె సద్గురుచరణ్, మోర్సింగ్ శ్రీ బివిఎస్ ప్రసాద్, చివరిగా మామూల మీనాక్షి వరాలిరాగం మిశ్రచాపుతాళం ముత్తుస్వామి దీక్షిత రచన.

మీరింతవరకు ఈనాటి కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి, శ్రీమతి విష్ణుభట్ల కృష్ణవేణి సోదరీమణుల గాత్రద్వయం విన్నారు. వయలిన్ శ్రీ పెరవలి నందకుమార్, మృదంగం శ్రీ కె సద్గురుచరణ్, మోర్సింగ్ శ్రీ బివిఎస్ ప్రసాద్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నమస్తే అమరావతి శీర్షికన చిత్రగీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేము మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
3: ముద్దు, కొత్త కర్నెల చికెన్ అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
4: ఆగు ముద్దు.
3: ఏంటి?
4: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
5: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
3: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
4: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
3: కూల్ గా ఉండండి.
0: కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్న పాట మల్లమ్మ కథ. ఈ చిత్రం నుండి పి సుశీల ఆలపించిన గీతం. దాసరథి రచనకు ఎస్పి కోదండపాణి సంగీతం.

0: వద్దు, కొత్త కర్గల చికెన్ అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
1: ఆగుమొద్దు.
0: ఏంటి?
2: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
1: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
0: కానీ కార్గిల చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
0: కూల్ గా ఉండండి.
3: చిత్రగీతాల కార్యక్రమంలో వినబోతున్న పాట అర్జున్. ఈ చిత్రం నుండి ఉన్నీ కృష్ణన్, హరిణి బృందం ఆలపించిన వేటూరి గీతం.

0: కొత్త కార్గిల్ చికెనే అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపుల్స్ ఉంది.
1: ఆగుమొద్దు.
0: ఏంటి?
2: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
1: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
0: కానీ కార్గిల్ చికెనే ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
0: కూల్ గా ఉండండి.
3: కార్యక్రమంలో తర్వాత చింతకాయల రవి ఈ చిత్రం నుండి రాజేష్ శ్రేయా ఘోషల్ ఆలపించిన చంద్రబోస్ గీతం.

0: ముద్దు, కొత్త కర్గలు చికనే అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపుల్స్ ఉంది.
1: ఆగు ముద్దు.
0: ఏంటి?
2: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
1: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
0: కన్నీ కార్గిల్ చికని ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
0: కూల్ గా ఉండండి.
3: ఈ వేసవి కాలంలో పాటించవలసిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజురోజుకి తీవ్రమవుతున్న ఈ వేసవి వడగాలుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. తప్పనిసరి పరిస్థితులలోనే బయటకు వెళ్లడం మంచిది. ఒకవేళ బయటకు వెళ్లవలసి వస్తే గొడుగు, టోపీ ఇలాంటివి తీసుకుని వెళ్లాలి. చెవుల్లోకి వేడిగాలులు వెళ్లకుండా దూది పెట్టుకోవాలి. ద్విచక్ర వాహనంపై వెళ్లేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారికి వేడిగాలులు తగిలే ప్రమాదం ఎక్కువ కనుక ద్విచక్ర వాహనాన్ని తక్కువగా ఉపయోగించడం మంచిది. మధ్యాహ్నం వేళ ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు వెళ్లవద్దు. ఇక తీసుకునే ఆహారం సాత్వికంగా ఉండాలి. అంటే తేలికగా జీర్ణమయ్యే ఆహారమే తీసుకోవాలి. మసాలాలు, వేపుడు కూరలు, నూనెలో వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు మజ్జిగ, బార్లీ నీళ్లు, రాగిజావ, సబ్జా నీళ్లు, కొబ్బరి నీళ్లు ఇలాంటివి ఆరారా తాగుతూ ఉండాలి. మంచినీళ్లు కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందవచ్చు.
4: కార్యక్రమంలో చివరిగా శివమణి ఈ చిత్రం నుండి కౌసల్య ఆలపించిన గీతం, గీతరచన కందికొండ.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వార్తా వాహిని.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: ఆపరేషన్ సింధూర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం స్పందించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశం సాధించిన అసాధారణ విజయం సాయుధ దళాల సాటిలేని ధైర్య సాహసాలను ప్రతిబింబిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సైనికుల శౌర్యం, త్యాగం, వృత్తి నైపుణ్యానికి దేశం సెల్యూట్ చేస్తోందని తెలిపారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ ఉగ్రవాదాన్ని తుదముట్టించే విషయంలో భారతదేశం నిబద్దతతో ఉందని స్పష్టం చేశారు. పహల్గామ్లో అమాయక భారతీయులపై దాడి చేసిన వారికి సైన్యం తగిన సమాధానం చెప్పిందని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై భారత్ ఉక్కు సంకల్పాన్ని, జాతీయ భద్రత పట్ల రాజీలేని నిబద్దతను ఈ ఆపరేషన్ ప్రతిబింబిస్తుందని తన సందేశంలో పేర్కొన్నారు.
1: దేశంలోని 5 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ 206 స్థానాల్లో గెలుపొంది, తొలిసారిగా ప్రభుత్వ ఏర్పాటు చేస్తోంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 80 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్, ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ చెరో 2 స్థానాలు, సిపిఎం 1 స్థానంలో గెలుపొందాయి. ఇక తమిళనాడులో నటుడు సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్టి కలగం తొలి ఎన్నికల్లోనే 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. డిఎంకే 59, ఏఐఏడిఎంకే 47 స్థానాలు గెలుచుకున్నాయి. అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ వరుసగా 3వ విజయం సాధించింది. బీజేపీ 82 స్థానాలు గెలుచుకుని మెజారిటీ సాధించింది. అలాగే కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ స్పష్టమైన ఆధిక్యంతో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ 63, ఐయుఎంఎల్ 22 స్థానాలు గెలుచుకున్నాయి. బీజేపీ 3 స్థానాలు దక్కించుకుంది. కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరిలో ఎన్డీఏ 18 స్థానాలతో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది.
2: 4 రాష్ట్రాలతో పాటు 1 కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ప్రధానమంత్రి న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన విజయోత్సవ వేడుకలకు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో తమ అభ్యర్థులను గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో 93% పోలింగ్తో సరికొత్త రికార్డు సృష్టించారని, తమిళనాడు, కేరళలోనూ పోలింగ్ శాతం బాగా పెరిగిందన్నారు. దేశంలో 20కి పైగా రాష్ట్రాల్లో బీజేపీ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఉన్నాయని గుర్తు చేశారు. నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నందుకే ప్రజలు ఎన్డీఏ కూటమిని వరుసగా గెలిపిస్తున్నారని ప్రధానమంత్రి తెలియజేస్తూ,
3: ఏ దేశ్ కే ఉజ్వల్ భవిష్య కీ ఉద్ఘోషణ కా దిన్ హై, ఏ భరోసే కా దిన్ హై, భరోసా భారత్ కే మహాన్ లోక్తంత్ర పర్, భరోసా పర్ఫార్మెన్స్ కీ పొలిటిక్స్ పర్, భరోసా స్థిరతా కే సంకల్ప పర్, భరోసా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కీ భావనా పర్.
1: దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిని స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ను మంగళవారం విడుదల చేసింది. 2026 జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు అందులో పేర్కొంది. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను విశాఖ జోన్ పరిధిలోకి తీసుకొచ్చింది. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే నుంచి కొన్ని ప్రాంతాలను కలిపి దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటు చేస్తున్నట్లు గెజెట్లో కేంద్రం పేర్కొంది. రాయగడ నుంచి కొన్ని సెక్షన్లను విశాఖ డివిజన్లో కలుపుతూ ఉత్తర్వులు విడుదల చేసింది. తాజా ఉత్తర్వులతో రాయగడ డివిజన్లో ఇంతకుముందు ఉన్న పలాస, ఇచ్చాపురం రైల్వే లైన్, ఇచ్చాపురం, దువ్వాడ, విజయనగరం రైల్వే లైన్లు విశాఖ డివిజన్లో చేరాయి. అదేవిధంగా నౌపడ, పర్లాకిమిడి, బొబ్బిలి, సాలూరు లైన్లు, సింహాచలం, వడ్లపూడి, విశాఖ, జగ్గయ్యపాలెం రైల్వే లైన్లను విశాఖ డివిజన్లో విలీనం చేశారు. కోరాపుట్, కిరణ్డోల్ లైన్ను విశాఖ, రాయగడ డివిజన్లకు సంయుక్తంగా కేటాయించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రైల్వే జోన్ కార్యకలాపాలతో రాష్ట రవాణా రంగంలో కొత్త దశ ప్రారంభమవుతుందని అన్నారు.
2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, సాంకేతికతలపై దృష్టి సారిస్తూ 1.52 లక్షల కోట్ల రూపాయల విలువైన పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. వీటిలో ప్రధానంగా గుజరాత్లో 1,570 కోట్ల రూపాయల విలువైన నౌకా మరమ్మతు కేంద్రం, చెరుకు ధరలో గణనీయమైన ప్రయోజనాలు, పత్తి ఉత్పాదకతను పెంచడం వంటి అంశాలు ఉన్నాయి. కేబినెట్ సమావేశ వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడి

0: ఇస్తూ పత్తి రంగంలోని సమస్యలను పరిష్కరించడానికి 5,659 కోట్ల రూపాయల కేటాయింపుతో కపాస్ క్రాంతి పేరుతో పత్తి ఉత్పాదకత మిషన్ కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఈ పథకం ద్వారా సుమారు 32 లక్షల మంది పత్తి రైతులు లబ్ది పొందుతారని, 2030-31 నాటికి పత్తి ఉత్పత్తి 498 లక్షల బేళ్లకు పెరుగుతుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: 5,659 కోట్ల రూపాయ కా ఈ ప్రాజెక్ట్ జిస్కి 3 కంపోనెంట్స్ హై. పహలా కంపోనెంట్ రిసర్చ్, దూసరా ప్రొడక్షన్ కి టెక్నాలజీస్ కో బడానా, ఔర్ తీసరా న్యూ ఏజ్ ఫైబర్స్ కే లియే కిసానో కో ప్రోత్సాహిత్ కర్నా. ఏ ప్రధానమంత్రి జీ కా విజన్ హై 5F, ఫార్మ్ సే ఫైబర్ బనానా, ఫైబర్ సే ఫ్యాక్టరీ మే జానా, ఫ్యాక్టరీ సే ఫ్యాషన్, ఫ్యాషన్ సే ఫారెన్ షోర్స్ తక్ కాటన్ కా పూరి సప్లై చైన్ కో మెయింటైన్ కర్నా. కస్తూరి కాటన్ ఇస్కి ప్రాపర్ మార్కెట్ మే స్థాపనా కర్వానా, ఏ బి ఇస్ మిషన్ కా పార్ట్ హై.
2: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 19 జిల్లాలను కలుపుతూ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపటాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ ప్రాజెక్టులు దేశ మౌలిక సదుపాయాలు, ఆర్థిక వృద్దిని పెంచడంతో పాటు అనుసంధానాన్ని మెరుగుపరిచి కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచుతాయని సామాజిక మాధ్యమం వేదికగా పెట్టిన పోస్టులో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా ఉన్న కీలక పర్యాటక ప్రదేశాలకు రవాణా మార్గాన్ని మరింతగా మెరుగుపరుస్తాయని అన్నారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 33 నుండి 37కు పెంచాలన్న కేంద్ర మంత్రివర్గ నిర్ణయాన్ని కూడా నరేంద్ర మోదీ అభినందించారు. ఈ నిర్ణయం దేశ న్యాయ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని, ప్రజలకు సత్వర న్యాయం అందేలా చూస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
0: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో భారత సైన్యానికి చెందిన నార్త్ సెంటర్ కమాండ్, సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ సంయుక్తంగా నిర్వహించిన 3 రోజుల నార్త్ టెక్ సింపోజియం కార్యక్రమాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్షణ సిబ్బంది, పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అత్యంత వేగంగా మారుతున్న నేటి సాంకేతిక విప్లవంలో భవిష్యత్తుకు సిద్దంగా ఉండాలంటే పరిశోధనలపై నిరంతరం దృష్టి సారించడం అత్యవసరమని చెప్పారు. యుద్ద స్వరూపం ట్యాంకులు, క్షిపణుల నుండి డ్రోన్లు, సెన్సార్ల వరకు మారిపోయిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సర్వసిద్దంగా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేస్తూ,
3: శౌర్య కేవలం శారీరక శక్తి యా యుద్ధ కౌశల్ కా నామ్ నహీ హై, శౌర్య హమారే మన్ కీ వహ్ అటల్ అవస్థా హై, యహాన్ రాష్ట్ర ప్రేమ్ కే ఆగే సారే సుఖ్ సారే మోహ్ సారే భయ్ యహ్ వ్యర్థ్ హో జాతే హై. శౌర్య వో దివ్య భావ్ హై జహాన్ హమారా ఏక్ సైనిక్ అప్నే మాతా పితా పత్ని ఔర్ బచ్చో కే స్నేహ్ కే బంధన్ సే ఊపర్ ఉఠకర్ మా భారతి కీ రక్షా కా వ్రత్ లేతా హై.
2: ఆరోగ్య సంరక్షణపై భారత్, జపాన్ దేశాల 3వ సంయుక్త కమిటీ న్యూఢిల్లీలో మంగళవారం నిర్వహించిన సమావేశానికి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, జపాన్ ఆరోగ్య సంరక్షణ విధాన శాఖ మంత్రి కిమి ఒనోడోలు సహ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆరోగ్య రంగంలో సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవటానికి, కొత్త భాగస్వామ్యాలను ప్రోత్సహించడానికి ఇరు దేశాలు నిబద్దతతో ఉన్నాయని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈ సమావేశం ఒక కీలక వేదికగా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే సూత్రం కింద సమ్మిళిత అభివృద్దికి భారత్ కట్టుబడి ఉందని జేపీ నడ్డా ఉద్ఘాటించారు.
0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురు శుక్రవారాల్లో కలెక్టర్ల సదస్సు జరిగింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. మొదటి రోజు సమావేశంలో స్వర్ణాంధ్ర 10 సూత్రాలు, జిల్లాల వారీగా వృద్ది, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పెట్టుబడులు వంటి అంశాలపై చర్చించారు. రెండవ రోజు సమావేశంలో వేసవి ప్రణాళికలు, సంక్షేమం, రెవెన్యూ, విద్య, నైపుణ్యాభివృద్ది, శాంతి భద్రతలు, ఫైళ్ల క్లియరెన్స్ వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పలువురు కలెక్టర్లు తమ జిల్లాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాల గురించి తెలియజేశారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ సేవలను వేగంగా అందించడంలో ఫైళ్ల పరిష్కారం కీలకమని స్పష్టం చేశారు.
4: అనునిత్యం రిఫార్మ్, ఇన్నోవేషన్, డెలివరీ, ఈ మూడు కూడా మనం ఎక్కడికక్కడ వర్కౌట్ చేసుకోగలిగితే ఇట్ ఈస్ ఇన్స్పైరింగ్ టైం. టెక్నాలజీ మెచ్యూర్డ్, టెక్నాలజీ అందరూ కూడా అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇందులో మనం ముందుకు పోగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అల్టిమేట్ గా ఈ ప్రభుత్వం యొక్క ఆశయం ఎంపవరింగ్ పీపుల్, ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఆ డైరెక్షన్ అయితే క్లియర్ గా పెట్టాం, అనేక పాలసీలు తీసుకొచ్చాం.
2: గుంటూరు ఛానల్ కాలువ ఆధునీకరణ, విస్తరణ పనులకు పరిపాలన అనుమతులు మంజూరైనట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కేంద్ర

0: వస్తుంది. ఈ 47 కిలోమీటర్లు ఏదైతే గుంటూరు ఛానల్ ఉందో అందులో లాస్ట్ 10 కిలోమీటర్లు ఛానల్ విడ్త్ అనేది తక్కువగా ఉండటం వల్ల ఈ ఛానల్ కింద ఎక్స్టెన్షన్ చేసినా కూడా వాటర్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడున్న లాస్ట్ 10 కిలోమీటర్లలో ఇంకొక 50 ఎకరాల పైన ల్యాండ్ ఎక్విజిషన్ చేసి దాన్ని వెడల్పు చేయటం, వీటితో పాటు బండ్స్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో కట్టల్ని స్ట్రెంగ్తన్ చేయటం, ఎందుకంటే ఇది 60 సంవత్సరాల క్రితం కట్టినటువంటి గుంటూరు ఛానల్.
1: న్యూఢిల్లీలో గురువారం జరిగిన 10వ హిందూ మహాసముద్ర డైలాగ్ కార్యక్రమంలో కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి సముద్ర జలాల్లో సంక్షోభ సమయాల్లో వేగవంతమైన సహాయం, భద్రతకు హామీ ఇస్తూ భారతదేశం నేడు స్థిరత్వానికి ఒక దృఢమైన స్తంభంగా నిలుస్తోందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం సురక్షితమైన, సంపన్నమైన హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని క్రియాశీలకంగా తీర్చిదిద్దుతోందని చెప్పారు. గ్లోబల్ సౌత్ కోసం పటిష్టమైన సముద్ర వాతావరణాన్ని నిర్మించడానికి, అత్యంత నిర్మాణాత్మకమైన హిందూ మహాసముద్ర తీర ప్రాంత అధ్యక్ష పదవి కోసం భారత్ ఎదురుచూస్తోందని తెలిపారు. గుజరాత్లోని గాంధీనగర్లోని గిఫ్ట్ సిటీలో జరిగిన ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ లీజింగ్ అండ్ ఫైనాన్సింగ్ సమ్మిట్ 2.0లో పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న విమానయాన మార్కెట్గా భారతదేశం ఉందని చెప్పారు. విమానాల లీజింగ్, ఫైనాన్సింగ్కు సంబంధించి ప్రపంచ గమ్యస్థానంగా రూపాంతరం చెందుతోందని గుర్తు చేశారు. భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా ఆవిర్భవించిందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఉన్న 1100 వాణిజ్య విమానాల సముదాయం 2035 నాటికి 3 రెట్లు పెరుగుతుందని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ,
2: India has emerged not merely as one of the world's fastest growing economies, but also as a nation that the world looks to for inspiration, for partnership, and more importantly for leadership. India's aviation sector is not merely growing, it is transforming at a pace that is catching the attention of the entire world. Passenger traffic in financial year 26 alone has touched 191 million on combined domestic and international routes.
1: ఆకాశవాణి సంస్థ దేశానికి గడిచిన 90 ఏళ్లుగా సేవలను అందిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని మ్యారథాన్ను ఢిల్లీలో శుక్రవారం నిర్వహించింది. ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది, ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ ఈ పరుగును ప్రారంభించారు. దాదాపు 3.5 కిలోమీటర్ల వరకు సాగిన ఈ మ్యారథాన్లో ఆకాశవాణి, దూరదర్శన్, ప్రసార భారతి ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది మాట్లాడుతూ, మ్యారథాన్ ద్వారా ఫిట్నెస్ ఉద్యమ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న 232 ఆకాశవాణి కేంద్రాలలో ఈ నెలలో అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా 1936లో స్థాపించబడిన ఆకాశవాణి దేశంలో అత్యంత విశ్వసనీయమైన ప్రసార వేదికలలో ఒకటిగా కొనసాగుతోంది.
3: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. వ్యాఖ్యానం కె రాణి, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు రాబోయే అతిథి శీర్షికన వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతల కొరకునే చిత్రగీతాలు వింటారు. ముందుగా అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి ఈ చిత్రం నుండి చక్రి ఆలపించిన గీతం. ఈ పాటను కోరిన శ్రోతలు హైదరాబాద్ వనస్థలీపురం నుండి డోర్నాల బాలరాజు, రేణుక, బద్రి, హరిణి, లోకేష్.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

వినబోతున్న పాటను కోరిన శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరి కోరిక మేరకు వాన ఈ చిత్రం నుండి కార్తీక్ పాడిన గీతం, గీతరచన సిరివెన్నెల.

0: ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

కార్యక్రమం తరువాత జీవిత చక్రం ఈ చిత్రం నుండి ఘంటసాల ఆలపించిన గీతం గీతరచన ఆరుద్ర. ఈ పాటను కోరిన శ్రోతలు చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు.

రాబోయే అతిథి శీర్షికన వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కొరుకునే చిత్రగీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఆడవారి మాటలకు అర్థాలు వేరులే. ఈ చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ బృందం ఆలపించిన గీతం. సంగీతం యువన్ శంకర్ రాజా, సాహిత్యం కులశేఖర్. ఈ పాటను కోరిన శ్రోత విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ఎం ప్రతాప్.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

కార్యక్రమంలో తర్వాత మోగు మనసులు ఈ చిత్రం నుండి ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం, గీతరచన ఆత్రేయ. ఈ పాటను కోరిన శ్రోత గోదావరి జిల్లా నుండి రేచర్ల సుబ్రహ్మణ్యం.

కార్యక్రమంలో తర్వాత పూజాఫలం ఈ చిత్రం నుండి ఘంటసాల ఆలపించిన గీతం. సంగీతం ఎస్ రాజేశ్వరరావు, సాహిత్యం సి నారాయణ రెడ్డి. ఈ పాటను కోరిన శ్రోత మంగళగిరి ఆత్మకూరు నుండి తాటిపాముల ఆదిశేషు.

కార్యక్రమంలో తర్వాత జల్సా ఈ చిత్రం నుండి బెన్ని ప్రియ ఆలపించిన గీతం, గీతరచన రామజోగయ్య శాస్త్రి. ఈ పాటను కోరిన శ్రోతలు భవానీపురం నుండి రమా, రాజు, రమ్య, రమణ ఇంకా వారి కుటుంబ సభ్యులు.

0: ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.
2: ఇన్నటి రాబోయే అతిథి కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట ప్రేమాభిషేకం. ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం. ఈ పాటను కోరిన శ్రోతలు చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ.

మీరు ఇంతవరకు రావోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న పాటల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం, ఈ కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ చిత్రకారుడు, సినీ దర్శకుడు బాపు గారికి నివాళి. ఈ అంశంపై ప్రసంగం శ్రీ పిఎస్ భట్టు గారు, పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
1: అలంకారమే లేని ఆనాటి పత్రికల పొటలని సాలంకృతంగా ఆయన నింపిన సౌందర్యపు మత్తు ఇంత అంతా కాదు. ఇప్పుడు అదొక నిత్య సుహాసిని శోభ. ఇప్పుడు ఏకంగా దాని వెనుక ఒక సైన్యమే వచ్చింది. అలా బాపు నాయకత్వం స్థిరపడింది. మౌనంగా, గౌరవంగా, ప్రేమగా ఆ సేన నడుస్తూనే ఉంది. 11వ శతాబ్దపు చోళుల నటరాజ విగ్రహాల విన్యాసం వెనుక గల సౌందర్య భూమికకు ఆశ్చర్యపడినట్లు ఆయన బొమ్మలలోని రేఖాఖచిత సజీవ చిత్రరత్న రాసుల ముగ్ధ భావాల సౌందర్య దుగ్ధకి మనం ముగ్ధులమవుతాం. సమస్త నర్తన కౌశలమంతా నిండి ఉన్న భంగిమలవి. ఆ సంచారీ భావాలు, కరణాలు, ముద్రలు, అడుగులు చూస్తే భరతుడే దిగివచ్చి కించిత్ భేదముందయ్యా బాపు అనలేడు. ఇక చిత్రితమైన పరివార సందోహ ఫలకాలు చూశారా? అంతటి స్థల నిర్దేశనకి ఆశ్చర్యపడవలసిందే. వెంపటి పెదసత్యం కూడా చిద్విలాసంగా ఆమోదించవలసిందే. వాటిలో అంతటి కంపోజింగు అమెరికా ఉంటుంది. అలాంటి మచ్చుబొమ్మలు ఎన్నో ఇందులో ఉన్నాయి. కోణాలు, మూలాలు, వృత్తాలు, కేశ తరంగాలు అందించిన రహస్యాలు, అవి సముపార్జించుకున్న స్పష్టతలు చాలా తరాలు చర్చించాలి. ఒక లెక్కల మేధావి జీవితకాలం పరిశ్రమించిన వర్క్ బుక్ ఇది. గీతకీ గీతకీ మధ్య ఒక దశాంశ డిగ్రీ భేదం కూడా రానియని కుశాగ్రబుద్ధి కౌశల దర్శిని ఇది. పూర్వబిందు నిర్ణయ జ్ఞాన శోభితుడై, అనుసర బిందు మంత్ర సాధకుడై, చినుకు గీతల ఒక స్వాప్నికుడు సిద్ధం చేసిన జలధారల ఆభరణాలు ఇవి. జాగ్రత్తవస్థలోనే సిద్ధి ప్రసిద్ధి పొందడం ఆయనకే పట్టిన యోగం. లౌకిక వ్యవహార కాండలను చిత్రిస్తూ, అతిలోక పురాణ పాత్రలను పొందికగా రూపొందిస్తూ పాఠకుడికి భావసిద్ధి కలిగించడం ఆయన పరిణత కృషికి నిదర్శనం. వృద్ధి చెందిన పత్రికల చిత్రరచనా సంప్రదాయం లేని కాలంలో ఆయనది ఒక్క కృషివలని ఒంటి చేతి పంట. ఒంటరిగా ఒక గదిలో శ్రమించిన సృజనాత్మక శక్తి తపోఫలంగా విరగపూసిన పూల పంట. ఆయన ఒక్కడికే తెలిసిన పాళ్లతో చేసిన ఒక నలుని వంట. బాపు బొమ్మల ఈ అద్భుత కీర్తి సౌధం గురించి మీ మనసులో మాటనే చెప్తాను. ఇంకా ఎన్నో మాటలు మీ మనసులో మెదులుతూనే ఉంటాయి. మీరు చేసుకున్న విశ్లేషణలే విప్పుతాను. ఇంకా ఎన్నో వివరించలేదు అంటారు. మీకున్న పరిశీలనలే పలవరిస్తాను, ఇంకా కొన్ని చెప్పలేదంటారు. అంతటి జనాదరణ ఆయనది. కావ్యమంటేనే కాలగతిని దాటి నిలబడేది కదా. కావ్యమంటేనే ఎంతోమంది మల్లినాథుల్ని పిలిచేది కదా. అద్భుతమంటేనే ఇంకా చెప్పలేనంత విదితం కానంత కలదని కదా. అద్భుతమంటేనే కనులు చెదిరే, పెదివి తెరిచే ఆవిష్కరణ కదా. అటువంటి కావ్య గౌరవాన్ని, ఆకర్షణని తెచ్చిన అద్వితీయుడాయన. ఒక భాషలోని పఠన ద్రవ్యానికి ఇన్నేళ్లపాటు ఇంత వైవిధ్యంగా రెక్కలు తొడిగిన భావ సముద్ర చిత్రకారుడు ప్రపంచంలోనే కలడో లేడో. ఛాయాగ్రాహకునితో పోటీపడి, వర్ణచిత్రకారునితో పరిగెట్టి, వ్యంగ్య చిత్రకళనే లంఘించిన స్పిరిటెడ్ రన్నర్. అంత కండగల ఉత్సాహం, అంత పండిత విశ్వాసం గల క్రీడా విలాసం ఆయనది. ఆ సౌధంలోని విశేషాలు ఇన్ని అన్నీ కావు. తొలిచూపు ద్వారాలుగా, మలిచూపు ప్రణయ స్థూపాలుగా, పరిణయ వేదికలుగా, కలహ కందకాలుగా, కుటుంబ నందనాలుగా, ఏకాంతంగానో ఏకాంతంతోనో 10 మందితోనో ఎవరైనా దర్శించుకుంటూ సాగవచ్చు. చిత్రమేమిటంటే సన్నటి ఒక కుంచెదారి వాలుగా జారి రూపాలుగా మారుతుంది. అందంతో ఆ రూపాలు మనల్ని వశీభూతుల్ని చేస్తాయి. అచ్చమైన లౌకిక అనుభూతినిస్తాయి. మెత్తటి మాటల మైత్రి, యౌవన ఆరోగ్య స్పర్శ కలిగిస్తాయి. అదేమి చిత్రకృతులు అనిపిస్తాయి. ఊహలలో తేలిపోయే మూర్ఛనలు, భంగపడ్డ తారుణ్యపు గతులు, కాలివేళ్ల తూకం తప్పని గమకాలు, అది మానవ శరీర ఆకృతుల కొలతల పరిమితులకు లోబడి అదేమి ముఖభావాల బదిలీలో చెప్పనలవి కాదు. రాగద్వేషాల రంజకత్వం, ఆలోచనలను సామేను ధరించటం, అది ముక్కు నోరు నుదురు కనులు మింగగా మిగిలిన నలుపు తెలుపు ఛాయల మెత్తడాలకు లోబడి ఇక ప్రకృతి దాసోహ సందోహం ముచ్చటగా ఉంటుంది. మౌన తటాకాలు, ఆవలనావల సరోరుహ బింబాలు, దాపల వెన్నెలలో వంశీకుంజాల సూదులు, తరణి జలప్రవేశాలు, విహ్వల నారికేళ వనాంతాలు, మెడపై మల్లెతీగల కితకితలు, లోయలో మాలికల దొంగచూపులు, వీటిని మనకి కనబడని గాలి శాసించే కోణాన్ని 100% కొలుచుకోవచ్చు. అంతటి దిక్పాలన ఆయనది. అదే ఈ రేఖా విరించి సంయమ వ్రతపాలన. అది ఆయన సాధించిన లావణ్య దృష్టి. ఇదొక చిత్రకారుని వైభవ వికసన భద్ర గజయాత్ర. సాధారణ నీటివర్ణాల వెల్లపనితనంతో బాపు పరచిన ఇటీవలి కథాచిత్రాలు రేపటి పరిశోధకులకు తరగని నిధి. కథలు చదివిన, ఐతిహ్యాలు విన్న పాఠకులకి ఆయన చిత్రాలతో నిర్మించిన సేతుబంధనలు వేనకువేలు. సారభూత సంఘటనలకు సాగరతీర దీపంలా బొమ్మల్లో దారిచూపారు. కథలకు అదే రాగంలో చిత్రకీర్తనలు రచించారు. ఆయన కథాచిత్రాలు సంఘటనకు అద్దం చూపుతాయి, కథలో గల సారాన్ని మెరిపిస్తాయి, ఆ సారాన్ని మించిన మరేదో ఎరుకను కలిగిస్తాయి, నిర్వేదంగా నిలువరిస్తాయి, వ్యంగ్యంతో తోడువస్తాయి, కథలోని స్పందననో సానుభూతినో కలిగిస్తాయి, కథకి దగ్గరగా ఉండే సత్యాన్ని విప్పుతాయి. ఇందువల్ల పాఠకులు రసగ్రహణ పారీణులయ్యారు. అలా వచ్చే చిత్రాలకు పత్రికలలో కొత్తదారి పడింది. పాఠకులకు కొత్త ఆకాంక్షలు పెరిగాయి. బొమ్మల్లో విషయం పెరిగింది. అవి గీతల ఆకృతులే కాదు, ఆలోచనల పల్లకీలుగా కూడా ఊరేగవలసి వచ్చింది. పత్రికలలో కనబడే తెలుగు కన్యలకు, గృహిణులకు కాల్పనికోద్యమ నాయకుల సరసన చోటు కల్పించారు. ఇది ఎంత ఉద్యమస్ఫూర్తితో మొదలై అలవోకగా కొనసాగిందో చెప్పలేము. సంభవించలేదు కానీ వెంకట పార్వతీశ్వర కవుల భావ సంకీర్తనానికి, కృష్ణశాస్త్రి గారి ఊర్వశీ తత్పరతలకి బాపు చిత్రాలు వేసి ఉంటే తెలుగు మార్మిక కవితాకాశంలో కొత్త మెరుపులు మెరిసేవి. నష్టం లేదు. కులపాలిక వధువు స్మరణలే పత్రికలలో 3 దశాబ్దాల తరువాత బాపు చిత్రాల ద్వారా మురిపించాయి. ప్రణయయాత్రలకు 10 దశాబ్దాలు ఆలస్యమైతేనేమి? అలా చిత్రాలలో సాహిత్యంలోని కాల్పనికోద్యమానికి పోలిన ఉద్యమాన్ని స్థాపించిన గౌరవం బాపు అందుకోగలిగారు. జానపద కాంతల మొరటు నగల కఠిన రేఖల పరిష్వంగాల నుండి స్త్రీ శరీరానికి కావలసిన ఊపిరి, నాజూకుతనం, పొడుగు ప్రసాదించారు. బొమ్మల్లో మగవారికి, ఆడవారికి కూడా ఎత్తు, పుష్టి ఇచ్చింది బాపు. చూపుల్లో చేతనత్వం కలిగించారు. వాటిని నాగరీకం చేసిందాయన, చిత్రం వెనుక నేపథ్యాన్ని సాపు చేసిందాయన, శుభ్ర పర్యావరణమిచ్చింది ఆయన. తీగలు తక్కువ, కరెంటు ఎక్కువ. అలా బొమ్మలకి కొత్త విద్యుత్తు సరఫరా అయింది. ఇప్పుడిక ఆ లైన్లను ఏ ఆకతాయి లైన్మెన్ లాంటి అకళాకారుడు తాకలేడు. తాకితే వాడే ఫ్యూజ్ అయిపోతాడు. అలాంటి సరఫరా డిజైన్ తయారు చేయడం అంత సులువు కాదు. బాపు మార్కు బొమ్మలు లేకపోతే పాఠకులు కథలు చదవరేమో అన్న స్థితికి బాపు పత్రికలని శాసించారు. నవలా నాయకులు, రాజశేఖరులు, చలనచిత్ర నాయకులు పరస్పరం బదిలీ అవుతున్న కాలంలో బాపు అక్కడే ఉన్నారు. కనుక కథాసాహిత్యం పెరుగుతున్న దశాబ్దాలలో అన్ని సాక్ష్యాలు చెప్పిన బొమ్మల మల్లు ఆయన. తెలుగు బొమ్మకి మరుగుజుదనం పోగొట్టి కళ్లల్లో జోగే గుణం పరిహరించారు. స్పష్టమైన ఎదురుచూపుల్ని, ఆపేక్షణని, ఆదరణని నిర్ధరించారు. బొమ్మను కదిలించే దారిలో నెట్టారు. ఆయన రంగం మీదకి వచ్చిన దశాబ్ది కాలంలోనే, అనతి కాలంలోనే జనార్దనాష్టక చిత్ర సందోహం, కోమలంగా పరువంతో మామిడికాయల కోలముఖాలతో నర్తించే నయనాలతో ముంగురులు వాలుతూ స్త్రీల చిత్రాలు బారులు తీరాయి. తరువాతి తరం చిత్రకారులకు శరీర నిర్మాణ శాస్త్రంలో కొత్త అర్థాలు తెలిసాయి. అలాంటి వరదహస్తం ఆయనది. ఆలోచనల తల్లి కటాక్షం నిరంతరాయంగా పొందగలగటం ఆయన చేసుకున్న సుకృతం. ఆయన పత్రికా చిత్రాలను ఎలా వెంగడించగలం? ఈ ప్రాథమిక ప్రశ్నకి నా దగ్గర రెండు అంచనాలున్నాయి. ఆంధ్ర చిత్ర కళారీతిలోని విపుల బాహు ప్రదర్శనని, పాదాల అడుగున కండరాల వ్యాప్తిని తగుమాత్రంగా సైజు చేశారు. మీలలోచనాల దీర్ఘం తగ్గించి వెడల్పు చేసి శిల్పాల కళ్ళ పరిమాణానికి తిరుగు సర్దారు. ప్రాచీన శిల్పాలలో వ్యక్తమైన కండర విభాగాలను సూచించే ఉలిఘాటులలోని లోతుపాతులను సన్న ముదురు గీతల ద్వారా అతి జాగ్రత్తగా తూచిన కొలతలతో గ్రహించి బదిలీ చేయగలిగారు. చిన్న ఉదాహరణలతో వీటిని వ్యక్తం చేస్తాను.

చూపిస్తారు. సామాన్య మానవుడు ఎన్ని బరువులు మోసి ఎన్ని వంకర్లు పోవలసి వచ్చిందో చూసినవారు బాపు. ఇక ఆయన ముఖ కైవారాలు బౌద్ధ శిల్పరీత యవనులదా? అదో పెద్ద ప్రశ్న. చిత్రకళావేత్తలు గ్రహించని రీతులుండవు కదా, గమనించని వివరాలుండవు. కానీ ఆయన చప్పిడి ముక్కులను పరిహరించారు, రోమన్ ముక్కులను చెవులను ప్రతిపాదించారు. కర్ణాభరణాలని, మెడ గొలుసులని, కాలిపట్టీలని, తాయెత్తులని తన దీర్ఘ చతురస్ర వృత్త రేఖల పథకంతో స్వాధీనం చేసుకున్నారు. ఖజురహో శిల్పాల్లో పుష్టిని కాదనలేదు, ఊరుగల్లు నునుపుని స్వాగతించారు. అందుకే ఆయన చిత్రాలు తగినంత బలంగా నునుపుగా సేదతీరుతాయి. మొదటిసారి తెలుగు పత్రికల్లో ఎవరు బొమ్మ వేశారో చూసే అలవాటు కలిగించింది బాపు. కుమార బచ్చన్ ఐడియా ప్రకటన సిద్ధం కాకమునుపు ఆలోచనే బొమ్మను నిలబెడుతుంది అని వ్యాపార పత్రికా రంగంలోనూ రూపించింది బాపు. కథకులకు బాపు బొమ్మ కావాలనే బలీయమైన కోరిక కలిగించింది ఆయన. ఇప్పటికీ ఆయన బొమ్మ ఉంటే అది చదివించే కథ అని భావించేవారున్నారు. ఆయన కథకి పుస్తకానికి శుభ్రమైన ప్యాకింగే కాదు, సౌందర్యానుభవం కంటే ఉన్నతమైన అప్పీల్ ఏదో కలిగిస్తూనే ఉన్నారు. వదిలేసే కథల్ని కూడా బాపు వేసిన బొమ్మ చదివిస్తుంది. గొప్ప కథలని ఇంకా గొప్పగా సిద్ధం చేయగల నేర్పు అది. వంశీ కథలకు ఇటీవల వేసిన ఆయన బొమ్మలన్నీ గోదావరి చూసుకుని మురిసిపోయింటింది. ఇక ఉగ్రగోదావరి నావ ఎప్పటికీ తిరిగి కాలేదు. శాంత గోదావరి శకుంతల ఎలా ఆయన చిత్రాలలో ఉంటాయో అందరూ చూసిందే. అదేమిటో, ప్రతి నాయకులు కూడా ఆయన బొమ్మలలో కొత్త భాష నేర్చుకున్నారు. ఉదాహరణకు నాగరాజు దొంగ సీను. స్థలాన్ని ఎలా నింపాలో, ఎక్కడ స్థలాన్ని ఎలా వితరణ చేయాలో చాటింది ఆయన. మరోసారి బొమ్మ చూస్తే మనమే కథలోని సంఘటనల మాలని చిత్రం నుండే అల్లుకునేలా చేసింది ఆయన. బొమ్మ కేవలం కథకి వ్యాఖ్యాన రూపం కాకుండా, సూచిక కాకుండా, కథే చిత్రానికి ఆత్మగా, చిత్రమే కథ చెప్పే ఒక అసాధ్య అనుభవాన్ని బాపు వేసిన చిత్రాలు అలవాటు చేశాయి. ఉదాహరణకు వాస్తవిక చిత్రం, ఏడడుగుల వ్యాపార బంధం కథల చిత్రాలు. భారతదేశంలోని ఇతర భాషల కథలకు పట్టని అదృష్టం ఇది. అంటే కథని చదవటమే కాదు, బొమ్మని చదువుతున్నాడు తెలుగు పాఠకుడు. కొందరు కథాపాఠం ఒకసారి చదివి పలుసార్లు బాపు బొమ్మని చూస్తున్నారు, కథ మానేసి బొమ్మలని చూస్తున్నారు, కథ చదివి చెప్పుకోకుండా బొమ్మను మాత్రమే చర్చించేవారున్నారు. అలా మెరుగుపడిన పాఠకుల సంఖ్యను పెంచిన ఘనత ఆయనది. విపణి పరిశోధకులు దీనిని వెచ్చించిన సమయం పునరంకిత క్షణాలు అంటారు, కానీ గుండె నిండిన మధుర స్మృతులుగానే మనం చెప్పుకుంటాం. ఇక బాపుగారు కథకి ఎంత నమ్మకస్తులో అమరావతి కథల బొమ్మలు వత్తాసు పలుకుతాయి. కథలో ఆత్మని జీవాత్మని ఆవిష్కరించగలిగారు కనుకనే ఆయన అంతగా పాఠక రంజకంగా రాజ్యమేలారు. తెలుగువాడి నిజ జీవితంలో ప్రకాశం పంతుడి తర్వాత బాపు మాత్రమే రోజూ గుర్తుపెట్టుకునే వ్యక్తి కాగలిగారు. 3 శతాబ్దాల క్రితం తెలుగు అక్షరాలు గుండ్రంగా అచ్చులో విరివిగా వచ్చినప్పుడు విప్లవం వచ్చింది. మళ్ళీ తరువాత బాపుదిద్దిన అక్షరాలే సంచలనం కలిగించాయి. ద్విత్వాలు, స్త్రీలు స్త్రీలు పొంగిన పరుచుకున్న స్థల వైశాల్యాలకు భిన్నంగా ఆయన అక్షరాలు ఒక విశ్రాంత ఠీవితో గర్వంగా నిలబడ్డాయి. రెక్కల తలకట్టు బరువుతో కదలలేని వాటికి కొన్ని డిగ్రీల వాలుగీతతో ఆయన ప్రాణం పోశారు. ఆయన చూపిని దీర్ఘాలను, గుడిదీర్ఘాలను, ద్విత్వాక్షరాల సొగసుల్ని పాత అక్షరాస్యులంతా మళ్ళీ దిద్దుతూ ఆనందించారు. ఆయనలా వ్రాయడం వినోదంగా, అభిరుచిగా, అలవాటుగా స్థిరపడింది. ఆ సంచలనం సినిమా ప్రచార ప్రకటనలకి, గోడ ప్రకటనలకి పాకింది. కంప్యూటర్ లిపిని వరించింది, జయించింది. తెలుగు మాధ్యమంలో చదువు నేర్చిన వారు పాఠకులుగా వెలిగినంతకాలం ఆయన మకుటంగల మహారాజు. తెలుగు పద్యకావ్య పండితులకు సహితం బాపు గౌరవపాత్రుడు. ఎంఎస్కో క్లాసిక్స్ పుస్తకాలకు లోపల పేజీల్లో వేసిన కళాఖండాలు ఇందుకు నిదర్శనం. అక్కడి నుండి రామాయణ, మహాభారత, భాగవత పురాణ కల్పనల చిత్ర సాక్షాత్కారం ఎలా సాధించారో చూడటం ఒక రుజుమార్గయాత్ర. వినాయకుడు, సరస్వతి, లక్ష్మి, దుర్గ ఇలా ప్రాకార అవతారాల దిగ్విజయ యాత్రకు మనం వినమ్రులం.

కావలసిందే. పాఠకాదరంలో ఆయన ఇంత ఉన్నతమైన స్థానంలో ఉండడానికి గల కారణం ఏమిటి? బాపు అనే బ్రాండ్ ఈక్విటీ ముద్ర మహిమకు అనుకూలించిన అంశాలు ఏమిటి? బొమ్మను చూసి పాఠకులు స్పందించే కాలాన్ని ఆయన పెంచారు, హాస్యభరితం చేశారు, కదలిక పొందే నరాలు కలిపారు, చిత్రించిన సంఘటనని ఆబోధించే క్షణాలను ఉద్విగ్నం చేశారు. ఉదాహరణకు విషాదయోగం, ఉత్తరమీమాంస, సుబోధ్ కథల చిత్రాలు. ఇందుకు వీలు కల్పించే మంచి ఆలోచనకు మాత్రమే ఆయన రూపమిచ్చారు. ఆయన చిత్రాలతో పాటు ఇతరుల చిత్రాలను కూడా చూసిన తరానికి ఆయన మాత్రం బెస్ట్ ఫీడ్, మంచి ఆహారం ఇచ్చారు. ఆయన బొమ్మలు ఎక్కువగా చూసిన తరానికి రిచ్ ఫీడ్, గుణం కలిగించే ఆహారం ఇచ్చారు. అందుకే ఆయన రేటింగ్ పడిపోలేదు, ఆదరణ తగ్గలేదు, పెరుగుతూనే సాగింది. సాధారణ చిత్రాలలోనూ వ్యంగ్య చిత్రాలలోనూ ఆయన ముద్దుతనం, నిరంకుశత్వం చూపించలేదు. ముద్దుగా, ఉదారంగా వ్యవహరించారు. తండ్రిగా శాసించలేదు, సోదరుడిగా తోడున్నారు. చలనచిత్రాలు చూసే పాఠక తరానికి ఇవి రెప్పవాల్చనీయని ఫోటో ఫ్రేములైనాయి. ఛాయాగ్రాహకుడు గ్రహించే అనుకూల సందర్భాన్ని, వెనక ముందుల లోతులను చాటగల కూర్పుని బాపు చిత్రాలలో పాఠకులు గ్రహించగలిగారు. అందుకే రఘురాయ్ చిత్రాల వలె బాపు బొమ్మలకి వ్యక్తిగత తత్వం వచ్చింది. ఆ అలవాటు విలోమంగా సాగిందేమో. ఈయన సినీ దర్శకుడుగా తనే వేసిన బొమ్మలను చిత్రణకు ఆధార చిత్రాలుగా వాడుకున్నారు. ఆయన వేసిన బొమ్మ మాను మాకు కాదు, దానికి ప్రాణం ఉంది, దానికి ధ్వని, ప్రతిధ్వని, అంతరంగం, గొంతు ఉంటాయని చూపారు. హబిషారకులకు వేరు, బాలకృష్ణుడికి వేరు, భార్యావిధేయులకు వేరు. అయితే వీటన్నిటికీ ప్రాణవాయువునిచ్చారు. వీటన్నిట ఆయన నాలుగు గుణాలు నింపారు. అవి సౌందర్యం, సూక్ష్మీకరణ, సద్విమర్శ, సారదర్శనం. ఆయన సాధారణ చిత్రాలు శరీర నిర్మాణ శాస్త్ర నియమాలను పాటించేవి. ఆయన వ్యంగ్య చిత్రాలు మాత్రం కనీస రేఖలతో అవకతవకగా అందంగానే చిత్తిదిద్దినవి. రెండూ నాటకీయతతో నడిచేవే. పూర్వీకుల చిత్రాలను కాదనటం ఎంతటి వర్తమాన చిత్రకారులకైనా కుదరదు. అందుచేత రవివర్మ చిత్రాలలోని ముదితల ఆకృతిని, చూపుని ఆయన మార్చి చూపారు. కోమల కంఠాన్ని, ఆత్మీయమైన చూపుని తెచ్చారు. పేరంటాల స్త్రీలు వదులు పెళ్లి కుమార్తెలను సృష్టించారు. అగ్రకులాల అతివకి, పల్లీయుల పడతకి అందాలు దిద్దారు. దేవతా చిత్రాలు పుస్తకాలలోనే ఉండిపోతే ఎవరు చూస్తారని తోచి క్యాలెండర్లుగా గోడలకు అలంకరించగల ఉత్పత్తి మార్పు చేశారు. అభినందన పత్రాలను వేశారు. మరో మూడు దశాబ్దాలకు విపణిలో బాపు ముద్ర సంపద పెరిగింది. ఎందుచేతనో గతంలోని తన బొమ్మల తీరును, అక్షరాల తీరును, అచ్చు అక్షరాల వృత్త పరిధిని ఇటీవల తిరిగి దర్శించారు. ఆయన వివాదాలకు దూరం, మంచి మనిషి, అందరితో కలిసిపోలేరు, నిగర్వి, ఆత్మవిశ్వాసం, స్వాభిమానం కలవారు, తన మాట తనది అనే అపేక్ష, ఈ గుణాలు ఆయనని ఉన్నతుడిగా నిలిపాయి. ఆయన బొమ్మలు సంస్కారాన్ని ఎలా మేలుకొలిపాయో, ఎంతటి సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని, విలువల్ని అందించాయో గమనించవచ్చు. దీనిని ప్రచార పరిభాషలో దృశ్యం అందించే సందేశం, విజువల్ మీనింగ్ అంటారు. దీన్ని బట్టే చిత్రముద్రణ అంకితమవుతుంది. ఆయన వేసిన కుడ్య అలంకార చిత్రమాలికలు ఈ కోవకు చెందుతాయి. సూర్యుడి ముందు గుర్రాలను చూస్తే నా జీవాధార అనే కీర్తన రావచ్చు. ఇంకో చిత్రం చూస్తే ముదుబాబాయిజో అనే లాలిపాట తట్టవచ్చు. కృష్ణుణ్ణి చూస్తే కాళింది మడుగున కొలువైతివా రంగసాయి, ఇలా మీ సంస్కారాన్ని బట్టి ఎన్నిటినో గుర్తు తెచ్చే చిత్రాలు అవి. జాతీయ పతాకం చూసి భారతమాతకిదే వందనమనుకుంటారో, ఇద్దరు బాలకులతో గాంధీని చూసి కరుణాసముద్రుడు గాంధీజీ అని పాడుకుంటారో, మీ ఇష్టం. ఇలా ఆయన చిత్రాలు పాటల యాత్రకు సిద్ధం చేస్తాయి. లెక్క సరిగా కుదిరితే రేఖ మహత్తరి అంటారు. కలువనీటిలో కన్యకని కప్పినా అంతే, గజల్ పొగ మనిషిని ముప్పిరిగొన్నా అంతే, అప్పుడే విక్తుల చిత్రాలు ప్రాణం పోసుకున్నట్లుంటాయి. గీతకు అంత శక్తి ఉంది.
ఉదాహరణకు రాజబాబు, పద్మనాభం, రాబు గోపాలరావు ముఖాలలోని భావ ప్రకటనలు, ఎన్నో రేఖా రహస్యాలను అవి చాటుతాయి. ఇక నీటి వర్ణాలతో వేసిన కథాచిత్రాలు, ముఖ చిత్రాలు ఫుట్బాల్ ఆటలోని ఒక సిద్ధాంతాన్ని సూచిస్తాయి. ఆటగాడు బంతిని తన కాలి వద్ద నిలుపుతూ నడిపే కాలం బట్టి విజయం సాధించగల అవకాశాలు పెరుగుతాయట. ప్రేక్షకులు ఆ స్థితిని ఆనందిస్తారు. చూసినంతసేపు మనల్ని కట్టి పడవేసే పరుసవేది ఏదో ఆయన బొమ్మల్లో ఉంది. ఈ వర్ణముఖ చిత్రాలలో బొమ్మని పఠనీయంగా నిలువరించింది ఈ రహస్యమే. నీటి వర్ణాలతో వయసు సూచించే లోతులు, కనుల కింద పరిచిన గోధుమ కెరటాల సమీకరణలు, చిబుకం కదిలిన కండరాల వరుసల ప్రవాహం, పై పెదవి మీదనున్న ఛాయా చాపంపై ఎత్తుపల్లాల వివేచన, నాసికాగ్ర నీడలు, వీటిని వర్ణ సంయోజనతో ఈ ముఖ చిత్రాలలో చూపగలగడం బాపు యొక్క నేర్పుకి నిదర్శనం. ఇందుకు వెలగ, బియ్యేకేల చిత్రాలు చిన్న ఉదాహరణలు. ఆయనకు ముందు తైలవర్ణ చిత్రాలలో ఎస్ఎన్ చామకూరు ఒక్కరే ఆ పని చేశారు. వైభవ యుగకాల యూరోప్ వర్ణ చిత్రకారుల కృషికి ఇది సమాన కృషి. బాలల చిత్రాల్లో ఆయన చూపిన అమాయకత్వం, చిలిపితనం, కాళ్ల విసురులు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. ఏమీ ఎరిగిన బాలగోపాలుని మొదలు అన్నీ చక్కబెట్టగల బుడుగు వరకు గల విచిత్ర నివేదికలు ఎన్నో. గీతారహస్యం ముడివేసేది ఆయనే, విప్పేది ఆయనే. తెలుసుకున్నవారికి తెలిసినంత. ఏ చలనచిత్ర పాత్రికేయుడు ఊహించలేని మాటల గాయాలు, మిరియాలు, మింగిన తలుపులు, ఆ ఏకవాక్య గాయాలు చాలు. ఇంతటి లోదృష్టితో ఇతరులకు వినోదమిచ్చారా అని మనం అబ్బురపడ్డానికి. బాపుగారి ప్రతిభా కాలాన్ని కలకాలం నిలిపేది ఆయన వ్యంగ్య చిత్రాల కల్పన. మొదటి నుండి వీటిలోని వ్యాఖ్యాన వాక్యాలకు ఆయన ప్రత్యేక భాషను కల్పించారు. గిడుగువారి ఉద్యమానికి కొత్త రెక్కలు తొడిగారు. ఇష్యు, నిదరట్టడం, ఇలా ఎన్నో వ్యంగ్యం ప్రయాణించే చిత్రాల దారికి ఆయన కొత్త వంపు, సొంపు, కొంటె సొగసు అద్దారు. విపరీతమైన కదలికని, గౌరవాన్ని, స్ఫురణని, మెడుకువని, కొన్ని చోట్ల విస్ఫోట గతిని అందించారు. వ్యంగ్య భావాలకు, చర్యలకు ఇలా అంతర మందిరాలను, కథన శిల్పాన్ని కూర్చటం అంత తేలిక కాదు. ఆయన దాన్ని సునాయాసంగా సాధించారు. వ్యంగ్య చిత్ర పరిభాషని మార్చారు. వ్యాఖ్యానానికి వేరే వ్యాకరణం తెచ్చారు. ఈ కొంటె బొమ్మలలోని పాత్రల ఆహార్యానికి, వంకర మాటలకి, ఎముకల పాత్రలకి కొత్త ధారణ, శుద్ధి ఇచ్చారు. తెలుగు జాతినే హాస్య ప్రియులుగా మార్చి పెంచి పోషించారు. ఆయనదో పెద్ద కార్టూన్ క్యాంటీన్. అందులో సరుకులన్నీ రుచులమయమే. అనునిత్యం అనేక సందర్భాల్లో తలుచుకునే వ్యంగ్య చిత్రాల మేరు శిఖరాలను చూపిస్తూ నడిపించారు. ఈ వ్యంగ్య చిత్రాలదొక అక్షోహిణి సైన్య ధాటి. ఆయన చూసిన సమాజ పరిమితమే కావచ్చు, కానీ దాని కుటుంబ కట్టుబడుల్లో, వెసులుబాటుల్లో, పాలకుల్లో, పరిచారకులలో, పటాటోపాల్లో, ఆర్థిక విభజనల్లో ఆయన తన కొంటె చిత్రాల ద్వారా వెతకని అవకతవకలు లేవు. సినిమాలు, టీవీ చూసే అలవాట్లు, ప్రణయావధానాలు, మధ్యతరగతి మందహాసాలు, మందుహాసాలు, తంపులమారి భార్యలు, భార్యా విధేయులు, వంటరాని భార్యలు, వంటొచ్చిన భర్తలు, పురుషాధిక్యవాదులు, స్త్రీవాదులు, తత్సమవాదులు, ఇలా ఆంధ్రుల వృత్తులని, చిత్త ప్రవృత్తులని, బలహీనతని, దంభాన్ని, మనీ ముసుగులని ఆయన జల్లెడ పట్టేశారు. పిల్లల ఆయుధ సంపత్తికి, ధాష్టీకపు భార్యల విసురు మిసైళ్లకి, గుణధన భూషణ దోషణ ఉపాయాల జాబితాలకి అంతే లేదు. అమెరికా పశ్చిమ తీర విశ్వవిద్యాలయాల్లో కామిక్ ఇమాజినేషన్ అని వ్యంగ్య సృజనుల ఆచార్య పీఠాలున్నాయి. అలాంటి 10 కుర్చీలకి పనిపెట్టే వ్యంగ్య చిత్ర కల్పనలు చేశారు బాపు. వ్యంగ్య చిత్రాలలో ఆయన చూపిన ప్రత్యేక ముఖ కవళికలు, శరీర భంగిమలు ఆశ్చర్యపరుస్తాయి. అవి అంత విశేషం, వైవిధ్యం గలవి. అవో తరగని బొగ్గు గనులు. పిల్లవాడు ఎదురు తిరిగితే, బండారం బయటపెడితే, భార్య కారం తినిపిస్తే, ఇలా వేరే పట్టికగా ఈ బొమ్మల్ని గుంపులుగా విభజించవచ్చు. తలుచుకున్న వెంటనే నవ్విస్తూ పడవేసే వ్యంగ్య చిత్రాలు అనంతం. దశల వారీగా నవ్వు కలిగించేవి కొన్ని.
అన్నిటా సమకాలీన సభలు.

0: సమావేశాలు, చిత్రాల బింబాలు అలరిస్తూనే ఉంటాయి. కళా నాటక సాహిత్య రంగాల చెనుకులు అన్నీ నీ కావు, కలుక్కుమనిపిస్తూనే ఉంటాయి. వ్యంగ్య చిత్రాల్లో హాస్యం వర్ధిల్లడానికి ఆయనే సృష్టించగల పాత్రలు, చర్యలు అనంతం. ఆయన వ్యంగ్య చిత్రాలకు వెలకట్టలేని విలువ ఉంది. యుఎస్పి అంటారు, అది అమ్మకం జరపగల ప్రత్యేక గుణం, వినియోగదారులు కోరుకునే గుణం. అది ఆయనే అందివ్వగల వ్యంగ్య దృష్టి. అది పలుముఖాలుగా సాగింది. దీని వెనుక ఆయన ఎన్నో ప్రత్యేకతలు చేర్చగలిగారు. చటుక్కు, పెళ్ళున, లేటుగా, వాటుగా, తలచుకుని, ముసిముసిగా, అర్థం చేసుకుని మరీ, పగలబడి ఇలా నవ్వుకోవటం ఏమిటో తెలియ చెప్పినవి ఆయన వ్యంగ్య చిత్రాలు. ఇన్ని దశలలో హాస్యం పండించగల వ్యంగ్య చిత్రాలు ఉంటాయని చెప్పినది ఆయన. ఒక్కొక్క వ్యంగ్య చిత్రాన్ని పదే పదే మననం చేసుకునే జంటలు, బంటులు, కుంకలు, ఇంతులు ఇన్ని వేల మంది ఉంటారో అని ఆయనే ఆశ్చర్యపడవచ్చు. మనకీ లెక్కలేదు. 50 సంవత్సరాల క్రితమే సీరియల్ నవలలను వారపత్రికల నుండి కత్తిరించి దాచుకున్న కుటుంబాలు ఉన్నట్టు, బాపు కార్టూన్ల బైండులు చేయించుకున్న సాహిత్య గంధం లేని పామర పాఠకులు కూడా ఉండేవారు. ఆయన వ్యంగ్య చిత్రాలు వేసి ఉండకపోతే చాలామంది తెలుగువారు నవ్వటం తెలియని వారుగా మిగిలిపోయేవారు. ఆయన శుద్ధి చేసిన హాస్యపు విత్తనాల పంటతోనే తెలుగు నేల సస్యశ్యామలమైంది. పురాణ మానవ జీవిత కథలన్నీ భావబంధురాలని చిత్రించి చూపారు. మనిషి జీవితం నవ్వుకుంటూ సాగవలసిన పయనమని చాటుతూనే ఉన్నారు. మన అదృష్టమో, రాముడి చలవో, ఆయన కారణజన్ముడు. మనసు నిండగా, కనులకు పండగ, మనల్ని మనం తిరిగి కనుగొనే యాత్ర ఇది. బాపును తిరిగి తిరిగి తెలుసుకునే యాత్ర ఇది. ఆయన కళంతా మహాకావ్యాల మహాపురుషుల ఆభరణ కాంతుల జటాజూటాల నిక్షిప్త హృదయాంజలుల సౌందర్య జలధుల ఆనంద కపోలాల అంగుళి కపోతాల నఖ పారిజాతాల వివరణలే. మానుష రూపానికి పట్టాభిషేకమే, సంవేదన భావ ప్రకాశమే.
1: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ప్రముఖ చిత్రకారుడు, సినీ దర్శకుడు బాపు గారికి నివాళి అర్పిస్తూ పిఎస్ భట్టుగారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. గుర్తు చేసుకుందాం, కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కల్పలత శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటల కార్యక్రమం వింటారు. ముందుగా భోగభాగ్యాలు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం పాడిన పాట వింటారు. రచన మోదుకూరు జాన్సన్. ఈ పాటను వినిపించమంటూ పాలకొల్లు నుంచి జ్ఞాపతి రాఘవేంద్ర కృష్ణవేణి కోరుతున్నారు.

0: ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.
2: కల్పలత కార్యక్రమం తర్వాత పూజా చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరామ్ పాడిన పాట వింటారు. సంగీతం రాజనాగేంద్ర, రచన దాసరథి. ఈ పాటను వినిపించమంటూ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ కోరుతున్నారు.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

కార్యక్రమంలో తర్వాత సితారా చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజా బృందం పాడిన పాట వింటారు. రచన వేటూరి. ఈ పాటను వినిపించమంటూ రఘుబీర్ సింగ్, సుగ్నాబాయి, రాధామున్న, సుధారాణి, సాయి తేజ, లీలాసింగ్ కోరుతున్నారు ఏలూరు నుంచి.

మాయాబజార్ చిత్రానికి ఘంటసాల పీలీలా పాడిన పాట వింటారు రచన పింగళి. ఈ పాటను వినిపించమంటూ సరిపల్లి నుంచి రాచల సుబ్రహ్మణ్యం కోరుతున్నారు.

0: హృదయము కలవరపరచినది నీవేనే
1: నీవేనే.
2: ప్రేమం చిత్రానికి విజయ్ ఎస్దాస్ పాడిన పాట వింటారు. సంగీతం గోపిసుందర్, రచన శ్రీమణి. ఈ పాటను వినిపించమంటూ కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుంచి గణపవర్ మల్లేశ్వరరావు, శాంభవి జగదీశ్వర్ తమన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

చివరిగా స్టాలిన్ చిత్రానికి శంకర్ మహాదేవన్ పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ, రచన అనంత శ్రీరామ్. ఈ పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరందరి కోరికపై ఈ పాట.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఉభయ కుశలోపరి. శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియచేసే అభిప్రాయాల కార్యక్రమం. శ్రోతలు 0866 24888 12 ఈ నెంబర్కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాల్ని తెలియజేయండి.

0: ఒక వినూత్నం అవుతుందేమో, పరిశీలించగలరు, మరోసారి ధన్యవాదాలు అని అంటూ వారు ఒక సూచన చేస్తూ సత్తుపల్లి నుంచి ఈ మెసేజ్ ని పంపించారు మల్లిక్ అండ్ లలిత. ఓకే అండి, కార్యక్రమం తర్వాత ఉభయ కుశలోపరి కార్యక్రమానికి నమస్కారం అంటున్నాను. నమస్తే అండి. అమ్మ లాంటి మా ఆకాశవాణి కేంద్రానికి 90 వసంతాల మాతృమూర్తుల దినోత్సవ శుభాకాంక్షలు అని అంటూ మదర్స్ డే సందర్భంగా ఆయన విషయాలు చెప్తున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్. ఇక ఈ మెసేజ్ ఎవరు పంపించారో చూద్దాం.
1: 90 ఏళ్ల ఆకాశవాణికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయం 11 గంటలకు బాపు గారు నివాళి కార్యక్రమం చాలా బాగుంది, చక్కటి కార్యక్రమాన్ని ప్రసారం చేసిన మీకు ధన్యవాదాలు అంటూ, ఇంకా యువలయ కార్యక్రమం చాలా బాగుంది, ఈ కార్యక్రమాన్ని 1 గంట సేపు ప్రసారం చేయండి, మరి మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతూ రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వారి అభిప్రాయాన్ని మెసేజ్ చేశారు.
0: మరి ఈ సూచనని మా అధికారుల దృష్టికి తీసుకెళ్తామండి. కార్యక్రమం తర్వాత ఉభయ కుశలోపరి కార్యక్రమానికి అలాగే ఆకాశవాణి విజయవాడ డైరెక్టర్ గారికి సిబ్బందికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. ఈరోజు మీరు వినిపించిన కల్పలత ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటలు ఎంతో అద్భుతమైన పాటలు వినిపించారు. అలాగే ఈరోజు 1 అరగంట పాటు వినిపించినందుకు మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు. ఇలాంటి కార్యక్రమం ప్రతిరోజు వినిపిస్తే బాగుంటుంది, ఎందుకంటే ఉత్తరాల పాటలకు ఎలాంటి అంతరాయం ఉండదు. ఇంకా శ్రోతలు ఒక ఉత్తరం రాసిన తర్వాత వారి పాట కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు అంటున్నారు. దయచేసి ఇలా ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తారని ఆశిస్తూ, ఉత్తరాలు కనుమరుగు కాకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బాపుగారి రచన, బాపుగారి గురించి ఎంతో చక్కగా వివరించారు. చక్కటి కార్యక్రమం ప్రసారం చేసిన విజయవాడ డైరెక్టర్ గారికి ఇంకా సిబ్బందికి నా యొక్క నమస్కారాలు అని అంటూ నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా న్యూ ఎన్జిఓస్ కాలనీ నుంచి ఈ మెసేజ్ని పంపించారు. థ్యాంక్ యూ అండి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు నిర్వహిస్తున్న ఉభయ కుశలోపరి కార్యక్రమం వారికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. మన దేశంలో ఆకాశవాణి ప్రసారాలు 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారు తమ శబ్ద భాండాగారం నుంచి ఎంపిక చేసి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి అంటున్నారు. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు, హృదయపూర్వక శుభాకాంక్షలు అని అంటూ గుంటూరు నుంచి నాగభూషణం వారి మెసేజ్ ని పంపించారు. ఇంకేమంటున్నారంటే, విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు కొన్ని చాలా బాగుంటున్నాయి. కర్ణాటక సంగీత కార్యక్రమానికి 1 గంట వ్యవధి కేటాయించి ప్రసారం చేయగలరని కోరుతున్నారు. అలాగే శ్రోతల అభిప్రాయాలకు కూడా సముచిత ప్రాధాన్యతను ఇస్తూ పరిగణలోకి తీసుకుని కార్యక్రమాల రూపకల్పన చేయగలరని ప్రార్థన అంటూ వారు సూచన ఇచ్చారు. ఓకే అండి.
1: ఇక తరాలపల్లి హన్మకొండ జిల్లా నుంచి జరుపతుల బుచ్చయ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. కార్యక్రమ సమర్పకులకు సహ శ్రోతలకు నమస్తే. ఇంకో మెసేజ్ చూద్దాం. ఆకాశవాణి కేంద్రాలు ఎన్నో మనోరంజకమైన కార్యక్రమాలను ప్రతినిత్యం మాకు వీణుల విందు చేస్తున్నారు అంటూ, ఎందుకంటే నాకు ఇష్టమైన పాటలు, ఇష్టమైన నాటికలు, ఇష్టమైన లలిత గీతాలు, ఇంకా ఆదివారం వచ్చిందంటే 7 గంటల నుంచి ఉదయం రాత్రి వరకు మంచి ప్రత్యేకమైన కార్యక్రమాలు వినిపించి అలరిస్తున్నాయి. టీవీ ఛానల్ ఉన్నా రేడియోకి సాటి రాదు అని చెప్పుకునే విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు. మరొకసారి ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు అంటూ, దోర్నాల రేణుక, బాలరాజు, బద్రి, హరిణి, లోకేష్, సాయికృప, ఈస్ట్ వనస్థలిపురం, హైదరాబాద్ నుంచి.
0: థ్యాంక్ యూ అండి. ఈ మెసేజ్ ఎవరు పంపించారో చూద్దాం. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్, హ్యాపీ సండే మేడం గారు అంటున్నారు. హ్యాపీ సండే అండి మీకు కూడా. ఈరోజు మాతృ దినోత్సవం సందర్భంగా విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారికి శుభాకాంక్షలు అని అంటున్నారు. మీకు కూడా శుభాకాంక్షలు అండి. విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఉభయ కుశలపరి కార్యక్రమానికి నమస్సులు అంటున్నారు. నమస్తే అండి. మీరు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా ఉన్నాయి, మాకు బాగా నచ్చుతున్నాయి. విజయవాడ ఆకాశవాణి కేంద్రం 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతిరోజు సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు ప్రసారం చేస్తున్న టీన్ టైం కార్యక్రమంలో చాలా చక్కటి హిందీ చిత్రగీతాలు ప్రసారం చేస్తున్నారు, చక్కగా ఉంటున్నాయి. అలాగే 4 గంటల నుంచి 4:30 వరకు ప్రసారం చేస్తున్న యువలయ కార్యక్రమం, జీకే క్విజ్ ప్రశ్నలు చాలా చక్కగా ఉన్నాయి. ఈ కార్యక్రమం యువతకు ఎంతో విజ్ఞానదాయకంగా ఉపయుక్తంగా ఉంది. ఈ కార్యక్రమం అంటే మాకు చాలా ఇష్టం మేడం అంటున్నారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారికి ధన్యవాదాలు అని అంటూ సోమనాథం, జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట, భావన, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదల్కూరు మండలం తాటి

0: ప్రతి గ్రామం నుంచి ఈ మెసేజ్ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈ మెసేజ్ ఎవరు పంపించారో చూద్దాం.
1: నంద్యాల నుంచి జగన్ సంజీవ్ నగర్ అంట ఏం రాస్తున్నారంటే, ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి నమస్కారం. సూక్తి సుధలో భర్తృహరి రచించిన శ్లోక విశ్లేషణ, మనిషికి మాట పెట్టని ఆభరణం చక్కగా తెలియచేసిన దేవి శ్రేయశ్రీకి ధన్యవాదాలు అంటూ భక్తిరంజనిలో వాసుదేవ కీర్తనలు వినిపించారు. చాలా బాగున్నాయి. వరల్డ్ ఆస్తమాడే రోజున డాక్టర్ రఘు గారితో పరిచయం చాలా ఉపయోగకరంగా ఉంది. కృత్రిమ మేధ సాంకేతిక ప్రయోజనాలు రమేష్ గారితో పరిచయం చాలా ఉపయోగకరంగా ఉంది. అన్నమయ్య హరికథ, శ్రీరామ జననం హరికథ చాలా బాగున్నాయి. దయచేసి పురూరవ చరిత్ర హరికథ కూడా వినిపించండి అంటూ కోరుతున్నారు.
0: ఓకే అండి. ఇంకా ఎవరు పంపించారు, ఉభయకుశుల పరికి నమస్కారం అంటున్నారు. రాజోలు అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వాణి వాసు ఈ మెసేజ్ని పంపించారు. నమస్తే అండి. ఉదయం 5:50 వేసే వందే మాతర గీతం అంతకుముందు వినిపించింది, ప్రసారం చేయండి అని వారు కోరుతున్నారు. మరి ఈ విషయాన్ని మా అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్తామండి. అలాగే ఈ మెసేజ్ని ఎవరు పంపించారంటే, మాకు నచ్చిన కార్యక్రమం లాహిరి లాహిరి లో జానపద గేయాలు ఇంకా భజన పాటలు అని అంటూ ఈ మెసేజ్ని ఎవరు పంపించారంటే, యాడికి నుంచి అన్నయ్య రంగం వెంకట స్వామి పంపించారు. ఓకే అండి. ఇక తర్వాత ఎవరు, మురళి బట్టిప్రోల్ నుంచి ఏం పంపించారంటే, విజయవాడ ఆకాశవాణి కార్యక్రమాలన్నీ చాలా బాగుంటున్నాయి, శుక్తి సుధలు చాలా బాగుంటున్నాయి, భక్తిరంజన్లో చాలా మంచి పాటలు వినిపిస్తున్నారు, ధన్యవాదాలు అని అంటున్నారు. ధన్యవాదాలండి. ప్రతి ఉదయం 10:00 రాబోయే తిది శీర్షికన నేను కోరుతున్న పాటలు వినిపిస్తున్నారు, ధన్యవాదాలు. ఒక గంట సేపు శ్రోతల కోసం కేటాయించండి అని కూడా కోరుకుంటున్నారు. అలాగే ఉదయం 7:15 భగవద్గీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ధన్యవాదాలు. 7:45 భక్తి సినిమా గీతాలు వినిపించండి అని అంటూ కూడా వీరు కోరుతున్నారు. ఇక ఈ మెసేజ్ని ఎవరు పంపించారో చూద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బంది, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం అంటూ, ఉభయకుశలోపరి కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారాలు అంటూ మెసేజ్ చేశారు. ఉదయం దేశభక్తి గీతం, సూక్తి సుధలో సూక్తులు చాలా బాగున్నాయి, భక్తిరంజన్లో భక్తి గీతాలు కూడా చాలా బాగున్నాయి. రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమం బాగుంది. 5వ తేదీన మధ్యాహ్నం 1:30 వనితవాణి స్త్రీల కార్యక్రమంలో వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా చక్కగా వివరించారు. అనంతరం విశేషాల కార్యక్రమంలో గృహ చిట్కాలు చాలా బాగున్నాయి. 10వ తేదీన ఉదయం సరసవి వినోదిని కార్యక్రమం చాలా బాగుంది. ఈరోజు కల్పలతో ఉత్తరాలు పాటలు కూడా చాలా బాగున్నాయి. టీన్ టైం హిందీ పాటలు, యువల క్విజ్ కార్యక్రమం కూడా బాగుంటుంది. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చాలా బాగున్నాయి. ఈరోజు మాతృదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని ఇంకా వారి కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు.
0: థ్యాంక్ యూ అండి. అందరి అభిప్రాయాలను అధికారులకు తెలియచేయగలరు అని అంటున్నారు. 90 సంవత్సరాలు ఆకాశవాణి కార్యక్రమాలు వివరాలు తెలిపితే బాగుంటుంది అని అంటూ డాక్టర్ మూర్తి లక్ష్మి గుంటూరు నుంచి ఈ మెసేజ్ని పంపించారు. అన్ని విషయాలు కూడా, అన్ని సూచనలు కూడా మా అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్తామండి, అందులో ఎలాంటి సందేహం అయితే లేదు. ఇక ఈ మెసేజ్ ఎవరు పంపించారు అని అంటే, మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు నమస్తే అండి అంటున్నారు. నమస్తే అండి. మీరు ప్రసారం చేసే కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి, మీకు ఆకాశవాణి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని అంటున్నారు. థ్యాంక్ యూ అండి. ఇంకా నమస్తే మేడం, మీరు ప్రసారం చేసే యువలయ ప్రోగ్రాం చాలా బాగుంది, మీకు చాలా థ్యాంక్స్ అని అంటూ నెల్లూరు నుంచి కీర్తిక, లితిక, అశ్విని కుమార్, ఉమా మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధామున్నా ఏం పంపించారంటే, ఈరోజు ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో సూర్యస్తుతి నాట్యకళం విని భక్తి పారవస్యం చెందాం, సూక్తి సుధలో వినిపించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి, బైబిల్ సూక్తులు ఆలోచింపచేశాయి, సరస వినోదిని సమస్య పూరణం కార్యక్రమంలో చక్కటి పూరణలు పంపిన కవులకు నిర్వహించిన పైడిపాటి ఉమానాథ శర్మ గారికి నా నమస్కారాలు అని అంటున్నారు. ఇంకా 5వ తేదీ మంగళవారం వాగ్భూషణం గురించి భర్తృహరి సుభాషితంలో పద్యభావాన్ని చాలా ఉపయుక్తంగా భావయుక్తంగా అందించిన శ్రీ శ్రీ ప్రియాశ్రీ గారికి నమస్తే అని అంటున్నారు. ఇంకా 4వ తేదీ సోమవారం సూక్తి సుధలో యుద్ధాల వలన కలిగే నష్టాలు, రక్తపాతాలు, ఆస్తి ప్రాణ నష్టాలు లేకుండా జరగకుండా శాంతిగా జీవించండి అని చక్కటి సూక్తిని అందించిన శ్రీ ఆర్బి ఉదయ్ కిరణ్ గారికి మా నమస్తే అంటూ ఈ మెసేజెస్ అన్ని పంపించారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎవరు పంపించారంటే చూద్దాం.
1: ఆకాశవాణి అధికారులకు, సిబ్బంది, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు అంటూ చక్కటి కార్యక్రమాలు చాలా బాగున్నాయి, మాకు మీడియం వేవ్లో కార్యక్రమాలు వింటున్నాము, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ.
0: ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకా వారంలో ఏదో ఒక రోజు పాత చలన చిత్రాలను ప్రసారం చేయగలరని మనవి అని అంటూ రాస్తున్నారు జేరుపొత్తల బుచ్చయ్య హన్మకొండ తరాలపల్లి నుంచి. ఇక గుడ్ మార్నింగ్ మేడం అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు, హ్యాపీ మదర్స్ డే అని అంటూ రాశారు రాజోన్ నుంచి వాణి వాసు. హ్యాపీ మదర్స్ డే అండి మీకు కూడా. అలాగే ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి విజయవాడ స్టేషన్ డైరెక్టర్ గారికి, ఇంకా సాంకేతిక పనులు చేసే అందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు అని అంటున్నారు. మీకు కూడా హ్యాపీ మదర్స్ డే అండి. మీ కార్యక్రమాలన్నీ మేము రెగ్యులర్గా వింటున్నాము, థ్యాంక్ యూ సో మచ్. అలాగే టీన్ టైమ్, ఇంకా యువలయ, పొలం పనులు, కల్పలత ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అన్ని కార్యక్రమాలని స్పష్టంగా వింటున్నాం, మేము చాలా సంతోషంగా ఉంది అని అంటున్నారు. ఈ కార్యక్రమాలు వింటూ అంట మరోసారి మీ అందరికీ మా అభినందనలు తెలియజేసుకుంటున్నాము అని అంటూ రాశారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోన్న, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ వీరందరూ ఈ మెసేజ్ని పంపించారు.
1: ఉభయ కుశలోపరి శ్రోతల అభిప్రాయ మాలిక అంటూ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుండి ద్వారంపూడి సత్తిరెడ్డి పంపించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉత్తరాలు చక్కగా చదివి వినిపిస్తున్నారు, అలాగే చదివే వారు వారి పేర్లు చెప్పి ప్రారంభిస్తే ఇంకా బాగుంటుంది, ఏమంటారు, ధన్యవాదాలు అంటున్నారు.
0: ఓకే అండి. ఇక ఈ మెసేజ్ ఎవరు పంపించారంటే ఈరోజు ఉభయ కుశలోపరి కార్యక్రమం చాలా బాగుంది, వినియోగదర్శిని పద్యతోరణం కార్యక్రమంలో శ్రీ చుండూరు మాణిక్యాలరావు గారి వ్యాఖ్యానంలో చక్కగా చెప్తున్నారు, బాగుంది అని అంటూ రాశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని మాయ, ఇంకా వారి కుటుంబ సభ్యులు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా పసిడి పంటలు కార్యక్రమాన్ని పునః ప్రారంభించండి అంటూ కోరుతున్నారు ఎవరంటే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని గారు. ఓకే అండి, మా అధికారులకైతే ఈ విషయాన్ని తీసుకెళ్తాం ఆ దృష్టికి. ఇక
1: మురళి భట్టిప్రోలు నుంచి పులకించిన ప్రకృతి పూలవాన కురిపిస్తున్న రోజు, వికసించిన విరజాజుల పరిమళాలు పంచుతున్న రోజు, పరవశించిన మయూరాలు నాట్యం ఆడుతున్న రోజు, ఆనంద పరవశంతో పులకించిన ప్రతి మదిలో కోటి వినాదాలు పలుకుతున్న రోజు. బాగుందండి మీ కవిత, మీలాగే
0: చాలా బాగుందండి. ఇక ఉభయ కుశలోపరి కార్యక్రమం వారికి నమస్కారాలు అని అంటున్నారు. వాట్సాప్తో పాటు ఎస్ఎంఎస్ని కూడా అనుమతించగలరని మనవి అని అంటూ జేరుబొత్తుల బుచ్చయ్య హన్మకొండ జిల్లా తరాలపల్లి నుంచి కూడా వారు ఇంకో సూచన అయితే చేశారు. మరి ఈ మెసేజ్ ఎవరు పంపించారంటే నమస్తే అండి అంటున్నారు. నమస్తే అండి. ఆకాశవాణికి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శ్రోతలకు శుభాకాంక్షలు అని అంటున్నారు. అలాగే ప్రజల హృదయవాణి ఆకాశవాణి అంటూ కరెక్ట్గా చక్కగా ఒక్క వాక్యంలో ఆకాశవాణి గురించి ఆయన వర్ణించారు. గుంటూరు నుంచి వెల్లిదండ్ల గోపాల్ గారు చాలా బాగుందండి, చక్కగా మంచి వాక్యం రాశారు. ఇక వేటపాలెం రామానగర్ బాపట్ల జిల్లా బొడ్డు నుంచి రాశారు బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత. ఏమంటున్నారంటే 90 వసంతాల ఆకాశవాణి కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరువవాలని ఆశిస్తాం. మీరు వినిపిస్తున్న కార్యక్రమాలు మాకెంతో నచ్చుతున్నాయి, ముఖ్యంగా వనితావాణి కార్యక్రమాల వల్ల మహిళలకు ఎంతో మేలు కలుగుతోంది. ఈ కార్యక్రమంలో శుక్రవారం వనితావాణిలో నీటి గురించి శ్రోతలకి చాలా బాగా చెప్పారు. వాన నీటిని ప్రతి వారు బోరు దగ్గరకు చేరువయ్యేలా మలుచుకుంటే చాలా బాగుంటుంది అని అంటున్నారు. ఓకే అండి, మంచి సూచన అయితే చేశారు. మరి మేము నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారో చూద్దాం.
1: ప్రతి ఆదివారం ఉదయం 1 గంట పాటు సంక్షిప్త శబ్ద చిత్రం ప్రసారం చేయాలని విజయవాడ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ సోమనాథన్ జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి సూచన చేస్తున్నారు.
0: ఓకే అండి, మరి

0: ఈ మెసేజ్ ఎవరు పంపించారంటే, ఉభయ కుశలోపరి నిర్వాహకులకు నమస్కారం అంటున్నారు. నమస్తే అండి, మీరు ప్రతిరోజు రాబోయే అతిథి కార్యక్రమంలో మంచి మంచి పాటలు వినిపిస్తున్నారు. ఆకాశవాణి 90 వసంతాల మాతృమూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అని అంటూ రంగనాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్ ఈ మెసేజ్ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ప్రతిరోజు ఉదయం ప్రసారమయ్యే వార్తా విభాగం వారు సమర్పిస్తున్న కార్యక్రమాలు ఎంతో విలువైనవిగా ఉన్నాయి, నిర్వహించే వారికి మా వందనాలు అందజేయండి అని అంటూ రఘువీర్ సింగ్ సూనాబాయి రాధామున్న ఏలూరు నుంచి మరొక సందేశాన్ని అయితే వాట్సాప్ ద్వారా పంపించారు. థ్యాంక్ యూ. అలాగే 90 వసంతాలు ఆకాశవాణి పూర్తి చేసుకున్న శుభపరిణామంలో చాలా సంతోషదాయకమైన విషయం, ఇందులో భాగంగా మీరు చేస్తున్న కృషి అంతా ఇంత కాదు, ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మేము ఎన్నడూ వినని అలనాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. కార్యక్రమంలో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, వినే భాగ్యాన్ని కలిగిస్తున్నారు, నేను విని తరిస్తున్నాను. ఇందులో సుశీలమ్మ గారి గురించిన పరిచయం విన్నాను. ఈ కార్యక్రమం వెలకట్టలేనిది, ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండేది అనిపించింది. తొందరగా పూర్తయిపోయింది కార్యక్రమం. వినిపించిన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నా ప్రత్యేక అభినందన మందార మాలలు తెలియజేస్తున్నాను అనంటూ వనస్థలిపురం నుంచి దోనల బాలాజీ ఈ మెసేజ్ని అయితే పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఇది చూద్దాం ఎవరు పంపించారు.
1: నమస్కారం అండి అంటూ ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్నందుకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, 90 సంవత్సరాల నుంచి ఆకాశవాణి ప్రజల వాణిగా విశేషంగా ప్రజల్ని మన్ననల్ని చూరగొన్నది. దీనికి కృషి చేసినటువంటి ఆకాశవాణి సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు అంటూ పెద్దపరిమి నుంచి ఘంటా కిరణ్ పంపించారు.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక నుంచి శ్రోతలు కోరుకునే విధంగా కార్యక్రమాలు ఉంటాయని ఆశిస్తాం అని అంటూ ఈ చిన్న సందేశాన్ని ఎవరు పంపించారంటే, వేటపాలెం రామానగర్ బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు. మరి ఇవి ఈరోజు కార్యక్రమం, ఈ వారం కార్యక్రమాల మీద శ్రోతల అభిప్రాయాల మాలిక.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. మానసికంగా శాంతంగా వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండి సమాజం పట్ల సహానుభూతి గల యువత ద్వారానే వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి ఈరోజు కర్ణాటక, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో వరదలు, వేసవి వడగాడ్పులు ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జయింట్స్తోనూ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్తోనూ తలపడతాయి. సేవ సర్వత్రా అత్యంత ముఖ్యమైనదని, రోజువారీ జీవితంలో సేవను అంతర్భాగం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మానసికంగా శాంతంగా వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండి సమాజం పట్ల సహానుభూతి గల యువత ద్వారానే వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమని ప్రధానమంత్రి చెప్పారు. ఈ ఉదయం బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకల్లో నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్లో కొత్తగా నిర్మించిన ధ్యాన మందిరాన్ని ఆయన ప్రారంభించారు. ధ్యానం యువజనులకు అత్యంత ముఖ్యమని, మన సంస్కృతి గురించి తెలుసుకునేందుకు ధ్యాన మందిరం వంటి వ్యవస్థలు ఉపయోగపడతాయని, రానున్న సంవత్సరాల్లో ఇది అనేక తరాల వారికి శాంతికి మూల కేంద్రంగా మారుతుందని తనకు విశ్వాసం ఉందని మోదీ చెప్పారు. రైతులను సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని, రైతులకు కూడా ధరిత్రితో అనుబంధంలో ప్రకృతితో సాన్నిహిత్యం

0: పర్యావరణ పరిరక్షణతో వచ్చే మనశ్శాంతి అవసరమని మోదీ అన్నారు. అనంతరం ఈరోజు మధ్యాహ్నం సుమారు 3 గంటలకు ప్రధానమంత్రి హైదరాబాద్ చేరుకుంటారు. ఇక్కడ సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. హైదరాబాద్ పణాజీ ఎకనామిక్ కారిడార్ లో భాగంగా 3,175 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన గుడెబెల్లూరు నుండి మహబూబ్ నగర్ వరకు 167వ జాతీయ రహదారి 4 వరుసల విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. అలాగే వరంగల్లో పీఎం మిత్ర పథకం కింద అభివృద్ది చేసిన పీఎం మిత్ర పార్క్ ను, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. దేశ ఆరోగ్య మౌలిక సదుపాయాల్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా హైదరాబాద్ లోని సింధు హాస్పిటల్ ఆయన దేశానికి అంకితం చేస్తారు. అత్యాధునిక సౌకర్యాలతో క్యాన్సర్ చికిత్సపై ప్రత్యేక దృష్టి సారించిన మల్టీ సూపర్ స్పెషాలిటీ కేర్ ఎటువంటి లాభాపేక్ష లేని సంస్థగా ఈ ఆసుపత్రిని ప్రారంభిస్తున్నారు. అనంతరం ప్రధానమంత్రి 2 రోజుల గుజరాత్ పర్యటనకు వెడతారు. తన పర్యటనలో 2వ రోజైన రేపు సోమనాథ్ ఆలయం పునరుద్దరణ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొంటారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేష్ మహాపూజలో పాల్గొన్న అనంతరం ఆలయ పతాకావిష్కరణ, కుంభాభిషేక క్రతువులు నిర్వహిస్తారు. తమిళనాడులో తమిళగ వెట్రి కళగం వ్యవస్థాపకుడు సి జోసెఫ్ విజయ్ ఈ ఉదయం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విజయ్తో పదవీ బాధ్యతలు, గోప్యతకు సంబంధించిన ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు 9 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
1: தமிழ்நாட்டு அரசின் முதலமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் முதலமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன்.
0: ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీల మద్దతుతో 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో 120 మంది ఎన్నికైన ఎమ్మెల్యేల బలాన్ని విజయ్ సాధించారు. తద్వారా 1967 సంవత్సరం తర్వాత డిఎంకే లేదా అన్నాడీఎంకే పార్టీలకు చెందని వ్యక్తిగా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర సృష్టించారు. అస్సోం బీజేపీ శాసనసభాపక్షం తన నాయకుడిని ఎన్నుకునేందుకు ఈరోజు గౌహాటీలో సమావేశం కానుంది. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు ఈ ఉదయం అటల్ బిహారీ వాజ్పేయి భవన్లో సమావేశమయ్యారు. మరోవైపు అస్సోంలో వరుసగా 3వ సారి ఎన్డీఏ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బీజేపీ కేంద్ర పరిశీలకుడు జగత్ ప్రకాష్ నడ్డా, సహ పరిశీలకుడు నయాబ్ సింగ్ సేనేల సమక్షంలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం అనంతరం అదే వేదికపై ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తారు. May 12th జరగనున్న ప్రమాణ స్వీకార ఉత్సవం కోసం వివిధ యుద్ద ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేరళలో ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం నిన్న న్యూఢిల్లీలో సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశానికి సీనియర్ నేత రాహుల్ గాంధీ, రాష్ట పార్టీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపా దాస్ మున్షి, పార్టీ కేడర్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు కేరళ సీనియర్ నాయకులు ఎన్నికయ్యారు. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు తిరుమల సందర్శించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రతి ఓటరు భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలు విజయవంతంగా, ప్రశాంతంగా జరగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. 2 రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి వచ్చిన జ్ఞానేష్ కుమార్ ఈ ఉదయం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్, ఏఆర్ న్యూస్ _HVD ఫాలో కండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో సంభవించే వరదలు, వడగాడ్పుల పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉన్న సన్నద్ధతను సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ప్రాణనష్టం జరగకుండా చూడడం, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థల సంసిద్ధతను, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను, వనరుల మోహరింపును, వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని అమిత్ షా బేరేజు వేస్తారు. కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రక్షణ, నదుల నిర్వహణ కార్యక్రమాలు, వాతావరణ అంచనాలో శాస్త్రీయ పురోగతి సహా దేశవ్యాప్తంగా చేపడుతున్న దీర్ఘకాలిక వరద నివారణ చర్యల ప్రగతిని కూడా హోంమంత్రి సమీక్షిస్తారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న ట్రినిడాడ్ టొబాగోలోని నెల్సన్ ఐలాండ్ను ఆ దేశ ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసెస్సర్తో కలిసి సందర్శించారు. మన దేశం నుంచి ఒప్పంద కార్మికులుగా వెళ్లిన వారు ట్రినిడాడ్ టొబాగోలో మొదటిసారిగా అడుగుపెట్టిన ప్రదేశం నెల్సన్ ఐలాండ్. నెల్సన్ ఐలాండ్లో చేపట్టిన క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో డాక్టర్ కమలా ప్రసాద్ బిసెస్సర్తో కలిసి డాక్టర్ జయశంకర్ పాల్గొన్నారు.
2: India has traditionally had very warm and friendly relations with Trinidad and Tobago, and these ties have been underpinned by shared history, our struggle against colonialism, and by our very special bonds of cricket. The people of our two countries share so much in common, whether we talk of clothing and sports or food habits and traditions.
0: ట్రినిడాడ్ టొబాగోలో ఒక అగ్రో ప్రాసెసింగ్ వ్యవసాయ శుద్ధి కేంద్రాన్ని కూడా ట్రినిడాడ్ టొబాగో ప్రధానమంత్రితో కలిసి డాక్టర్ జయశంకర్ ప్రారంభించారు. కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైక్కల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో గంగానది పరివాహక ప్రాంతాల్లో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, లక్షద్వీప్, ఒడిషా, హిమాలయ పరిసర పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొంకణ్, గోవా ప్రాంతాల్లో పగటిపూట వేడి కొనసాగుతుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన గుజరాత్ టైటన్స్ జట్టు 77 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ రోజు జరగనున్న పోటీల్లో మధ్యాహ్నం 3:30 చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జెంట్స్తో తలపడుతుంది. మరొక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. మానసికంగా శాంతంగా, వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండి సమాజం పట్ల సహానుభూతి కల యువత ద్వారానే వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమని ప్రధానమంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కర్ణాటక, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో వరదలు, వేసవి వడగాట్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వేళ సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జెయింట్స్తోనూ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్తోనూ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఫిలిం గీతాలు వింటారు. ముందుగా పరమానందయ్య శిష్యుల కథా చిత్రానికి ఘంటసాల ఎస్ జానకి గాన వింటారు రచన సదాశివ బ్రహ్మం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: కార్యక్రమంలో తర్వాత ప్రేమ మందిరం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. రచన వేటూరి.

0: మన కథ అమరం.
1: ఏక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణి, ఫిర్ ఆయా ఎంటర్టైన్మెంట్ కా రెవల్యూషన్, జబ్ కోనే కోనే పహుంచా దూరదర్శన్. కహానీ నహీ బదలీ, స్టైల్ గయా హై బదల్. జో కహానియా హమ్ సున్తే ఆయే, దేఖతే ఆయే, అబ్ వహీ వైసీ హీ కహానీ సునాయేగా డిజిటల్.
2: డౌన్లోడ్ వేవ్స్ ఓటీటీ యాప్ నౌ అండ్ వాచ్ ఫర్ ఫ్రీ.
3: కార్యక్రమం తర్వాత విచిత్ర బంధం చిత్రానికి ఘంటసాల పి సుశీల గానం వింటారు. సంగీతం కెవి మహాదేవన్, రచన దాశరథి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. కుటుంబంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణంలోనూ తల్లుల పాత్ర కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పేద మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్మీడియట్ విద్య అందించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ ప్రతి మనిషి జీవితం తల్లితోనే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. తల్లి చూపే ప్రేమ, త్యాగం, బిడ్డల పట్ల ఆమెకు ఉండే సంరక్షణ అమూల్యమైనవని కొనియాడారు. కరుణ, సహనం, ఆత్మస్థైర్యానికి తల్లులే ప్రతిరూపాలని పేర్కొన్నారు. కుటుంబ నిర్మాణంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలోనూ తల్లుల పాత్ర కీలకమని తెలిపారు. నెల్లూరు నగరంలోని రామచంద్రాపురంలో ఎలక్ట్రిక్ ఆటోల ఛార్జింగ్ పాయింట్ల నిర్మాణానికి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఈ ఆటోల వల్ల కాలుష్యం తగ్గడంతో పాటు ఇంధన ఖర్చు ఆదా అవుతుందన్నారు. నగరపాలక సంస్థకు సంబంధించి చెత్తను తరలించేందుకు ఈ ఆటోలను ఉపయోగిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థల్లో వ్యర్థాల నిర్వహణకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్తని కలెక్ట్ చేసి బయటికి పంపించడానికి 200 వెహికల్స్ నెల్లూరు వాళ్ళు ఒక ఏజెన్సీతో అగ్రిమెంట్ అయ్యారు. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు అగ్రిమెంట్ అయ్యాం. ఇక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్ పెడుతున్నారు 2 సంవత్సరాలు. ఆ తర్వాత వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కూడా స్టార్ట్ చేశారు. అది కూడా స్టార్ట్ అయింది. అది 2 సంవత్సరాలు పడుతుంది. అయితే సాలిడ్ వేస్ట్ ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్త అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. దాంట్లో వేస్తారు, దాంట్లో బర్న్ అయిపోద్ది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా ఈ రోజు ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ చేస్తున్నాం.
0: రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పెట్టుబడి, మార్కెట్లపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 13వ తేదీన విజయవాడలో ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నట్లు ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ అభివృద్ది సంస్థ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు కృష్ణదేవరాయలు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొననున్నారని తెలిపారు. ఎంఎస్ఎంఈల ఏర్పాటు కేవలం బ్యాంకు రుణాలకే పరిమితం కాకుండా స్టాక్ మార్కెట్ల ద్వారా కూడా పెట్టుబడులు సమీకరించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. వేస్ట్ టు వెల్త్ వంటి వినూత్న ఆలోచనలతో ముందుకు వస్తున్న స్టార్టప్లు, ఎంఎస్ఎంఈ పార్కులోని యూనిట్లకు ఈ వేదిక ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. పేద మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్మీడియట్ విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పించిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత హాస్టల్, భోజనం, పాఠ్యపుస్తకాలతో పాటు ఐఐటీ జేఈఈ, నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఎస్ఎస్సీలో 450 మార్కులకు పైగా లేదా సీబీఎస్ఈలో 75% కంటే ఎక్కువ మార్కులు సాధించిన మైనార్టీ విద్యార్థులు ఇందుకు అర్హులని, ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ నెల 12వ తేదీ ప్రవేశ పరీక్ష దరఖాస్తులకు చివరి తేదీ అని పేర్కొన్న మంత్రి, అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల ఆలయంలో 29 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడారు. గోదావరి పుష్కరాలకు అనుగుణంగా నదీ పరివాహక ప్రాంతంలోని ఆలయాలను 54 కోట్ల 71 లక్షల రూపాయలతో అభివృద్ది చేయనున్నట్లు మంత్రి తెలియజేస్తూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ధూపదీప నైవేద్యం పథకానికి నిధులు పెంచామని వివరిస్తూ,
2: ఈరోజు దేవాలయాలకు సంబంధించి ధూపదీప నైవేద్యం అనేటువంటి ఒక పథకం ఇవాళ దాదాపుగా 6,200 ఆలయాల్లో, అంటే ఆదాయం తక్కువ ఉన్న ఆలయాల్లో ఉన్న పూజారులకి 10,000 రూపాయలు ఒక్కొక్కరికి బ్యాంక్ అకౌంట్ కి ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి జమ చేసే ప్రభుత్వం, అలాగే అర్చకులకు పూజారులకు 15,000 రూపాయలు వాళ్ళకి కనీసం ఉండేటట్లు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని వచ్చిన 3వ మాసంలోనే అమలు చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం.
0: సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ సందర్భంగా నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానంలో రేపు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. గుజరాత్లోని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ దేశవ్యాప్తంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాలను నిర్వహిస్తోందని, ఈ మేరకు శ్రీశైలంలో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రేపు ఉదయం గంగాధర మండపం వద్ద కలశయాత్ర నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ ఐఐటీలో ఈ నెల 15వ తేదీ నుంచి 27వ తేదీ వరకు 6వ దశ యువ సంఘం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఐఐటీ డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ తెలిపారు. తిరుపతిలో ఆయన ఈరోజు ఆకాశవాణితో మాట్లాడుతూ, విద్యార్థుల్లో జాతీయ ఐక్యతాభావాలను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. మహారాష్టలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ నెల 16న తిరుపతి ఐఐటీకి చేరుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు ప్రాంతాలను విద్యార్థులు సందర్శించేలా కార్యాచరణ రూపొందించామని

0: ఆయన పేర్కొంటూ,
1: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పథకం స్టార్ట్ చేసింది, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఐడియా ఏంటంటే మన స్టూడెంట్స్ ఇండియాలో ఒక ప్రాంతం వాళ్ళు ఇంకో ప్రాంతం గురించి తెలుసుకుంటానికి. సో మహారాష్ట్ర నుంచి ఒక 50 మంది స్టూడెంట్స్ 15th ఈవినింగ్ దేర్ అరైవింగ్ హియర్, 22nd దాకా ఉంటారు ఇక్కడ. మన దగ్గరలో ఉన్న సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్, ఐఐటి, ఐసర్, మహిళా యూనివర్సిటీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్ తీసుకెళ్లి ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఆర్కియలాజికల్ లొకేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రగిరి ఫోర్ట్, మన గుడిమల్లం టెంపుల్ విజిట్స్ టు శ్రీకాళహస్తి, తిరుమలకి, ఇవన్నీ తీసుకెళ్లి మేము చూపిస్తున్నాము.
0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో ఆయన చర్చలు జరపనున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమై గోదావరి జలాల పంపిణీ అంశంపై చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. గోదావరి జలాల పంపిణీని పునఃసమీక్షించేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరనున్నారు. అలాగే ఢిల్లీలో భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ నిర్వహించే వార్షిక సమావేశంలో పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని అధికారులు తెలిపారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేశామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం కోసం సమర్పించిన అర్జీల వివరాలను మీకోసం వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. పీజీఆర్ఎస్లో నమోదైన ఫిర్యాదుల స్థితిగతులను 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుటుంబంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణంలోనూ తల్లుల పాత్ర కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పేద మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్మీడియట్ విద్య అందించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
2: బ్రో, ఇది చిరిగింది.
1: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
2: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
1: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు. ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: వంతవాణి కార్యక్రమంలో ముందుగా మాతృ దినోత్సవం సందర్భంగా సహనశీలి అమ్మ అంశం గురించి శ్రీమతి కొండేటి సునీత గారి ప్రసంగం వింటారు.
4: పదిహేడవ శతాబ్దంలో ఇంగ్లండ్లో తల్లులకు గౌరవంగా మదరింగ్ సండే పేరిట ఉత్సవాన్ని జరిపేవారు. 1872 అమెరికాలో జూలియా వార్డ్ హోవే అనే మహిళ తొలిసారిగా ప్రపంచ శాంతి కోసం మదర్స్ డే నిర్వహించాలని ప్రతిపాదించింది. అమెరికాలో అంతర్యుద్ధాలు జరుగుతున్నప్పుడు జార్విస్ అనే స్త్రీ సైనికులకు ఎంతో సేవ చేసింది. యుద్ధాలు జరగకూడదని శాంతి కొరకు తను ప్రార్థించేది. అయితే 1905 ఆమె మే 9 తేదీన

రెండవ ఆదివారం నాడు మరణించింది. ఆమె ఆలోచనలకు విలువనిచ్చి తన కూతురు మాతృ దినోత్సవం కోసం 1907 నుండి విస్తృత ప్రచారం ప్రారంభించింది. 1908 మెథడిస్ట్ చర్చిలో మదర్స్ డేని జరుపుకున్నారు. 1911 నుండి అమెరికాలో అన్ని రాష్ట్రాల్లో మాతృ దినోత్సవం జరుపుకోవడం ప్రారంభమైంది. 1914 అప్పటి అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ ఏటా మే 2 ఆదివారం మాతృ దినోత్సవం అధికారికంగా జరపాలని నిర్ణయించారు. కాలక్రమేణా ఇది ప్రపంచం మొత్తం అన్ని దేశాల ప్రజలు జరుపుకుంటున్నారు. మదర్ ఆఫ్ గాడ్గా పిలువబడుతున్న రియా దేవతకు నివాళి అర్పించే నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని మొదటిసారిగా గ్రీస్ దేశంలో నిర్వహించారు. అమ్మ గొప్పదనాన్ని వర్ణించలేము, అందుకే అమ్మకు ఒకరోజు అంకితం చేశారు. ఆ రోజు తల్లికి కూడా విశ్రాంతిని ఇవ్వాలి అనేది దీని ఉద్దేశం. మనలను కని పెంచిన తల్లి గొప్పతనాన్ని గుర్తు చేసుకోవడం. ప్రతి సంవత్సరం మే 2 ఆదివారం రోజు మాతృ దినోత్సవం ఎక్కువ దేశాల్లో జరుపుకుంటున్నారు. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సే నమస్తస్సే నమస్తస్సే నమో నమః. 84 లక్షల జన్మల తర్వాత నరజన్మ లభ్యమవుతుంది. ఈ నరజన్మం దుర్లభం. స్త్రీగా జన్మించడం విశిష్టం, అందున మాతృమూర్తి కావడం మరింత విశిష్టం. వేదకాలంలో స్త్రీని పూజించేవారు, స్త్రీకి చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు. స్త్రీని ప్రతి ఇంటిలోనూ సంతోషంగా ఉంచాలి, ఎందుకంటే స్త్రీ ఆదిశక్తి, ప్రకృతిలోని ఒక అంశ, పరబ్రహ్మ స్వరూపం తల్లి, తొలిదైవం, మాతృదేవోభవ అని శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే భగవంతుడు అమ్మ రూపంలో ఉన్నాడని కాదు అర్థం, అమ్మయే భగవంతుడు అని అర్థం. మొదటి నమస్కారం అమ్మకే చేయాలి అని ఋషులు చెప్పారు. సన్యాసాశ్రమాలు సైతం మొదటి ప్రణామం తల్లికి చేస్తారు. భగవతి అమ్మ, అమ్మలాంటి ప్రాణి లోకంలో మరొకటి లేదు. 9 నెలల పాటు బిడ్డను కడుపులో మోస్తుంది. కడుపు పెద్దదై వికారాలు కలిగి తిందామంటే తినే ఆహారము సహించక, వంగలేక, పని చేసుకోలేక ఎన్నో బాధలను అనుభవిస్తుంది. వాటన్నిటినీ కూడా సంతోషంగా సహించి తాను మరణ సదృశ్యమైనటువంటి వేదన పొంది నొప్పులు పడి బిడ్డను ప్రసవిస్తుంది. ఆ బిడ్డను చూసుకొని పరమానందం పొందుతుంది. అమ్మ కడుపులో 9 నెలల బిడ్డ తల క్రిందికి కాళ్ళు పైకి పెట్టి పెరిగిన తర్వాత ప్రసవం జరిగి తన తల్లి కడుపులో నుండి బయటికి వచ్చిన శిశువు తన మలమూత్రముల్లో పుట్టిన క్రిములు కీటకములు తన శరీరాన్ని కొరుకుతుంటే బాధతో ఏడుస్తాడు. అంతేకాదు, ఒక్కసారే దీపాలు, వెలుగులు, 6 అడుగులు ఎత్తున్న మనుష్యులు, వివిధ రకాలైన ఆకారాలను చూసి బిడ్డ భీతిల్లిపోతాడు. శరీర అవయవాలు ఆగిపోయే పరిస్థితి వస్తుంది. గడ్డకట్టిన మలము విసర్జించడం చేతకాక హృదయ స్పందన కూడా ఆగిపోయే స్థితి ఏర్పడితే అమ్మ తొలిదైవమై తన స్తనమును అందిస్తుంది. తన స్తనం ద్వారా వచ్చినటువంటి గోలోష్ట్రం అనే పసుపు ముద్ద తీసుకోవడంతో బిడ్డ శరీరంలోకి వెళ్ళి అవయవాలన్నీ కూడా పనిచేసి హృదయ స్పందన కలిగి శరీరం స్వాంతన చెందుతుంది. ఆ స్థితిలో బిడ్డకు పాలు పట్టగలిగిన శక్తి అమ్మకు మాత్రమే ఉంటుంది. అవ్యాజానురాగం గల అమ్మ లేనిచో మనుషులే లేరు, ఈ జగతే లేదు. బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడు తల్లి రక్తం నుండే తనకు కావలసిన సారాలన్నీ తీసుకుంటుంది. తల్లి నుండి బిడ్డకు పోషణ లభిస్తుంది. శరీర అవయవాలు నిర్మితమవుతాయి. తల్లి ఆలోచనల ద్వారా మనసుకు పోషణ లభిస్తుంది. బిడ్డకు ఉన్నతమైన ధార్మికత, భక్తిభావాలు కలుగుతాయి. బ్రహ్మ ముహూర్తం వేళ నిద్రలేచే మా అమ్మ నన్ను చక్కగా నిర్మించిన ఇహలోకపు బ్రహ్మ. నా ఆనందం తన భాగ్యంగా భావించింది. నా సంతోషం కోసం అహర్నిశలు శ్రమించింది నా తల్లి. నిరంతరం కుటుంబ భారాన్ని మోస్తూ తన జీవిత సర్వస్వాన్ని మాకు ధారపోసింది. రాళ్లబాట అయిన పూలబాటగా భావించి మా పాదాలకు ఖరీదైన చెప్పులనే తివాచీలను పరిచి మహారాణిలా నన్ను చూసుకుంది. కొవ్వొత్తిలా మాకు వెలుగునిచ్చి తాను కరిగిపోయిన ధన్యజీవి మా అమ్మ. మమతానురాగాల మరుల జల్లు, ఆశల హరవిల్లు మా అమ్మ కళ్ళు. స్నేహగానం ఆమె జీవన పయనం. దయ, క్షమ, ఓర్పు, సహనం, నిస్వార్థం, నేర్పు, బాధ్యత, తేగమే మాతృమూర్తి యొక్క సహజ గుణాలు. శక్తికి మించిన శ్రమయే అమ్మ జీవితం. సృష్టికర్త, స్థితికర్త, లయకర్త, ప్రతిరూపమే అమ్మ. పుట్టిన బిడ్డకు రేయింబవళ్ళు సర్వకాల సర్వావస్థలయందు సేవ చేస్తుంది అమ్మ. కొన్ని కారణాల వల్ల తనకు పుట్టిన బిడ్డ శారీరక, మానసిక లోపాలతో ఉన్నప్పటికీ ఆజన్మాంతం వారికి సేవ చేయుటకు సిద్ధపడుతుంది. అంతేకాని వెనుకంజ వేయదు. తల్లి ఒక్కటి మాత్రమే వారికి సేవ చేయగలదు. అమ్మ సెలవు తీసుకుంటే ఈ లోకమే స్తంభించిపోతుంది. ఇంకా చెప్పాలంటే తన బిడ్డ పెరిగి పెద్దవాడైన తర్వాత కూడా
ఏదైనా అనారోగ్యం

0: వాలై మరణం సంభవిస్తుందేమో అని భయం కలిగినప్పుడు ఎందరో దేవుళ్ళకు మొక్కుకుంటుంది. నా ఆయుర్దాయం కూడా నీవే పోసుకుని బ్రతుకు అని అనగలుగుతుంది అమ్మ. చనుబాలతో శరీరానికి శక్తినిచ్చే అమ్మ లాలిపాటాలతో జోలపాటాలతో వీణుల విందు చేస్తుంది. అత్త తాత అంటూ చిన్న చిన్న పదాలతో జ్ఞానాన్ని నేర్పుతుంది. విద్యాబుద్ధులు నేర్పే తల్లియే మన తొలి గురువు. బాడిగ వెంకట నరసింహారావు గారు అమ్మఒడి గేయం రాశారు. అమ్మఒడి చదువుల బడి, మా అమ్మఒడి నాకొక గుడి, అమ్మ చూపును వరవడి దైవమ్మ కంటెను త్వరపడి, అమ్మ చెప్పిన శుద్ధులు అని సెమ్ము ఒప్పిన బుద్ధులు, అమ్మ పెదవుల హాసము నిత్యమ్ము మాకు వికాసము, అమ్మ మంజుల భాషణం శ్రావ్యమ్ము వీణుల భూషణం. మధురమైన మాటలతో మంచి చెడుల తారతమ్యాన్ని చెప్తుంది. చక్కని కథలతో నీతిబోధ చేస్తుంది. నిజాయితీగా నిలబడ్డం, విలువలతో మేలగడం, యథార్థత యొక్క గొప్పతనం తెలుపుతుంది. ఉపదేశాలను బోధిస్తుంది. మన ప్రవర్తనను పరిశీలిస్తూ ఉచ్చనీచమును తెలియజేస్తూ జాగ్రత్తలను చెప్తూ జ్ఞానాన్ని నేర్పుతుంది. పిల్లల జీవితాలకు వెలుగు అమ్మే మన తొలి గురువు. అమ్మ మాట సుగంధ పరిమళాల పూదోట, పిల్లల ఆనందమయ జీవితాలకు బంగారు బాట అమ్మ మాట. అమ్మ బాధ్యత ఒకరోజుతో పూర్తయ్యేది కాదు, జీవితకాలం ఉంటుంది. బిడ్డల యొక్క ఆకలిని తెలుసుకోగలిగినది తల్లి మాత్రమే. ఆమె మనతో ఉన్నా మరెక్కడ ఉన్నా తన బిడ్డల మనసు తెలుసుకోగలదు. తన పిల్లల యొక్క ఆశలు తీర్చుతుంది, కోరికలను నెరవేర్చుతుంది, అవసరాలు సమకూరుస్తుంది. బాధ్యతతో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఆశాదీపం అమ్మయే కదా. తండ్రి అయినా బాధ్యతను విస్మరించగలడు, కానీ తల్లి పిల్లల బాధ్యతను భారంగా భావించదు. అస్వస్థత కలిగి ఉన్నా, అశాంతితో తానున్నా, అసౌకర్యాల్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో తానున్నా తల్లి బాధ్యతలను ఎప్పటికీ విస్మరించదు. అదే కదా అమ్మ తత్వం. అమ్మ ఒక్కటే ఉంటే చాలు, అన్నీ ఉన్నట్లే, అందరూ ఉన్నట్టే. ఆమె లేనిచో ఎన్ని ఉన్నా ఎందరున్నా ఆమె లేని లోటును భర్తీ చేయలేరు. ఆ వెలితిని పొడచడం అనేది అనితర సాధ్యం. ప్రకృతి నుండి కానీ, పరిస్థితుల నుండి కానీ, సమాజం నుండి కానీ వచ్చే విపత్తులకు తాను అడ్డుగా నిలిచి తన పిల్లలను రక్షించే రక్షణ కోట అమ్మ. మనిషి మాత్రమే కాదు, తల్లి అయిన ప్రతి ప్రాణి కూడా తన పిల్లలకు రక్షణగా నిలుస్తుంది. తనకంటే బలమైన శత్రువును కూడా ఎదురిస్తుంది, వాటితో పాటు పోరాడుతుంది, వాటితో పోరాడుతుంది, చివరకు ప్రాణాలకు కూడా తెగిస్తుంది. అదే అమ్మ యొక్క గొప్పతనం, అమ్మతనం. జీవితంలో ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకుంటుంది. చివరకు తన మరణ సమయం ఆసన్నమైనప్పుడు కూడా తన బిడ్డలకు ఏ కష్టం కలగకూడదని తన బాధను వ్యక్తపరచకుండా మౌనంగా ఓర్చుకుంటుంది. తన శారీరక మానసిక ఇబ్బందులను బయట పెట్టక తానే భరిస్తుంది. తన పిల్లలకు ఎటువంటి కష్టము, నష్టము, క్లేశము, భయము కలగనీయకుండా తాను వెళ్ళిపోవాలనుకుంటుంది మనకన్న తల్లి. తన బిడ్డల క్షేమం కోసం ఇతరులకు సేవ చేయటకు కూడా వెనుకాడదు. ఆంధ్ర మహాభారతం కుంతీదేవి తన పుత్రుడైనటువంటి ధర్మరాజు రాజైన తర్వాత కూడా తాను ధృతరాష్ట్రుడు గాంధార్యులతో వారికి తోడుగా అరణ్యాలకు వెళ్ళడానికి సిద్ధపడుతుంది. వారి వల్ల తమ పిల్లలకి ఏ విధమైన శాపాలు రాకూడదు అనే భావనతో అమ్మ తన బిడ్డల్లోని లోపాలను, వారు చేసే తప్పులను, పాపాలను కూడా తప్పు పట్టదు. పిల్లలు తప్పు చేసినప్పుడు వీడికి ఏమైందో, ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఎందుకు ఇలా చేశాడో అంటుందే కానీ శిక్షించటకు ఇష్టపడదు. తన పిల్లలపై జాలి కరుణ చూపి వారిని సమర్థిస్తుంది, క్షమిస్తుంది, చివరకు తనను బాధ పెట్టినా సహిస్తుంది. ఇదే తల్లిలోని గొప్ప గుణం, మాతృమూర్తి యొక్క గొప్పతనం. పిల్లల పాలట పెన్నిధి అమ్మ, దైవీ గుణాల నిధి. గలగల పారే చల్లని నది, నిస్వార్థంతో నిరంతరం పారే ఆ నది పిల్లల సుఖసంతోషాలను కోరే ఆహ్లాద హృది. పిల్లల పాలట పెన్నది అమ్మే కదా మరి. మాతృమూర్తి ఆమె ఒక త్యాగ కీర్తి. తన తనువు, మనసు, ధనము, ప్రాణము, తన సర్వస్వం తన పిల్లల కోసం త్యాగం చేస్తుంది. అమ్మరణం తీర్చుకోలేనిది అని వేదం చెప్తుంది. నిస్వార్థమైన ఆమె జీవితం వెలకట్టలేనిది. తల్లి రుణం తీర్చుకున్నట్టుకు ఒక జన్మలో సాధ్యం కాదు. మాతృత్వం అంటే ఇవ్వగలగడం, అది విశ్వప్రేమ. ఉదాహరణకు మదర్ తెరిసా, ఆమె జీవించినంతకాలం అనాథల కోసం రోగులకు నిస్వార్థ సేవ చేశారు. అందుకే మదర్ తెరిసాని విశ్వమాత అన్నారు. ఈమె కన్యకాస్త్రీ అయినప్పటికీ కూడా అనాథలకు సేవ చేయడం ద్వారా విశ్వమాత అయింది. జన్మనిచ్చింది తల్లి, జీవితాన్నిచ్చింది మాతృమూర్తి. తల్లి మాతృత్వం కలిపితేనే మాతృదేవత. కుంతీదేవి తన పిల్లలతో సమానంగా మాదిరి పిల్లలను పెంచింది. అదే మాతృత్వం అంటే. లోకంలోని మాతృమూర్తులందరికీ పాదాభివందనాలు. అమ్మ మమతానురాగాల మది, మమతానురాగాల హృది మన అమ్మది. పిల్లలనే కాదు, తన పిల్లలనే కాదు, తన కుటుంబ సభ్యులందరినీ కూడా బిడ్డల వలె చూడగలదు. బాధ్యత లేని భర్తను కూడా క్షమించి ప్రేమిస్తుంది. అంతేకాదు తన భర్తను కూడా బిడ్డలా చూసుకుని పోషించుటకు వెనకాడని మమతానురాగాల మది ఆమెది. కుటుంబంలోని వారి సంతోషమే తన సంతోషంగా భావించి శ్రమపడుతుంది. తల్లి వారి యోగక్షేమాలు చూచుటకు ప్రథమ కర్తవ్యంగా భావిస్తుంది. వారి లాలనలో తరిస్తుంది. వారి ఆరోగ్య అభివృద్ధులు చూస్తూ తనను తాను మర్చిపోతుంది. అమ్మ మది అమృతతుల్యమైనది. ఆమె యద ఘనమైనది కదా. అమ్మతో మనం కలిగి ఉన్నది ప్రేమ బంధమే కాదు, ప్రేగుబంధం కూడా. బిడ్డ తన శరీరంలోని ఒక భాగం. ఎక్కడ ఉన్నా తన శరీరం నుండి బయటకు వచ్చిన తన బిడ్డలు తన శరీరంలోని భాగాలే. పిల్లలపై కలిగిన ప్రేమతో తన కోరికలను కూడా చంపుకొని తన వద్దనున్న ధనాన్ని, కష్టార్జితాన్ని కూడా తన పిల్లల భవిష్యత్తుకు, వారి కోరికలను తీర్చుటకు ఉపయోగించే మాతృమూర్తి గొప్ప ప్రేమదేవత. తన వద్దనున్న ఆహారమైన తన బిడ్డలకు పెట్టి తరువాత తాను తింటుంది. వారు తిని తృప్తి పడితేనే తాను తిన్నంతగా సంతోషపడుతుంది. ఇదే సంఘటన అబ్దుల్ కలాం గారి జీవితంలో జరిగింది. వారి డైరీలో కూడా కలాం గారు ఈ సంఘటన రాసుకోవడం జరిగింది. అర్జునుడు, బాలచంద్రుడు వంటి వీరులను కన్న వీరమాత, వాల్మీకి, వేదవ్యాసుడు, కాళిదాసు, ఇంకా పెద్దన, పోతన, కవిత్రయం వంటి కవులను కన్న విద్యావతి, ఝాన్సీ లక్ష్మీబాయిని కన్న ధీరమాత, డొక్కా సీతమ్మ, మదర్ తెరిసా వంటి మాతృమూర్తులను కన్న గొప్ప మాతృమూర్తి తల్లి, అవతార పురుషులు, మహాపురుషులు, యోగులు, సాధుసంతులు, త్యాగసనులు, మహాత్ములు, ధర్మమూర్తులు, ఆధ్యాత్మికవేత్తలు, సంఘ సంస్కర్తలు, పుణ్యపురుషులు, ప్రతి మనిషి తల్లి నుండి వచ్చిన వారే కదా. సమాజ నిర్మాత అమ్మ. అమ్మ లేనిచో జన్మ లేదు. అమ్మ నిజం, ప్రత్యక్ష దైవం. మాతృమూర్తికి సదా ప్రణామాలు. భగవంతుడు కూడా తల్లి ప్రేమను చూపిస్తానంటాడు, అంతేగాని తండ్రి ప్రేమను, సోదర ప్రేమను చూపిస్తానన్నాడు. అంతెందుకు, తల్లి ప్రేమను పొందాలంటే దైవం కూడా మనిషే జన్మించాలి. దైవస్వరూపమైన ఆది శంకరాచార్యులు తన తల్లి తలుచుకుంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తల్లి వస్తానన్నాడు, వచ్చాడు. ఆమె కోరిక తీరుస్తాడు. మాతృమూర్తికి మనం ఎంతో విలువనివ్వాలి. కాబట్టి మాతృదినోత్సవం ఒకరోజు కాదు, ప్రతిరోజు జరుపుకోవాలి. సంవత్సరంలో ఒకరోజు గుర్తు చేసుకోవడం కాదు, అనుదినము ఆమె అవసరాలను తీర్చడం ముఖ్యమైన విధిగా బిడ్డలు భావించాలి. అమ్మ ఉన్నంతకాలం ఇదే మాతృమూర్తికి మనం ఇచ్చే గౌరవం. మాతృమూర్తులందరికీ శతకోటి ప్రణామాలు.
1: మీరు ఇంతవరకు మాతృదినోత్సవం సందర్భంగా సహనశీలి అమ్మ అంశం గురించి శ్రీమతి కొండేటి సునీత గారి ప్రసంగం విన్నారు.
2: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
3: బ్రో ఇది చిరిగింది.
2: ఇదిగో చిరిగిన లేదా పాత పడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
3: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
2: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ ఇస్తావు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
1: వనితవాణి కార్యక్రమంలో తర్వాత ఒక లలిత గీతం వింటారు.

0: మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు. ఇప్పుడు విశేషాలు వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
1: నేటి జీవన శైలిని కనుక చూసినట్లయితే దీనిలో అనేక మార్పులు వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే నేటి జీవన శైలిలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ఒత్తిడి కావచ్చు, సరైన వ్యాయామం లేకపోవడం కూడా కావచ్చు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం అని కూడా చెప్పవచ్చు. అసలే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారం గురించి శ్రద్ధ కూడానా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కాని మన ఒత్తిడిని తగ్గించి మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని మనం పొందాలి అంటే తప్పక ఆహార విషయంలో శ్రద్ధ చూపాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కనుక. దీనిలో భాగంగా మొలకెత్తిన గింజలు కనుక తీసుకున్నట్లయితే చాలా మంచిది. ఇక పోషకాల పరంగా ఇవి చాలా మంచి ఆహారమనే చెప్పాలి. దీనిలోని పోషకాలను ఇప్పుడు మనం చూద్దాం. మొలకెత్తిన గింజలలో కానివ్వండి లేకపోతే ధాన్యాలలో కానివ్వండి, పోషకాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి.

0: 35% వరకు మాంసకృతులు ఉంటాయి. మామూలు గింజలలో కన్నా మొలకెత్తిన తర్వాత ఆ గింజలలో విటమిన్ ఏ అనేది 8 రెట్లు పెరుగుతుంది. మాంసం తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును, క్యాలరీలను తగ్గిస్తుంది. జీర్ణ సంబంధ కడుపు ఉబ్బరంతో బాధపడేవారు ఈ మొలకలను కనుక తీసుకున్నట్లయితే వాళ్లకు ఎంతో ఊరట కలుగుతుంది. ముఖ్యంగా మొలకల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు వీటిని తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు శరీరంలో జీవక్రియల శాతం కూడా పెరుగుతుంది. శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇక మొలకల్లో ఉన్నటువంటి ఫ్యాటీ యాసిడ్స్, ఇవి శరీరానికి మంచి ప్రయోజనాలు అందించడంలో బాగా పనిచేస్తాయి. ఇంకా దీనిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు గోళ్లు పెరగడానికి, అలాగే చర్మం నిగారింపుతో ఉండటానికి సహాయపడుతుంది. మొలకల్లో విటమిన్ ఏతో పాటుగా విటమిన్ సి కూడా పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు పొడవుగా ఆరోగ్యంగా పెరుగుతుంది. పురుషుల్లో ఎక్కువగా కనపడేటటువంటి బట్టతలను, పేనుకొరుకుడిని నివారిస్తుంది. మొలకలు తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అంటే రక్త నాణాల్లో కొత్త రక్త కణాలు ఏర్పడేలా చేస్తాయి. ఇక బీన్స్ మొలకలు తీసుకున్నట్లయితే ఈ బీన్స్ మొలకల్లో విటమిన్ బి1 అధికంగా ఉంటుంది. ఇంతేకాకుండా వీటి నుండి శరీరానికి ఆల్కైజెస్ అందుతుంది. ఇవి శరీరానికి రక్షణ కల్పిస్తాయి. ముఖ్యంగా ప్రాణాంతకర వ్యాధులైన క్యాన్సర్ వంటి వాటిని నివారించడంలో ఈ మొలకలు సహాయపడతాయి. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి మొలకలను వారానికి 2 లేదా 3 రోజులు తీసుకోవడం చాలా మంచిది. అయితే కొందరికి పచ్చి మొలకలు తింటే గ్యాస్ చేరుతుందని భయపడతారు. అలాంటి వారు ఉడికించినటువంటి మొలకలను 2 చెంచాలు వారానికి 2 లేదా 3 రోజులు తీసుకోవడం చాలా మంచిది. విన్నారు కదండి, మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి మొలకల్ని మీరు తప్పకుండా తీసుకుంటారని ఆశిద్దాం.
1: మీరు ఇంతవరకు విశేషాలు విన్నారు. కార్యక్రమం తర్వాత ఒక లలిత గీతం వింటారు.

0: బొమ్మరిల్లు కార్యక్రమానికి స్వాగతం.
1: బొమ్మరిల్లు కార్యక్రమంలో భాగంగా హీల్ స్కూల్ తోటపల్లి విద్యార్థినులు వై సాయికీర్తి, జె సంవిధ, బి లక్ష్మీనాంచారమ్మ, వి ఏంజెల్ వెన్నెల మరియు టి సంధ్యారాణి తందన తందానా అంటూ దేశభక్తి గీతాన్ని ఆలపిస్తారు.

0: పిల్లలు, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్ గురించి టి సంధ్యారాణి మరియు కె లోకేష్ సంభాషిస్తారు.
1: చెల్లి, బాగున్నావా?
2: బాగున్నానన్నయ్య.
1: చెల్లి, నేను నిన్ను ఒక ప్రశ్న అడగనా?
2: అడుగు.
1: నీ పేరు సుమతి కదా, నీ పేరుకి అర్థమేమిటో చెబుతావా?
2: సుమతి అంటే మంచి బుద్ధి కలది అని అర్థం. అన్నయ్య, నాకు ఒక సందేహం వచ్చింది, అడుగుతాను.
1: అడుగు చెల్లి.
2: మరి నీ పేరు లోకేష్ కదా, మరి నీ పేరుకి అర్థమేమిటి?
1: నా పేరుకి అర్థం ఏమిటంటే లోకానికి అధిపతి అని అర్థం చెల్లి.
2: అన్నయ్య, నీకు ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ లో ఉన్న ప్లేస్ వాల్యూస్, ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ లో ఉన్న ప్లేస్ వాల్యూస్ వచ్చా?
1: ఆ, వచ్చు చెల్లి.
2: అయితే చెప్పు చూద్దాం.
1: చెబుతున్నాను విను. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ లో ఉన్న ప్లేస్ వాల్యూస్ ఏమిటంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, టెన్ థౌజండ్స్, హండ్రెడ్ థౌజండ్స్, మిలియన్, టెన్ మిలియన్, హండ్రెడ్ మిలియన్, బిలియన్, టెన్ బిలియన్, హండ్రెడ్ బిలియన్స్.
2: ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ లో ఉన్న ప్లేస్ వాల్యూస్ కూడా చెబుతావా?
1: ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ లో ఉన్న ప్లేస్ వాల్యూస్ ఏమిటంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, టెన్ థౌజండ్స్, లాక్స్, టెన్ లాక్స్, క్రోర్స్, టెన్ క్రోర్స్.
2: అంతేనా? ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ లో మొత్తం 27 ప్లేస్ వాల్యూస్ ఉన్నాయి. వాటిలో నువ్వు చెప్పింది 9 ప్లేస్ వాల్యూసే.
1: అవునా చెల్లి? కొంచెం నాకు కూడా చెప్పవా?
2: అయితే చెబుతాను. ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ లో ఉన్న ప్లేస్ వాల్యూస్ ఏమిటంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్, టెన్ థౌజండ్స్, ల్యాక్, టెన్ ల్యాక్స్, క్రోర్, టెన్ క్రోర్స్, అరబ్, టెన్ అరబ్స్, కరప్, టెన్ కరప్స్, నీల్, టెన్ నీల్, పాదం, టెన్ పాదం, శంక్, టెన్ శంక్, సముద్ర, టెన్ సముద్ర, అంత్య, టెన్ అంత్య, మద్యం, టెన్ మద్యం, పరాత్, టెన్ పరాత్.
1: బాగా చెప్పావు చెల్లి. కొంచెం నాకు కూడా నేర్పిస్తావా?
2: ఓ తప్పకుండా.
0: మన భాష పాలకడలి, భావం మధుమురళి అంటూ మన అమ్మ భాష మాధుర్యాన్ని మనకి రుచి చూపించబోతున్నారు వై సాయికీర్తి, జే సంవిద, బి లక్ష్మీనాంచారమ్మ, వి ఏంజల్ వెన్నెల మరియు టి సంధ్యారాణి.

0: పిల్లలు, కథలంటే మీకందరికీ చాలా ఇష్టం కదూ. అందుకే ఒక చక్కని కథతో జే సంవిధ మరియు ఎస్ సాయి తేజేశ్విని మీ ముందుకొచ్చారు.
1: ఏడుస్తున్నావు?
2: మాకు బడిలో రేపు కథల పోటీలు ఉన్నాయి. నాకు పోటీలలో పాల్గొనాలని ఉంది. అమ్మని మంచి కథ చెప్పమంటే పనిలో ఉన్నాను అంది. నాన్నేమో ఆఫీస్ కు వెళ్లారు.
1: నేను నీకు మంచి కథ చెబుతాను.
3: అయితే ఇప్పుడే చెప్పు.
1: సరే, శ్రద్ధగా విను. అనగనగా ఓ ఊరిలో రాముడు సోముడు అని ఇద్దరు స్నేహితులు ఉన్నారు. రాముడు చాలా కష్టపడి పనిచేసి తనకున్న దాంట్లోనే ఇతరులకు పెట్టేవాడు. అతని మంచితనం వల్ల ఊరిలో ప్రజలంతా రాముణ్ణి చాలా మెచ్చుకునేవారు. సోముడు మాత్రం పేరుకు తగ్గట్లే సోమరిపోతులా ఉంటూ అతని అవసరాలకు ఇతరులపై ఆధారపడేవాడు. రాముడు తన స్నేహితుణ్ణి ప్రవర్తన మార్చుకోమని, కష్టపడి పనిచేయమని చెప్పేవాడు. కాని సోముడికి ఆ మాటలు రుచించలేదు. పైగా రాముడిపై ద్వేషం పెంచుకొని ఎలాగైనా వీడి పరువు తీయాలని మనసులో అనుకున్నాడు. ఇంతలో ఆ ఊరి జాతర దగ్గర పడటంతో రాముడు పొరుగూరి నుండి ఒక మేకపోతుని కొని తేవాలని బయలుదేరాడు. సోముడు ఇదే మంచి సమయమని ఆ ఊరి గుడిలో అమ్మవారి కిరీటాన్ని దొంగిలించి రాముడు ఇంటి కిటికీ గుండా దాన్ని గదిలోకి విసిరేశాడు. రాముడు పొరుగూరు నుండి వచ్చేలోపు రాముడే అమ్మవారి కిరీటం దొంగిలించడం తన కల్లారా చూశాడని తన ఇంట్లో దాచి ఏమీ ఎరగనట్లు పొరుగూరు వెళ్లాడని సోముడు ఊరంతా ప్రచారం చేశాడు. ముందు నమ్మలేకపోయినా అమ్మవారి కిరీటం నిజంగానే మాయం కావడంతో ఊరి ప్రజలు అప్పుడే పొరుగూరు నుండి వస్తున్న రామన్నను కిరీటం గురించి ప్రశ్నించారు. జరిగింది గ్రహించిన రామన్న ఆ ఊరి పెద్దకి తన కేపాపం తెలియదని, తన ఇంట్లోకి కిరీటం ఎలా వచ్చిందో తనకు తెలియదని చెప్పాడు. అప్పుడా ఊరి పెద్ద ఉదయాన్నే అమ్మవారుకు చేసిన అభిషేక విశేషాలు తెలుసుకొని రామన్నని తన చేతులు వాసన చూపించమన్నాడు. తరువాత సోమన్న చేతులు వాసన చూపించమన్నాడు. అమ్మవారికి ఉదయం చేసిన తైలాభిషేకం వాసన సోమన్న అరిచేతు నుంచి వస్తుందని, చివరికి సోమన్నే దోషి అని అతడే దాన్ని దొంగిలించి రామన్న ఇంట్లో ఉంచి రామన్నని అందరి ముందు దోషిగా నిలబెట్టాలని అనుకున్నాడు. అతడు చేసిన తప్పుకు శిక్షగా ఆ ఊరిలో ఉన్న బీడు భూమి దున్ని పూల మొక్కలు పెంచి రోజూ అమ్మవారి పూజకు పూలు అందజేయాలి, లేదా 100 కరడా దెబ్బలు తినాలని తీర్పు చెప్పాడు. అప్పుడు సోమన్న తాను తీసిన గోతిలో తానే పడ్డాడని బుద్ధి తెచ్చుకొని కష్టపడి పనిచేయసాగాడు.
3: ఈ కథ చాలా బాగుంది అక్క. నేను ఈ కథ మా బడిలో కథల పోటీలకు చెబుతాను.
0: పచ్చదైనదమ్మా ఈ కోనసీమ, కొండపల్లి బొమ్మ నా పల్లె భామ, సోకు చూసి చిన్నబోయే చందమామ అంటూ ఒక జానపద గీతాన్ని ఆలపించడానికి మన ముందుకొచ్చారు వై సాయికీర్తి, జే సంవిధ, బి లక్ష్మీనాంచారమ్మ, వి ఏంజెల్ వెన్నెల మరియు టి సంధ్యారాణి.

0: ఇప్పుడు బి దినేష్, పి హరీష్, వి లక్ష్మీనాంచారమ్మ, ఎస్ సాయి తేజస్విని, వై సాయి కీర్తి, జె సంవిధ, బి లక్ష్మీనాంచారమ్మ, వి ఏంజల్ వెన్నెల మరియు టి సంధ్యారాణి కొన్ని పద్యాలు పాడతారు.
1: ఇప్పుడు మేము పాడబోయేది వృక్షశతకంలోని పద్యాలు. రచయిత చిగురుమల్ల శ్రీనివాస్ గారు.

0: ధన్యవాదాలు.
1: పిల్లలు, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అంటూ మన చిట్టి పొట్టి తమ్ముళ్ళు చెల్లెళ్ళు హీల్ పాఠశాల నుండి మీకోసం కొన్ని గేయాలు పాడతారు. వారు జి హర్షవర్ధన్, ఇజాక్ జొనాథన్, వి అమర్నాథ్, జి నాగమల్లిక, పి హైమావతి, బి యశ్వంత్, వి చాముండేశ్వరి మరియు బి భువనేశ్వరి.
2: అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుడ్లో పెట్టావా, గుడ్లు తుక్కు మీదావా.

వేదాలు మనకు నాలుగు, ఐదు ఐదు ఐదు, చేతికి వేళ్ళు ఐదు ఆ

చదా చిలక నా కాళ్ళ గజలు మోకాళ్ళ చిప్పలు అబ్బబ్బ నడుము అలా.

0: మీరింతవరకు హీల్ పాఠశాల తోటపల్లివారు సమర్పించిన బొమ్మరిల్లు కదంబ కార్యక్రమం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు నైసి అనే చిన్న చెల్లై తన ఊరు గురించి పాట పాడుతుంది, విందామా?
2: నా పేరు నైసి, మా అమ్మగారి పేరు సుమ. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు ఒక పాట పాడతాను. చూడ చక్కని ఏరు మా ఊరు ఏడు, ఏడాదికి ఒకసారి ముచ్చటి కాపాడు. ఏటి మధ్యన గలువు నల్ల నెగులు, ఏటి కిరువైపులా మొగరి పొదిరిలు. పొదిరింట్లో దాగి మొగరి మొగలు, మధుర సుగంధము దిక్కు నజలు. వానాబాగు కురిసి చెరువులు నిండు, వరద వచ్చిన వేళ చూడాలి మీరు. ఉప్పొంగి మా ఏరు ప్రవహించుతుంది, వడవర్తో మా ఏరు ప్రవహించుతుంది. హోరు హోరన నదులు వెన్వీధి ముట్ట, కోయలుగా మా ఏరు ప్రవహించుతుంది. చూడ వాళ్ళే గాని చెప్పంగాలేం, మున్నాల తిన్నాల మా ఏటి వరద. అపేనా పొంగు ఏమోను గాని, ఆశ్చర్యంగా ఏరు ఇంకిపోయింది. ఇంకిపోనేమి మా ఏటిలో ఇసుక తినేలు కనుల పండుగైంది. ఎవరేమనుకున్న మాకే మిక్కులత, మా ఏరే మాకొక్క ఉద్యానవరం.
3: ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే ఆదివారం మంచి మంచి కథలు, పాటలు, పద్యాలతో బొమ్మరిల్లు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి పండగొచ్చింది నాటకం. రచన శ్రీ ఆవుల వెంకటరమణ. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. ఇందులో గోపాలం శ్రీ పిల్లా నటరాజ్, జోగినాథం శ్రీ బొర్రా నర్సయ్య, వీరస్వామి శ్రీ దేవరపల్లి ప్రభుదాస్, నూకరాజు శ్రీ గోగిశెట్టి వర్మ, గోపాలం శ్రీ నిమ్మరాజు సీతారామాంజనేయ ప్రసాద్, లచ్చమ్మ శ్రీమతి డి విజయలక్ష్మి పాల్గొన్నారు. వినండి పండగొచ్చింది నాటకం.

0: ఒరే వెంకయ్య, నీ చేపలు 10 కిలోలు, రొయ్యలు 4 కిలోలు, ఇదిగో రసీదు తీసుకో. ఏంట్రా రంగయ్య, ఏందిరా నీ అజాగ్రత్త పాడుగాను? ఆ చేపల పుట్టినేందిరా అలా ఉంచేస్తున్నావు? విరిగిపోగలు జాగ్రత్త. రేయ్, అదే గనుక విరిగిపోయిందనుకో, నీకు నాకు 4 రోజులు జీతం కట్టురోయ్. నీకింకా మన ఆసామ సంగతి తెలియదురా, ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకం. ఇదిగో ఈ కాటా తీసుకుని అదిగో తాకా పెడుతున్నా, గోపాలం తెప్పకాడికి రా. రే గోపాల, రా, నీ చేపల్ని తక్కట్లో పెట్టు. అబ్బా, ఒరే లింగయ్య, ఆ కాట సరిగ్గా పట్టుకోరావు, పక్క ఉరిగిపోతుంది. ప్రతీది చెప్పాలరా నీకు.
1: అదేంది నాయన, మన చేపల్ని ఏటాడు తీసుకొచ్చి వాళ్ళని కాటలో పెట్టుకోమంటావైంది, అదేం పద్ధతి?
0: ఓరి మొగుడా, చూడు, నీకేం ఉచితంగా ఇవ్వట్లేదు నాయన. ఒకవేళ వాడిచ్చినా నేను తీసుకునే సరుకేం కావాలరా? ఇది మీ ఆసామికి ఇస్తున్నాడు, నేను ఆయన ఏజెంట్ని మాత్రమే. అందువల్ల మీ ఆయన నాకిచ్చినా నాకు ఒరిగేది ఏముందిరా బూడిదే.
1: అదేం కుదరదు, నా సరుకునే నేనే కాటా పెట్టుకోవాల్సిందే.
0: మరి ఇన్ని రోజులు మా లింగయ్య వాటా పెడుతుంటే ఏం చేస్తున్నాను ఆయన?
1: అది అనవసరం, ఈ రోజు నుంచి నా సరుకు నేనే కాటా పెట్టుకుంటాను. ఈ లింగయ్య కాటాలో శానా తేడా చూపిస్తున్నాడు.
0: అట్టేం సైడే మా రంగయ్య.
1: ఎందుకు సైడు? రోజు మేము చూస్తా ఉండ్లా, ఈయనకి మా సరుకునే ఆసాముకు దోసి పెట్టడం భలే ఇష్టంలే.
0: ఏ లింగయ్య, కాట ఏమన్నా అట్ట తేడా చూపిస్తున్నావా ఏంది?
1: ఆయనే చెప్తాడు, రోజు చూస్తున్న మాకు తెలుసు కదా, ఈ రోజు నుంచి నా సరుకునే ఈ లంగే కాటాలో పెట్టడానికి నేను ఒప్పుకోను.
0: ఏందబ్బయ్యా, ఏంది పెండింగ్ వ్యాపారం?
2: నాయన, మన వాళ్ళందరూ అడగటం లేదు కదా, శానా ఏళ్ళ నుంచి ఈ లింగయ్య మన చేపల్ని కాటా పెడుతున్నాడు, అట్టాంటిది ఈరోజు వద్దంటే అట్ట వదిలే.
1: ఏంది నాయన వదిలేదే? ఈ లింగే రోజు చేపల్ని కాటా పెడుతుంటే చూస్తూ ఊరుకున్నా, గానీ ఇవాళ ఊరుకోలేక అడిగేసిన.

0: మన కష్టం ఏం తెలుస్తుంది వీళ్ళకే? ఏ జామునో నిద్రలేసి సముద్రం మీదకు పోయి వలేస్తే ఈ చేపలు పడ్డాయి. తీరా ఏడుకొస్తే ఏ కష్టం పడకుండా ఒడ్డు మీద కూర్చున్న ఈళ్ళు మన కళ్ళ ముందన్న దోసేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? కాబట్టి ఈ ఏళ్ళ నుంచి మన చేపలు మనమే కాటా పెట్టుకోవాల్సిందే.
1: అంతేనంటావా?
0: అంతే.
1: సరే, నేను మధ్యలో ఉండేవాణ్ణేగా, నాదేం పోయింది? ఈ సంగతి ఆసాంకు చెప్తాను. ఒరే లింగయ్య, రే లింగయ్య, ఆ కాటా నీ అబ్బాయికి.
0: ఇదిగో జోగినాథం, మా చేపలు 10 కిలోలు, రొయ్యలు 6 కిలోలు అయినాయి. ఆ బిల్లు రాసి.
1: అత్తానేలేనాయనా, ఇదిగో బిల్లు. ఒరే లింగయ్య, ఆ గంపెత్తుకో. అదిగదిగదిగదిగో, నోకరాజు గారు చెప్ప ఒడ్డుకొచ్చేస్తుంది, పోదాంపా.
0: జోగినాథం, పాత పట్టీలు డబ్బులు కావాలి, ఎప్పుడిస్తారు?
1: ఓయ్యో, అది మాత్రం నన్ను అడగద్దు.
0: ఇందుగాక ఇంకెవరిని అడగాల?
1: ఆ స్వామిని అడగాల్సిందే.
0: అదేంటి స్వామి, చేపలు వేసుకునేది నువ్వు, మా పెద్దోళ్ళతో వైద్య సంబంధం లేకుండా మా మీద పెద్ద పెత్తనం సెలాయించేది నువ్వు, తీరా డబ్బులు గాడికి వచ్చేసరికి ఆ స్వామిని అడగాలంటావేంది?
1: మరి ఏం చేస్తాను నాయన, పిల్లలు కనవాడిని, నా మానాన్ని నన్ను బతకనివ్వండి.
0: మరి నీ బతుకు నీదైనప్పుడు మధ్యలో మా మీదకి ఎందుకు రావాలి? ఇదిగో వయసు కన్నా ఇలివి ఇవ్వాలి కదా. అరే ఒరే, రారా పోరా అంటావు ఎందుకు నువ్వు?
1: అది అలవాట్లో పొరపాటునైనా నన్ను వదిలి. సరే, ఇక నేను వెళ్ళొస్తా. రే రారా లింగయ్య, పోదాం.
0: ఇదేమన్నా నాయన, మళ్ళాంటి చేపలు పట్టే వాళ్ళు అందరు శ్యామం కోరి మాట్లాడి నా నోరు నొక్కేస్తావేంది?
2: నీకు తెలవదురా నాయన, ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి నీ వయస్సు ఆల్దు.
0: నాకు అన్నీ అర్థం అవుతున్నాయి, కానీ ఇప్పుడు నువ్వెందుకు అలా బాధపడిపోతున్నావో భయపడిపోతున్నావో అది మాత్రం నాకు అర్థం కావడం లేదు.
2: నా బాధ నీకెట్టు చెప్పాలో నాకు అర్థం కావటం లేదు.
0: అసలు మన తప్పు లేనప్పుడు మనకెందుకు భయపడాలి?
2: భయపడకుండా ఏం చేయమంటావురా? వాళ్ళ కొండ మాదిరి ఉండే పెద్దోళ్ళు, మనం గాలికి దూకే గడ్డిపోగు మాదిరి ఉండేవాళ్ళం.
0: మనం ఎట్టా ఉంటా ఏం కానీ నిజాన్ని నిలదీయడానికి భయం ఎందుకు అంటాను?
2: ఒరే ఇదంతా కాదు కానీ, ముందు ఇంటికి పోదారా?
0: ఇంటికి పోవడానికి తొందరే ఉంది, కానీ దీని సంగతి ఏం తెలుసు నాయన?
2: దాని సంగతి వదిలేసి ఇంటికి పోదా రారా.
0: ఏందో నీ సంగతి ఏందో నాకు అర్థం కావడం లేదు. నాకు
2: నువ్వు రారా.
0: సరేపా.
3: ఏమయ్యా జోగినాథం?
1: హాయ్, చెప్పండి అయ్యా.
3: ఆ రోజు కర్రెక్కిపోతున్నావా?
1: సిద్ధం. అది తప్పుతుందండి, ఏ తప్పినా కూడా.
3: ఏంది మళ్ళా చెప్పు.
1: అదేనండి, సిద్ధం సిద్ధం, అట్టే పోతున్నానయ్యా అంటున్నానండి.
3: సరే, చేపల లెక్కలు సరిగా రాస్తున్నావా?
1: హాయ్, ఎంత మాట అండి, సరిగ్గా రాస్తున్నానండి.
3: నిన్ను నమ్మి నీ మీద నమ్మకంతో నా వ్యాపారం అంతా నీ మీదే వదిలేశాను. ముంచడము తేల్చడం అనేది నీ శాతల్లోనే ఉంది, జాగ్రత్త.
1: చిత్తం అండి, మా తాత మీ తాతగారిని ముంచాడండి. నేను మిమ్మల్ని ముంచడానికి? మా నాన్న మీ నాన్నగారిని ముంచాడండి, మిమ్మల్ని నేను ముంచడానికి. కాబట్టి మా పెద్దోళ్ళంతా మీ కుటుంబానికి నమ్మిన బంట్లై విశ్వాసపాత్రులుగా పనిచేశారు, కాబట్టి ఈ జోగినాథం కూడా మీకు నమ్మిన బంటుగా ఉంటానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నానండి.
3: మీ పెద్దోళ్ళు మా తాత తండ్రుల కాడ నమ్మకంగా పనిచేసినారు, కాబట్టి నీ మీద నమ్మకంతో నా వ్యాపారాన్ని నీ చేతుల్లో పెట్టి నేను ధైర్యంగా ఉన్నాను.
1: హాయ్, మీరు అలాగే నిశ్చింతగా ఉండండి చాలు.
3: ఆ చేపలోల్ని ఎప్పుడు మన చెప్పు చేతల్లో పెట్టుకోవాలా? నా ముందర 3 తరాల ముందర, అంటే నా ముత్తాతల కాలం నుంచి వాళ్ళ అమాయకత్వం మీద పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నాం. లెక్కలేనంత డబ్బు సంపాదించాం, అయినా వాళ్ళని వదులుకోకూడదు. ఓళ్ళు మనకి బంగారు గుడ్డు పెట్టే బాతు లెక్క అన్నమాట. ఇట్నే నా తర్వాత నా పిల్లల తరం కూడా వీళ్ళ పేదరికం మీద వ్యాపారం చేయాల. ఏం జాగ్రత్త జోగినాదం, వాళ్ళకి ఏమాత్రం సందు దొరికితే ఇంక మనల్ని లెక్క చేయరు.
1: హాయ్, నాకు తెలుసు కదండి వాళ్ళ అమాయకత్వం.
3: అది జాగ్రత్త, వాళ్ళకి స్వేచ్ఛ దొరకనంత దానికే మన ఆటలు సాగేది. వాళ్ళకి ఏమాత్రం సందు దొరికినా పంజరంలోంచి బయటపడ్డ పావురాయి మాదిరిగా రివ్వమంటా ఆకాశంలోకి దూసుకుపోతారు.
1: నిజమేనండోయ్, ఏమో అనుకున్నా, చదువు సంచలేని ముఖాలకి డబ్బు సేతి దొరికి

0: ఇంకా మన ఆటలు సాగవని అనుకున్నానండి.
1: పొరపాటు జోగినాథం, వాళ్ళకి కావాల్సింది డబ్బు కన్నా ముందర స్వేచ్ఛ. అది దొరికితే ఇంక మన చేతికి దొరకరు. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. మనం చేసే కాటల్లో మోసాలు, లెక్కల్లో తేడాలు, రేట్లలో ఔకుతౌకులు బయటపడితే ఇప్పుడు దాకా మనం తొక్కిన వాళ్ళు ఆనక మనల్ని దొక్కుతారు. అంచేత మాయల ఫకీరు పేనాలి ఏడు సముద్రాల కావతల మర్రిచెట్టు తోరలో దాచినట్టు నా వ్యాపారపు గుట్టంతా నీ చేతుల్లో, ఇదిగో నీ చేతుల్లో పెడుతున్నాను.
0: అలా అన్నారు, చాలా బాగుందండి.
1: బాగుందని చెప్పింది నీ నోటితోనే నన్ను ముంచవు కదా.
0: ఎంత మాట అండి. అయ్యా ఈరాసాయం గారు, ఏనాటికైనా ఈ జోగినాథం మీ దాసాన్ని దాసులేదు, ఇది నమ్మండి.
1: ఆ నమ్మకంతో జోగినాథం నా అనుభవాలన్నీ నీ చేతుల్లో పెట్టి బతుకుతున్నాను. మన శాపలో ఎవరు మనల్ని ఎదిరించడం లేదు కదా.
0: అంత ధైర్యం కూడానండి వాళ్ళకి. కాకపోతే
1: కాకపోతే ఏంది?
0: ఏం లేదండి, ఆ గోపాలంగడు కొడుకున్నాడండి, అదేనండి రాజేష్ గాడండి.
1: ఉంటే
0: ఆడి మాటలే కొద్దిగా కరుగ్గా ఉంటాయండి.
1: ఆడేమంటాడు?
0: ఏం లేదండి, మన లింగయ్య ఆడి శాపల్ని కాటా పెడుతుంటే నా శాపల్ని నేనే కాటా పెట్టుకుంటాను గొడవ చేస్తున్నాడండి. అట్నే బిల్లులు డబ్బులు ఇవ్వడంలో కూడా లేట్ అవుతుందని రోజు గొడవ చేస్తున్నాడండి.
1: అంతదాకా వచ్చాడా యదవా వాణ్ణి?
0: రారండి మరి, మనం ఆ సరుకు తీసుకోవడంలో ఉండే శ్రద్ధ డబ్బులు ఇవ్వడంలో సోపట్లేదు కదండి.
1: ఏ జోగినాథం,
0: ఆయే అదేనండి, బిల్లులు చూసి డబ్బులు ఇవ్వడంలో లేట్ అవుతుందని ఆడి బాధ అండి.
1: వాళ్ళని అట్ట నోరెత్తనయకూడదు. ఇదిగో జోగినాథం, ఇది ముందు ముందు మనకే ప్రమాదం.
0: హాయ్ సిద్ధం అండి, మరి ఇప్పుడు ఏం చేద్దామంటారండి?
1: అట్ట ఎదురు తిరిగినోడిని వదిలేస్తే రేపు ఇంకొకడు, తర్వాత ఇంకొకడు, ఆ తర్వాత ఇంకా వాళ్ళని కంట్రోల్ చేయటం మన వల్ల కాదు. అందుకని ఇట్టాటి వాళ్ళని నోరెత్తకుండా చేయాలా.
0: హాయ్ సిద్ధం అండి.
1: సరే నువ్వు తొందరగా లింగయ్యని తీసుకుని కర్రెక్కి పో, తర్వాత సంగతి ఆలోచిస్తా.
0: హాయ్ ఉంటానండి.
2: అమ్మా అమ్మా.
3: ఏంది నాయనా?
2: నాయన ఏంది అట్ట అంటాడు?
3: ఏమంటాడు మీ నాయన?
2: 6 నెలలు ముందరేసిన సరుకు డబ్బుల్ని అడిగితే ఇయ్యకుండా తప్పిస్తున్నాడా ఏరాసామి? మన కాడ శాపల్ని కాటా పెట్టి తీసుకుపోయేది జోగినాథం, డబ్బులు అడిగితే మాత్రం నాకు సంబంధం లేదంటాడు. అదేంది, శాపలేసిపోయేది నువ్వు, డబ్బులు మాత్రం ఆసామని అడగమంటావు ఏంది అని జోగినాథం నేను అడుగుతుంటే మధ్యలో నాయన దూరి ఇస్తారులేరా, నీకెందుకు తొందర అని నన్ను అంటాడు. ఏంది మన చేపలు పట్టాలంటే ఎంత కష్టపడాలి? అర్ధరాత్రి అపరాత్రిగా నిద్రలేసి సముద్రం మీదకు పోయి వలలు వదలాలి. అలా కష్టపడి తెచ్చిన చేపల్ని వీళ్ళు తీసుకుపోయి వ్యాపారం చేసుకుంటా మనకు మాత్రం ఎప్పుడో 6 నెలలకి 3 నెలలకి వాళ్ళకి తోసినప్పుడు ఇస్తారు. ఇట్ట పట్టి పట్టకుండా డబ్బులు ఇచ్చేవాళ్ళకి మనం ఎందుకు చేపలు వేయాలా? మనం ఎందుకు వాళ్ళ కింద ఉడికిన చెయ్యాలా? చెప్పమ్మా.
3: సున్నాయినా, ఈ వ్యాపారులదంతా ఒక పెద్ద కథ. ఆ కథ అంతా చెప్పకపోతే నీకు అర్థం కాదు.
2: మన డబ్బులు మనకి ఇవ్వడానికి ఈ కథలేందమ్మా?
3: నాయన రాజేశ, ఈ వ్యాపారులకి మన కులపోళ్ళకి ఉన్న సంబంధం ఈనాటిది కాదు.
2: ఏం సంబంధం అమ్మా పనికి మన సంబంధం? ఇదేమన్నా సుట్టరికాల సంబంధమా?
3: సుట్టిరకాల సంబంధాలు ఇన్ని తరాలు పెనేసుకుని ఉండవు నాయన.
2: అంటే సుట్టరికాల సంబంధం కన్నా బలంగా పెనవేసుకుందంటావా? నిజమే కదా, ఇన్ని తరాల నుంచి మనం చేపలేటాడి వాళ్లకేసి వాళ్ళని కోటీశ్వరులు చేస్తుంటే మనం మాత్రం బికార్లాగా మారిపోతున్నాం అన్నమాట. ఈ సంబంధం ఎంత బలమైందో అర్థమవుతుంది. చెప్పమ్మా, ఆ కథ ఏందో నాకు ఇప్పుడు చెప్పు.
3: ఆ ఈరాసాం ఉన్నాడే, వాడు మంచోడు కాదు. వాడికి ప్రతి దాంట్లోనూ ఆదాయం కావాలా? వాడు డబ్బు దాహానికి మనలాంటి చేపలోళ్ళ బతుకులెన్నో అల్లాడిపోతున్నాయి.
2: అంత రాక్షసుడా వాడు?
3: రాక్షసుడు అనేది వాడి సీమలో చాలా చిన్న మాట.
2: అది సరే గాని అమ్మా, మనోళ్ళు సముద్రం మీద ఏటాడి తీసుకొచ్చే చేపలు రొయ్యలు వాడికి ఎందుకు వేస్తున్నారు? మన చేపల్ని వాడికేసి వాడు డబ్బులు ఇచ్చేదాకా ఎందుకు చేతులు కట్టుకుని ఎదురు చూస్తున్నారు? పోని వాడిని వదిలించుకొని ఇంకెవరికన్నా ఎందుకు వేయలేకపోతున్నారు? నాకు ఇదే అర్థం కావటం లేదమ్మా.
3: అదంత తేలికాదులే నాయన.
2: అదే ఎందుకు కాదంటున్నాను. నీ మాటలు వింటా ఉంటే ఎప్పుడో చిన్నప్పుడు పెద్దోళ్ళ కాడ సేరి ఇన్న సాతనం గుర్తుకొస్తుంది నాకు.

0: ఇదే ఆడ యనతి కొడుకు గిరిత్మంతుడు. ధైర్యం చేసి అమృతాన్ని తెచ్చిచ్చి వాళ్ళమ్మ బానిసత్వాన్ని యువకు తీసేశాడంట. మరి ఏడా ఎవడు ధైర్యం చెయ్యాలా?
1: ఆ తర్వాత చేస్తాంగానే ముందు నాకు ఈ బాకీరి సంగతి ఏంటో వివరంగా చెప్పమ్మా.
0: చెప్తాన్నాయనా, ఇది నాకు తెలిసి జరిగింది కాదు, చానా రోజుల కాడ మన ఊర్లో జరిగిన కథ. అప్పటి నుంచి ఆ నోట ఈ నోట తిరిగి తిరిగి నా నోటికి చేరింది. కథ అంటే మనం చెప్పుకునే శాస్త్రం కాదు, మన ఊర్లో జరిగిన నిజమైన కథ. ఈ ఇరాసాం ఉన్నాడే వాళ్ళ ముత్తాత కాలంలో జరిగిన సంగతి. అప్పుడు మన కులపోళ్ళకి సముద్రం మీద యాట చేయటానికి కొయ్య తెప్పలు కొనుక్కునే స్థాయి లేక తాటి ధోనిల మీద యాట చేత కట్టాలు పడతా ఉంటే ఈ ఏరాసామి ముత్తాత కొయ్య తెప్పలు వలలు కొనిచ్చినాడంట. అప్పట్నుంచి వీళ్ళ ముత్తాత తాత తర్వాత వీళ్ళయ్య ఇప్పుడు ఈయన మన మీద వ్యాపారం చేత మనల్ని ఈనంగా బానిసల మాదిరిగా సోతా ఉన్నారు. అప్పట్నుంచి మనోళ్ళు ఏటాడి తీసుకొచ్చిన చేపల్ని తీసుకొని ఏరే ఊళ్ళకి పంపించి సొమ్ములు చేసుకుంటూ ఉన్నారు. మనకి మాత్రం అప్పుడొక 5 అప్పుడొక 10 ఇచ్చి సరి చేసేవాళ్ళంట. అదే ఆశారం ఇప్పుడు దాకా నడుస్తూ ఉందన్నమాట.
1: ఎంత అన్యాయం! పేనాలు తెగించి సముద్రం మీద చేపలను పట్టుకొస్తే వీళ్ళ మన శమని దోచుకొని పెద్దోళ్ళు అవుతారా? ఏంది దౌర్జన్యం!
0: ఏం చేస్తావు నాయన, ఆ చేపల్ని పట్టుకోవడానికి వల తెప్ప ఇచ్చింది వాళ్లేనయ్యే. అందుకనే మనోళ్ళు ఎప్పుడిస్తే అప్పుడే శాతాపాత ఉన్నారు.
1: ఇన్ని తరాలు మారినా ఆ ఆశార మట్టే నిలబడిపోయిందన్నమాట.
0: అవునాయన, ఈరాసామి ముత్తాత తాత మళ్ళీ వాళ్ళ అయ్యగల కాడ నుంచి అట్నే గడిచిపోయింది. ఇప్పుడు ఈయన తరం వచ్చింది. ఇప్పుడు కూడా మన డబ్బులు తొందరగా ఇయ్యాలన్న ధ్యాసే లేకపోయే వాళ్ళకి.
1: ఏం చేస్తామమ్మా, మన జనమంతా చదువు సందే లేని మోటోళ్ళై కదా, కనుకే వాళ్ళ ఆటలెట్లా సాగిపోతున్నాయి. మన శమదోపిడిని ఎదిరించే ధైర్యం ఎవరికీ లేకపోయా.
0: వలలు తెప్పలు కొనిచ్చే కాడ నుంచి కాటాలు పట్టిల్లో మోసాలు దాకా ప్రతి దాంట్లోనూ కొద్ది కొద్దిగా నంజుకు తినే రాకం వీళ్ళు.
1: ఏం చేస్తాం, మనం శాతకానోళ్ళు అయినంతకాలం వాళ్ళ ఆటలు సాగిపోతూనే ఉంటాయి. మరి
0: నాయన రాజేశ, ఈ చీకటి దరిద్రంలో ఎవడు కళ్ళు తెరిచి అడుగుతాడంటావు?
1: ఎలుగు అవసరం ఎలుగైతే రోజు త్వరలోనే వస్తుందమ్మా, చూస్తా ఉండు.
0: అట్టంటే ఆశ కూడా ఉందా మనకి?
1: మనిషి అన్నోడు రేపు ముందాశతోటే బతకాలమ్మా.
0: రేపు ఎలుగు వస్తుందన్నా ఆశ పడ్డానికన్నా మనకి సూటుందా నాయన?
1: చూస్తా ఉండమ్మా, రోజు తెల్లారంగానే తూర్పు దిక్కున పొద్దు పడటం లేదు, మనకు తెలుస్తుంది కదా.
0: అదిలో ఒకసారి ఉన్నాయన, దానికి దీనికి పోలికేటిది.
1: కుళ్ళు కంపు కొట్టే మురుకు నీటిని పారదోలడానికి కొత్త నీరు తప్పకుండా వస్తుంది. ఇది లోకాశయమేనమ్మా.
0: ఒరే నాయన, నీకు చేతులెత్తి దండం పెడతా, ఆ ఏరాసామి జోలికి పోవద్దు నాయన.
1: ఎందుకమ్మా, నాకిట్టా పిరుకుమంది నూరిపోస్తావు? ఎప్పటికన్నా వాడు కళ్ళు తెరిపించి మనోళ్ళని ఈ ఊబి నుంచి పైకి లాగాల నేను అనుకుంటా ఉంటే.
0: ఎందుకురా, ఆ పెద్దోళ్ళతో గొడవ?
1: మనల్ని తరాల నుంచి పీల్చి పిప్పి చేస్తున్న జలగల్ని అంతం చూస్తానంటే ఎందుకు వద్దంటావమ్మా?
0: నీకు తెలవదురా నాయన, వాడు నెత్తురు మరిగిన పులి. వాడితో మనకెందుకు, మన పని మనం చేసుకుంటే చాలు కదా.
1: అట్టాగని మన పెద్దోళ్ల కాడి నుంచి మన నెత్తురుని పరమాన్నంగా సప్పరిస్తున్న ఆ దొంగల్ని వదిలేయమంటావా?
0: నా బాధ నీకు తెలియదు నాయన. నువ్వు ఊరమ్మ బిడ్డవైతే నేను నిన్ను ఎన్ను తట్టి పంపించేదాన్ని, కాని నువ్వు నా ఒక్కగానొక్క బిడ్డవయ్యే, అదే కదా నా బాధ.
1: నాకేం కాదులే కాని నువ్వు ఊరుకో అమ్మా.
0: ఎట్ట భరించేది నాయన, వాళ్ళ బలుసునోళ్ళైపోయే మనమా వాళ్ళ ముందర నిలబట్టానికి కూడా అర్హత లేనోళ్ళమయ్యే. మంచి కోసరం పనిచేసేవాళ్ళ కాదు, దేవుడు కూడా మంచి చేస్తాడంటారు.

0: రాజు సరేగా నడవరా, రే రే రే రే పడిపోతారు, రే నుంచోరా నుంచో.
1: బాగానే నడుతున్నామా.
0: ఒరే ఒరే నోగరాజు
1: వస్తున్నామా.
0: అరే ఇది మనిల్లేనా?
1: మనిల్లు కాదు.

0: నీలమ్మా,
1: అదే నా ఇల్లేనా అని. అవును రాయ్, ఇది నా ఇల్లే రాయ్. ఇదిగో నా పొలం, కొడుకు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇది నా ఇల్లే అని అర్థం అయిపోయింది.
2: ఏందయ్యో కళ్ళు గాని ఎత్తికెక్కిందా ఏంది? ఇల్లు కూడా గుర్తుపట్టలేనంతగా దొబ్బి తాగి తిరుగుతున్నావేంది నువ్వు?
1: ఎంత తాగితే చూడలే గాని నేను ఎంత తాగితే ఏమవుతాదంట?
2: నీకేమవుతోందిలే, నువ్వంటే వెంకట్రాజు ఏం కదా.
1: లక్ష్మే, ఆ వెంకట్రాజుగిరి యాడ నుంచి వచ్చాడంట?
2: యాడ నుంచి వచ్చాడో నువ్వే సప్రదంట.
1: వాళ్ళమ్మ కడుపు నుంచే కదా.
2: ఇంకేడ నుంచి వస్తాడంటావు?
1: అది అది అంటారా దారికి, ఆయన వాళ్ళమ్మ కడుపు నుంచే వచ్చాడు, నేను మా అమ్మ కడుపు నుంచే వచ్చాను. మరి నాకు ఆయనకి తేడా ఏందంట? అట్టంటప్పుడు ఆ వెంకటరాజు గారు నాకన్నా దేంట్లో గొప్పంట?
0: ఓ గోపాలమ్మ,
1: ఏందరే నోక?
0: ఏమన్నా, నీ కొడుకు చాలా తెలివిగలడమ్మా.
1: నిజమే కదా, ఓడు నా కొడుకు కదా. ఆ సంగతి నాకు తెలుసులే కానీ ఇప్పుడు ఇప్పుడు నేనేం చెబుతున్నాను, నువ్వేమంటున్నావు? ఆ వెంకటగిరిరాజు కన్నా నేను దేంట్లో తక్కువ? అది చెప్పమ్మా నీ అక్కనే.
0: చాల గమనమ్మా, నువ్వాడా నీ కబసుడి ఆడ, ఆ వెంకటగిరిరాజు గాడు నువ్వే ఎక్కువేలే వాడి కన్నా గమ్మునండు. మా అక్కకేం తెలుసులేమ్మా.
1: ఆగరా నోక, నువ్వు ఆగో. ఏంద్రన అయ్యారా, నన్ను మూనగ సెట్ ఎక్కిస్తున్నావా?
0: లేదు అమ్మా, నేను నిజమే చెబుతున్నా.
1: రే రే, నాకు తెలుసులేరా రే.
0: ఏమ్మా నువ్వు, నువ్వే చెప్పినావు కదా వెంకటగిరిరాజు కన్నా నేనే గొప్ప అని. మరిప్పుడు నన్ను ఎందుకు తిడుతున్నావు చెప్పుమా.
1: నూక, నా వెనక తోకుపుతూ తిరిగే తోక రాయాలా? నాకా నీతులు చెప్పాడంత పెద్దోడు అయిపోయినారా నువ్వు? రే రే, నువ్వెంత నీ బతుకెంత అడుక్కుతిరేనాయాలా.
0: ఏంది ఇప్పుడు నిన్ను ఒరే అన్నాను, వసే అన్నాను, నన్నంత మాటలు అనేసినావు.
1: ఎంత మాట అన్నాను రా?
0: అదిగో మళ్ళీ నోరు తెరితే బూతులేనమ్మా. ఎప్పుడన్నా తిన్నగా మాట్లాడడం శాత కదా నీకు. ఎందుకో గాని ఇయ్యాలమ్మా బాగా రెచ్చిపోతున్నావే.
1: రేయ్ రెచ్చిపోక, ఏం బిగుతున్నారు నువ్వు?
0: ఇదిగో గోపాలమ్మా, మర్యాదగా చెబుతున్నా, మళ్ళొక్కసారి ఇట్లాంటి పోసుగోలు కూతలు కూసినావంటే పళ్ళు రాళ్ళు కొడతానే అనుకున్నావు.
1: ఏందిరే, నా పళ్ళు రాళ్ళు కొడతావా? ఏది రాళ్ళగొట్టు చూస్తా, రాళ్ళగొట్టు రాయాలా.
0: లేకపోతే ఏందన్నమ్మా, ఒత్తు పుణ్యానికి అంత అంత మాట్లాడంటావా?
1: అంటే ఏం చేస్తావురా గోంగూర?
0: ఇదిగో గోపాలమ్మా, పెద్దాడు అని చూస్తున్నా.
1: రే నాయాలా, నేను వచ్చానంటే నీ సేపులు మారిపోతాయి.
0: అసన్ నోరు మూసుకో, ఇట్టంటోళని చాలా మందిని చూశాలే.
1: ఒళ్ళెడ్డ పలిసిందిరా నీకు, నాలాటోళ్ళని చాలా మందిని చూసావా?
0: చూడకుండా నువ్వే అన్న పెద్ద తోపు అయింది.
1: రే రే నూకడా, నా ఏళ గుద్దేనంటే మూజి మూడొంకర్లు తిరిగిపోతుంది ఏమనుకున్నావు?
0: అబ్బో ఏమీ తాగెరగడరా, పుట్టుకొచ్చినాడండి అరుశ్చంద్రుడు పక్కింటోడు.
3: ఇంకాపుతారా మీ కురుక్షేత్రం?
2: ఏందయ్యా ఇది, ఇవాళ బ్యాందీ కొట్టిన ఇంట్లోకి తెచ్చేసిన పెట్టావే.
1: నోరు,
2: నాది గోలగా ఉంటే లేక నువ్వు గోల

0: తత్తున్నావా?
1: ఇప్పుడు దాకా నువ్వు చేసింది ఏంది నాయన?
2: అది కాదు నాయన, నీ నోగడు చూసినావా? నన్ను ఎంత మాట అన్నాడు.
1: అందుకనే నీ కేరళ నేను రోసం వచ్చేసినదా? అంతే కదా?
2: మరి అంతే కదా. ఇదిగో వాడంత, వాడి బతుకెంత, ఓడు నన్ను అంతంత మాటలంట.
1: సున్నాయినా, నీకన్నా వయసులో చిన్నోడైనంత మాత్రాన్న నువ్వు అట్ట ఎందుకు మాట్లాడతావు?
3: అట్టన్నా ఒలడు, ఇది బాగుంది. ఏమన్నా నువ్వు పెద్ద మనిషి వాళ్ళడు.
1: ఊరుకో మామా, నాయన సంగతి నీకు తెలుసు కదా.
2: రే నోగరాజు.
3: ఏందమ్మా?
2: మావాడన్నాడు కాబట్టి బాజుకి పోయినా.
3: అబ్బో, లేకపోతే ఏం చేసేవాడు? ఏందే
0: ఆపరా నోగరాజు, పొద్దుమానం ఏంది సంత?
3: చూడక్క మీరు ఆయననే మాటలు, ఏందో పెద్దోళ్ళు అని ఓర్చుకుని పోతా ఉంటే నన్ను అసలు లెక్క సేయకుండా నోటికొచ్చినట్టు మాట్లాడేస్తాడు.
2: రే నూకా, రారా రారా, ఏం చేస్తావురా నువ్వు?
0: నువ్వు నోరుమయ్యవయ్యా, ఏంది గోలా?
2: చూడ లక్ష్మి, ఈ నూక నన్ను ఎంతెంత మాటలు అంటున్నాడు. ఏంది ఒళ్ళు పలిపో, ఇవాళ ఈ సంగతి ఏదో తేలిపోవాలా? వాడిని మాత్రం వదలను. ఒరే నూక, ఇవాళ నీ సంగతి తేలిపోవాలంటే
0: సాలే, కాని నువ్వు నోరు మూసుకో.
2: ఏంది నువ్వు అనేది? నీ కళ్ళ ముందరనే మొగుడిని అంతంత మాటలు అంటుంటే రోజన రాలేదండి నీకు.
0: ఓ మగుడు, ఒకసారి ఆ సొక్క కూడా నోట్లో వేసుకొని ఎరగని బంగారు మగుడు.
1: ఇంకా ఆపుతారా? ఏంది నాయన ఇదే? ఏంది పైసా ఇలుగు చేయని పనికి రాని మాటలు?
2: సరేరా, మాది పైసాకి రాని మాటలే గానీ చెప్పు చెప్పు, నువ్వేం చెప్పాలనుకున్నావు చెప్పు.
1: మీరు ఆ ఏరాసామికి భయపడడం ఏం బాగోలేదు నాయన.
2: భయపడకుండా ఏం చేయమంటారు ఆయన?
0: ఇప్పుడు మళ్ళీ దాన్ని కదిలేటెందుకు?
1: ఖచ్చితంగా కదిలియల్సిందేనమ్మా. ఎప్పుడో ఆ కాలంలో 10 రూపాయలు పెట్టుబడి పెట్టి తెప్ప కొనిచ్చారని ఈ రోజు దాకా మనల్ని కుక్కల కన్నా హీనంగా బానిసల కింద చూస్తారా? ఏంది అన్యాయమో?
2: నిజమే అనుకో, అందరూ నోరు మూసుకొని బతికేస్తా ఉంటే మనకే పట్టిందా అని.
0: సున్నాయినా, నువ్వు ఢీ కొడతా ఉండేది కొండతోటి, నీకేమవుతా ఉందో అనేది కదా మా బాధ.
3: చూడలుడు, ఆ ఏరోస్వామి కాడ డబ్బు ఉంది, తెలివి ఉంది. ఆ డబ్బుతోటి ఆ తెలివితోటి మనల్ని ఏమన్నా చేయగలడు, ఎట్టన్నా ఇరికిగలడు. మనం ఏం చేయగలం చెప్పు.
1: చూడు మామా, ఇప్పుడు మీరందరూ నా ఆయనకు నిలబడితే అందరూ కలిసికట్టుగా ఏరాసామి నిద్రిద్దాం. పక్క రేవులో ఉండే రేటుని మన రేవులో కూడా కట్టాలని అడుగుదాం. మర్యాదగా ఇస్తాడా? సరే సరే.
3: లేకపోతే ఏం చేద్దాం వలడు?
1: ఖాతాలు మార్చేస్తామని చెప్దాం, బెదిరిద్దాం.
2: మా గొప్ప మగడు పుట్టుకొచ్చాడు రా, అది నా కడుపునే పుట్టి. ఈ చుట్టుపక్కల ఉన్నోళ్ళల్లో ఆ ఈరాసామిని ఎదిరించి బతుకుదామనే ఈడి మాటలతో నా కైపల్లా సప్పగా దిగిపోయింది.
1: అస్తమానం కైపెక్కడం దిగడం కాకుండా మనమంతా ఒక్క మాట మీదకొస్తే ఆ ఈరాసామి ఏంది? వాడు తల్లో జేజమ్మ నన్ను ఎదిరించవచ్చు, అయినా ఇన్నేళ్ల నుంచి వాళ్ళకే చేపలేయటానికి మనోళ్ళకి ఎంత ఇచ్చారేంటి?
3: ఎంత ఇచ్చింటారు? మా అయితే ఓ 10-12 రూపాయలు ఇస్తుంటారు.
2: అప్పట్లో చాలా ఎక్కువ.
1: అయినా మన కర్మ కాకపోతే దాన్ని తీర్చలేక సతికిలు పడిపోతున్నామా ఇన్ని రోజుల దాకా?
0: ఏం చేస్తావు నాయన, ఈ సముద్రంలో ఎలకాలమో చేపలు పాడవు నాయన.
1: అప్పుడైతే బయట పనులకి పోవచ్చు కదమ్మా.
0: మన జనమా బయటకు పోయేది?
1: ఏ, ఎందుకు పోకూడదు?
0: బయట పనులకు పోతే నా మోసి అని మనోళ్ళు ఎవరు బయట పనులకి పోకుండా ఇంట్లోనే పొదుకుతా ఉంటారు. అదే సముద్రం మీద చేపలు పట్టే పని అంటే ఇక పొద్దు పోతా ఉన్నా ఆ పనే చేస్తా ఉంటారు. ఇదే పద్ధతి.
2: అడ్డ చేపలు పడినప్పుడు ఇంటి గరుసులు కానీ బయట గరుసులు కానీ ఆసాకాన్నే తీసుకునే పదవు పరకు అంతా కలిపి ఒకటికి 2 రాసి పెట్టి చివరికి మనం భరించలేనందుగా తయారు చేసినారు.
0: అందుకని ఓ నాయన, న్యాయము అన్యాయము అయిన దానికి కందానికి ఆ సామే సాయం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ అన్యాయాన్ని ఇంతటితో వదిలే.
1: అదేం కుదరదమ్మా, ఆ ఏరాస్వామి కుటుంబం ఇన్నేళ్లుగా మనల్ని చేస్తున్న మోసాలని బయట పెట్టాల్సిందే, వాణ్ణి బజార్ కేర్చాల్సిందే.
3: ఇదేందుమా ఇంత చెప్పినా, ఏంది ఇది, ఎట్టా తయారైనాడు?
2: ఈయన కొడుకు మనని పైకి తేలుతాడా, బుడుంగన సముద్రంలో ముంచేస్తాడా అనేదే నాకు అర్థం కావట్లేదు. ఏమే లక్ష్మే, ఏంది ఈ సంగతి?
0: నాకు అర్థమై సచ్చిందంటావా? అసలు గుంపులో గోయిందా, రద్దీలో మాణిక్యమంటారు, ఆడట్ట ఉండకుండా ఈడొక్కడికే పట్టినట్లు చేస్తా ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పేది వాళ్ళ జోలికి పోవద్దురా నాయనానని, వింటాడా? వినడే.
3: చూడుమా, ఈడొల్ల నీ ఇంటికి నీతో కలిసి తిరగతా ఉన్నందుకు నాకు కూడా మా చెడ్డ పేరు వస్తుంది. అది తెలుసుకో ముందర. నీ
2: వెళ్తున్నామా? నడు సముద్రంలో ముంచేసి నువ్వు మాత్రం ఒడ్డుకి వెళ్తావా?
3: లేకపోతే నీతో కలిసి నన్ను కూడా మునిగిపోమ్మంటావా?
2: తప్పుదండ్రా, ఇన్నేళ్ళుగా కలిసి తిరుగుతున్నాం కదా, కలిసి తాగుతున్నాం కదా, అరే ఇట్ట డేలలో నా బుర్ర మొద్దు పారిపోయిందిరా, అరే అరే ఈ సంగతి నువ్వే ఆలోచియాలరా.
3: ఇదిగో ఈయన్ని మనం గాలం వేసి వెనక్కి లాగాల్సిందే, లేకపోతే నేను అనుకున్నదంతా జరిగిపోతుంది.
2: నాకు నమ్మకం లేదురా నోగరాజు, రే ఈడు మన మాట వింటాడా అని.
3: ఎంతమంది బలవంతం చేతి ఎనికి రాకుండా ఆడిగిపోతాడు కానీ నేను వెళ్తున్నామా?
2: ఇదిగో ఏంది లక్ష్మి అట్టా చూస్తావు, ముందు ఇంట్లోకి రాయే, ఆకలేదు అన్నం పెట్టు.
0: అట్నే పదా
2: పోదా మరి.
4: ఏమయ్యా జోగినాథం?
5: చెత్తం చెప్పండి.
4: ఆ గోపాలానికి కబురు పెట్టావా?
5: ఎప్పుడో చెప్పొచ్చానండి.
4: మరి ఇంకా రాలేదే.
5: ఎంతైనా మీతో ఇవ్వరం కదండి, అందుకుని ధైర్యం కూడా కూడగట్టుకోవాలిగా. అయినా ఆగితే బతుకుతారా, వస్తుంటారులేండి.
4: నా చేతి కింద రాలిన మెతుకుల్ని తిని బతికే ఈ యదవులకి అంత ఖండకావరమా? చూస్తాను, అది చూస్తాను. ఈ ఏరస్వామి కన్నర చేస్తే ఏమవుతారో అది చూస్తా.
5: అయ్యా అంత కోపడ బాగండి, కాసేపు బాగండి. మీరు చూస్తుండగానే ఆ గోపాలంగాడు కొడుకు మంత్రం వేసినట్టు మీ ముందు నిలబడిపోతే నన్ను అడగండి.
4: ఆ యదవలో నేనిచ్చే డబ్బులతో తెగ తిని కొట్టుకుంటున్నారు రాణి. ఇవాళ అటో ఇటో తేలిపోవాలా, లేకపోతే ఎన్ని తరాల ముందర మా పెద్దోళ్ళు వాళ్ళకి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నారు. ఎప్పుడన్నా ఇట్టడి గొడవచ్చిందా? నిన్నగాక మొన్న పుట్టిన ఈ పిల్ల నాయల్లొచ్చి నన్నే ఎదిరిస్తాడా? రాణి రాణి వాడి సంగతి తెలుస్తాను.
6: దండలు స్వామి.
4: ఎరా గోపాలం, మా ఓళ్ళు మీ ఓళ్ళ మీద చేపలాట చేయటానికి పెట్టుబడి పెట్టిన సంగతి నీకు తెలవదా?
6: అది ఇప్పుడు ఎవరమైంది బాబు, మూడు నాలుగు తరాల ముందర జరిగిన యథార్థం కదా బాబు.
4: మరి నిజమే కదా?
3: దాంట్లో అబద్ధం ఏముంది బాబు.
4: మరప్పటి నుంచి వస్తున్న ఆచారాన్ని కాదని, ఇవాళొచ్చిన నీ కొడుకు నా ఆసామితనాన్ని కాదని నన్ను గడ్డి కోసం మాదిరిగా తీసి మరేస్తాడా?
6: అయ్యా ఈరసావు గారు, వాడా లోక జ్ఞానం తెలియని పోస్తాడు, వాడి మాటల్ని పట్టించుకోకుండా లేని సామే.
4: ఏంది వాడు, వాడు పశువుడా? వాళ్ళే అన్నవరా గోపాలం, అసలు పశువుడు అన్నోడు ఇట్టే మాట్లాడతాడా? ఓడి మాటలు పశువుడు మాటల్లాగా ఉన్నాయా? ఓడు పశువుడు కాదురా, ఓడు మీ కులంలో పుట్టిన అపర మేధావి.
1: ఏమో మేధావులంతా మీ కులంలోనే పుట్టాలని రాజ్యాంగంలో రాసిందా?
4: అట్టనే నేను అన్నానా?
1: కళ్ళ ముందర జరిగే అన్యాయాన్ని ఎదిరించడానికి మేధావులే కానక్కర్లేదు, ఏ మాత్రం ఆలోచనన్నోడైనా చాలు.
4: ఆహా ఏందో మేము చేస్తున్న అంత అన్యాయాలు?
1: తరతరాల నుంచి మా జాతిని మోసం చేయకుండానే వ్యాపారాలు చేస్తున్నారు మీరు.
4: వ్యాపారం అన్నప్పుడు ఎంతో కొంత మోసం ఉంటది, అందరికీ తెలిసిందే.
1: ఎంతో కొంత మీరు చేసేదాన్ని ఎంతో కొంత అంటారా?
4: కాకపోతే ఎంత అంట?
1: అసలు మీ ఓళ్ళు మా ఓళ్ళ మీద పెట్టిన పెట్టుబడి ఎంత, మాపై వస్తున్న లాభాలెంత, మీరు మా మీద దోచుకునేదెంత, మా దగ్గర శాపలు తీసుకునేది ఎప్పుడు, మాకు లెక్కలు చూసి డబ్బులు ఇచ్చేది ఎప్పుడు?
4: ఆహా అంతేనా, ఇంకేదన్నా మిగులుందా?
1: ముందీటికి సమాధానం చెబితే మిగతా తరా చెప్తాను.
4: ఒరే పిల్లనాయాల, సరిగ్గా కొద్ది తరాలు వెనక్కెళ్తే చేయటానికి పని లేక ఆ ఇసుక దెబ్బల్లో తిరుగుతా ఉంటే మా ముత్తాత దయదలిచి పోన్లే బతుకుతారని వలలు తెప్పలు కొనిస్తే ఆ తెప్పల మీద చేపలు నేటాడి మాకిస్తే మేమిచ్చిన డబ్బులతో ఇంతోళ్ళైనారు. ఆ ఏళ మా ఓళ్ళు మీ వాళ్ళకి డబ్బులిచ్చి చేపలేట సామాన్లు కొనియకపోతే ఈరోజు మీరంతా ఏడుండేవాళ్ళంట. ఎరా గోపాలం, ఎరా నూకరాజు, ఈ సంగతంతా మీ పెద్దోళ్ళు మీకు చెప్పలేదా? దాన్ని మీరు మీ కొడుకులకి చెప్పాలి కదా, అట మీరెందుకు చెప్పలేదంట?
6: నిజమే స్వామి, తమ్మురు చెప్పిన దాంట్లో అచ్చిరం ముక్క కూడా పోలు లేదు.
4: మరి నీ కొడుకు ఎందుకు చెప్పలేదంట?
7: చెప్పకుండా ఎట్టుంటాం స్వామి.
6: చెప్పినా నా కొడుకు వింటాడా స్వామి?
4: ఈనడు ఆడెందుకు వింటాడు? అట్ట ఇంటే ఓడెందుకు తెలివిగలు అడుగుతాడు? వాడికి అస్తమానం మమ్మల్ని ఆడిపోసుకోవాలా, మా ఉసురు పోసుకోవాలా? అదేమంటే మీ జనానికి మా మీద ఉండేది లేనిది ఏదోదో చెప్పి మీ కాడ హీరోలు అయిపోవాలా, మా పరువు బజారుకి ఇచ్చాలా? అదేగా, అదే వాడి ఆలోచన అంతా.
1: ఈడెవడో పనులు లేకుండా గోళ్ళు గిల్లుకొని కూసోలా. మీ పెద్దవాడు ఏదేదో సేవ చేసినట్టు డబ్బాలు కొట్టుకుంటే కుదరదు. మా ఊళ్ళ అమాయకత్వం మీద తెలివిగా వ్యాపారం మొదలెట్టి ఈ రోజు దాకా తరాలు మారినా చేస్తూనే ఉన్నారు. మా ఊళ్ళకి ఏతాకు సాయం చేసి మా మీద తాటాకు ఆదాయం దొబ్బుతున్నారు. లెక్కలు తెలవని మా ఏలిముద్ర లోకానికి అసలు వడ్డీ జతచేసి మూలిగే నక్క మీద తాటికాయలు మోపి మేం భరించలేంతగా తయారు చేసి మా మెడకి ఉరితాడు బిగిస్తున్నారు.
4: ఆహా, మా మీద చాలా పరిశోధన చేసినవే. ఇన్ని రూల్స్ మాట్లాడడం కన్నా మా బాకీల్ని తీర్చేస్తే ఏ గొడవ ఉండదు కదా, అప్పుడు మిమ్మల్ని ఎవరు అడగరుగా.
1: ఎట్టా తీరుస్తాం? అయ్యి ధర్మ వడ్డీలా, దౌర్జన్య పొడ్డీలా? అసలు ఎక్కడుందో శివర్ ఎక్కడుందో కనీసం మీకన్నా అర్థమవుతుందా? అంతా ఇంత చూస్తా ఉంటే మా ఓళ్ళనే శాశ్వతంగా మీ కింద బానిసలుగా ఉండేటట్టు చేసుకున్నట్టుంది.
4: ఆహా, మరి మీ పైన పెట్టిన దానికి వడ్డీ వేసుకోవద్దా?
1: ఇక్కడైనా ఇంకే రేవులోనైనా ఉందా? అయినా మా మీద ఎంత పెట్టినారు, మీరెంత తీసుకుంటున్నారు, ఏ లెక్కన్నా సరిగ్గా రాసిచ్చినారా? అదంతా తప్పులు తడక.
4: నోర్మయ్య, ఏదో పిల్లాడు కదా అని చూస్తుంటే ఆబాని రెచ్చిపోతున్నావే. ఆ మాంతరం అప్పులు తీర్చలేని మగోళ్ళకి ఇంత బడా ఎందుకంట?
1: ఎరా స్వామి, మాటలు జాగ్రత్తగా రానే. మా శమన పరమానంగా జుర్రి బలిసిన మదంతో నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు.
4: రే పిల్లనాలా.
1: కాదు, నీ పాలిట పిడుగుని. ఇన్నాళ్ళు మా ఊళ్ళ చేత వంగి వంగి దన్నాలు పెట్టించుకున్నారు, మా పెద్దోళ్ళని అరే ఒరే అని పిలిచినారు.
4: అయితే ఇప్పుడేం చేస్తావంట?
1: ఇక నుంచి అట్టా పిలవడం కుదరదంట.
4: అదే ఎందుకంటాను?
1: మీకన్నా మేము దేంట్లో తీసిపోయినామంట?
4: డబ్బులో అంటాను.
1: డబ్బుతోటే ఈ ప్రపంచకంలో పొద్దు పొడస్తా ఉందంటే నీ అంత తెలివి తక్కువడు ఎవడో లేరంటాను. మీరు తినే తిండి ఇంకొకరు పండించాల, మీరు కట్టుకునే గుడ్డలు ఇంకొకరు నేయాల, అది మాసిపోతే ఇంకొకరు ఉతకాల, మీరేసుకునే చెప్పుల్ని ఇంకొకరు కొట్టాల. ఇట్టా చెప్పుకుండా పోతే ఈ లోకంలో ఏ మడిసి కూడా ఇంకొకరు సాయం లేకుండా బతకలేడన్న సంగతి మీరు గుర్తుంచుకోవాలా.
4: రే పిల్లనాలా.
1: ఆగక్కడ, నువ్వెట్టా 9 నెలలకు పుట్టావో నేను అట్టా పుట్టినాను. నీలో ఎర్రటి నెత్తురున్నట్టే నాలో కూడా ఆ నెత్తురుంది. అలాంటప్పుడు నువ్వంటే నేనెందుకు భయపడాలా?
4: ఎందుకా? నాకు బాకీ ఉన్నందుకు?
1: ఆ బాకీలు అడ్డం పెట్టుకుని మా ఈపులపై సారీ చేయడం లేదా?
4: ఒక్కసారి అండి, ఇంకేదన్నా చేస్తావు. నువ్వేం చేస్తావు ఆ పిల్లనాయాలా?
1: ఇంతకన్నా నువ్వేం చేస్తావో చెప్పు. 100 ఏళ్లుగా మా వాళ్ళని బానిసలుగా మార్చి పాతాళానికి తొక్కేశారు, ఇంకట్టా జరగడానికి ఇల్లేదు. డబ్బులిచ్చినంత మాత్రాన మీ కింద అణిగిపోవలసిన అవసరం లేదు.
4: అంత గట్టిగా గుంజుకుంటున్నావే, చేతైతే మా బాకీల్ని తీర్చిపారేసే.
1: ఇంతగా గుంజుకుంటున్నా, నువ్వు న్యాయంగా మీ బాకీలంతా చెప్పు, తీర్చేస్తాం.
8: ఒరే రాజేశ, ఏందిరా నువ్వు, ఏం చూసుకుని ఇట్ట రెచ్చిపోతా ఉన్నావు? ఈ సావుకారు బాకీ తీర్చడం అంటే తమాషా అనుకున్నావు ఏంది?
9: ఒరే నాయన, నువ్వు అసలు తలకాయుడే మాట్లాడుతున్నావా?
1: మనసుంటే మార్గం ఉంటుందిలే, నువ్వు గమ్మునున్నాయినా?
0: ఏంద్రా గమ్మునుండేది? అవి డబ్బులు రా, చెల్లెపెంకులు కావు.
1: ఆ సంగతి నాకు తెలుసులే, నువ్వు గమ్మునుండమ్మా.
7: ఒరే అల్లుడు, ఏంద్రాను మాట్లాడేది అయ్యి డబ్బులు రా. అయ్యి లేకనే మన పెద్దోళ్ళ కాన్నించి ఈ రోజు దాకా ఈల కింద పనిచేస్తా ఉండేది.
1: నోకరాజు మామా, మీ ఆలోచనల్ని ఆ సముద్రంలో కలిపేయండి. ఇప్పుడు రోజులు మారిపోయినాయి. మన మీద పెట్టుబడి పెట్టే దాంట్లో కూడా శానా మార్పులు వచ్చేసినాయి.
0: ఏంది నాయన నువ్వు చెప్పేది? ప్రపంచానికి దూరంగా ఈ సముద్రపు ఒడ్డులో నిక్కుష్టపు బతుకులు బతుకుతా ఉండే మన మీద పెట్టుబడి పెట్టడానికి ఏ ఆసామి మీ ధైర్యం చేసి ముందుకొస్తాడంటావురా? ఈ ఆసాములంటే వాళ్ళ పెద్దవాళ్ళ కాలం నుంచి ఇట్ట మన మీద పెట్టుబడి పెట్టి ఉన్నారు. కాబట్టి పైగా ఈ ఊరోళ్ళే అయినందువల్ల వాళ్ళకి తప్పటం లేదనుకుంటా.
1: వాళ్ళకి తప్పక కాదమ్మా. ఇవాళ మనం లేకపోతే వ్యాపారం చేయడానికి గతి లేదు ఇళ్ళకి. ఇవాళ సముద్రం నుంచి మనం ఏటాడే చేపలు, రొయ్యలు, ఎండ్రకాయలు బంగారం కన్నా విలువైందిగా అమ్ముడవుతున్నాయి ప్రపంచకంలో. అట్టాంటప్పుడు మనం ఎదురు తిరిగితే ఇళ్ళ వ్యాపారాలు వదులుకొని లచ్చలు లచ్చలు నష్టపోవాలా? కాబట్టి మనల్ని వాళ్ళు వదులుకోవడానికి ఇష్టపడరు. అందుచేత మీరంతా ఇళ్ళకి భయపడకుండా నా వెనక నిలబడండి. మనం సముద్రం మీద గొడ్డి సాకిరి చేసేవాళ్ళమే కానీ సావరపోతులం కాదు. కాబట్టి మన మీద పెట్టుబడి పెట్టడానికి ఏ రేవు నుంచి అయినా ఆసాములు వస్తారు. ఎట్టా మన కాడ డబ్బు వసూలు చేస్తారో అది చూద్దాం.
0: ఒరే నాయన, ఏంద్రా నువ్వు మమ్మల్ని ఇట్ట బతకనిస్తావా లేకపోతే సావమంటావా?
1: ఎందుకమ్మా అంతలా భయపడతావు? నేను మాట్లాడేది తప్పు కానప్పుడు ఎవరికీ భయపడను. మనందరి బాగు కోసమే కదా నేను మాట్లాడేది.
0: పేదోడు కోపం పెదవికి సేటంటారా? పెద్దోళ్ళని ఎదిరించి పెద్దోడు అనిపించుకుంటావా?
1: పెద్దోళ్ళు ఈళ్ళు పెద్దోళ్ళు ఎట్లా అవుతారమ్మా? మన నిండా ముంచి మిద్దెలు మేడలు కట్టుకున్న దుష్ట గ్రహాలమ్మా ఇలాంటి ఆసాములు.
0: వదిలే, ఎటు పోయేది అటు పోతాది. దారిని పోయే దరిద్రాన్ని ఇంట్లోకి తెచ్చుకుంటావా?
1: ఇది దరిద్రం కాదమ్మా, మన జాతికి పట్టిన ఏలినాటి శని. ఆ శనన్నా 14 ఏళ్ళకి వదులుతాదంటారు గాని ఈ శని మాత్రం తరాల లెక్కన తిష్ట వేసింది మన ఇళ్లలో.
0: ఇంతమంది చేపలు పట్టేవాళ్ళు ఉన్నారు కదా, ఎవడన్నా నీలాగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారా? వాళ్ళందరికి పట్టిన కర్మ నీకెందుకా అని నా బాధ.
1: ఏం కాదులే, నువ్వు గమ్మునుండమ్మా. ఈ దెబ్బతో ఈళ్ళ గోవ గూయ్యమనాలా.
2: మరి ఆయన డబ్బులు కట్టమంటున్నాడే, ఇప్పుడంత డబ్బులు ఏడ్నిచ్చేస్తావురా?
1: అవతల రేవులో ఉండే ఆసాముల్ని సిద్ధం చేసి ఉంచాలే. ఇలా ఊ అంటే రేపు ఈ పాటికి డబ్బు సంచులు వచ్చి పడిపోతాయి. అట్టా జరగడానికి ఆసాము ఒప్పుకోడని నాకు తెలుసు.
7: అవును గాని రాజేష, ఆ రేవు ఆసాములు వచ్చి మనకు పెట్టుబడి పెడతామంటే ఈ ఆసాము ఒప్పుకుంటాడంటావా?
1: ఒప్పుకోక ఏం చేస్తారు? ఈ ఊరేమన్నా ఇలా గుత్తాకి తీసుకున్నారా? అప్పుడు మన వాళ్ళకి డబ్బులు ఇచ్చినారు, ఇప్పుడు మనం వద్దనుకుని డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నావు, కట్టేస్తున్నావు అంతే కదా.
7: ఒరే అల్లుడా, నువ్వేంటో పగటి కలలుకుంటున్నావు గాని ఈ చేపలు పట్టే మొఖాలను చూసి ఎవడన్నా పెట్టుబడి పెడతారా?
1: అట్టనుకునే ఇన్నాళ్ళు మీరంతా బాయిలో కప్పల మాదిరిగా బతుకుతున్నారు. అసలు ఎవడన్నా మనకి పెట్టుబడి పెట్టడానికి వస్తాడేమోనని విచారించినారా?
2: విచారిస్తే మాత్రం దొరికేస్తారా?
1: ఇప్పుడు దొరకలా? ఈ ఈరాసామి బాకీ కట్టమని అడగమను, 2 రోజుల్లో మన బాకీ డబ్బులన్నీ కట్టేస్తాం.
5: అది చూస్తా, నా ఊళ్ళో నాకు పోటీగా ఎవడొచ్చాడో నేను చూస్తానరా.
1: ఈ ఊరేం నీ బాబు జాగిరి కాదు ఈరాస్వామి. ఇన్ని తరాల నుంచి మా జనాన్ని పీకుతున్నది చాలు. ఇప్పుడు నిజాయితీగా మేం కట్టాల్సిన బాకీలంతా చెప్పు, రేపు ఈ పాటి కట్టి పారేస్తాం. లేకపోతే నీ మీద సీటింగ్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి ఈడుస్తా.
5: ఏ ఎంత పొగర్రా నీకు, నన్నే పోలీస్ స్టేషన్కి ఈడుస్తావా? ఇన్ని తరాల నుంచి మేమిచ్చిన డబ్బులతో బతికి ఇప్పుడు నా మీదనే కేసు పెడతావా?
1: మీకిష్టమైన రేటు కట్టి మా మీద సెమదోపిడి చేశారు, ఎన్ని పోలీస్ స్టేషన్లో చెప్తే నీకే ఇంకా మోపవుతుంది, అది తెలుసుకో.
9: ఏడు శానా ముదిరిపోయినాడు, ఏడికి శానా సంగతులు తెలిసినట్టుంది. ఏ పెట్టుబడి పేరు చెప్పి ఇన్ని రోజులు ఈ చేపలని భయపెట్టాను? ఆ కట్టుబాట్లు ఇప్పుడు పని చేయవని ఈ కుర్రాడికి తెలిసిపోయినట్టుంది. ఇన్నాళ్లుగా ఈ చేపలోల మీద అరాచకాన్ని సాగించాను, ఈరోజు ఈ పిల్లాడి కడ అవన్నీ సాగేటట్లేదు. ఇప్పుడు మొండిగా ఈడి కాడ తెగేలాగా లాగితే నా వ్యాపారం అటకెక్కిపోతుంది. బయట రేవుల ఆసాములు కాడని

0: తెచ్చి డబ్బులు తెచ్చి నా బాకీల్ని కట్టేస్తే ఇంకే ఊర్లో నాకు వ్యాపారం ఏముండదు. సాహుకారని ఆసామని జనాల కాడ పిలిపించుకునే అవకాశమే ఉండదు. కాబట్టి ఏడుతో గొడవ పడకుండా రాజీ చేసుకోవటమే చాలా మంచిది. అందువల్ల ఈరోజుకి వీళ్ళని గమ్ముగా పంపించేస్తాను. ఆ జోగినాథం,
1: ఇక్కడే ఉన్నానండి, చెప్పండి.
0: ఈరోజు ఈ వ్యవహారాన్ని వాయిదా వేస్తున్నాను, ఇంకొక రోజు మాట్లాడుకుందామని చెప్పి పంపించేయి.
1: చెప్తాం, అలాగేనండి. ఇన్నాక గోపాలం అయ్యగారు మాటలు
2: అయ్యా,
1: మీ వ్యవహారాన్ని వాళ్ళు ఆయుధ వేసినారు కాబట్టి ఇంకో రోజు రండి, వెళ్ళండి.
2: సరే అయ్యా.
3: ఇంకొక రోజు ఎందుకు? ఇవాళ తెలిసేమనండి.
1: ఇదిగో రాజేష, పొట్టేళ్ళు ఇష్టమా దేవరిష్టమా చెప్పు. ఆయన దేవుడు, మీరు పొట్టేళ్ళు కాబట్టి ఆయన పిలిచినప్పుడే వద్దురు కానీ. పదండి పదండి పదండి.
2: ఇదిగో అల్లుడు, ఆ స్వామి ఈడదాకా లాక్కొచ్చి తీరా డబ్బులు కట్టేస్తామని నువ్వు చెప్పేరేకి సటుక్కున వాయిదా వేసేసినాడంటే డెడ్డెడ్డెడ్డెడ్డె ఏదో కిరికిరి ఉందరో.
3: నీ చెప్పే కదా మావా, అవతల రేవులు ఆసామి మాట ఎత్తేరేగి అయ్యగారి ముఖంలో రంగులు మారిపోయినది నేను కనిపెట్టా.
2: సరేలే పోదాం రాండ్రా, ఆసామి ఎప్పుడు చెబితే అప్పుడే వద్దాం, పదండి.
3: అమ్మా అమ్మా, నాయనా నాయనా, బయటికి రండి బయటికి రండి.
2: ఏంద్రా నాయన, ఏందంత హుషారుగా ఉన్నావు?
3: మన పంతం నెగ్గింది నాయన, ఆ ఏరాసామి కాళ్ళబేరానికి వచ్చేసినాడు.
4: ఏందయ్యా, ఏం జరిగినదే?
3: చూసావమ్మా, ఆ ఏరాసామి ఇంకా మనల్ని తొక్కేయాలనుకున్నాడు కానీ వాళ్ళ వల్ల కాలేదు, కాళ్ళబేరానికి వచ్చేసినాడు. మనల్ని కాళ్ళ కింద సేమల్లాగా ఎన్నాళ్ళు చూశాడు, ఇప్పుడు మన కాళ్ళ కింద సేమైపోయినాడమ్మా.
4: ఏందిరయ్యా, ఏం జరిగిందో వివరంగా చెప్పు నాయనా.
3: అదేనమ్మా, ఆ ఏరాసామి ఇన్నాళ్ళకి కళ్ళు తెరిచి నేల మీదకి వచ్చేసినాడమ్మా.
4: ఏమైంది ఏమైంది నాయన, ఆ ఆసామ్ ఏమన్నాడు?
3: ఇంకేమంటాడు, ఆసామ్ అన్న అహంకారంతో మూసుకుపోయిన కళ్ళను తెరిచి నేల మీదకి వచ్చేసినాడు.
4: అసలేమైంది నాయన?
3: ఇంకా లాగితే వ్యాపారం చెడిపోద్దని కాళ్ళబేరానికి వచ్చినాడు.
2: అంటే ఏమైంది నాయన?
3: మనం ఇయ్యాల్సిన పెట్టుబడి బాకీలో తీర్చాల్సిన అవసరం లేదని, ఇంకా పక్క రేవులో ఏ రేటు ఉంటే ఆ రేటే కట్టిస్తానని చెప్పి పంపించేసినాడు.
4: నిజంగానా నాయన? మా నాయని, నువ్వు చాలా సాధించావు, నా బంగారు కొండ.
2: వాడు నీకైనా కొడుకు నా కాడా, మరి నేను మాత్రం సంతోషించొద్దా?
4: అట్నే సంతోషించాయి, ఎడెవరు కాదన్నారు.
2: ఒరే నాయన, నువ్వు పెద్ద తలకాయలతో పోట్లాడికి పోతా ఉంటే మా కడుపులో ఏందో అగ్గి పుట్టేదిరా. ఏం చేస్తాం, వాళ్ళ పెద్దోళ్ళు తరా లెక్కను కూర్చొని తిన్నా తరగని డబ్బున్నోళ్ళు మనమా? ఇంకా మన సంగతి తెలిసిందే కదా.
4: అవునయ్యా, వాడు మన కడుపును పుట్టిన ఒక్కగానొక్క నలుసు కదా, మరి అట్టా తెలిసి తెలిసి ఆ పెద్దోళ్ళ మీదకి గొడవకు పంపిస్తావా ఏటి?
2: అందుకే కదా మనం కుల్లి కుల్లి సత్తా ఉండేది.
4: నాయనా, ఇది నిజమేనంటావా? ఏందో కానీ నాకు నమ్మకం కుదరట్లేదు.
5: ఇంకా నమ్మకం కలగటం లేదేంటి ఎట్టక్క? ఆ ఏరాస్వామి పిలిచి చెప్పింది నాకే. మావా, ఎన్ని రోజులకి ఈ ఆసాముల బారి నుంచి మనకు విముక్తి కలిగిందంటావు? ఓ గోపాలం మావా.
2: ఏమి రనుక?
5: ఓ లచ్చమ్మక్క.
4: ఏందయ్యా?
5: మీ కొడుకు నిజంగా శానా గొప్పోడే. మన జాతిని ఈ ఆసాముల శరణ నుంచి ఇడిపించడానికి పుట్టిన కారణ జన్ముడబ్బా.
2: అవును అవును నోకరాజు, ఇన్ని రోజులు ఇన్ని తరాలు గడిచిపోయినాక ఇప్పుడు నా కొడుకు చేతల మీదగా ఇమిక్తి కలిగినాదంటే నిజంగా మనసు సంబరంతో పొంగిపోతుందనుకో.
4: తమ్ముడా నోకరాజా, మీకే అట్టా ఉంటే 9 నెలలు కడుపులో ఎట్టుకుని కన్నదాన్ని నాకెట్టా ఉండాలా?
5: అవునక్క, వాడు ఇన్ని రోజులుగా ఆ ఈరాస్వామి దౌర్జన్యాలను ఎదిరిస్తా ఉంటే ఏందిరా ఈడు బలిసినోళ్ల మీదకి పోతా ఉన్నాడు, శానా దెబ్బతింటాడే అని భయపడిపోయేవాణ్ణి. కానీ మనోడు ధైర్యంగా నిలబడి దేనికి భయపడకుండా ఆ ఏరాస్వామి రాచకాన్ని బయటపెట్టి అనుకున్నది సాధించినాడు. తరాల లెక్కన బానిస బతుకులు బతుకుతా చీకట్లో మగ్గిపోతా కొనారిల్లుతున్న మన జాతికి ఇలా విముక్తి కలిగించినాడు.
2: నిజమేరా నోకరాజు, ఇన్ని రోజుల నుంచి ఆ సముద్రం మీద ఎన్నో కష్ట నష్టాలు కోర్చి చేపలను ఏటాడి ఈ ఆసాములు చేతికిచ్చి వాళ్ళకు బుద్ధి పుట్టినప్పుడు డబ్బులు ఇస్తే అందుకొని పట్టుపోసుకునే వాళ్ళం కదా. ఆ ఆసామిని దేవుడు వేయించి ఆయన మాటే ఏదంగా గౌరవించిన వాళ్ళం కదా. ఏ రోజన్నా ఆ ఆసామి చేసేది తప్పని అనిపించలేదు ఇంద్ర మనకి.
5: ఎట్ట అనిపిస్తుంది మామ, మన పెద్దోళ్ల దారిలోనే మనము నడిచినాం. అందుకే ఆ ఆసాము చేసే మోసాల్ని కనిపెట్టలేకపోయినాం. ఈయాల నీ కొడుకొచ్చి ఆ ఆసాము చేసే మోసాలన్నీ బయట పెట్టి యాళ్ళ కింద నుంచి మగ్గిపోతున్న మనల్ని ఈ చీకటి నుంచి బయట పడేసినాడు.
3: ఈ యాళ్ళ నుంచి ఇంకా అట్లా జరగదు నాయన. మనం చేపలేసిన వారానికే లెక్క చూసి మన డబ్బులు మనకి ఇయ్యాల్సిందే. అది కూడా పక్కరేవులు ఆసాములు కట్టించే రేట్లే కట్టియ్యాల. అప్పట్లాగా వాళ్ళకి తోచినట్టు చేయడానికి ఇల్లేదు.
2: ఈ లెక్కన మన పెద్దోళ్ళ కానించి ఇప్పటిదాకా ఎన్ని లక్షలు నష్టపోయామో.
5: ఇంకిప్పుడు కూడా మనం కన్ను తెరిచుండకపోతే ఇంకెన్ని లక్షలు నష్టపోయేవాళ్ళమో.
4: దేవుళ్ళు ఎక్కడి నువ్వు వచ్చి మనోళ్ళందరినీ ఆదుకున్నావు నాయన.
2: నాయన రాజేశు, నువ్వు నా కడుపును పుట్టిన హాని ముత్తేనివి. నిన్ను కన్నందుకు నా మనసు ఆనందంలో పొంగిపోతా ఉందిరా.
4: ఆగడా, ఓ ఎగేసుకుంటావేటి.
2: ఏందనిదే,
4: నువ్వు కన్నావా?
2: నువ్వే కన్నావు లేవే నా లక్ష్యమే.
4: అట్టాను, ఇది బాగుంది.
2: అబ్బా, ఒక్క మాట కూడా పొల్లు పోనీవి కదే.
5: బాగుందక్క, నువ్వు చెప్పింది నిజమే కదా. ఈ గోపాలమామ చెప్పేది అబద్ధం.
2: ఏంద్ర దరిద్రమ కూడా నేను చెప్పేది అబద్ధమా? వాడెవడు పుట్టినాడు సెపరా గాడిద.
5: అబ్బా, నీతో పెద్ద గొడవే మామా. ప్రతి దాంట్లోనూ
2: గొడవగాక మా ఇద్దరి మధ్యలో ఈ లెక్కన పుల్ల పెడదాం అనుకుంటున్నావా? రే గోప గుయ్యం అంటుంది రో. అది సరేగాని నొకరాజు.
5: చెప్పు మామా.
2: మనోడు ఈరోజు మన జాతికి చేసిన గొప్ప సాయానికి మనమంతా పెద్ద పండగ చేసుకోవాలరా. ఈ సంగతి ఊరి పెద్దలందరికీ చెప్పేసి అమ్మోరికి పెద్ద సాత్రం చెయ్యాలి. విన్నావా?
5: విన్నాలే మామా. అట్టయితే గుడికి అడిగి పోదాం రా.
3: వద్దులే నాయన, మీరంతా జాతర పేరు చెప్పి కళ్ళు బ్యాందులు తాగడం నాకిష్టం ఉండదు.
2: ఊరుకోరా, నీకేం తెలవదు. ఇదిగో నువ్వు తాగపోతే పోయే, నువ్వు గారు మమ్మల్ని తాగద్దని మాత్రం సంపదురావు. ఆ బతుకులు ఇట్టనే తెల్లారిపోతాడు గాని ఆ మాట మాత్రం చెప్పొద్దురా. పోదంటారా నువ్వుక?
5: పదమామా,
2: పద
5: అల్లుడు వెళ్ళొత్తాం.
4: నువ్వు రానాయన, అన్నం వడ్డిస్తా.
3: అట్నే పదమ్మా.
6: మీరు ఇంతవరకు పండగొచ్చింది నాటకం విన్నారు. రచన శ్రీ ఆవుల వెంకటరమణ. ఇందులో గోపాలం శ్రీ పిల్లా నటరాజ్, జోగినాథం శ్రీ బొర్రా నర్సయ్య, వీరస్వామి శ్రీ దేవరపల్లి ప్రభుదాస్, నూకరాజు శ్రీ గోగిశెట్టి వర్మ, గోపాలం శ్రీ నిమ్మరాజు సీతారామాంజనేయ ప్రసాద్, లచ్చమ్మ శ్రీమతి డి విజయలక్ష్మి పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వర రెడ్డి. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: తెలియా
1: తేరుడంటే నమ్మదయ్యా
0: నా స్వరము నీ స్వరము సంగమమై మన స్వరంగా అవతరి.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కలెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. యువలయ 8662488812 నంబర్కి నేను అడిగే క్విజ్ ప్రశ్నలకి సమాధానాల్ని మెసేజ్ చేయొచ్చు. ఆన్లైన్కి వచ్చేస్తే మాట్లాడేసుకుందాం.

మొదటి ప్రశ్న, 2026 సంవత్సరపు గ్లోబల్ టీచర్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయులు ఎవరు? 2026 సంవత్సరపు గ్లోబల్ టీచర్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయులు ఎవరు? తెలిస్తే 866-248-8812 నంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, 2026 సంవత్సరపు గ్లోబల్ టీచర్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయురాలు ఎవరు?

2026 సంవత్సరపు గ్లోబల్ టీచర్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయురాలు ఎవరు అని అడిగాను, హింట్ కూడా ఇచ్చేసాను కదా. ఆన్సర్లు వచ్చేసాయి, చాలా మెసేజెస్ తో చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు విశాల నెల్లూరు నుంచి. కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్తో నేదునూరు కళ్యాణ్చారి, రుత్విక్ శ్రీ వైష్ణవ్. ఇంకా గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత. నగరం మండలం బాపట్ల జిల్లా కరెక్ట్ ఆన్సర్ పంపించారు గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో హనుమంతు ఒంగోలు నుంచి. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మని గుర్తు నుంచి. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమరి ఉపేంద్రచారి, బ్రహ్మచారి, శ్రీరామదాసు వంజాచారి. ఇంకా శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తోనే ఎం శ్రీనివాసరావు, సూర్యతేజ, మను ధవళేశ్వరం, రాజమహేంద్రవరం తూర్పు గోదావరి జిల్లా నుంచి. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు నీలబోయిన శ్రీనివాసులు, కృష్ణవేణి గుంటూరు నుంచి. నంద్యాల టెక్కే నుంచి రామచంద్ర, సువర్ణ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో రాధ ఖమ్మం నుంచి. కేవీ రావు తణుకు నుంచి. కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి. నాగేంద్రప్ప ఉడేవు మలకమూరు తాలూకా కర్ణాటక నుంచి. పాత గుంటూరు నుండి రాజనేడి రవిశంకర్, బూరుగుల విజయలక్ష్మి. పాలెం పోలయ్య అల్లగడ్డ నంద్యాల జిల్లా, హోమిల వెంకటేశ్వర్లు, లక్ష్మీ, నరేంద్రరెడ్డి, రామకృష్ణయ్య, మస్తాన్ భాష, కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి. రావూరు నుంచి నారాయణ, పెంచలయ్య, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, డొక్కుపర్తి శివప్రసాద్, తుమ్మలచర్ల గోపినాథ్, బండారు శంకరయ్య. వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఒక్క ఆన్సర్ని ఇంతమంది పంపించారు, గ్రేట్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు దొనకొండ నుంచి వైసీహెచ్ డేవిడ్. పాపినపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుండి టెల్లర్ మస్తాన్ వల్లి ఫాతిమా కరెక్ట్ ఆన్సర్. యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు శుభ సాయంత్రం అంటూ. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి బి వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోనా, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురుహరి, యశోద, జానకిరాజు. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. మహేంద్ర తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్. ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా పొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. రమేష్ దొంతి గగన్ పెరుమాళ్ళ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు కరెక్ట్ ఆన్సర్. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుంచి మామ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణారెడ్డి గనగలూరు కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ప్రణవి ప్రణుతి. ఆర్కేపురం న్యూఢిల్లీ నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తోనే నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో ఎల్లా సుబ్బారావు ఆత్మకూరు నుంచి. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మూరు మురళి, లక్ష్మి, భట్టిప్రోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. బడియంపేట అనంతపురం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు నాగార్జున, లక్ష్మి. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ రావు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీశ్యామ్, శశాంక్, అచ్యుత, శ్రీవత్స,
వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ముంబైకి. ఓకే, కే బ్రహ్మానందరావు ప్రసాదంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫక్రుద్దీన్ ఫైజా అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. యాడికి హాస్పిటల్ కాలనీ నుండి ఎస్ చిదంబరరావు, సరస్వతి, సాయి జ్యోతి, భానుతేజ, మధుసూదన్ రెడ్డి, పాపి.

సత్తిరెడ్డి అనపర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్. కృష్ణప్రసాద్ కొమ్మగూడెం తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి. ఇంకా ఇవన్నీ మీ పేర్లు చిరునామాలు కదండి, ఆన్సర్ కూడా పంపించండి. హంపపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా నుంచి వినయ్ కుమార్ ఇస్మాయిల్ భాయ్ సయ్యద్ జాకీర్ భాయ్ మహమ్మద్ రఫీ భాయ్ మంగళంపూరి ప్రకాష్ ఖాదర్ బాషాభాయ్ ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్ కిరాణా షాప్ సుధాకర్ నెల్లూరు నుంచి. ఇంకా గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో మేడిపల్లి నుంచి దీపికా సహస్ర యశస్వి. రాంగ్ ఆన్సర్ పంపించారు ఎవరు, డాక్టర్ ఏ రాధాకృష్ణమూర్తి, లక్ష్మీ మానస, వాసు, లలిత గుంటూరు నుంచి. ఒకసారి చెక్ చేసుకోండి. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం ప్రశ్న ఏంటి అని అడుగుతున్నారు. 2026 సంవత్సరపు గ్లోబల్ టీచర్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయులు ఎవరు, ఇది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ పంపించారు సౌధామిణి వసుంధర తుమ్మ పద్మావతి ఇనమడుగు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో రామకృష్ణయ్య సుభాషిణి విష్ణు కైలాష్ ఇనమడుగు నుంచి. అనంతపురం నుంచి హర్నాథ్ బాబు కరెక్ట్ ఆన్సర్. ఇవి నాకు మీ నుండి వచ్చిన మెసేజెస్, అన్నీ చదివేశాను. ఒక్కటే ఒకటి మాక్సిమం అనుకుంటా రాంగ్ ఆన్సర్ వచ్చింది. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రూబుల్ నాగి, భారతీయ ఉపాధ్యాయులు ఈ రూబుల్ నాగి. 2026 గ్లోబల్ టీచర్ ప్రైజ్ను దుబాయ్లోని వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో గెలుచుకొని $1,000,000 అందుకున్నారు. ఈవిడ ముంబైకి చెందిన కళాకారిణి, ఉపాధ్యాయురాలు, ఇంకా సామాజిక కార్యకర్త కూడా. జమ్మూ కాశ్మీర్లో పుట్టి లండన్లో స్లేట్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో చదువుకున్నారు. ఈ గ్లోబల్ టీచర్ ప్రైజ్ను ఎందుకు గెలుచుకున్నారో కూడా మాట్లాడుకుందాం. 20 ఏళ్లుగా మురికివాడల గోడలనే క్లాస్ రూమ్స్గా మార్చేశారు ఈవిడ. రూబల్ నాగి ఆర్ట్ ఫౌండేషన్ స్థాపించి ఆర్ట్స్ అండ్ మ్యూరల్ ద్వారా పిల్లలకు చదువు నేర్పడం మొదలుపెట్టారు. 800కు పైగా లెర్నింగ్ సెంటర్స్, 100కు పైగా పేద కమ్యూనిటీ గ్రామాల్లో ఓపెన్ ఎయిర్ క్లాస్ రూమ్స్ క్రియేట్ చేశారు ఈవిడ. గోడల మీద అక్షరాలు, లెక్కలు, సైన్స్, చరిత్ర, పరిశుభ్రత పాఠాలు మ్యూరల్స్గా వేశారు. అయితే ఇక్కడ ఈవిడ ప్రత్యేకత గురించి కూడా తప్పకుండా మాట్లాడుకోవాలి. 5,000కు పైగా అప్లికేషన్స్లోంచి 139 దేశాల నుండి రూబల్ నాగి మొదటి భారతీయ మహిళగా ఈ అవార్డును గెలుచుకున్నారు. పర్ఫెక్ట్ కండిషన్స్ కోసం ఈవిడ ఎదురు చూడలేదు. ఆకలి, అనారోగ్యం, బాల కార్మికత్వం మధ్యే చదువు నేర్పించారు ఈవిడ. అందుకే ఈరోజు యువలయలో మన ప్రశ్నగా గుర్తుండిపోయారు. ఇదన్నమాట సంగతి. మీ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ మన యువలయలో 2వ ప్రశ్న. ఏంటంటే 2026 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పతకాల పట్టీలో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది. ప్రశ్న ఇంకోసారి. 2026 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పతకాల పట్టికలో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది, ఇది ప్రశ్న. 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు.

2026 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పతకాల పట్టికలో భారతదేశం ఎన్నో స్థానాల్లో నిలిచింది అని అడిగాను. ఆన్సర్లు వచ్చేసాయి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కానీ మీ పేరు మీ చిరునామా కూడా ఉండాలి. ఇందాక అడిగిన ప్రశ్నకి సమాధానం పంపించారు భోగనాథుని వెంకటేశ్వరరావు మార్టూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నల్లూరు హర్నాథ్పురం నుంచి, శ్యామ్ నల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎం కొండరెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తో రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు బొమ్మిదేన లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి, గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి శ్రీ వైష్ణవ్ రుత్విక్ నెదునూరి కళ్యాణచారి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. ఇందాక అడిగిన ప్రశ్నకి సమాధానం పంపించారు అన్నయ్య రంగం వెంకటస్వామి యాడికి నుంచి, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమరి ఉపేంద్రాచారి బ్రహ్మచారి శ్రీరామ్దాస్ సంజయచారి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి కృష్ణమ్మ మధు రవి నవీన రాధిక త్రిలోక్ శ్రీరామ్దాసు కృపాచారి అనిత సాయివర్షి సాయి రిక్విత్ వీరందరూ. ఇంకా నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు, మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తో కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, గనుగలూరు నుంచి రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ పంపించారు దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్, రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్, హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీశ్యామ్ పావని చిరంజీవి సాయిరాం తనుజ శ్రీవత్స కరెక్ట్ ఆన్సర్తో, కాకపోతే రాంగ్ ఆన్సరే చెప్పచ్చు. వైసేజ్ డేవిడ్ దొనకొండ నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు వేటపాలెం రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత, ఎల్ఎస్ సుబ్బారావు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, నెల్లూరి నీలబోయిన శ్రీనివాసులు కృష్ణవేణి గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అండ్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తో ఓకే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి రాంగ్ ఆన్సర్ అయితే జబ్రోల్ రామకృష్ణ సుభాషిణి ఇంకా వారి కుటుంబ సభ్యులు ఒకసారి చెక్ చేసుకోండి. నమస్తే అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్సి సియోనా నాగటిపండు అశోక్ బాబు శోభన్ బాబు ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్తో పాలెం పుల్లయ్య అల్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, వినయ్ కుమార్ నెల్లూరు జిల్లా నుంచి, రామకృష్ణయ్య అహోబుల వెంకటేశ్వర్లు, లక్ష్మీ నరేంద్రరెడ్డి మస్తాన్ భాష కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, గురుగుంట్ల నుంచి ముంత పెద్దన్న, రావూరు నుంచి నారాయణ పెంచలయ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాపిన్నపాలెం నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య ఆదన్న కరెక్ట్ ఆన్సర్తో, సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్ అండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరు కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్తో, పాత గుంటూరు నుంచి రాజనేడి రవిశంకర్ బూరుగుల విజయలక్ష్మి, యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేష్ కరెక్ట్ ఆన్సర్, రాధాకృష్ణమూర్తి లక్ష్మీ మానస వాసు లలిత గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తో పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగర మండలం బాపట్ల జిల్లా ఇందక్కడ ప్రశ్నకి ఇప్పటి ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహిమ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరు, కృష్ణ నరసాపురం వెస్ట్ గోదావరి నుంచి కరెక్ట్ ఆన్సర్తో, నాగేంద్రప్ప ఉడేవు మలకుమూరు తాలూకా కర్ణాటక నుంచి శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో, పల్నాడు జిల్లా రామరెడ్డిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి బ్రహ్మానంద్ రెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు రాంగ్ ఆన్సర్ పంపించారు, మధుసూదన్ రెడ్డి నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ అండి, మేడ్పల్లి నుంచి దీపిక సహస్ర యశస్వి ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో కె బ్రహ్మానందరావు ప్రసాదంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్తో, సఖినేటిపల్లి రాజోల్ నుంచి రాజ్కుమార్ లావణ్య
ఆత్మూర్ మురళి లక్ష్మి భట్టిప్రోల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు. రెండు వేల ఇరవై ఆరు ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పథకాల పట్టికలో భారతదేశం ఎన్నో స్థానాల్లో నిలిచింది? ఇది నా రెండవ ప్రశ్న. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు ప్రణవి, ప్రణుతి ఆర్కేపురం న్యూఢిల్లీ నుంచి. రాంగ్ ఆన్సర్ అండి హనుమంత్ ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరు ఎవరు, విశ్వనాథ్, సురేష్, రామ్మోహన్ రావు, సత్యవతి, ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి. నాగార్జున లక్ష్మి అనంతపురం జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ హంపాపురం గ్రామం. చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా నుంచి ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకీర్ భాయ్, మహమ్మద్ రఫీ భాయ్, మంగళం పూరి ప్రకాష్, ఖాదర్ భాషాభాయ్, ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్, కిరాణా షాప్ సుధాకర్, వీరందరూ గుడ్ ఈవినింగ్ అంటూ క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు. ఇప్పుడే చెప్పాను 2026 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పథకాల పట్టికలో భారతదేశం ఎన్నో స్థానాల్లో నిలిచింది, ఇది నా ప్రశ్న. సెకండ్, ఓకే, నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణ, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనూజ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరు పెట్టిన వాళ్ళే మెసేజెస్ పెట్టద్దు. ఇవి నాకు మీ అందరి దగ్గర నుంచి వచ్చిన మెసేజెస్. రెండు వేల ఇరవై ఆరు ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పథకాల పట్టికలో భారతదేశం రెండవ స్థానంలో నిలిచింది, ఇది కరెక్ట్ ఆన్సర్. బంగారు పథకాలు 5, సిల్వర్ పథకం 1, కాంస్య పథకాలు 10, మొత్తంగా 16 పథకాలతో రెండవ స్థానంలో భారతదేశం నిలిచింది. ఇక రెండు ప్రశ్నలు పూర్తి చేసుకున్న తర్వాత మన యువలయలో మూడవ ప్రశ్న. నహర్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ప్రశ్న ఇంకోసారి, నహర్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఇది నా ప్రశ్న. 866-248-8812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, నహర్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది?

నాహర్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. ఇందాక అడిగిన ప్రశ్నకి సమాధానం పంపించారు భోగనాథన్ వెంకటేశ్వరరావు మార్టూర్ నుంచి. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి, రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎం కొండరెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి, కరెక్ట్ ఆన్సర్తో కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి, రమేష్ దొంతి అనంతపురం నుంచి, సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మబుసుబని కరెక్ట్ ఆన్సర్, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఏ రాధాకృష్ణమూర్తి లక్ష్మీ మానస వాసు లలిత గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ కాదు కదా. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు నీళ్ళబోయిన శ్రీనివాసులు కృష్ణవేణి గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తో మేడ్పల్లి నుంచి దీపిక సహస్ర యశస్వి ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథ్పురం నుంచి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తో హనుమంతు ఒంగోలు నుంచి విజయ్ శేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ కూడా రివీల్ అయిపోతుంది అప్పుడప్పుడు. ఓకే, మధుసూదన్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, కేవీరావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్, విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్, వేదాంతం వెంకట రామ ఫణికృష్ణ నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్, పాత గుంటూరు నుంచి రాజనేడి రవిశంకర్ బురుగుల విజయలక్ష్మి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమరి ఉపేంద్రచారి బ్రహ్మచారి శ్రీరామదాస్ వంజయచారి రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో శ్యామ్ నెల్లూరు నుంచి, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్, గుడ్ ఈవినింగ్ అంటూ డి వాణి వెంకటేశ్వరరావు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి, పాపిన్నపాలెం నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య ఆదన్న ఒకసారి చెక్ చేసుకోండి, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ అండి, తనూజ నాజ్మల్ హిందూపూర్ నుంచి, మార్కపురం శివాజీనగర్ నుండి టెల్లర్ మస్తాన్ వల్లి ఫాతిమా కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తో గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్తో ఎం కొండరెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్తో కె బ్రహ్మానందరావు ప్రసాదంపాడు నుంచి, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధు రవి శ్రీవాణి నేహాన్ ఇంకా వారి కుటుంబ సభ్యులందరూ పంపించారు, హాయ్ నమస్తే గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిడతల్ రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం హురేరి యశోదా జానకిరాజు కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్తో రాజవోలు రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి మా హారిక మన్మథరావు, హైదరాబాద్ సైనికపురి కాలనీ నుంచి శ్రీవత్స అచ్యుత్ శశాంక్ బృందావనం పద్మశ్రీ శ్యామ్ వీరందరూ పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి, కరెక్ట్ ఆన్సర్తో పాలెం పొలయ్య అలగడ్డ నంద్యాల జిల్లా నుంచి వినయ్ కుమార్ ఇంకా వారి కుటుంబ సభ్యులు, కరెక్ట్ ఆన్సర్తో నాగప్రసన్న సుచరిత ఒంగోలు నుంచి. ఫక్రుద్దీన్ ఫైజా అనంతపురం నుంచి
రెండో ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ అండి, మూడో ప్రశ్నకి రాంగ్ ఆన్సర్. పోలు శివదాసు రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో జై. ఓకే, మీ పేరేది? ఇనమడుగు నుంచి సుభాషిణి రేవతి. భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు కరెక్ట్ ఆన్సర్. నహర్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రాజస్థాన్. రాజస్థాన్లో జైపూర్ నగరానికి దగ్గరగా ఉండే ఈ అభయారణ్యంలో చిరుతలు, హైనాలు, నీల్గాయలు, అడవి పందులు, నెమళ్ళు ఎక్కువగా కనిపిస్తాయంట. అయితే చాలామందికి నహర్గఢ్ కోట అనే తెలుసు, కానీ అదే కొండల్లో కోట కింద ఈ అభయారణ్యం విస్తరించి ఉంది. బాగుంది కదా. ఇంకా మెసేజెస్ వచ్చేసాయి. కరెక్ట్ ఆన్సర్తో బాబినపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న. నెల్లూరు వేదాయపాలెం నుంచి మనోజ్, తనోజ్. ఇంకెవరు పంపించద్దు, ప్రశ్నలు అయిపోయాయి. ఈరోజు సమాధానాలు పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ అందరి కోసం ఈ పాట.

మీరు ఇంతవరకు యువలయ కార్యక్రమం విన్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లైవ్ విన్యాసం కార్యక్రమంలో ఆర్ సహదేవులు గారి ఢోలు విన్యాసం వింటారు రూపక తాళంలో.

మీరింతవరకు శ్రీ ఆర్ సహదేవులు గారి డోలు లైవిన్యాసం విన్నారు. రూపకతాళం. ఈనాటి లైవిన్యాసం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా కుమార్ సాను పాడిన 1942 ఏ లవ్ స్టోరీ చిత్రం నుంచి ఈ పాట.

యువ శ్రోతలకు నమస్కారం. కార్యక్రమంలో ఇప్పుడు ఐక్యరాజ్య సమితి గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. May 8 నుండి 12 వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఈ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ నిర్వహించబడుతుంది. ఈ వారోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే మరణాలను తగ్గించడం, ప్రజలలో రహదారి భద్రతపై అవగాహన పెంచడం. అయితే ఈ కార్యక్రమం ద్వారా సురక్షితమైన రహదారి, మౌలిక సదుపాయాలను ప్రోత్సహించడం, వేగ నియంత్రణపై అవగాహన పెంచడం, బాధ్యతాయుతమైన డ్రైవింగ్పై అలవాటును పెంచుకోవటం, ట్రాఫిక్ నియమాలను పాటించటంపై ప్రత్యేకమైన దృష్టి చూపుతుంది. అంతేకాక ఈ వారోత్సవం సస్టైనబుల్ డెవలప్మెంట్ సాధనకు మద్దతు ఇస్తుంది. దీని లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే గాయాలు, మరణాలను గణనీయంగా తగ్గించడం. అయితే ముఖ్యమైన లక్ష్యాలు ఏమిటంటే 2030 నాటికి రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే మరణాలు, గాయాలు 50% తగ్గించడం. డెకాడ్ యాక్షన్ ఆఫ్ రోడ్ సేఫ్టీ 2021 నుంచి 2030 నాటికి లక్ష్యాలను అమలు చేయడం, పిల్లలు, యువత మరియు పాదచారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం, అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం వంటి ప్రమాదకరమైన అలవాట్లను తగ్గించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అలాగే రోడ్డు ప్రమాదాలపై ముఖ్యమైన విషయాలు ఏమిటంటే, ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోతున్నారు. అందులో యువత ప్రాణాలకు ప్రధాన కారణాల్లో రోడ్డు ప్రమాదాలు ఒకటి. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, ట్రాఫిక్ నియమాల పాటింపు వల్ల అనేక ప్రాణాలు కాపాడుకోవచ్చు. అయితే ఈ వారోత్సవంలో నిర్వహించే కార్యక్రమాలు ఏమిటంటే, ర్యాలీలు చేయడం, ట్రాఫిక్ భద్రతపై సెమినార్లు కండక్ట్ చేయటం, పాఠశాలలు, కళాశాలలో ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించడం, సోషల్ మీడియా ప్రచారాలు, సేఫ్ డ్రైవింగ్ కోచింగ్ వంటివి నిర్వహిస్తారు. అయితే ఈ రోడ్డు భద్రత కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత కూడా. ట్రాఫిక్ నియమాలను పాటించడం వలన మన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడవచ్చు. కావున మనం కూడా హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ ధరించి డ్రైవింగ్ సమయంలో మొబైల్ వాడకుండా ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తూ సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను. కార్యక్రమంలో ఇప్పుడు ఎక్స్ప్రెస్ రాజా చిత్రం నుంచి ఒక పాట వింటారు.

పాట విన్నారు కదా. భారత స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది త్యాగం చేసిన వాళ్ళు, పేరు పొందినవారు మనకు చాలామంది తెలుసు. కానీ గుర్తింపు లేకుండా దేశం కోసం పోరాడిన ఎంతోమంది వీరులు కూడా ఉన్నారు. వాళ్ళల్లో యువ విప్లవకారులు, ధైర్యమైన మహిళలు, గ్రామీణ ప్రాంతాల యోధులు ఉన్నారు. ఇప్పుడు దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 18 ఏళ్ల వయసులోనే ఖుదీరాం బోస్ బ్రిటిష్ పాలనకు ఎదురు నిలిచాడు. 73 ఏళ్ల మాతంగిని హజ్రా భయపడకుండా ధైర్యంతో నిరసనలు చేపట్టింది. భర్తను కోల్పోయిన తారారాణి ధైర్యంగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంది. అయితే బాల విప్లవకారుడిగా ప్రసిద్ధి పొందిన ఖుదీరాం చిన్న వయసులోనే బ్రిటిష్ పాలనకు ఎదురు నిలిచాడు. అయితే కింగ్స్ఫోర్డ్ అనే బ్రిటిష్ అధికారిపై దాడి చేయడానికి ప్రయత్నించినందుకు 18 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ ప్రభుత్వం ఖుదీరాంను ఉరితీసింది. మాతంగిని హజ్రా 73 ఏళ్ల వయసులో కూడా స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆమెను ప్రేమగా గాంధీబురి అని పిలిచేవారు. జాతీయ జెండా పట్టుకొని క్విట్ ఇండియా ఉద్యమంలో ముందుండగా బ్రిటిష్ పోలీసులు కాల్పులు జరిపిన మాతంగిని హజ్రా జెండా వదల్లేదు. తారారాణి ఈమె తన భర్తతో కలిసి జాతీయ జెండా ఎగరవేయడానికి ఊరేగింపులో పాల్గొన్నారు. కాల్పుల్లో తన భర్త మరణించినా ఆమె ఏమాత్రం భయపడకుండా ముందుకెళ్లి జెండాను ఎగరవేశారు. అల్లూరి సీతారామరాజు ఆంధ్రప్రదేశ్లో రంపా తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. గిరిజనులను ఒకటిగా చేసి బ్రిటిష్ పాలనకి వ్యతిరేకంగా పోరాడారు. ఆయన ధైర్యం తెలుగు ప్రజలకు గర్వకారణం. ఇలాంటి ఎందరో గుర్తింపు లేని వీరుల త్యాగం వలనే మనకు స్వాతంత్ర్యం వచ్చింది. వారి ధైర్యం, దేశభక్తి మనకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు కార్యక్రమంలో ఒక మంచి పాట విందాం.

పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు యూత్ క్లైమేట్ యాక్షన్ గురించి తెలుసుకుందాం. వాతావరణ మార్పులు మన భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయి. రోజురోజుకి దీని ప్రభావాలు పెరుగుతున్నాయి. కానీ ఒక విషయం మాత్రం నిజం, మనం ఈ భూమిని పిల్లలకు, యువతకు, రాబోయే తరానికి వదిలి వెళ్ళాలి. ప్రపంచంలో ప్రస్తుతం 10 నుండి 24 సంవత్సరాల మధ్య వయసు ఉన్న యువత సుమారు 1.8 బిలియన్ల మంది ఉన్నారు. ఇది చరిత్రలోనే అత్యధిక సంఖ్య. అయితే వాతావరణంలో వచ్చే సమస్యలు, ప్రమాదాలు యువతకు ఇప్పుడు బాగా అర్థమవుతున్నాయి. అలాగే ఈ సమస్యలకు పరిష్కారం కనుక్కుంటే మంచి అభివృద్ధి సాధించవచ్చని నమ్ముతున్నారు. ప్రపంచవ్యాప్తంగా యువత పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు, నాయకులను ప్రశ్నిస్తున్నారు, బాధ్యతగా పనిచేయాలని కోరుతున్నారు. అయితే యువత కేవలం బాధపడేవారు మాత్రమే కాదు, మార్పు తీసుకురావాలనే తపన, కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలు చూపించేవారు కూడా. విద్య, సైన్స్, టెక్నాలజీ సహాయంతో వాతావరణ మార్పులను తగ్గించడానికి యువత ఎంతో కృషి చేస్తున్నారు. అయితే 2019 సెప్టెంబర్ 21న ప్రపంచంలోని వివిధ దేశాల యువ నాయకులు అమెరికాలోని ప్రధాన కార్యాలయం న్యూయార్కులో సమావేశమయ్యారు. వాతావరణ మార్పులకు సంబంధించిన మంచి పరిష్కారాలను ప్రపంచ నాయకులకు తెలియజేయడం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యువజన వాతావరణ సదస్సులో 140కి పైగా దేశాల నుంచి, ప్రాంతాల నుంచి యువత పాల్గొన్నారు. వారు తమ ఆలోచనలు, పరిష్కారాలు ప్రపంచ వేదికపై పంచుకుంటారు. అలాగే గాలి కాలుష్యాన్ని పెంచే హానికరమైన వాయువును తగ్గించేందుకు త్వరగా చర్యలు తీసుకోవాలని యువత డిమాండ్ చేశారు. ఈ సమావేశం ద్వారా యువత గొంతు ప్రపంచానికి వినిపించింది. వాతావరణాన్ని కాపాడడంలో యువత పాత్ర ఎంత ముఖ్యమో అనేది చూపింది. మరి మనం కూడా ప్రకృతి మీద ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టకపోయినా, కొంచెం ప్రేమతో అయినా ప్రకృతికి హాని కలిగించకుండా కాపాడుతూ ఉండాలని కార్యక్రమంలో ఇప్పుడు మీకోసం జనతా గ్యారేజ్ చిత్రం నుంచి ఒక మంచి పాట విందాం.

పాట విన్నారు కదా. ఈ లోకంలో అమ్మను మించిన దైవం లేదు. అమ్మంటే ఒక అనుభూతి, ఒక అనుబంధం, ఒక అనురాగం. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎవరికైనా అమ్మే తొలి గురువు. రెక్కలు ముక్కలు చేసుకొని మనల్ని పెంచి పెద్ద చేస్తుంది. ఏ చిన్న తప్పు చేసినా కడుపులో దాచుకొని కనికరిస్తుంది. అందుకే అమ్మను గౌరవించడం ప్రతి ఒక్కరి ధర్మం. అయితే ఈరోజు మదర్స్ డే సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. అంతులేని ప్రేమానురాగాలకు, ఆప్యాయతకు మారుపేరు అయిన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే. అందుకే అమ్మ పట్ల ఉన్న ప్రేమను చాటుకోవడానికి ఇంతకన్నా మంచి సమయం ఇంకొకటి ఉండదు. అయితే నవమాసాలు మోసి కని పెంచి మన వెనకే ఉండి నడిపిస్తుంది. మనకు ఎలాంటి సమస్య ఎదురైనా ముందు ఆమెనే ఎదుర్కొంటుంది. మొదటి గురువుగా, తల్లిగా మనల్ని తీర్చిదిద్దుతుంది. అన్ని విషయాల్లో ఆమె మనకు తోడుగా నిలుస్తుంది. పిల్లల కోసం ప్రాణం సైతం అర్పిస్తుంది. అయితే ప్రతి సంవత్సరం మే 2వ ఆదివారం ప్రపంచ మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. అలాగే దీని చరిత్ర కూడా తెలుసుకుందాం. గ్రీస్లో రియా అనే దేవతను మదర్ ఆఫ్ గాడ్స్గా భావించి సంవత్సరానికొకసారి నివాళి అర్పించేవారు. 17వ శతాబ్దంలో తల్లులకు గౌరవంగా మదరింగ్ సండే అనే ఉత్సవాన్ని జరిపేవారు. జూలియా వర్డ్ హోవే అనే మహిళ అమెరికాలో 1872లో తొలిసారిగా ప్రపంచ శాంతి కోసం మదర్స్ డే నిర్వహించాలని కోరారు. అన్నా మేరీ జర్విస్ అనే మహిళ మదర్స్ ఫ్రెండ్షిప్ డే జరిపించేందుకు చాలా కృషి చేసింది. ఆమె 1905 మే 9న మృతి చెందగా ఆమె కుమార్తె మిస్ జర్విస్ మాతృదినోత్సవం కోసం విస్తృతంగా ప్రచారం చేసింది. ఇలా 1911 నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాలలో మాతృదినోత్సవం జరపడం మొదలైంది. ఫలితంగా 1914 నుండి దీన్ని అధికారంగా నిర్వహించాలని అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ నిర్ణయించారు. కాలం గడిచే కొద్దీ ప్రపంచమంతా వ్యాపించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ 2వ ఆదివారం మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే చాలా వరకు ఈ రోజుని పిల్లలు వారి తల్లితో టైం స్పెండ్ చేయడం, వారిని బయటకు తీసుకువెళ్ళడం, వారికి నచ్చినవి గిఫ్ట్ చేయడం, సర్ప్రైజ్ ఇవ్వడం వంటివి సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే ఈ ఒక్కరోజే కాకుండా ఆమెను ప్రతిరోజు గౌరవిస్తూ, ప్రేమిస్తూ, ఆమె పడిన శ్రమను గుర్తిస్తూ ప్రతిరోజు ఇలానే ఉండాలని కోరుకుంటూ హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మదర్స్. మీకోసం ఇప్పుడు అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రం నుంచి ఒక మంచి పాట విందాం.

0: యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మై జయా భారతి. प्रधानमंत्री नरेंद्र मोदी ने आज तेलंगाना में लगभग 9,400 करोड़ रुपए की लागत की कई ढांचागत और औद्योगिक परियोजनाओं का उद्घाटन और शिलान्यास किया. इन परियोजनाओं का उद्देश्य जनसंपर्क मजबूत करना, परिचालन तंत्र में सुधार और सुरक्षा को बढ़ावा देकर लोगों को बेहतर यात्रा प्रदान करना है. प्रधानमंत्री मोदी ने इस अवसर पर जनसभा को संबोधित करते हुए कहा कि केंद्र सरकार के प्रयासों के कारण भारत पश्चिम एशिया

0: संघर्ष से उत्पन्न ऊर्जा संकट का प्रभावी ढंग से प्रबंधन कर रहा है। उन्होंने कहा कि भारत सौर ऊर्जा उत्पादन में अग्रणी देश के रूप में उभरा है।
1: बीते सालों में सोलर पावर के मामले में भारत दुनिया के टॉप देशों में पहुंच चुका है। पेट्रोल में इथेनॉल ब्लेंडिंग को लेकर अभूतपूर्व काम हुआ है। पहले हमने 100% एलपीजी कवरेज पर फोकस किया, अब हम पाइप से सस्ती गैस पर फोकस कर रहे हैं, सीएनजी आधारित व्यवस्था को प्रमोट कर रहे हैं। ऐसे तमाम प्रयासों के कारण भारत इस बहुत बड़े वैश्विक ऊर्जा संकट का सामना कर रहा है।
0: प्रधानमंत्री मोदी ने आज जिन परियोजनाओं का उद्घाटन किया उनमें वारंगल स्थित पीएम मित्र पार्क भी शामिल हैं। श्री मोदी ने गुडेबेल्लूर और महबूबनगर के बीच राष्ट्रीय राजमार्ग 167 के 4 लेन के निर्माण और संगारेड्डी जिले में जहीराबाद औद्योगिक क्षेत्र के विकास की आधारशिला भी रखी। प्रधानमंत्री ने काजीपेट विजयवाड़ा रेल मल्टीट्रैकिंग गलियारा में काजीपेट अंडर रेल बाईपास सहित कई रेलवे और लॉजिस्टिक्स परियोजनाओं को भी झंडी दिखाई। प्रधानमंत्री ने पर्यावरण के प्रति उत्तरदायित्व, युवा सशक्तिकरण और आंतरिक शुचिता की भावना के साथ विकसित भारत के निर्माण के लिए एकजुट होने की अपील की है। श्री मोदी ने आज कर्नाटक की राजधानी बेंगलुरु में आर्ट ऑफ लिविंग की 45वीं वर्षगांठ के अवसर पर कार्यक्रम में हिस्सा लिया। उन्होंने संस्थान में नवनिर्मित ध्यान मंदिर का उद्घाटन भी किया। तमिलगु वेत्री कड़गम टीवी की पार्टी प्रमुख सी जोसेफ विजय तमिलनाडु के नए मुख्यमंत्री बन गए हैं। उन्हें आज सुबह मुख्यमंत्री पद की शपथ दिलाई गई। राज्यपाल राजेंद्र विश्वनाथ अर्लीकर ने श्री जोसेफ विजय को पद और गोपनीयता की शपथ दिलाई। श्री विजय के साथ 9 मंत्रियों ने भी शपथ ली है। राज्य में विधायकों के शपथ ग्रहण के लिए विधानसभा सत्र कल होगा। नवगठित सरकारों को बुधवार तक बहुमत साबित करने को कहा गया है। उत्तर प्रदेश में मुख्यमंत्री योगी आदित्यनाथ ने आज अपने मंत्रिमंडल का विस्तार किया। भारतीय जनता पार्टी के 6 नेताओं ने मंत्री के रूप में शपथ ली। राज्यपाल आनंदीबेन पटेल ने लखनऊ के जनभवन में आयोजित कार्यक्रम में इन मंत्रियों को पद और गोपनीयता की शपथ दिलाई। गृह मंत्री अमित शाह ने संभावित बाढ़ और लू की स्थिति से निपटने के लिए देश की तैयारियों की समीक्षा बैठक की। नई दिल्ली में आज एक उच्च स्तरीय बैठक में श्री शाह ने सरकारी एजेंसियों की तैयारियों का आकलन किया, साथ ही प्रारंभिक चेतावनी प्रणालियों, संसाधनों की तैनाती और अंतर एजेंसी समन्वय की समीक्षा की। राष्ट्रीय परीक्षा एजेंसी एनटीए नीट यूजी 2026 परीक्षा से जुड़ी कथित अनियमितताओं के संबंध में राजस्थान विशेष अभियान समूह की जांच में सहयोग कर रही है। एनटीए ने कहा है कि 3 मई को यह परीक्षा पूर्ण सुरक्षा प्रोटोकॉल के अंतर्गत आयोजित की गई थी। एजेंसी को 7 मई को परीक्षा के आसपास कथित कदाचार गतिविधियों के संबंध में सूचना मिली थी। एनटीए ने स्वतंत्र सत्यापन और आवश्यक कार्रवाई के लिए इन सूचनाओं को केंद्रीय एजेंसियों को भेज दिया है। पाकिस्तान के खैबर पख्तूनख्वा क्षेत्र में पुलिस चौकी पर आत्मघाती हमले में सुरक्षा बल के 15 जवान मारे गए और अनेक घायल हुए। पुलिस के अनुसार यह हमला कल उस समय हुआ जब विस्फोटक सामग्री से भरी एक गाड़ी पुलिस चौकी में घुसने की कोशिश कर रही थी। विस्फोट के बाद पुलिस चौकी पर बंदूकधारियों ने हमला कर दिया और गोलीबारी शुरू कर दी। सुरक्षा बल के अनेक जवानों के मलबे में दबे होने की खबर है। प्रधानमंत्री नरेंद्र मोदी कल गुजरात में सोमनाथ अमृत पर्व में शामिल होंगे। सोमनाथ ट्रस्ट के अध्यक्ष के रूप में श्री मोदी के नेतृत्व में सोमनाथ मंदिर वर्तमान समय में अपने स्वर्ण युग में है। और खेलों में आईपीएल क्रिकेट में चेन्नई में लखनऊ सुपर जायंट्स ने चेन्नई सुपर किंग्स को 204 रन का लक्ष्य दिया है। जवाब में ताजा समाचार मिलने तक चेन्नई सुपर किंग्स ने चौथे ओवर में 1 विकेट पर 45 रन बना लिए हैं। लखनऊ ने पहले बल्लेबाजी करते हुए निर्धारित 20 ओवर में 8 विकेट खोकर 203 रन बनाए। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
2: दिस इज आकाशवाणी द न्यूज रेड बाय निशित कुमार। Prime Minister Narendra Modi today inaugurated and laid the foundation stone of multiple infrastructure and industrial projects worth around 9,400 crore rupees in Telangana. These projects collectively aim to strengthen connectivity, improve logistics efficiency, enhance safety, and provide a better travel experience for people. The event held at the Hyderabad International Convention Centre was attended by Telangana Governor Shri Pratap Shukla, Chief Minister A. Revanth Reddy, Union Minister G. Kishan Reddy, and other senior leaders. Addressing the gathering, Prime Minister Modi said India is effectively managing the energy crisis arising from the West Asia conflict due to the steps taken by the center, adding that the restrained use of fuel is the need of the hour.
1: एनर्जी सिक्योरिटी का क्या महत्व है ये आज दुनिया का हर व्यक्ति महसूस कर रहा है. इसलिए भारत की एनर्जी सिक्योरिटी पर हमारी केंद्र सरकार अभूतपूर्व निवेश कर रही है. मलकापुर में इंडियन ऑयल के नए टर्मिनल का उद्घाटन इसी दिशा में एक बड़ा कदम है. बीते सालों में सोलर पावर के मामले में भारत दुनिया के टॉप देशों में पहुंच गया है. सीएनजी आधारित व्यवस्था को प्रमोट कर रहे हैं. ऐसे तमाम प्रयासों के कारण भारत इस बहुत बड़े वैश्विक ऊर्जा संकट का सामना कर रहा है. लेकिन अब आज समय की ये भी मांग है पेट्रोल डीजल गैस ऐसी चीजों का बहुत संयम से इस्तेमाल करें.
2: Among the major projects unveiled include PM Mitra Park in Warangal, also known as the Kakatiya Mega Textile Park. Built at an estimated cost of around 1700 crore rupees, it is the country's first fully operational PM Mitra Park and is aimed at creating an integrated textile ecosystem under the center's 5F vision, spanning farm, fiber, factory, fashion and foreign markets. Earlier in the day, Prime Minister Narendra Modi participated in the 45th anniversary celebrations of the Art of Living in Bengaluru. He inaugurated the newly constructed Dhyan Mandir at the Art of Living International Centre. Addressing the gathering, the Prime Minister lauded the role of the Art of Living Foundation in promoting service, spirituality and social transformation. The Prime Minister also called for collective efforts to build a developed India through environmental responsibility, youth empowerment and inner well-being. In Uttar Pradesh, Chief Minister Yogi Adityanath today expanded his cabinet with 6 BJP leaders taking oath as ministers. Additionally, 2 ministers of state were elevated and assigned independent charge. Governor Anandibhen Patel administered the oath of office in secrecy at the ceremony held at Jan Bhavan in Lucknow. Former BJP state president Bhupendra Chaudhary and BJP leader Manoj Pandey were inducted as cabinet ministers. State ministers Ajit Pal Singh and Somendra Tomar were promoted and given independent charge. The founder of Tamilaga Vetri Karagam, TVK actor turned politician C. Joseph Vijay has been sworn in as the Chief Minister of Tamil Nadu today. Governor Rajendra Vishwanath Adlekar administered him the oath of office in secrecy in a swearing-in ceremony held at Nehru Indoor Stadium. 9 ministers also took oath along with Mr. Vijay. Congress leader Rahul Gandhi and several personalities from the Tamil film industry were present on the occasion. Prime Minister Narendra Modi has congratulated C. Joseph Vijay on taking oath as the Chief Minister of Tamil Nadu. In a social media post, Mr. Modi said the central government will keep working with the Tamil Nadu government to improve the lives of people. He expressed his best wishes for Mr. Vijay's tenure ahead. Union Home Minister Amit Shah today reviewed the country's preparedness to deal with possible floods and heat wave conditions. Chairing a high-level meeting in New Delhi, Mr. Shah assessed the readiness of central government agencies, reviewed early warning systems, resources deployment and inter-agency coordination to ensure zero loss of life and minimum loss of property. The minister also reviewed the progress of long-term flood mitigation measures being taken across the country, including protection of critical infrastructure projects, river management initiatives and scientific advancements in forecasting. Vice Admiral Sanjay Vatsyayan has been appointed as the next Flag Officer Commanding-in-Chief of the Western Naval Command headquartered in Mumbai. He will take charge of one of the Indian Navy's most strategically important commands responsible for safeguarding India's Western Maritime Front and key sea lanes in the Arabian Sea. And in IPL cricket, Lucknow Super Giants have set a target of 204 runs for Chennai Super Kings at M.H. Chidambaram Stadium in Chennai. In reply, Chennai Super Kings were 60 for 1 in 4.4 over when reports last came in. Earlier put into bat, Lucknow posted 203 runs for the loss of 8 wickets in their allotted 20 overs. And with that, we end this news bulletin.
3: తాతయ్య ఇది ఏం మొక్క?
4: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి, ఇప్పుడే చేస్తాను.
3: తాతయ్య ఆగండి. ఉంది. లింక్ పైన క్లిక్ చేయకండి.
5: ఎందుకు?
3: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
5: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
3: RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
6: ముద్దు, కొత్త కర్గల చికెన్ అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
7: ఆగు ముద్దు.
6: ఏంటి?
7: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
6: నీకు అర్థమైంది కదా, రిలాక్స్. కానీ కార్గిల చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
3: RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
8: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్లను కలిశారు. జాతీయ పంచాయతీ పురస్కారాలలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం సాధించడం పట్ల ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల ఆధ్యాత్మిక వైభవం, సాంప్రదాయాల పరిరక్షణకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మంత్రి గుమ్మిడి సంజయరాణి తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ MD ప్రఖర్ జైన్ తెలియజేశారు. వార్తల వివరాలు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్లను ఈరోజు కలిశారు. తొలుత జూబ్లీహిల్స్లోని ఉప ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. సైనస్ సమస్య కారణంగా పవన్ కళ్యాణ్కు ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఇంటికే ప్రధానమంత్రి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి ఉదయం 11:30 కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తోనూ ముఖ్యమంత్రి సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, నిధులకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. మధ్యాహ్నం 3 ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4 భారత పరిశ్రమల సమాఖ్య బిజినెస్ సమ్మిట్కు ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్రదేవ్ సహా నీతి ఆయోగ్ సభ్యులతో ఆయన సమావేశమవుతారు. జాతీయ పంచాయతీ పురస్కారాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం సాధించడం పట్ల ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమం వేదికగా ఆయన ఈరోజు స్పందించారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే దృఢ సంకల్పంతో NDA ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించడం గర్వకారణమని తెలిపారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలో ఈ నెల 15-27 వరకు 6వ దశ యువ సంఘం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు IIT డైరెక్టర్ KN సత్యనారాయణ తెలిపారు. తిరుపతిలోని ఆకాశవాణితో ఆయన ఈరోజు మాట్లాడుతూ, విద్యార్థుల్లో మేధో సంపత్తిని పెంచే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ నిర్వహిస్తోందని తెలిపారు. మహారాష్ట నుంచి వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు తిరుపతి IIT ఈ నెల 16వ తేదీన చేరుకుంటారని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే విధంగా కార్యాచరణ రూపొందించామని ఆయన పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరుణ్ణి భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు దర్శించుకున్నారు. ఆలయం వద్ద శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ కొట్టేసాయి ఎన్నికల ప్రధాన కమిషనర్కు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం జ్ఞానేష్ కుమార్ చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామిని దర్శించుకున్నారు. శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజన ప్రాంతాల

పై ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, ఆలయ ప్రాంగణంలో భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. వ్యవసాయం రైతు సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గంలో 5 కోట్ల 61 లక్షల రూపాయలతో పలు అభివృద్ది పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు అమలు చేసి మాట నిలబెట్టుకుందని తెలిపారు. 2025-26 రబీ సీజన్లో రాష్టంలో 1679 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 17.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లో 1,67,000 మంది రైతుల ఖాతాల్లో 3,870 కోట్ల రూపాయలు జమ చేశామని తెలిపారు. బీహార్ నుండి జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ల మీదుగా కోస్తా ఆంధ్ర తీర ప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీలంక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వెల్లడించారు. వీటి ప్రభావంతో కోస్తా ఆంధ్రలో గురువారం వరకు, రాయలసీమలో మంగళవారం వరకు విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందన్నారు. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రేపు రంపచోడవరం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలో నిర్వహించే రెవెన్యూ క్లినిక్లో అన్ని మండలాల తహసీల్దార్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు హాజరవుతారని తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదులను meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని, నమోదు స్థితి తెలుసుకోవడానికి ఇతర వివరాల కోసం 1100 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించవచ్చని సూచించారు. న్యాయ వ్యవస్థలు, బార్ అసోసియేషన్లు సమన్వయంతో పనిచేస్తూ కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కోర్టు భవన సముదాయంలో నూతనంగా నిర్మించిన 14వ అదనపు జిల్లా సెషన్ కోర్టు, 2వ అదనపు సివిల్ జడ్జ్ మ్యాజిస్ట్రేట్ కోర్టులను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ దేవానంద్ మాట్లాడుతూ, కేసుల భారాన్ని తగ్గించేందుకు లోక్ అదాలతులు ఎంతగానో దోహదపడతాయని, కక్షిదారులు వీటిని సద్వినియోగం చేసుకునేలా న్యాయవాదులు ప్రోత్సహించాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్లను కలిశారు. జాతీయ పంచాయతీ పురస్కారాలలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానం సాధించడం పట్ల ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల ఆధ్యాత్మిక వైభవం, సాంప్రదాయాల పరిరక్షణకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలంతటితో సమాప్తం.

0: అసలైన నోట్ తో ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాత పడిన నోట్లని
2: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: నాన్న, నాకు 3,000 ఇవ్వండి.
4: ఎందుకురా?
3: నా పాకెట్ మనీ.
4: అరే ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
3: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హా అనండి, డైరెక్ట్ గా యూపీఐ తోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
4: అరేవా, నాకు కూడా నేర్పించి నీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
3: మరి మీ మొబైల్ ఇవ్వండి.
4: ఇదిగో,
5: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
6: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
7: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః లలిత్ మోహనః తివారీ.

ఈనాటి పల్లెసీములు భజనావళి శీర్షికన శ్రీమతి జునపూడి మంగమ్మ బృందం సమర్పించిన భజనలు వింటారు.

మీరింతవరకు శ్రీమతి జునపూడి మంగమ్మ బృందం సమర్పించిన భజనలు విన్నారు. ఈనాటి భజనావళి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: అది హంసధ్వని.
1: ఇది హింసధ్వని.
0: ఈ రెండింటిలో మీరెటువైపు?
1: అహింసా పరమో ధర్మః అన్నారు పెద్దలు.
0: సర్వే జనా సుఖినో.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

0: ఆకాశవాణి వ్యవసాయ సూచనలు వింటారు.
1: చెరకు సాగు

లో యాంత్రీకరణ గురించి తెలుసుకుందాం. చెరకు నాటే యంత్రాలు ముఖ్యంగా మూడు రకాలు. అవి చెరకు ముచ్చల్ని నరికే యంత్రం, అంటే విత్తనం కోసం. రెండవది చెరకు ముచ్చల్ని నాటే యంత్రం. మూడవది బడ్ చిప్ పద్ధతి ద్వారా పెంచిన మొక్కల్ని నాటే యంత్రం. ముందుగా చెరకు ముచ్చల్ని నరికే యంత్రాల విషయానికి వచ్చినట్టయితే, ఈ పద్ధతి ద్వారా చెరకును ముక్కలుగా నరకచ్చు. మామూలుగా అయితే చెరకు ముక్కల్ని మూడు కళ్ల ముచ్చలుగా మనం చేతులతో నరికి, ఆ పైన పొలం తయారీ తర్వాత బోదలకు ఇరువైపులా కూలీల ద్వారా ఉంచి మొలకెత్తిన తర్వాత మట్టిని ఎగదోస్తూ ఉంటాం. ఇలా కాకుండా తిరిగే కత్తిని అమర్చిన యంత్రాన్ని ఉపయోగించి అతి సులువుగా కావలసిన పరిమాణంలో చెరకును కత్తిరించవచ్చు. ఈ యంత్రాన్ని ఉపయోగించి అతి వేగంగా చెరకు విత్తనాన్ని తయారు చేయొచ్చు. ఈ పద్ధతిలో చెరకును నరికేందుకు, అలాగే తయారైన పొలంలో పరిచేందుకు వ్యవసాయ కూలీలు అవసరమవుతారు. రెండవది చెరకు ముచ్చల్ని నాటే యంత్రం. చెరకుని మూడు కన్నుల ముక్కలుగా చేసి వాటిని బోదల్లో, సాళ్లలో మధ్య దూరాన్ని బట్టి వరుసగా పరచడం తర్వాత సాళ్ల మధ్యలో ఉన్న కాల్వల్లో సాగునీటిని అందించి పంటను పెంచుతూ ఉంటారు. ఇదే కాకుండా మొక్కల పక్కభాగంలో ఎరువులు వేయడం పరిపాటి. చెరకు వేసిన తర్వాత సాళ్ల మధ్య భాగంలో కలుపు నివారణ కోసం కలుపు మందుల్ని పిచికారీ చేస్తూ ఉంటారు. ఇలా ప్రతి పనిని వేరువేరుగా వ్యవసాయ కూలీల ద్వారా చేసే బదులు పొలంలో సాళ్ల మధ్య దూరాన్ని బట్టి బోదలు కాల్వలు చేయడం, చెరకును మూడు కన్నుల ముక్కలుగా చేయడం, వాటిని పొలంలో పరచడం, రసాయనిక ఎరువులు వేయడం, కలుపు మందులు పిచికారీ చేయడం, ఇలాంటి అన్ని పనులను ఒకే ఒక చెరకు ముచ్చలను నాటే యంత్రం ద్వారా చేసుకోవచ్చు. ఈ యంత్రాన్ని నడిపేందుకు 45 HP ట్రాక్టర్ అవసరమవుతుంది. ఈ యంత్రాన్ని ట్రాక్టర్ 3 పాయింట్ హిచ్ ద్వారా తగిలించుకొని PTO షాఫ్ట్ను అమర్చుకొని ట్రాక్టర్ను నడపడం ద్వారా మొదటి గేర్ మరియు లోడ్ గేర్ను మాత్రమే వాడుకుని పరికరాన్ని ముందుకు నడపడం ద్వారా కింద అమర్చబడిన రెండు రెక్కల రిడ్జర్ ద్వారా కాలువలు అలాగే బోదల్ని పొలంలో నిర్మిస్తుంది. ఈ కాలువలు మరియు బోదల మధ్య దూరాన్ని అవసరాన్ని బట్టి మార్చుకునేందుకు ఈ యంత్రంలో అమరిక కల్పించబడి ఉంటుంది. జంటసాళ్లకైతే 2 అడుగుల ఎడం ఉండాలి. మామూలు రైతు ఈ యంత్రాన్ని వాడేందుకు 2 కూలీల అవసరం ఉంటుంది. వారు యంత్రంపై అమర్చిన కుర్చీలపై కూర్చుని చెరకు గడలను ఉంచే ట్రే నుండి ఒక్కో చెరకును అడుగు భాగంలో ఉన్న గరాటు ద్వారా లోపల ఉంచడం ద్వారా కింద ఉన్న తిరిగే కత్తి చెరకును కత్తిరించి ముక్కలుగా చేసి యంత్రం ఏర్పరిచిన కాలువల్లో పరుస్తుంది. ఆ తర్వాత వెంటనే చెరకును మట్టితో కప్పి ఆపై ఈ మట్టిని గట్టిగా నొక్కి మొలకెత్తడానికి అనువుగా చేస్తుంది. ఈ విధంగా చెరకు ముక్కల్ని పొలంలో నిర్ణీత సాళ్లలో నాటేందుకు వీలవుతుంది. ఇలా చేయడంతో పాటు కావలసిన రసాయనిక ఎరువులను సాళ్లలో వేసిన చెరకు పక్కన పడేటట్టు చేస్తుంది. ఈ రసాయనిక ఎరువు నాట్లు వేసేందుకు కూర్చున్న వ్యక్తి కుర్చీ అడుగు భాగంలో ఉన్న పెట్టెలో వేయాలి. కింద అమర్చిన మీటర్ ద్వారా ఎరువు పంపిణీ మోతాదుని మనం నిర్ధారించుకోవచ్చు. ఈ పరికరం మధ్యభాగంలో ఉండే గొట్టాన్ని, అంటే 6 ఇంచుల PVC పైప్, ఒక రసాయనిక ద్రవాన్ని నిల్వ ఉంచేందుకు ట్యాంకుగా వాడి అందులోని ద్రవ్యాన్ని కింద అమర్చబడిన గొట్టం ద్వారా సాళ్ల మధ్యభాగంలో ఉన్న పొలం మీద పిచికారీ చేసి కలుపును నివారించవచ్చు. పిచికారీ చేయబడే బిందువులు పెద్దవిగా ఉండి కలుపు మందు పిచికారీకి మాత్రమే ఉపయోగపడతాయి. ఈ విధంగా చెరకు నాటేటప్పుడు చేయవలసిన 4 ముఖ్యమైన పనులను ఒకే యంత్రం ద్వారా, అలాగే ఒకే సమయంలో సమర్థవంతంగా నిర్వహించవచ్చు. ఈ యంత్రం ఖరీదు సుమారుగా 2.5 లక్షల వరకు ఉంటుంది. దీంతో సుమారుగా 4 ఎకరాల వరకు మనం చెరకు నాటుకోవడానికి వీలవుతుంది. మూడవది చెరకు నారు నాటే యంత్రం. చెరకు పంట అనేక చెరకు నాటే ఆధునిక పద్ధతులను అవలంబించడం ద్వారా ఎక్కువ దిగుబడులను పొందడానికి అవసరం ఉంటుంది. ఈ పద్ధతుల్లో బడ్ చిప్ పద్ధతిని అవలంబించి సాగు చేయడం వల్ల అనేక లాభాలు పొందొచ్చు. ఈ పద్ధతిలో ముఖ్యంగా చెరకు కన్నుల్ని మాత్రమే కత్తిరించి వాటిని ట్రేలలో నారుని 30 రోజుల నుంచి 45 రోజుల వరకు పెంచి ఆ తర్వాత పొలంలో నేరుగా నాటుతారు. ఇలా చేయడం వల్ల విత్తనానికి కావలసిన చెరకు మోతాదు గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా ఈ కణుపులు తీసిన చెరకును బెల్లం చేయడానికి లేదా పాకం చేయడానికి కానీ వాడడం వల్ల చెరకు వృధా అయ్యే అవకాశం లేదు. ఇంతేకాకుండా ఈ పద్ధతిలో నారును షేడ్ నెట్ కింద పెంచి ఆ తర్వాత ప్రధాన పొలంలోకి మార్చడం ద్వారా 100% మొలకతో సమానంగా పొలంలో మొక్కల సాంద్రతను పాటించబడమే కాక 1 నుండి 1.5 నెలల వరకు ప్రధాన పొలంలో పంట కాలాన్ని తగ్గించవచ్చు. తద్వారా ప్రధాన పొలంలో పంటను పెంచడానికి అయ్యే ఖర్చును తగ్గించవచ్చు. అలాగే సాగునీటి వ్యయం తగ్గి పంటలో నీటి సామర్థ్యం పెరుగుతుంది.
కాకపోతే ఈ పద్ధతిలో

0: నాటేందుకు రైతు సాళ్ల మధ్య దూరాన్ని 4 నుండి 5 అడుగులకు పెంచి కాలువల్ని చేసి నిర్దిష్టమైన మొక్కకు చిన్న చిన్న గుంతల్ని చేసి దానిలో నాటవలసి రావడం వల్ల కూలీలు వంగి శ్రమించాల్సి ఉంటుంది. దీనివల్ల అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందువల్ల కొంతమంది రైతులు ఈ పద్ధతిని అవలంబించడానికి సుముఖత చూపడం లేదు. ఈ శ్రమను దృష్టిలో ఉంచుకుని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు చెరకు నారు నాటే యంత్రాన్ని కొన్ని మార్పులు చేసి తర్వాత చెరకు నారును నాటేందుకు ప్రవేశపెట్టారు. ఇది ఒక ట్రాక్టర్తో నడపబడే యంత్రం. ఈ నారు నాటే యంత్రాన్ని పరిశీలిస్తే ముఖ్యంగా నిర్దిష్ట సాళ్ల దూరంలో కాల్వలు చేసే 2 రెక్కల కర్రలుంటాయి. కాల్వలో నాటే మొక్కల మధ్య దూరాన్ని నిర్దేశించే అమరిక ఉంటుంది. అలాగే మొక్క నాటేటప్పుడు కావలసిన నీటి సరఫరా ఉంటుంది. కావలసిన ఎరువు సరఫరా జరగడానికి అనువుగా కూడా రూపొందించబడడం జరిగింది. ఈ యంత్రం వెనక భాగంలో అమర్చిన 2 కుర్చీలలో కూర్చుని చెరకు నారును ముందు భాగంలోని ట్రేలు అమెరికా నుండి తీసి తిరిగి గుంటల్లో వేయడం జరుగుతుంది. యంత్రం ద్వారా తెరవబడిన సాళ్లలో నారు మొక్కను వేయడం జరుగుతుంది. ఇలా తెరవబడిన సాళ్లలో గొట్టం నుండి నీరు వెలువడి మొక్క కింది భాగంలో నింపి ఆపై వెనక భాగంలో అమర్చబడిన 2 రబ్బరు చక్రాల ద్వారా మొక్క పక్క మట్టిని నొక్కి మొక్క దృఢంగా పొలంలో ఉండే విధంగా నాటడం జరుగుతుంది. ఇలా పోసే నీటిలో కావలసిన మోతాదులో ఎరువులను ద్రవరూపంలో కలిపి మొక్క వేళ్లకు అందించడం ద్వారా ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచవచ్చు. ఇలా మొక్క నాటి నీరు పోసి ఎరువు అందించడం వల్ల అమరికలు విడివిడిగా కాల్వలు చేసే 2 రెక్కల కర్రుల చక్రానికి అమర్చబడి ఉంటాయి. ఈ కర్రుల దూరాన్ని కావలసిన సాళ్ల దూరాన్ని బట్టి మార్చుకునేందుకు వీలుగా క్లాంపుల సహాయంతో చట్రానికి బిగింపబడి ఉంటాయి. అంటే 2 అడుగుల నుండి 5 అడుగుల దూరం వరకు సాళ్ల మధ్య దూరాన్ని ఏర్పరచుకోవచ్చు. సాళ్లలో మొక్కకు మొక్కకు మధ్య దూరాన్ని నారు వేసే గరాటులోని మూత తెరుచుకునే సమయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ దూరం నిర్దేశించడం చట్రంలో బిగించిన పళ్ళ చక్రాల అమరిక ద్వారా జరుగుతుంది. ఈ పళ్ళ చక్రాలను మార్చడం ద్వారా యంత్రం కింది భాగంలో రూపొందింపబడిన చక్రం మరియు పలుచక్రాల నిష్పత్తి ఆధారంగా మూత తెరుచుకొని గరాటులో వేసిన మొక్కను కాల్వలలోనికి పడేలాగా చేసి కావలసిన దూరాన్ని సమన్వయపరుస్తుంది. అంటే సాళ్లలో 15 సెంటీమీటర్ల నుండి 50 సెంటీమీటర్ల వరకు మొక్కకు మొక్కకు మధ్య దూరాన్ని నిర్దేశించవచ్చు. ఈ పరికరాన్ని వాడడం ద్వారా చెరకు నారు నాటడానికి కూలీలకు అయ్యే ఖర్చును సుమారుగా 5,000 రూపాయల వరకు తగ్గించవచ్చు. అంతేకాక బడ్చిప్ పద్ధతి ద్వారా వచ్చే లాభాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. చెరకు కోసే యంత్రాన్ని వాడేందుకు వీలుగా 4 అడుగులు లేదా ఎక్కువ సాళ్ల మధ్య దూరాన్ని నిర్దేశించవచ్చు. ఇక చెరకును నరికే యంత్రాల విషయానికి వచ్చినట్టయితే ఈ యంత్రం చెరకు పంటను నరికి పై ఆకును ఒలిచి పంటను ఆకును వేరు చేసి చెరకు ముక్కల్ని మాత్రమే ట్రాక్టర్లలో నింపేంతవరకు చేస్తుంది. దీనిలోని అధిక అశ్వశక్తి అంటే 70 నుండి 230 HP వరకు శక్తి గల ఇంజిన్ ఉపయోగించడం ద్వారా పంట నరకడమే కాకుండా ఆకుల్ని వేరు చేసి చెరకును ముక్కలుగా చేసి ట్రైలర్లోకి ఎక్కించడం వరకు సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. అంతేకాక పంట ఆకుల్ని వేరు చేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి పొలంలో పరుస్తుంది. ఇందువల్ల ఈ చిన్న ముక్కలు మల్చిగా ఉపయోగపడటమే కాకుండా ఈ ఆకును నేలలో కలిపేందుకు వీలవుతుంది. ఇలా చెరకు ఆకును ముక్కల్ని చేసి నేలలో కలపడం ద్వారా నేల స్వభావంపై మంచి మార్పులు సంభవించి సేంద్రియ తత్వం పెరిగి నేలలో కార్బన్ శాతం పెరిగి దిగుబడులు పెరగడంలో తోడ్పడతాయి. ఈ చెరకు నరికే యంత్రం ముఖ్యంగా ముందరి భాగంలో చెరకును నేలకు సమాంతరంగా నరికేందుకు తిరిగే కత్తులు 2 పళ్ళాలపై అమర్చి ఒకదానికొకటి వ్యతిరేకంగా తిరిగి కత్తిరిస్తుంది. ఇలా తిరిగే కత్తుల వద్దకు పంటను నెట్టడానికి శంఖాకారంలో ఉన్న పెద్ద 2 స్తూపాలు తిరుగుతూ యంత్రం ముందుకు కదిలినప్పుడు పొలంలో పంటను కత్తులపైకు నెడతాయి. ఈ కదిలే కత్తుల సముదాయాలు పళ్ళాల ఎత్తును వేగాన్ని చట్రం ఎత్తును మార్చడానికి హైడ్రాలిక్ పంపుల్ని వాటిని నియంత్రించే మీటలు యంత్రాన్ని నడిపే డ్రైవర్ దగ్గర అమర్చబడి ఉంటాయి. వాటిని ఉపయోగించి పొలాన్ని బట్టి పంటను బట్టి యంత్రంలో కావలసిన మార్పుల్ని చేసుకోవచ్చు.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ప్రకటనలు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
2: బ్రో, ఇది చిరిగింది.
1: ఇదిగో చిరిగిన లేదా పాత బడిన నోట్లని
3: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
2: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
1: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
3: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
1: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
2: బ్రో, ఇది చిరిగింది.
1: ఇదిగో చిరిగిన లేదా పాత బడిన నోట్లని
3: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
2: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
1: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
3: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. రాత్రి 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. రాత్రి 7:15 పంట సీమలు, వ్యవసాయదారుల కార్యక్రమంలో భూసార పరీక్షలు ప్రాధాన్యత గురించి గుంటూరు లామ్ ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం సాయిల్ సైన్స్ విభాగం హెడ్ డాక్టర్ పి ప్రభు ప్రసాదని గారితో పరిచయ కార్యక్రమం. అనంతరం రైతుల సమస్యలు, శాస్త్రవేత్తల సంభాషణలు. రాత్రి 7:45 చిత్ర తరంగిణి, తెలుగు సినిమా పాటల కార్యక్రమం. రాత్రి 8:00 అమర భారతి సంస్కృత కార్యక్రమంలో భాగంగా ఆధ్యాత్మిక చింతనేని హర్షడ్వర్గాన ఉపగ్ర విజయం ఈ అంశం గురించి శ్రీ హరిశ్రీరామూర్తి గారి సంస్కృత ప్రసంగం వింటారు. రాత్రి 8:15 90 వసంతాల ఆకాశవాణి, ఇందులో భాగంగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా సాహిత్య సేవలు ఆకాశవాణి అనే ఈ అంశంపై ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే. 8:40 సమాచార సంధ్య. 9:15 స్పాట్ లైట్. 9:30 చిత్ర తరంగిణి, తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని వింటారు. రాత్రి 10:00 రవివాసరియ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రాత్రి 11:10 నుండి ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.
5: లక్షల్లో ఐటీ జీతం, వందలేని వసంత గీతం,
6: పబ్బుల్లో పర్సులు మాయం, 10 ఇస్తే మర్డరు ఖాయం,
5: పల్లెలు కూడా రక్తం మరిగే, వాడవాడలా నేరం పెరిగే,
6: సొంత బతుకులు సంతలో దొరుకును, తాగేందుకు తల్లిని నరుకును,
5: అందుకే మనమందరం శాంతి కపోతాలమవుదాం,
6: అహింసను జపించే మానవతావాదాన్ని అనుసరిద్దాం.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లోని హెచ్ఐసిసి నుంచి సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన 6 ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జాతికి అంకితమూ చేశారు. తమిళగ వెట్రి గజగం టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. అస్సాంలో డాక్టర్ హిమంత బిశ్వ శర్మ బీజేపీ శాసనసభాపక్ష నేతగా, అలాగే ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కు 204 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. దేశ వికాసానికి రాష్ట్రాల వికాసం ఎంతైనా అవసరమని, 2047 వికసిత్ భారత్ స్వప్నానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు హైదరాబాద్లోని హెచ్ఐసిసి నుంచి సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన 6 ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జాతికి అంకితమూ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, గడిచిన 12 ఏళ్లలో భారత ప్రభుత్వం మోడర్న్ కనెక్టివిటీ మీద ఫోకస్ చేసిందని, ముఖ్యంగా రోడ్లు, రైల్వేలు, ఎయిర్వేల మీద కనెక్టివిటీని పెంచుతూ దేశ అభివృద్దికి గణనీయమైన కృషి చేసిందన్నారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైల్వేల అభివృద్దికి 1,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించగా, కేవలం తెలంగాణకే ఇప్పుడు బడ్జెట్లో 5,500 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశామని, మరో 5,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ స్థాయిల్లో ఉన్నాయని నరేంద్ర మోదీ చెప్పారు.
1: సాథియో, సాల్ 2014 సే పహలే అవిభాజిత్ ఆంధ్రప్రదేశ్ కే లియే 1,000 కరోడ్ రూపాయ సే భీ కమ్ కా రైల్వే బజెట్ హోతా థా. సంయుక్త ఆంధ్ర కే సమయ రైల్వే కా బజెట్ 1,000 కరోడ్ రూపాయ సే భీ కమ్ థా. ఆజ్ సిర్ఫ్ తెలంగాణ కా రైల్వే బజెట్ హీ లగ్భగ్ 5,500 కరోడ్ రూపాయ కా హై.
0: వరంగల్ పీఎం మిత్రా పార్కును ప్రారంభించిన ప్రధానమంత్రి, భారతదేశంలో టెక్స్టైల్ పరిశ్రమ పురోభివృద్దికి పీఎం మిత్రా వరంగల్ పార్కు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సోలార్ పవర్ రంగంలో దేశం ప్రపంచంలోనే ఉన్నత స్థాయికి చేరుకోవడానికి పలు సంస్కరణలు చేపట్టామని, ఎల్పీజీ, గ్యాస్, సీఎన్జీ ఆధారిత వ్యవస్థల గురించి విదేశాల మీద ఆధారపడకుండా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఎంఎస్ఎంఈ, స్టార్టప్లు, ఉపాధి వికసిత్ భారత్ సాధనకు దోహదపడతాయని, తెలంగాణ అభివృద్దితో దేశాభివృద్ది, వికసిత్ భారత్ లక్ష్యం సాకారమవుతుందని నమ్ముతున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు.
1: వరంగల్ కా పీఎం మిత్ర పార్క్ దేశ్ మే టెక్స్టైల్ క్రాంతి కో గతి దేగా. పీఎం మిత్ర పార్క్ మే లగ్నే వాలీ యూనిట్స్ కో కేంద్ర సర్కార్ కీ యోజనాఓ కా భీ పూరా లాభ మిలేగా. ఉన్నే కేంద్ర సర్కార్ కి పిఎల్ఐ స్కీమ్ సే భీ మదద్ మిలేగీ. ఇస్ టెక్స్టైల్ పార్క్ సే బడీ సంఖ్యా మే రోజగార్ కా నిర్మాణ హోగా. ఖాస్ తౌర్ పర్ జో హమారీ బహనే బేటియా హై ఉన్కే లియే అనేక అవసర్ బన్నే వాలే.
0: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, 1,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది కార్యక్రమాలు తెలంగాణలో ప్రారంభించడం అదృష్టమని, జాతీయ రహదారుల అభివృద్ది, రాష్టంలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ది చేయడం సంతోషదాయకమన్నారు. మోదీ సహకారంతో రాష్టంలో గత 10 ఏళ్లలో గణనీయమైన అభివృద్ది కనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.
2: రైల్వే నెట్వర్క్ కూడా ఈ రోజు తెలంగాణలో చాలా అభివృద్ధి జరుగుతా ఉంది. సుమారు 42 రైల్వే స్టేషన్స్ తెలంగాణలో, కొన్ని కొత్త రైల్వే స్టేషన్స్, కొన్ని రీడెవలప్మెంట్ చేస్తున్నటువంటి రైల్వే స్టేషన్స్ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఇన్ని రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ అవుతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అంకిత భావంతో మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ది కోసం కృషి చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ,
0: హైదరాబాద్ లో అత్యాధునిక సింధు క్యాన్సర్ ఆసుపత్రిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. 1,500 పడకలు, 29 ఆపరేషన్ థియేటర్లతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 33 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో సామాన్యులకు ప్రపంచస్థాయి చికిత్స అందనుండడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి

బహిరంగ లేఖ రాశారు. రాష్టాభివృద్దికి కేంద్రం సహకరించాలని 8 కీలకమైన అంశాలను ఆ లేఖలో ప్రస్తావించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 విస్తరణకు వెంటనే ఆమోదం ఇవ్వాలని కోరారు. మూసీ నదీ పునరుజ్జీవన ప్రాజెక్టును జాతీయ స్థాయి పట్టణ నదీ పునరుద్దరణ ప్రాజెక్టుగా గుర్తించి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్ర మంత్రివర్గ ఆమోదం, రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టును పూర్తిగా కేంద్రం నిధులతో చేపట్టాలని కోరారు. హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ వరకు 12 లేన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, హైదరాబాద్ నుంచి బెంగళూరు హైస్పీడ్ కారిడార్ నిర్మాణానికి చొరవ చూపాలని అభ్యర్థించారు. ఫ్యాబ్ సిటీ పరికరాలను సెమీకండక్టర్ హబ్ గా అభివృద్ది చేసేందుకు ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద తెలంగాణకు తక్షణ ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట అభ్యంతరం తొలగించేందుకు కేంద్రం మధ్యవర్తిత్వం వహించాలని కూడా కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. తమిళగ వెట్రి కజగం టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నటువంటి పోర్ట్ సెయింట్ జార్జ్ సెక్రటేరియట్ కు చేరుకుని బాధ్యతల స్వీకరణకు సంబంధించిన దస్త్రాలపై సంతకాలు చేశారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ముఖ్యమంత్రి విజయ్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ తమ ప్రభుత్వంపై నమ్మకంతో ఉండాలని కోరారు. అందరికీ పారదర్శకమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో విజయ్ కీలకమైన దస్త్రాలపై సంతకాలు చేశారు. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహిళల రక్షణ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ ను అరికట్టేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం వీటిలో ఉన్నాయి. ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కోసం రేపు అసెంబ్లీ సమావేశం జరగనుంది. అస్సాంలో సీనియర్ నాయకుడు డాక్టర్ హిమంత బిశ్వశర్మ బీజేపీ శాసనసభాపక్ష నేతగా, అలాగే ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. హిమంత బిశ్వశర్మ మంగళవారం నాడు వరుసగా 2వ సారి అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. 6 బీజేపీ నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా మరో 2 రాష్ట మంత్రులకు పదోన్నతి కల్పించి స్వతంత్ర బాధ్యతలు అప్పగించారు. లక్నోలోని జన్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వారితో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. దేశంలో సంభవించే వరదలు, వడగాల్పుల పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉన్న సన్నద్దతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సమీక్షించారు. న్యూఢిల్లీలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఒక ఉన్నతస్థాయి సమావేశంలో ప్రాణ ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేలా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల సంసిద్దతను, ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను, వనరుల వినియోగాన్ని, వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని అంచనా వేశారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కు 204 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రస్తుతం బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్ కడపటి సమాచారం అందేసరికి 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో జెమీ ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్, చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఈ సాయంత్రం రాయ్పూర్లో జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లోని హెచ్ఐసిసి నుంచి సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన 6 ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జాతికి అంకితం చేశారు. తమిళగ వెట్రి కజగం టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో భూసార పరీక్షలు ప్రాధాన్యత ఈ అంశం గురించి డాక్టర్ పి ప్రభు ప్రసాదని గారితో పరిచయం వింటారు. డాక్టర్ పి ప్రభు ప్రసాదని గారు నమస్కారం అండి. మీరు గుంటూరు లాంలో ఉన్నటువంటి ఆచార్య ఎన్జి రంగ విశ్వవిద్యాలయం ఉంది కదండి, అక్కడ మీరు యూనివర్సిటీ హెడ్ గా పనిచేస్తున్నారు, ఏ విభాగంలో అండి?
1: నేను సాయిల్ సైన్స్ విభాగము మరియు పర్యావరణ విభాగంలో కూడా చేశానండి. ప్రస్తుతానికి సాయిల్ సైన్స్ విభాగానికి యూనివర్సిటీ హెడ్ గా పనిచేస్తున్నాను.
0: ఇప్పుడు సాయిల్ సైన్స్ అంటే అక్కడ మీరు ఏమి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు?
1: యూనివర్సిటీ హెడ్ గా ముఖ్యంగా యూనివర్సిటీలో శాస్త్రవేత్తలు, విద్యార్థులు అందరూ సాయిల్ సైన్స్ లో చేసే పరిశోధనల్ని పరిశీలిస్తూ గైడ్ చేస్తూ ఉంటానండి. ముఖ్యంగా అది నా జాబ్ అన్నమాట. కానీ అన్ని పరిశోధనలు నేలకు సంబంధించినవన్నీ కూడా యూనివర్సిటీలో వివిధ రీసెర్చ్ స్టేషన్స్ లో కాలేజీలో విద్యార్థులు అందరూ చేపడతారు.
0: అంటే భూమికి సంబంధించినటువంటి అనేక రకాల పరిశోధనలు అన్నీ కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అండి, ఈ మధ్య కాలంలో ఒక మాట వింటూ ఉన్నాం, భూసారం అనేది తగ్గిపోతుంది అనే మాట. దానికి కారణాలు ఏమవుతుంది అంటే ఈ ఎరువులవి ఎక్కువగా వాడటం కానివ్వండి, లేకపోతే పురుగు మందులవి విచక్షణారహితంగా వాడటం వల్ల కానివ్వండి, ఇట్లా రకరకాల కారణాలు చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు అందరూ ఏం చెప్తున్నారంటే, ముందు అసలు మీరు భూసార పరీక్ష అనేది చేయించుకొని దాని ప్రకారం గనక ఎరువులు కానీ ఈ పురుగు మందులు కానీ తెగుళ్ళు మందులు కానీ వాడుకున్నట్లయితే అక్కడ పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది, ఇంకా మీకు భూమి సారం కూడా పెరుగుతుంది అనే విషయం చెప్తున్నారు కదండి, అసలు ఈ భూసార పరీక్ష అంటే ఏంటండి?
1: భూసారము మీరు చెప్పిన దాంట్లో అంత కరెక్ట్ గా ఉందండి. ఎందుకంటే పూర్వకాలం మనం 50 నుంచి 2000 సంవత్సరం వరకు తీసుకుంటే అప్పుడు మనం తీసుకున్న పోషకాల్లో ఇప్పుడు తీసుకుంటుంది 30%. ఎందుకంటే మన సారము తగ్గింది, దాన్ని బట్టి మన పంటల్లో కూడా తగ్గినాయి, దాన్ని బట్టి మనం తినే దాంట్లో కూడా పోషక విలువలు తగ్గినాయి. దానికి తోడు ఇంకా పెస్టిసైడ్స్ ఇవన్నీ ఉండటం వలన పర్యావరణ కాలుష్యం ఇవి ఉన్నాయండి. ఈ సందర్భంలో ఈ భూసార పరీక్ష అతి ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎందుకంటే ఆ భూసారం తగ్గిపోతూ వెళ్తోంది కాబట్టి అప్పుడు శాస్త్రవేత్తలందరూ కూడుకుని ఇది ఇంటర్నేషనల్ సాయిల్ ఇయర్ అని మన నేలలకి ప్రాముఖ్యత ఇచ్చి దాన్ని సరిచేయటానికి ప్రయత్నంలో ఉన్నాం. భూసారము అంటే అసలు వ్యవసాయ పరంగా చూస్తే మొక్కలకి అవసరమైన వివిధ పోషకాలని సకాలంలో సక్రమంగా లభ్య రూపంలో అందించగల సహజ శక్తి నేలకుంటుంది, దాన్ని భూసారము అంటాం. ఇది ఎంత ఎలా ఉంటుంది అనేది ప్రయోగశాలలో పరీక్ష చేసి తెలుసుకుంటామండి, అది దాన్ని భూసార పరీక్ష అంటారు.
0: దాని ప్రాముఖ్యత ఏంటండి?
1: ఇది ఒక్క మాటలో మూలంగా చెప్పాలంటే సుస్థిర దిగుబడి, పర్యావరణానికి అనుకూలమైన వ్యవసాయము చేయాలి అంటే ఇది తప్పనిసరి. అంటే ఇది లేకుండా అది సాధ్యం కాదు
0: వ్యవసాయం చేయటం అనేది.
1: మనకి ఎన్ని రకాలు వచ్చినా కూడా ఈ పోషకాలను అందించేది శక్తి నేల నుంచే కాబట్టి ఇది తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అంటే ఇంత ప్రాముఖ్యత ఉంది కదండి భూసార పరీక్ష, ఇప్పుడు మీరు అన్నారు ఇది తప్పనిసరి అని. మరి భూసారం పెరగటానికి ఈ భూసార పరీక్ష చేయించుకోవాలి అంటే ఈ భూసార పరీక్ష అనేది ఇంకా దేనికోసం చేసుకోవాలండి?
1: ఒక్కొక్కసారి ఈ నేల స్వభావం మారుతూ ఉంటుందండి. స్వభావం అంటే బంకమన్ను అట్లా అని కాదు, తీరు, దానిలో ఉన్న సారము, ఇవి మనం దాని యాజమాన్య పద్ధతులను బట్టి మారుతూ ఉంటుంది. ఇందువల్ల కొన్నిసార్లు రైతులు మనం ఇచ్చిన మోతాదు తగ్గ వేశాము ఎరువులు అంటాము, ప్రథమ పోషకాలు ఇచ్చామంటారు, అయినా కూడా ఎందుకని దిగుబడులు రావటం లేదు అంటే ఆ నేల తీరును బట్టి అవి లభ్య రూపంలో ఉండుండకపోవచ్చు, లేకపోతే నేలలోనే సహజంగా పరిమాణం తక్కువ ఉండుండొచ్చు. దీన్ని బట్టి మనం భూసార పరీక్ష ద్వారా గనక దీని మోతాదు ఎంత ఉందో అసలు తెలుసుకుంటే దానికి అనుగుణంగా ఎక్కువ తక్కువలు చేసి రసాయనిక ఎరువులు వాడుకోవచ్చు. దానితో నేల పర్యావరణము బాగుంటుంది, పైగా అనవసరమైన ఖర్చు రసాయనిక ఎరువుల మీద లేకుండా తగ్గించుకోవచ్చు. ఇదే కాకుండా సమస్యాత్మక భూములు, కొన్ని సమస్యలు నేలలోవి అంటే క్షారం, ఆమ్లం, పాలచవుడు, కారుచవుడు ఇలాంటివన్నీ కూడా ఈ భూసార పరీక్షలో తెలుస్తాయి.

0: దాన్ని బట్టి ఏం చెయ్యాలి అనేది కూడా చేసుకుని ముందుకెళ్ళటానికి వీలవుతుంది.
1: అట్లాంటి నేలలను కూడా బాగు చేసుకుని సాగు చేసుకోవచ్చు.
0: అవును, చేసుకోవచ్చు, చేసుకోవచ్చండి. అందుకని భూసార పరీక్షలు ఉంటేనే రైతులు నీ రకాల నేలల్లోనూ అనువుగా దిగుబడి సంపాదించుకోగలుగుతారు.
1: ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, భూసార పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి అన్నారు. ఇంకొకటి ఏమన్నారంటే, ఈ భూసారం అనేది అంటే భూమిని బట్టి మారుతూ ఉంటుంది అని కూడా అన్నారు. మరి ఇట్లా భూమిని బట్టి మారుతూ ఉంటుంది అన్నారు కదా, మరి ఈ భూసార పరీక్ష కూడా మనం మారుతూ ఉంటుంది అన్నప్పుడు ప్రతి సంవత్సరం చేయించుకోవాలండి?
0: ఇది అంటే వర్షాధారం అయితేనేమో 3 సంవత్సరాలకు ఒకసారి సరిపోతుందండి. అదే ఇరిగేషన్ ఉండి ప్రతిసారి ప్రతి సంవత్సరానికి 2 పంటలు 3 పంటలు తీసుకుంటుంటే 3 పంటలకు ఒకసారి తీసుకుంటే మంచిది, కానీ 2-3 సంవత్సరాలకు ఒకసారి సరిపోతుందండి, జనరల్ గా ఏ ప్రాబ్లము లేకపోతే.
1: మనం వేసే పంటలను బట్టి భూసార పరీక్ష అనేది కూడా ఆధారపడుతుంది. ఆ పంటను బట్టి మనం భూసార పరీక్ష చేయించుకోవాలి. అయితే ఈ ప్రక్రియ, ఇప్పుడు భూసార పరీక్ష చేయించుకోవాలి అంటే రైతులు అసలు ఏం చేయాలి?
0: ఇది ముఖ్యంగా అసలు ఏ సమయంలో తీసుకోవాలి అనేది ముఖ్యమండి. ముఖ్యంగా పంట లేనప్పుడు తీసుకోవాలి. అంటే ఒకే పంట ఉన్నప్పుడు నేలలు ఖాళీగానే ఉంటాయి కాబట్టి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ నెలల మధ్యలో తీసుకోవచ్చు. అదే 2 పంటలు వేసేవాళ్ళు మే నెలలో. ఇది అసలు అనువైన సమయం, ఎందుకంటే తీసేటప్పుడు నమూనా తీసేటప్పుడు మరి ఎక్కువ నీరు కూడా ఉండకూడదు. అందుకని ఇది వేసవి కాలం అనువైన సమయం. రైతులకి పంట లేకపోవటం, నీరు లేకపోవటం అన్ని రకాలుగాను. కానీ ఈ ప్రక్రియని కూలంకుషంగా మనం చూస్తే 3గా విభజించుకోవచ్చు. 1 నమూనాను సేకరించటం, 2 ప్రయోగశాలలో పరీక్ష సరిగా చేయటం, 3 ఈ పరీక్ష ఫలితాలని రైతులు అర్థం చేసుకుని ఆ సూచనల్ని పాటించటం, 3 ముఖ్యమైనవేనండి. కానీ ఈ 3 మూలం నమూనా సేకరణ. ఈ నమూనా గనక ఆ సహజ లక్షణాలని ప్రతిబింబించేదిగా గనక లేకపోతే మనం చేసినదంతా తర్వాతదంతా వృధా అయిపోతుంది. అంటే సిఫార్సులు కూడా సరిగా చేయలేకపోతాము. ఇలాంటి ఆస్కారం లేకుండా ఉండటానికి శాస్త్రీయ పద్ధతిలో తీసుకోవాలి. ఇది డిపార్ట్మెంట్ వారు కూడా హెల్ప్ చేస్తారండి. లేకపోయినా కూడా అంత కష్టమైనదేమీ కాదు, కాకపోతే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి.
1: ఇప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి అంటున్నారు, రైతులు చేసుకోవడానికి వీలుగా ఉంటుందని
0: చేసుకోవచ్చండి?
1: ఎలా చేసుకోవాలండి?
0: అది రైతులు ముందు మన కంటికి కనపడేటట్టు, రైతుకు తన పొలం గురించి బాగా తెలుస్తుందండి. అసలు మన కంటికి విశ్లేషించగలిగే లక్షణాలు, రంగు, స్వభావం, నీరు నిలవ ఉంటుందా ఇక్కడ, వాళ్ళ పంటలు ఏమేమి వేస్తున్నారు, వీటిలన్నింటినీ బట్టి విభాగాలుగా చేసుకుంటారు. ఇవి ఒకటిగా ఉన్న చోట చాలా ఏరియా వరకు విస్తీర్ణాన్ని బట్టి, ఎక్కువ విస్తీర్ణం గనక అన్ని ఒకటిగానే ఉంటే ఎకరానికి 8-10 చోట్ల జిగ్జాగ్గా తిరుగుతూ పైన ఉన్న మట్టి నమూనాను సేకరించుకుంటారు. ఇది తీసుకునేటప్పుడు అక్కడ పైన ఉన్న చెత్త, చెదారం, గడ్డి ఇలాంటివన్నీ పై పైన తీసేసుకోవాలి. తీసుకుని ఒక వి ఆకారంలో చిన్న గుంత చేసుకోవాలి. ఈ వి ఆకారంలో గుంత చేసుకున్న తర్వాత పైనుంచి కింద వరకు అంగుళం మందాన మట్టిని తీసుకుంటూ వెళ్లాలి. అలా 8-10 స్థలాల్లో తీసుకుంటూ వెళ్లాలి. వీటిలన్నింటినీ ప్లాస్టిక్ బకెట్లో గాని ప్లాస్టిక్ సంచిలో గాని వేసుకుని చివరికి అంతటినీ మంచిగా కలిపి దాన్ని ఒక శుభ్రమైన గుడ్డ మీద గాని పాలిథిన్ షీట్ మీద గాని పరుచుకోవాలి. ఇక్కడ చిన్న ఇది ఉంటుందండి, దీన్ని వృత్తాకారంగా పరుచుకుని 4 భాగాలుగా చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉన్నవి 2 భాగాలను తీసుకోవాలి, మిగిలిన 2 తీసేస్తాం. అలానే మళ్ళీ ఈ 2 మరల కలిపి వృత్తాకారంలో చేసుకుని మరల అలానే 2 భాగాలను ఆపోజిట్ గా ఉన్న 2 తీసుకుంటాం. తీసుకుని ఇలా ఈ ప్రక్రియని 1/2 కిలో మన్ను సరిపోతుంది మనకి.
1: 1/4 కిలో
0: అంతవరకు చేసుకుంటూ ఉండాలి. దీన్ని మామూలుగా అయితే క్వార్టరింగ్ అంటాము. ఇలా చేసుకున్న దాన్ని శుభ్రమైన బట్ట సంచిలో గాని పాలిథిన్ సంచిలో గాని మంచిగా కట్టి దాన్ని ప్రయోగశాలకి పంపించాలండి.
1: ఇప్పుడు ఈ నమూనా తీసేటప్పుడు, ఇప్పుడు మీరు చెప్పారు క్వార్టరింగ్ పద్ధతి అన్నారు కదా, అక్కడ ఏమైనా రైతులు మెళుకువలు పాటించాలా?
0: ముఖ్యంగా ఈ నమూనా సేకరించేటప్పుడు జాగ్రత్తలే కాకుండా దీనితో పాటు కొన్ని వివరాలు జోడించి పంపించాలండి. ఎందుకంటే భూసార పరీక్ష ఫలితాలని ఎలా చేయాలి అనేదానికి వారికి అవసరం పడుతుంది. దీనిలో మన ఒక సంఖ్య

0: ఏదో ఒక నంబర్ ఇచ్చుకోవాలి. తర్వాత వాళ్ళ ఫీల్డ్ సర్వే నంబరు, అలానే రైతు పేరు, ఎంత లోతులో తీశాడు, అలానే వాళ్ళకి నీటి సదుపాయం ఉందా లేదా, ఇలా దాని నీటి ఇంకే గుణం ఏంటి, అంతకుముందు పంటల చరిత్ర ఏంటి, ఎరువులు ఎంత వేశారు, ముందు ఏం చేయబోతున్నారు వాళ్ళు, ఇలాంటివన్నీ ఇలా కొన్ని వివరాలన్నింటినీ జోడించి పంపించాలి. ఇంతేకాకుండా ఇక్కడ గనక ఇప్పుడు అందరికీ సెల్ ఫోనుల్లో కూడా మన కోఆర్డినేట్స్, జీపీఎస్ అంటే మన లాటిట్యూడ్ లాంగిట్యూడ్ వస్తున్నాయండి. అలా గనక వస్తే అది కూడా వేసి పంపిస్తే మరీ మంచిది, ఇల్ చేసి పంపించాలి. తరువాత నమూనా సేకరించేటప్పుడు మీరు జాగ్రత్తలు అన్నారు, ఇవి కొన్ని చెయ్యకూడని ఉంటాయండి. అంటే చెట్ల కింద, గట్లు మీద, ఇప్పుడు ఎరువులు కుప్పలు పోసి పెడతారు, ఆ కుప్పల దగ్గర, కాలి బాటల్లో, ఇలాంటి చోట చేయకూడదు. అలానే రైతుకి సారవంతమైంది, అంతకుముందు లోపాలు ఎక్కడ కనపడి అనేది ఉంటుంది, ఆ రెండింటిని కలిపి తీయకూడదు. అలానే చౌడు సమస్య అనిపించిన చోట నార్మల్ సాయిల్ ని రెండింటిని కలిపి శాంపుల్ చేయకూడదు, నమూనా సేకరించకూడదు. తర్వాత ఎరువులు వెగనక వేసుంటే 45 రోజుల వరకు నమూనా సేకరించకూడదు. చౌడు నేలల్లో మనకు మామూలుగా పై పైన తీసుకుంటాం, అంటే పైనుంచి 15-30 సెంటీమీటర్ల వరకు ఆ వీ గుంత చేసుకుంటాం. చౌడు నేలల్లో అయితే గనక 2 నమూనాలు సేకరించాలి, 15 సెంటీమీటర్ల వరకు ఒకటి, 15-30 వరకు ఒకటి, ఇదొకటి తీసుకోవాలి. అలానే కొన్నిసార్లు పంట పొలంలో ఉండగానే ఏదైనా వాళ్ళకి లోపమనో ఏదైనా అవసరం అనిపించవచ్చు, అలా అనిపించినప్పుడు వరుస మధ్యలో తీసుకోవాలి. ఇలా కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి.
1: ఆ విధంగా జాగ్రత్తలు తీసుకుని ఇప్పుడు మీరు చెప్పారు వివరాలన్నీ కూడా, రైతు పేరు, సర్వే నెంబరు, ఇవన్నీ కూడా జత చేసి పంపించాలి భూసారి పరీక్షా కేంద్రానికి. మరి ఇప్పుడు మీరు ఈ పరీక్ష పంటలు లేని సమయంలో తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని చెప్తున్నారు కదండి. ఇప్పుడు మనకి పంటలు అనేసరికండి, వ్యవసాయ పంటలు ఉంటే ఈ కూరగాయ పంటలు, అంటే ఉద్యాన పంటలు ముఖ్యంగా, ఈ కూరగాయలు కానీ పండ్ల తోటలు కానీ ఇవన్నీ ఉంటాయి కదండి. ఈ పండ్ల తోటలు తీసుకున్నట్టయితే ఇవైతే కొన్ని సంవత్సరాలు ఉంటాయి, ఒక్క సంవత్సరంతో అయిపోయేటటువంటి పంటలు కాదు కదండి. మరి అట్లాంటి పంటలు వేయాలి అనుకున్నప్పుడు రైతు అక్కడ కూడా ఈ పరీక్ష సరిపోతుందండి? ఇట్లా ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఆ పద్ధతిలోనే తీయాలంటారు అక్కడ కూడా?
0: అంటే ఈ క్వార్టరింగ్ పద్ధతిలో నమూనా సేకరణ అనేది ఎక్కడైనా ఒకటేనండి. కాకపోతే పండ్ల తోటలు మీరు అన్నట్టు కొన్ని సంవత్సరాలు ఉంటాయి, వాటి వేళ్లు లోపల దాకా వెళ్తుంటాయి. అందుమూలంగా చిన్నదేంటంటే అక్కడ ఒక గుంటలాగా తవ్వుకోవాలి, ఒక 2 మీటర్ల లోతు వరకు అలా గుంట తవ్వి, ఈ నమూనా సేకరణ మాత్రం 15 సెంటీమీటర్ల వరకు ఒకటి, 15-30 వరకు ఒకటి, ఆ తర్వాత ప్రతి 30 సెంటీమీటర్లకి ఒకటి చొప్పున తీసుకుంటూ వెళ్ళాలి. దీన్ని ప్రొఫైల్ శాంప్లింగ్ అంటాం. అంటే కొన్నిసార్లు కొన్ని తోటలు ఎక్కడో 2 మీటర్ల కింద శుద్ధం ఉందనుకోండి నేలలో, ఆ మొదట కొన్ని సంవత్సరాలు బాగానే పెరుగుతాయి, ఆ తర్వాత ఈ వేళ్లు శుద్ధదాకా వెళ్లేటప్పటికీ అవి చనిపోవటం జరుగుతుంది. వాటికి గనక సరిపడనవి, సెన్సిటివ్ క్రాప్స్, అందుకని వీటిని 2 మీటర్ల లోతు వరకు గుంట చేసుకుని శాంపుల్ తీసి పరీక్షకి ఒక్కొక్క లేయర్ నుంచి పంపించాల్సి ఉంటుందండి. కానీ ఇది ముఖ్యంగా పండ్ల తోటల విషయంలో, పండ్ల తోటలు వేసే ముందు ఈ ప్రొఫైల్ శాంపుల్స్ తీసి పరీక్ష చేయించుకుని 2 మీటర్ల వరకు నేల అనువైనదేనా అని తరచి చూసుకుని పండ్ల తోటలు వేసుకోవాలండి.
1: వాటికి అనుకూలంగా ఉన్నప్పుడే మనం వాటిని పెంచుకోవాలి.
0: అంటే పైన కాకుండా 2 మీటర్ లోతు వరకు ఇది అనుకూలంగా ఉందా లేదా అనేది చూసుకోవాలి, వేసుకో.
1: ఇప్పుడు ఈ రకంగా అన్ని రకాల పంటలు సాగు చేసేటప్పుడు మీరు భూసార పరీక్ష చేసుకోవచ్చు అని చెప్పారు కదండి. అయితే ఈ భూసార పరీక్షలు చేసే ప్రదేశాలు అనేది మనకి ఉంటాయి కదండి. ఇప్పుడు మీరు అన్నారు రెండోది ఏంటంటే భూసార పరీక్ష కేంద్రాన్ని పంపించడం అనేది, ఆ పరీక్ష కేంద్రాలు మనకి ఎక్కడెక్కడ ఉన్నాయండి?
0: ఇది వ్యవసాయ శాఖ వారు చాలా చోట్ల ఈ ఫెసిలిటీ ఇచ్చారండి, దాదాపు 91 స్థానాల్లో ఇవి చేస్తున్నారు. దానిలో 26 స్థానాల్లో సూక్ష్మ పోషకాలు కూడా చేస్తున్నారు. మిగిలిన చోట అవసరమైన ఉదజని సూచిక, లవణ సాంద్రత, సేంద్రీయ కర్బనం, ప్రథమ పోషకాలు అంటే నత్రజని, భాస్వరం, పొటాషియం ఇంతవరకు చేస్తున్నారు. ఇవి వీరు ఉచితంగా చేసిస్తారండి రైతులకి. మా విశ్వవిద్యాలయంలో కూడా చేస్తున్నాం, కొంతమంది వస్తారు, అంటే బయట వాళ్ళు కానీ రైతులు కానీ అలా వస్తూ ఉంటారు. వారికి మేము కూడా మా వంతు ఏదో సహాయం చేస్తున్నాము. అంటే మాకు రీజనల్ ప్రాంతీయ పరిశోధన సంస్థల్లో మాకు ఇలా చేసే అవకాశం మెండుగా ఉంటుంది. మిగిలిన చోటలు కూడా చేస్తాం, కానీ ఇక్కడైతే గనక సూక్ష్మ పోషకాలు కూడా చేయగలుగుతామన్నమాట. కాకపోతే మా వంతుగా ఏం చేస్తున్నామంటే 1100 బయట వాళ్ళకి మేము ఛార్జ్ చేస్తాము, అదే రైతులకైతే గనక 300, అంటే 25% ఛార్జ్కే మేము చేసిస్తున్నాం అన్నమాట. కాకపోతే మేము వెళ్ళి శాంపుల్ తీసుకురావటం అనేది అంటే టైము అవన్నీ కుదరని పని, కాకపోతే రైతులు వచ్చి ఎలా చెయ్యాలి అని అడుగుతారు, మేము వివరిస్తాము, వారు తెచ్చిచ్చినప్పుడు చేస్తున్నామండి. అలానే వాళ్ళకి గనక సమస్యాత్మక భూములు, ఈ సమస్య ఉంది ఇలా ఉంది అంటే కొన్ని పరీక్షలు మాత్రమే, అంటే ఉదజన్య సూచిక, లవణ సాంద్రత, జిప్సం రిక్వైర్మెంట్, శుద్ధ లైమ్ ఎంత వేయాలి, సున్నం ఎంత వేయాలి, ఇంతవరకే పరీక్ష చేసి 150 రూపాయలే దానికి ఛార్జ్ అవుతుంది. అలా కూడా వాళ్ళకి కావాల్సినవి మాత్రమే చేసి కూడా ఇస్తున్నామండి. అలానే వాళ్ళకి జింక్ లోపం ఉంది అంటే గనక జింక్ ఒక్కటే చేసి కూడా ఇస్తాం 75 రూపాయలకి, అంటే ఇవన్నీ వారికి అనుకూలంగా ఉంటాయని చెప్పి అలా రకరకాలుగా చేసిస్తున్నామండి.
1: ఇక్కడ ఈ ప్రాంత వ్యవసాయ పరిశోధన స్థానం లామ్ లో కాకుండా ఇంకా మన రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయండి?
0: 6 చోట్ల ఉన్నాయండి. ఒక్కొక్క ప్రాంతీయ పరిశోధన స్థానంలో ఒక్కొక్కటి ఉంటుంది. అలా 6 చోట్ల తిరుపతి, లామ్ ఇలా చెట్లు చేస్తున్నామండి.
1: అక్కడికి వెళ్ళినట్లయితే పరిశోధన అనేది చేసి ఇస్తారు,
0: అంటే ఊటుకూరు ఇలా చాలా, ఒక 26 స్థానాల్లో అయితే రెగ్యులర్ గా జరుగుతానే ఉంటుంది. అలా మాకు ఉన్న అవకాశం ఉన్న చోట అంతా చేసిస్తూనే ఉన్నాం.
1: రైతులు వారికి అందుబాటులోనే ఉంటాయంట,
0: అందుబాటులోనే.
1: వ్యవసాయ అధికారిని కనుక సంప్రదించినట్లయితే వాళ్ళు ఎక్కడ చేస్తారు అనేది వాళ్ళకి తెలియజేస్తారు.
0: వ్యవసాయ అధికారుల చేతిలోనే 90 స్థానాలు ఉంటాయండి ఇలా చేసేవి. అవి దాటగా ఎవరికన్నా అవసరం పడితే గనక ప్రత్యేక సమస్య ఉంటే వారు తీసుకొస్తారు,
1: వీలైనంత వరకు వ్యవసాయ అధికారులు
0: చేస్తారు,
1: వారు చేసి పెడతారు. మరి ఈ పరీక్ష అనేది చేయించారండి, చేయించిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఫలితాలు వాళ్ళకి ఎలా చేరవేస్తారండి?
0: మా దగ్గర అయితే గనక పోస్టు రాసి పంపిస్తామండి, లేకపోతే వారే వచ్చి తీసుకుంటారు కూడా. అలానే ఫోన్లు కొంతమంది చేస్తారు. వ్యవసాయ శాఖ వారైతే గనక SMS ద్వారా, ఒక గవర్నమెంట్ వెబ్సైట్ కూడా ఉంది, పోస్ట్ చేస్తారు. అలా వాళ్ళు అన్ని రకాలుగా వారికి, రైతులకు అందేటట్టుగా చూస్తున్నారు.
1: అయితే అండి, ఇప్పుడు ఒక మాట వింటున్నాం ఈ మధ్యకాలంలో ఏంటంటే, ఈ భూసార పరీక్ష ఆధారంగా ఈ నేలల ఆరోగ్య పత్రాలు, సాయిల్ హెల్త్ కార్డ్స్ అని ఇస్తున్నారు అనే మాట వింటున్నామండి. సాయిల్ హెల్త్ కార్డ్స్ అంటే ఏంటండి?
0: ఈ పరీక్షల ఫలితాలన్నింటినీ పొందుపరిచి ఒక పత్రం ఇస్తారండి, దాన్నే సాయిల్ హెల్త్ కార్డ్ అంటున్నాం అన్నమాట. ఈ సాయిల్ హెల్త్ కార్డ్లో భౌతిక లక్షణాలు, అంటే స్వభావం, అలానే రంగు, కొన్ని ఇతర లక్షణాలు, రసాయనక లక్షణాలు, ఉదజన్య సూచిక, ఉదజన్య సూచిక అంటే మనకి నాడీ పరీక్ష లాంటిది, లవణ సాంద్రత, సూక్ష్మ పోషకాలు, అలానే సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యలుంటే జిప్సం ఎంత వేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా పొందుపరిచి ఉంటాయండి. అలా ఒక పత్రం రూపంలో ప్రతి రైతుకి వారి డీటెయిల్స్ అన్ని దాంట్లో రాసి ఉంటాయి, అవి వారికి అందజేస్తారు.
1: దానివల్ల ఉపయోగం ఏంటండి రైతులకి?
0: దీని వలన ముఖ్యంగా దానిలో పొందుపరిచిన విషయాలు తీసుకుంటే, ఇప్పుడు స్వభావం అన్నారనుకోండి, దాన్ని బట్టి నీరు ఎంతవరకు నిల్వ చేసుకోగలదు అనేది అవగాహన వచ్చేస్తుంది. అలానే ఉదజని సూచిక, ఇందాక నాడీ పరీక్ష లాంటిదని, అది 6.5 నుంచి 7.5 వరకు, ఈ మధ్యలో ఉంటే పోషకాలన్నీ కూడా మొక్కకి లభ్యమయ్యే రీతిలో ఉంటాయి. హెచ్చు తగ్గులుంటే గనక దాన్ని మనం సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అలానే రెండోదానికి వస్తే లవణ సూచిక, ఈ లవణ సాంద్రత అనేది చాలా ముఖ్యమైనదండి. నేల ఎంత సారవంతమైందైనా కూడా లవణ సాంద్రత గనక ఎక్కువగా ఉంటే పంటలు పండవు, దిగుబడి తక్కువనే కాకుండా కొన్నిసార్లు పంటలు పెరగవన్నమాట. ఇది నేల స్వభావాన్ని బట్టి కూడా మనం అంచనా వేసుకుంటూ ఉండాలి. అంటే ఇప్పుడు లవణ సూచిక విలువ 2 dSm/m అంటామండి దానికి, ఆ 2గా ఉంటే గనక బరువైన నేలల్లో పర్వాలేదు, అంటే కొద్దిగా అది దాటితే గనక కొద్దిగా చవుడు వచ్చే అవకాశం ఉన్నట్టు జాగ్రత్త పడాల్సి ఉంటుంది. కానీ తేలిక నేలల్లో కూడా మనం 2 వచ్చేదాకా కూర్చుంటే అప్పటికది పాడైపోతుంది. తేలిక నేలలో అయితే గనక 1 వరకు, మధ్యస్థ నేలలో అయితే 1.5 వరకు అంత సాంద్రత రాగానే మనం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అలానే సేంద్రీయ కర్బనం, ఇది ఒకటి అత్యవసరమైన పదార్థం అండి నేలలో. ఇందాక మీరు అన్నారు సేంద్రియ పెరుగులని ఇవిను. ఈ సేంద్రియ పదార్థాన్ని గుర్తించటానికి

0: సేంద్రీయ కర్బనాన్ని చేస్తారు ముందు ప్రయోగశాలలో. చేసి దాన్ని 1.7తో గుణించితే సేంద్రీయ పదార్థం వస్తుంది. ఈ సేంద్రీయ పదార్థం ఎందుకు ముఖ్యమంటే నేల నిర్మాణాన్ని ఇది మారుస్తుంది, అంటే ఇంప్రూవ్ చేస్తుంది. అలానే మైక్రోబ్స్, సాయిల్ మైక్రోబ్స్ నిలబడటానికి, అవి జీవించి దానికి అనుకూల నేలని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఈ సేంద్రీయ పదార్థం అనేది చాలా ముఖ్యమైనది. ఈ సేంద్రీయ పదార్థం ఎంత వెయ్యాలి, అది నేలలో గనక ఈ ప్రయోగ ఫలితాల్లో వారు 0.5 కన్నా తక్కువ ఉంది, 0.5% కన్నా తక్కువ ఉంది అంటే రైతులు ఏదో ఒక రకంగా 4 టన్నులు ఎకరానికి వేసుకోవాలి. అదే మధ్యస్థంగా అంటే 0.5 నుంచి 0.75% వరకు ఉన్నది అంటే 2.5 వరకు సరిపోతుంది. అంటే ఇప్పుడు తక్కువ లభ్యత తక్కువ ఉంది కాబట్టి, లేకపోతే ఇంకా వేసుకుంటే మంచిది,
1: ఎక్కువైనా
0: నష్టమేముండదు.
1: కాబట్టి ప్రభు ప్రసాద్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ భూసార పరీక్ష అనేది రైతులు తప్పనిసరిగా చేయించుకోవాలి. ఈ నమూనాని ఎలా తీసుకోవాలి, దాన్ని తీసిన తర్వాత ఏమేమి విషయాలను జత చేయాలి, ఆ విషయాలన్నింటినీ కూడా జత చేసి ఈ భూసార పరీక్షా కేంద్రానికి పంపించినట్లయితే వారు వీళ్ళ నేలల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఉంటే వాటిని ఎలా సరిచేసుకోవాలి, దానికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఒక పత్రంలో జత చేసి రైతులకి అందజేస్తారని కూడా చెప్పారు. వాటిని సాయిల్ హెల్త్ కార్డ్స్ అని అంటారు అన్నారు. వాటిని చదువుకోవటం కానీ లేదా దాంట్లో ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని కూడా అవగాహన కార్యక్రమాల ద్వారా రైతులకు తెలియజేస్తారని కూడా చెప్పారు. ఆ విధంగా రైతులు ఈ భూసార పరీక్ష చేయించుకొని పంటలను గనక వేసుకున్నట్లయితే అప్పుడు మంచి దిగుబడి, అంటే వాళ్ళ నేలలో ఏమేమి ఉన్నాయని తెలుస్తుంది కాబట్టి దాన్ని సరి చేసుకుని వాళ్ళు పంటల్ని వేసుకున్నట్లయితే మంచి దిగుబడి, నాణ్యమైనటువంటి ఉత్పత్తుల్ని తీసుకోవడానికి వీలవుతుంది. అంతేకాకుండా మీరు అంటే భూసారం పెరుగుతుంది, నాణ్యమైనటువంటి ఉత్పత్తులతో పాటు వాతావరణ కాలుష్యం లేనటువంటి భూమిని మనం పొందటానికి వీలవుతుంది అంట.
0: అవునండి, ఇది అంటే ఈ నేల ఏర్పడటానికి చాలా వేల సంవత్సరాలు పడుతుందండి, పాడైపోవటానికి చిన్నది చాలు. ఏమైనా కూడా ఈ భూసార ఆధారిత వ్యవసాయం అనేది నియర్ ఫ్యూచర్ లో ఉందని అనుకుంటున్నామండి.
1: నమస్కారం,
0: ధన్యవాదాలు.
2: భూసార పరీక్షలు ప్రాధాన్యత ఈ అంశం గురించి డాక్టర్ పి ప్రభు ప్రసాద్ని గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు రైతుల సమస్యలు, శాస్త్రవేత్తల సమాధానాలు సంభాషణ వింటారు. చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి,
3: అమ్మడు రారా,
2: ఏం చేస్తున్నావేంటి?
3: ఏం లేదు అమ్మడు, ఇప్పుడే భోజనం అయింది. సరే నువ్వు వచ్చే టైం అయింది కదా అని చెప్పి కూర్చున్నాను. ఏవో విషయాలు కొన్ని చెప్తానన్నావుగా నువ్వు ఇవాళ.
2: అదే, దానికోసమే వచ్చాను. నేను కూడా పొలం వెళ్ళి వస్తున్నాలే. మరి ఏంటంటే, మనకి మామూలుగా ఎప్పుడు కూడా కొన్ని సందేహాలు అనేవి ఉంటూ ఉంటాయి.
3: అవును,
2: ప్రతి పంటని సాగు చేస్తున్నప్పుడు ఆ సందేహాలను నివృత్తి చేసుకోవాలి అంటే ఏం చేస్తుంటాం మన రైతులందరూ కూడా, ఈ శాస్త్రవేత్తల్ని ఆ సందేహాలను అడిగి నివృత్తి చేసుకుంటూ ఉంటాం కదా. ఫోన్ ద్వారా అడుగుతాము, కొన్నేమో వాట్సాప్ లో పంపిస్తుంటాము, అట్లా రకరకాలుగా అడిగి మనం నివృత్తి చేసుకుంటూ ఉంటాం కదా. అలా సందేహాలు వచ్చినప్పుడు రైతులకి శాస్త్రవేత్తలు మనకి సమాధానాలు పంపించారు చిన్నమ్మాయి, అవి చూద్దాం.
3: సరే,
2: ఏంటంటే ఈ కొన్ని ముఖ్యమైనటువంటి పంటల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి అన్నమాట, అవన్నీ కూడా రైతులు కొంతమంది అడిగారు, అవి చూద్దాం ఇప్పుడు.
3: సరే సరే అమ్మడు. ముందుగా ఏంటంటే, చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం ఎద్దులవారి పల్లె గ్రామం నుంచి పి గోవిందస్వామి గారు, వరిలో ఆకులు ముడుచుకుంటున్నాయి, ముడతలో పురుగుంది, దానికి నివారణ చెప్పమని అడుగుతున్నారు అమ్మడు.
2: అంటే ఈ ఆకులో పురుగు ఉంటే ఆకు చుట్టూ పురుగు అంటామే, అది ఉన్నట్టు చిన్నమ్మాయి. ఈ వరిలో ఈ ఆకు చుట్టూ పురుగు నివారణ కోసం ఎసిఫేట్ 1.5 గ్రాము లేదంటే క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేకపోతే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు అంటే వీటిలో ఏదో ఒకదాన్ని లీటర్ నీటిలో కలిపి పైరు పూర్తిగా తడిసేటట్లుగా పిచికారి చేసుకుంటే సరిపోతుంది చిన్నమ్మాయి.
3: ఆ తర్వాత వేరుశనగ పంటలో ఆకు గూడుగా చేసి పురుగు ఆకుల్లో మధ్యలో ఉంటుంది, అది ఆకుల్ని గీకి తింటుంది, దానికి నివారణ తెలపమని సుధాకర్ గారు చెన్నంపల్లె గ్రామం బుక్కరాయ సముద్రం మండలం అనంతపురం జిల్లా నుంచి అడుగుతున్నారమ్మడు.
2: వేరుశనగ పంటలో ఆకుముడత ఆశించింది చిన్నమ్మాయి, దీని నివారణకు ఏం చేసుకోవాలంటే క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదంటే క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేకపోతే మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లను అంటే వీటిలో ఏదో ఒక మందు చిన్న లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
3: ఆ తర్వాత ఆముదం పంటలో కాయలకి పురుగు రంధ్రాలను చేసి నష్టపరుస్తుంది, దీనికి నివారణ చెప్పమని చెప్పి శివశంకర్ గారు గిద్దలూరు గ్రామం మండలం నుంచి ప్రకాశం జిల్లా నుంచి అడుగుతున్నారమ్మడు.
2: ఆముదంలో కాయ తొలుచు పురుగు నివారణ కోసం ఇండాక్సా కార్బ్ 1 మిల్లీలీటరు లేదంటే ఎసిఫేట్ 1.5 గ్రామును 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే సరిపోతుంది.
3: పత్తిలో గులాబీ రంగు పురుగు పూత దశలో ఉంది. పూత పిందెలు రాలిపోతున్నాయి. దీనికి నివారణ చెప్పమని మోషే గారు చిన్న ఓబినేనిపల్లి గ్రామం బేసవారిపేట మండలం ప్రకాశం జిల్లా నుంచి అడుగుతున్నారు అమ్మడు.
2: ప్రత్తిలో గులాబీ రంగు పురుగు నివారణ కోసం క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేకపోతే క్లోరిఫెరిఫాస్ 2.5 మిల్లీలీటరు లేదంటే ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా థయోడికార్బ్ 1.5 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే ఈ సమస్యను నివారించుకోవచ్చు.
3: ఇంకొక రైతు మనకి కర్నూలు జిల్లా నుంచి వెలుగోడు మండలం వేల్పునూరు గ్రామం నుంచి ఓబులెస్ అనే రైతు అడుగుతున్నారమ్మడు. మినుము కాయల్లో రంధ్రాలుండి లోపల పురుగులు గింజలను తింటూ ఉన్నాయి. దీనికి నివారణ ఏం చేయాలి, ఏం పిచికారీ చేసుకోవాలని అడుగుతున్నారు.
2: ఈ రకంగా కాయల్లో రంధ్రాలు ఉండి లోపల పురుగులు గింజలను తింటూ ఉంటే ఈ మినుములో మారుకా మచ్చల పురుగు ఉన్నట్టుగా మనం గమనించుకోవాలి చిన్నమ్మాయి. ఈ పురుగు నివారణ కోసం ఏం చేసుకోవాలి అంటే క్లోరిఫెరిఫాస్ 2.5 మిల్లీలీటరు లేదంటే ఎసిఫేట్ 1.5 గ్రాము లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
3: ఆంజనేయులు గారు బుధవాడ గ్రామం చీమకుర్తి మండలం ప్రకాశం జిల్లా నుంచి అడుగుతున్నారు అమ్మడు. జామకాయల మీద గజ్జి లాంటి మచ్చలు ఏర్పడుతున్నాయి, వాటి నివారణకి మనం ఏం పిచికారీ చేసుకోవాలని చెప్పి వీరు అడుగుతున్నారు.
2: అట్లా గజ్జి లాంటి మచ్చలు కనుక ఏర్పడితే అది గజ్జి తెగులుగా మనం గమనించుకోవాల్సి ఉన్నాయి. దాని నివారణ కోసం కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాములను లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధితో 2 సార్లు పిచికారీ చేసుకుంటే సరిపోతుంది.
3: అలాగే ఇప్పుడు నిమ్మ పంటలో ఆకుల మీద నల్లటి మచ్చలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి, దానికి నివారణ చెప్పమని చెప్పి కాకర్ల ప్రసాద్ గారు కాకాని గ్రామం నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా నుంచి అడుగుతున్నారు అమ్మడు.
2: ఈ నిమ్మలో ఆకుల మీద నల్లని మచ్చలు కనుక ఏర్పడితే అది నల్లదోమ ఆశించినట్టుగా మనం గమనించుకోవాలి. ఈ నల్లదోమ ఆశించినప్పుడు దాని నివారణ కోసం ఏం చేసుకోవాలంటే చిన్నమ్మాయి, అజాడి రెక్టిన్ 10,000 ppm 5 మిల్లీలీటర్లను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. వారం రోజుల తర్వాత పురుగు ఉధృతి తగ్గినట్లయితే 0.5 మిల్లీలీటర్లు ఇమ్డాక్లోప్రిడ్ లేదంటే 0.3 గ్రాముల థయోమిథాక్సామ్ను లీటర్ నీటికి కలిపి 7 రోజుల వ్యవధితో 3 సార్లు ఈ మందుల్ని మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి.
3: మల్లెలో పూల మొగ్గలు గులాబీ రంగులకు మారిపోయి ఎండిపోతున్నాయి, దానికి నివారణ చెప్పమని చెప్పి కర్నూలు జిల్లా డోన్ మండలం ధర్మవరం గ్రామం నుంచి రాజేష్ యాదవ్ అనే రైతు అడుగుతున్నారమ్మడు.
2: మల్లెలో మొగ్గ తొలుచు పురుగు లార్వా దశలో ఆశిస్తూ ఉంటుంది చిన్నమ్మాయి. ఇది ఆశించినప్పుడు నివారణకు ఏం చేసుకోవాలంటే క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లను 1 లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధితో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా మనకి రైతులు వాళ్ళకున్నటువంటి సమస్యలను పంపించారు, శాస్త్రవేత్తలు కూడా వాటికి సంబంధించినటువంటి సమాధానాలను తెలియజేశారు చిన్నమ్మాయి.
3: సరే సరే అమ్మడు. అయితే
0: మీరు ఇంతవరకు రైతుల సమస్యలు, శాస్త్రవేత్తల సమాధానాలు సంభాషణ విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని వింటారు. కార్యక్రమంలో ముందుగా శతమానం భవతి ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం.

శ్రోతలకి ఓ గమనిక. ఈ రాత్రి 9:30 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. గమనిక విన్నారు. చిత్రతరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని వింటున్నారు. తరువాత అమాయక చక్రవర్తి, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం.

సితార. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం. గీత రచన వేటూరి.

0: అది హంసధ్వని.
1: ఇది హింసధ్వని.
0: ఈ రెండింటిలో మీరెటువైపు?
1: అహింసా పరమో ధర్మః అన్నారు పెద్దలు.
0: సర్వే జనా సుఖినో.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: లక్షల్లో ఐటీ జీతం, వందలేని వసంత గీతం,
2: పబ్బుల్లో పర్సులు మాయం, పది ఇస్తే మర్డరు ఖాయం,
1: పల్లెలు కూడా రక్తం మరిగే, వాడవాడలా నేరం పెరిగే,
2: సొంత బతుకులు సంతలో దొరుకును, తాగేందుకు తల్లిని నరుకును.
1: అందుకే మనమందరం శాంతి కపోతాలమవుదాం,
2: అహింసను జపించే మానవతావాదాన్ని అనుసరిద్దాం.
0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి ఆకాశవాణి.
3: చిత్ర తరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని విన్నారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం అమరభారతి సంస్కృత కార్యక్రమాన్ని వింటారు. ఈనాటి కార్యక్రమంలో ఆధ్యాత్మిక చింతనేని హరిషడ్వర్గాన ఉపగ్రహ విజయం ఈ అంశం గురించి శ్రీహరి శ్రీరామ్మూర్తి గారి సంస్కృత ప్రసంగం వింటారు.
1: అనాదిగా భారతదేశం ఆధ్యాత్మిక జ్ఞానం చింతనలకు పుట్టిల్లు. ఎందరెందరో మహాతప సంపన్నులకు, మహాత్ములకు, పతివ్రత మతులకు పుట్టిల్లు. వీరందరూ ఆత్మజ్ఞానులై అంతఃశత్రువులనే కాక బహిశత్రువులను జయించిన మహనీయులు. మీరు నగధీరులు. సీతాదేవిని రావణాంతఃపురంలో హనుమంతుడు రాత్రివేళ నిద్రిస్తున్న స్త్రీలలో వెతుకుతూ ఉంటాడు. అప్పుడు అనేకానేక భంగిమలలో ఉన్న స్త్రీలను చూచిన హనుమంతునకు ఎటీకారములు కలగలేదు. సాధారణంగా ఆ స్థితిలో ఎవరికైనా చెడు వికారములు కలుగుట సహజం. హనుమంతుడు వేద వేదాంత తత్వజ్ఞుడు, ఆత్మజ్ఞాని, బ్రహ్మజ్ఞాని, జితేంద్రియుడు కనుక ఆయన ఇలా అంటాడు. వికారహేతుషతి విక్రీయంతే ఏషాం నచేతాంసి తయేవ ధీరా. వికారములు కలిగించు కారణాలు కల దృశ్యాలు ఎన్ని ఉన్నా ఎవరి మనసులు వికారములు చెందవో వారే ధీరులు. రావణాసుడు కూడా బ్రహ్మజ్ఞానియే, కానీ జితేంద్రుడు కాలేకపోయాను. సీతాదేవిని రావణుడు ఎంత ప్రలోభ పెట్టినా, సంపుతానని బెదిరించినా ఆమె ఆ రాష్ట్రానికి లొంగలేదు. ఆమె జితేంద్రియాలు అన్యచింతన లేక ఆత్మనగా పరమాత్మ చింతనతో ఇంద్రియ నిగ్రహం కలిగిన ధీర వనిత, లోకానికి ఆదర్శ వనిత. పెళ్లికి పూర్వం స్త్రీ కన్యక అనగా అందరిచే ఆమె చూడదగినది అని అర్థము. పెళ్లి తర్వాత ఆమె ఎవరికంటా పడరాదు, ఆమెను పేరుతో పిలవరాదని శాస్త్రోపదేశం. ఆమెను వశే అని పిలవాలి. వశే అంటే ఇంద్రియములు తన వశంలో ఉంచుకున్నదానా, అరిషట్వర్గమును జయించినదానా అని అర్థం. ఇట్లే పురుషుల విషయంలో కూడా ఒరే అనగా శ్రేష్ఠుడు అని అతనిని పిలవాలి. ఇట్లే స్త్రీ పురుషులంతా ఆధ్యాత్మిక చింతనతో జితేంద్రియ ధర్మపరాయణులు కావాలని ఈ శీర్షిక ఆశయం. ఇంకా వివరంగా చూద్దాం. అనాజేర్ భారతదేశ ఇతర దేశేభ్య విశిష్ట విలక్షణ మకుటాయమానశ్చ యతః ఇత్యుక్తే భారతదేశ ఆధ్యాత్మిక జ్ఞాన భాండాగార ఆధ్యాత్మిక విద్యా కుశల ఆధ్యాత్మిక చింతనాపర అయం దేశ తపోధనానాం శమధమాది సాధన చతుష్టయ సంపత్ విలసితానాం అరిషట్వర్గయత్రోణాం మహాత్మనాం మహాపతివ్రతానాం నిలయ జాత. ఆధ్యాత్మిక చింతనయ మనసి అన్యచింతనారాహిత్యైన ప్రథమత మనోనిగ్రహ మనోజయ మనశ్శాంతిశ్చ సంభవంతి. తేన మనోనిగ్రహేణ కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యుక్తస్య అరిషట్వర్గస్య జయ తదను ఇంద్రియ నిగ్రహస్య భవత. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అథ ప్రప్రథమత మనోనిగ్రహ సాధితవ్య. మనోనిగ్రహ అత్యంతం కష్టసాధ్య. మనోనిగ్రహ సాధ్యతే చేత్ అరిషట్వర్గజయ సులభసాధ్య. తదర్థం కుర్యాత్ ప్రథమత సర్వాణీంద్రియాణి సంయమ్య పరమాత్మని మనః లగ్నం కుర్యాత్. మనః ఆత్మని యోజయత్. అర్జునోపి కృష్ణం ఏవం బ్రూతే చెంచలం హి మనఃకృష్ణ ప్రమాది బలవత్తరం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సురుష్కరం ఇతి. తదా కృష్ణ ఎతదోహ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చిత ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పర. భగవాన్ కృష్ణ సర్వ మత్పర భూయాత్ సర్వోపి స్వమనః మయి యుక్తం కురయాత్ ఇత్యాహ. నామ సర్వోపి ఆత్మానం నామ స్వమనః ఆత్మని నామ పరమాత్మని యోజయేత్. ఆత్మానామ జీవాత్మ పరమాత్మా చ తతః ఏవం జ్ఞేయం ఆత్మానం ఆత్మనా యోజయేత్ ఇతి. నామ జీవసర్వ అధ్యాత్మయోజనార్థం అధ్యాత్మచింతనా పరో భూయాత్ ఆధ్యాత్మచింతనా తన్మనః అధ్యాత్మయుక్తం భవతి. తదను అనన్యాసక్త మనస్సన్ అరిషట్వర్గం జయిష్యతి. తదా జీవ ఆత్మాభిన్న నామ బ్రహ్మాభిన్న సన్ జీవన్ముక్త భవిష్యతి. కృష్ణ అర్జునం పునః బ్రూతే ఏవం అసంశయం మహాబాహో మనోనిగ్రహం చలం అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేణ గృహ్యతే ఇది. మనసి విషయాన్ జాయిత నామ చింతయిత తేషు విషయేషు సంగ జాయితే సంగాత్ కామ జాయితే సంగాత్ సంజాయితే కామ కామాత్ క్రోధ క్రోధాత్ సమ్మోహ సమ్మోహాత్ స్మృతివిభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి ఇది. కామక్రోధౌ రజోగుణ సముద్భవో కామ పరమ శత్రు అత ప్రథమత కామరూప దురాసద శత్రు హంతవ్య. పరంతు భగవత పునః ప్రోక్తం ధర్మావిరుద్ధ కామోహం ఇది. తథైవ ధర్మబద్ధః అర్ధోపి ధర్మబద్ధౌ అర్ధకామౌ ఆవశ్యకౌ నతు మోహపరౌ. ఏవంచ అన్య విషయాన్ మనసి న చింతయన్ భగవతి మనస్సంయుజ్య భగవచ్చింతనా పరో భవేన్ మనః తదేకాగ్రం మనః కురయాత్ తదా మనో నిగ్రహ ఇంద్రియ నిగ్రహ జాయేతే తేన అరిషడ్వృగజయ సంభవతి. ఏం నిరంతరాభ్యాసేన ఆత్మానం ఆత్మనా వేత్వం ఆత్మనా లభేత లబ్ధుంచ శక్యతే. ఆధ్యాత్మిక చింతన నామకం ఆత్మానం అధికృత్య అధ్యాత్మం తస్మిన్ భవ ఆధ్యాత్మికం అథవా ఆధ్య నామ చింత. ఆధ్యాత్మికం నామ ఆత్మానం అధికృత్య క్రియమాణా చింత. సంస్కృత భాషాయాం సర్వశబ్ద ఆదిభౌతిక ఆదిదైవిక ఆధ్యాత్మికార్థాన్ యోగశక్త్యా బోధయతి నా అన్యభాషా శబ్దానాం ఈదృశీ శక్తి తథా సంస్కృత భాషా.

0: ఆధ్యాత్మికచింతనం కర్తుం సమర్థా భవతి. తత్ర ఆధ్యాత్మికం ద్విధం, శారీరం మానసం చేతి. శారీరం వాతిపిష్పశ్లేషణం నిమిత్తం, మానసం చ కామక్రోధ లోభమోహ మతమాత్సర్యత్యాది శత్రు నిబంధకం. మనుస్మృతి ఏవమాహ. లౌకికం వైదికం వాపి తథా ఆధ్యాత్మికమేవ చ ఆదరీత యతో జ్ఞానం తం పూర్వం విభవరేత్ ఇది. గీతా చ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మం ఉచితే. ఆదిభూతం సర్వభావ పురశ్చ ఆదిదైవతం. నాశరహితం ఉత్కృష్టం సర్వదేహాంతర్వర్తి బ్రహ్మణ ప్రత్యేగాత్మభావ నామ జీవభావ అధ్యాత్మం ఉచితే. తస్మిన్ క్రియమాణ చింతన ఆధ్యాత్మకచింతన. స్వస్య బ్రహ్మణ ఏవ అంశతయ జీవస్వరూపేణ భావ ఏవ ఆత్మానం దేహం అధికృత్య భోక్తృత్వేన వర్తమాన ఆధ్యాత్మశబ్దేన ఉచ్యతే. ఇతోపి బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి ఇది గీత వచనం. మనః ఇంద్రియాణి ప్రమాధీని బలవత్తరాణి తే మహావిద్వాంసమపి కర్షంతి పాతయంతి చ. వేదోపి ఇదమహ పరాంచిఘాని వితరణ స్వయంభో పరాంగ్ పశ్చిదినాంతరాత్మన్ కశ్చిద్ధీర్హ ప్రత్యగాత్మానమైచ్చత్ ఇది. బ్రహ్మ ఇంద్రియాణి బహిర్ముఖాన్ని సృష్టవాన్ అథ మానవానాం ఇంద్రియాణి బహుర్ముఖ విషయేషు ఏవం ప్రవర్తంతే తత మానవ పరాంగ్ పశ్యతి నతు అంతరాత్మానం నామ అధ్యాత్మం తత తస్య ఆధ్యాత్మచింతన లేశోపి న వర్తతే. ఉద్యోగార్థం ధనార్జనార్థం చ ప్రాతః సప్తమఘంటాసు సమయే ధావతి. పునః తస్యాగమనం గృహం ప్రతి రాత్రౌ దశ ద్వాదశ ఘంటా సమయే భవతి. కదా సంసార జీవితం అనుభూతి సహ భోజనం కర్తవ్య సమయాభావ ఏవ. పునః చతుర్థ ఘంటా సమయే ఉత్థాయ అలకృత్యాదికం సమాప్య కించిదివ అల్పాహారం గృహీత్వా మధ్యాహ్న భోజనాదికం అల్పపేటికాయాం గృహీత్వా ప్రసభం ధావతి. తర్హి తస్య ఆధ్యాత్మచింతన కదా కుత్ర కథం సమయాభావ నాస్తి. నాస్తి ఏవ అథ వక్తుం పార్యతే యథా కథంచిత్ కించిత్ సమయం వివిచ్య పరికల్ప్య ఆధ్యాత్మిక చింతన పరోభూయాత్. నోచే తస్య మనః సర్వదా క్షుబ్ధం వర్తతే తథా మనోక్షోభ నివారణాయ మనోజయాయ మనశ్శాంతయే చ ఈషదపి ఆధ్యాత్మిక చింతనాయాః ఆవశ్యకత. యాదృశ్యామపి స్థిత్యాం గత్యాం దశాయాం అవసరః దరీదృశ్యతే. తదా తదా ఆధ్యాత్మ జ్ఞాన బోధక గ్రంథ పఠనమపి ఆవశ్యకం. సమయాంతరేషు రామాయణాది గ్రంథ పఠనం మానవాన్ ఆధ్యాత్మిక చింతనాపరాన్ కరిష్యతి. రామాయణ పఠనం కిమర్థం పశ్యత. హనుమాన్ సీతామన్వేష్టం సముద్రం తరతి స్మ తతో రావణ నీతాయా సీతాయా శత్రుకరిషణ ఏష పదమన్వేష్టం చారణా చరితే బహి. హనుమాన్ మహాయోగి నిరంతరం ఆధ్యాత్మిక చింతన మగ్న. అత అంతరింద్రియ బహిరింద్రియ జేత అర్షడ్లర్గ జేత అంతఃశత్రూణాం బహిశత్రూణామపి విజేత తథా సహ శత్రుకరసన ఇత్యుచ్యతే. సీతాయా పదమన్వేష్టం వైదిక మార్గే ఆధ్యాత్మిక మార్గే అన్వేష్టం ఐచ్యత్. అత్ర ఆత్మా సీతావా రామో వా ఉభావపి వా నిరంతరం తస్య హృదయే దరే సీతారామలక్షణ వర్తంతే దృశ్యంతే. అథ తస్య హృదయ తస్య గుహ చ నామ దరః సుష్ఠు శోభాయితే. తేన హనుమాన్ సుందరః తం ప్రతి చారితః కాండః సుందరకాండః ఏవంచ వ్యక్తుం శక్యతే. ఆధ్యాత్మిక చింతన అరిషట్లకజయః భవతి ఇతి. తాదృశే పురుషః సుందరః నతు బాహ్యాలంకారైః బాహ్యసౌందర్యేణ చ మానవః ఆధ్యాత్మచింతనయా అరిషట్వర్గజయేనేవ కేవలం సుందరః భవిత. సీతాం రాత్రో అన్వేషన్ తత్ర అంతఃప్రస్థితః యథా బహువిధ వికారః మనోవికారః ఇంద్రియచాంచల్యం జాయతే తథా నిద్రావస్థాయాం ఆసన్. వికారహేతో బలవత్తరే సత్యపి హనుమాన్ నకమి వికారం ఆప. స్వమనః ఇంద్రియాణి స్వవశం కృతవాన్ వశీ సహ అరిషట్వర్గజయం కృతవాన్. సహ బ్రూతే కథం తాదృశ్య వికారదృశ్యౌ పచ్చతః మమ దుష్టం వికారం నాప. వికారహేతౌషధి విక్రయంతే ఏషాం నచేతాంశ తయేవ ధీరా. తత హనుమాన్ న కేవలం సుందరః పరంతు ధీరశ్చ. లంకాదహన సమయే సీతా బిభేతి హనుమానపి దగ్ధో భవేతు వా ఇతి. నా అగ్నిహోత్రం ప్రార్థయతి యజ్జస్తి పరిశుశ్రూష యజ్జస్తి జరితం తపః అనంజత్వాచ భర్తరి సీతో భో హనుమతః. తస్యా భర్త ఏవ తస్యా ఆత్మా అతస్స అన్యన్యత్వాచ భర్తరి ఇత్యాహ. మనసి అన్యచింతనా వినా ఆధ్యాత్మిక చింతనా పరాసతి అరిషట్వర్గ జైత్రీ సతి ఇంద్రియాణి మనశ్చ స్వవశీకృత జాత. తాదృశీం పతివ్రతాం అగ్నిరపి న స్పష్టం సజాక లలితోస్తర నామసు జగదంబ నిజభర్తృముగాంబోయ చింతనాయే నమో నమః ఇది కీర్తితే. హనుమాన్ ప్రథమదర్శనేన సీతాయాః ఏవం వదతి అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం. సీతాయాః మనసి రామః రామస్య మనసి సీత ఇది సర్వదా వర్తేతే. ఉభయోర్మనసి ఉభయోర్మనసోః పరస్పరం ప్రతిష్ఠితే. ఏం సీతారామ ఉభావపి ఆధ్యాత్మిక చింతన పరావేవ అతస్థౌ అరిషడ్వర్గ చేతారో బభూవతు. కేవలం అంతశత్తు చేతారో పరంతు భవిష్యత్తు చేతారో బభూవతు. విశ్వామిత్ర మహర్షి తపసా రాజర్షి బభూవ. పరంత అరిషడ్వర్గం చేతవాన్ కామక్రోధావిష్ట బభూవ. తదను అరిషడ్వర్గ జయాయ చతుర్ముగ దిక్షు ఉగ్రంతభ చరిత్ర బ్రహ్మర్షి బభూవ. వశిష్ఠ మహర్షి అరిషడ్వర్గ విజేత బ్రహ్మర్షి. తాదృశ వశిష్ఠ మహర్షి బ్రహ్మా చాగత్య విశ్వామిత్రం అధునా త్వం బ్రహ్మర్షి భవితాయి చుక్తవంతో. తయో వచోభి అతృప్త విశ్వామిత్ర ఓంకారశ్చ వషట్కారశ్చ వేదాశ్చ వరయంతు మాం ఇది. ఓంకార వేదాశ్చ వేద విద్య బ్రహ్మ విద్య అధ్యాత్మ విద్యా ఇది గజ్యంతే. తదు అధ్యాత్మ విద్యాభ్య అసనైన అధ్యాత్మజ్ఞానం తదు ఆధ్యాత్మిక చింతన చ లభేతే. తత అషడ్వర్గజయ నిశ్చయం సంజాయతే. తతసర్వోపి ఆధ్యాత్మచింతనాపరో భూయాత్. కౌశికో నామ మహర్షి భిక్షాటనార్థం యదా అటతి తదా కశ్చన కాకః అమేధ్యం తస్య శిరసి పాతయామాస. తదా కౌశికః ఉపరి దృష్టః సః కాకః తస్య దృష్ట్యా దగ్ధః. అనంతరం గృహస్య కశ్చిత్ బహిః స్థిత్వా భవతి భిక్షాం దేహి ఇతి వదన్ స్థితవాన్. పరంతు తస్మిన్ గృహే గృహిణీ పతిపది సేవా పరా అస్తి. బహువారం పృష్టాపి సనతం మునిం అపశ్యత్ న భిక్షాం దదౌ. క్రోధావిష్టః సా ముని తాం శశాప. పరం తస్య శాపః తాం కిమపి నచకార. తేన ముని ఇతోపి క్రుద్ధః. అంతతః పతినిద్రానంతరం సా ఆగత్య మునిం అపశ్యన్నేవ భిక్షాం దదౌ. తస్యాః ముఖదర్శనేనేవ తస్య మునేః కిమపి అచింత్యం అలక్ష్యం తేజః జాతం. తేన విస్మృతః సః తాం కారణం పప్రచ్ఛ. సా ధర్మవ్యాసం ప్రతి ప్రేషితవాన్. ముని తపోగరిష్టోపి అరిషట్వర్గ చేత నభూవ. సా గృహిణి అరిషట్వర్గ జైత్రి. ధర్మవ్యాధోపి తాదృశేవ. తౌ నిరంతరౌ ఆధ్యాత్మిక చింతనాపరౌ అతస్థౌ అరిషట్వర్గ చేతారో బభూవతు.
1: మీరింతవరకు ఆధ్యాత్మిక చింతనేని హరిషడ్వర్గాన ఉపగ్ర విజయం ఏంశం గురించి శ్రీహరి శ్రీరామ్మూర్తి గారి సంస్కృత ప్రసంగం విన్నారు. ఈనాటి అమరభారతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: హింస కఠోరం.
1: హింస వినాశకరం.
0: హింస భయానకం.
1: హింసని విడనాడండి, శాంతిని నెలకొల్పండి.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: లక్షల్లో ఐటీ జీతం, వందలేని వసంత గీతం,
2: పబ్బుల్లో పర్సులు మాయం, పది ఇస్తే మర్డరు ఖాయం,
1: పల్లెలు కూడా రక్తం మరిగే, వాడవాడలా నేరం పెరిగే,
2: సొంత బతుకులు సంతలో దొరుకును, తాగేందుకు తల్లిని నరుకును.
1: అందుకే మనమందరం శాంతి కపోతాలమవుదాం,
2: అహింసను జపించే మానవతావాదాన్ని అనుసరిద్దాం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు.

0: ఆకాశవాణి 90 వసంతాల ఆకాశవాణి. ఇందులో భాగంగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా సాహిత్య సేవలో ఆకాశవాణి అనే అంశంపై ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారి ప్రసంగం వింటారు.
1: ఆధునిక యుగంలో జనజీవనాన్ని చైతన్యం చేసిన ప్రసార మాధ్యమం ఆకాశవాణి. వార్తాపత్రికలు చదవలేని వారికి తన వాణి ద్వారా వివిధ విషయాలు వినిపించి జ్ఞానవంతుల్ని చేయడానికి సంగీత

శత్రువుల మీద ప్రయోగించాడు, మరి ఆ చర్యలు సమర్థనీయమేనా అని అడిగారు. నేను సమర్థనీయమేనండి అన్నాను. విషకన్య అంటే ఇక్కడ చిన్న వివరణ అవసరం. ఒక బాలికకు పసితనం నుండి రోజూ చిన్న మోతాదులో విషం తినిపిస్తారు. ఆమె యువతిగా మారే నాటికి విషకన్యగా మారిపోతుంది. ఆమె సాంగత్యం వల్ల పురుషులు మరణిస్తారు. అది విషయం. సమర్థనీయమే అన్నావు కదా, ఎలా సమర్థనీయమో రాసి రేపు క్లాసుకు తీసుకురా అన్నారు. నా జూనియర్ శ్రీమతి సూర్యభాస్కరం చేత చాణక్యులు చేసిన పనులు ఏవీ సరియైనవి కావు అని రాయించారు. మా ఇద్దరినీ కూర్చోబెట్టి ఆ వ్యాసాలు చదివించారు. ప్రతి అంశానికి సమాధానం వచ్చేలా మా చేత తిరగరాయించారు. మళ్లీ మళ్లీ చదివించారు. వాక్యంలో ఎక్కడెక్కడ ఆపాలో, ఎక్కడ నొక్కి పలకాలో నేర్పించారు. అప్పుడు చెప్పారు, వచ్చే ఆదివారం ఉదయం మనం జంఖానా క్లబ్ దగ్గర ఒక ఇంజనీర్ గారి ఇంటికి వెళ్తున్నాం. అక్కడికి విజయవాడ రేడియో కేంద్రం నుండి శ్రీమతి సుభద్రా శ్రీనివాసన్ గారు వచ్చి ఉన్నారు. ఆమె పర్యవేక్షణలో మీ ఇద్దరి ప్రసంగాలు రికార్డు చేస్తారు. అవి విజయవాడ స్టేషన్ నుండి ప్రసారం అవుతుంది అని చెప్పారు. మేము ఇద్దరం చాలా ఆనందించాం, ఆశ్చర్యపడ్డాం, కొంచెం భయపడ్డాం కూడా. అయితే ఆనాటి శుభారంభం రేడియోతోనూ శ్రీమతి సుభద్రా శ్రీనివాసన్ గారితోనూ నా అనుబంధాన్ని పెంచుతూ వచ్చింది. శ్రీమతి సుభద్రా శ్రీనివాసన్ గారు ఆ తర్వాత కూడా విశాఖ వచ్చినప్పుడల్లా యూనివర్సిటీలో గాని, జిల్లా పరిషత్ ఎదురుగా ఉండే లేడీస్ క్లబ్ ప్రాంగణంలో గాని వివిధ కార్యక్రమాల్లో రికార్డు చేసేవారు. ఆవిడ ప్రధానంగా స్త్రీల కార్యక్రమాలు చేసిన ఆంధ్ర కవయిత్రులు కవికొండల వెంకటేవారు, ఇవన్నీ సాహిత్య ప్రసంగాలే. నేను కూడా 2-3 సార్లు ఆ స్టేషన్ కు వెళ్లాను. ఆంధ్ర వచనవాంగ్మయ పరిణామం, ఏనుగుల వీరాస్వామి గారి కాశీయాత్ర గ్రంథ వైశిష్ట్యం, జాషువా కవిత్వంలో మానవతా దృక్పథం వంటి ప్రసంగాలు అక్కడ చేసినవే. 1975లో నేను అధ్యాపకురాలిగా ఆంధ్ర విశ్వ కళా పరిషత్ తెలుగు శాఖకు వచ్చాను. అప్పటికి మా తెలుగు శాఖ, ఆకాశవాణి కేంద్రం చాలా దగ్గరగా వచ్చాయి, నడిచి వెళ్లే దూరం. అప్పట్లో ఆచార్య జోగారావు గారు సాహిత్య సంచిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. ఆంధ్ర ప్రబంధ వాంగ్మయ వైశిష్ట్యము, సౌందరనందము, ఆధునిక మహాకావ్యము, భావకవిత్వ ప్రయోజనము అనే అంశాల మీద జరిగిన సంచిక కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొన్నాను. సంచిక కార్యక్రమంలో ఒకరు ప్రధాన వక్తగా ఉంటారు. మరో ఇద్దరు ఆ ప్రధాన వక్త అడిగిన ప్రశ్నలను బట్టి వారి వారి అభిప్రాయాలను సోదాహరణంగా, సోపపత్తికంగా వివరిస్తారు. చివరగా ప్రధాన వక్త చక్కని ఒక సమన్వయంతో కూడిన ముగింపుతో ఆ చర్చా కార్యక్రమం ముగిస్తారు. ఈ సంచికా కార్యక్రమంలో ఒకసారి చలం సాహిత్యం మీద ఒక కార్యక్రమం ఆకాశవాణి నిర్వహించింది. అది విశాఖపట్నం, విజయవాడ, కడప కేంద్రాలు సంయుక్తంగా చేసినది. దీనిలో విశాఖపట్నం నుండి నేను, విజయవాడ నుండి డాక్టర్ వావిలాల్ సుబ్బారావు గారు, కడప కేంద్రం నుండి డాక్టర్ ఎన్ రామచంద్ర గారు పాల్గొన్నాం. రాత్రి 10 గంటలకు ప్రసారమైంది చలం ఆధ్యాత్మిక దృష్టి అనే అంశం మీద నా ప్రసంగం. అప్పట్లో ఇది పలువురు ప్రశంసలను పొందింది. దీన్ని బ్రిడ్జ్ కార్యక్రమం అంటారు. ఒక కవి రచనల మీద వివిధ కోణాల్లో ముగ్గురు మాట్లాడడం ఒక పద్ధతి. నేను మరో ఇద్దరు సీనియర్ పరిశోధకులు కలిసి డాక్టర్ ఉమర్ అలీషా కవి గారి రచనల గురించి ఒక కార్యక్రమం చేశాం. ఉమర్ అలీషా గారి కవిత్వం గురించి డాక్టర్ బి అరుణకుమారి, ఉమర్ అలీషా గారి నాటకాల గురించి డాక్టర్ సి సూర్యకాంతం, ఉమర్ అలీషా గారి రచనల్లో స్త్రీ జనాభ్యుదయం అనే దాని మీద నేను మాట్లాడాం. ఈ కార్యక్రమం విశాఖపట్నం కేంద్రం నుండి పలుసార్లు ప్రసారం చేశారు. విశ్వనాథ పంచసతి వైశిష్ట్యము, ఆంధ్ర వాంగ్మయంలో కోకిల, దేశ భాషలందు తెలుగు లెస్స, సంగీత సాహిత్యాలు, శతాబ్దాల నాటి కవిత యక్షగానం, తెలుగువారి పెళ్లి పాటలు, చలం సాహిత్యంలో స్త్రీ, చింతాదీక్షితులు గారి లక్కపిడతలు నా సాహిత్య ప్రసంగాల్లో కొన్ని. ఇవి కాక డాక్టర్ కృష్ణకుమారి గారు స్టేషన్ డైరెక్టర్ గా ఉండగా ఆధునిక కవులు రచయితల పుట్టిన రోజులకు తప్పకుండా వారి వారి సాహిత్యాల మీద ప్రసంగాలు ప్రసారం చేసేవారు. ఆ క్రమంలో ఆమె నా చేత మునిమాణిక్య నరసింహారావు గారి కాంతం, రాయప్రోలు వారి భావకవితా సౌందర్యం, దువ్వూరి రామిరెడ్డి గారి కృషివలుడు అనే అంశాల మీద మాట్లాడించారు. శ్రీయుతులు వై గంగిరెడ్డి గారు స్టేషన్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు 2003-2004 సంవత్సరాల్లో వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అనే తెలుగువారి కోరికను గమనించి వ్యాసపీఠం అనే పేరుతో
వ్యాసము.

0: ప్రణీత పరమార్థము తెలుగువారికి తేటతల్లం చేసే బృహత్ ప్రణాళికను చేపట్టారు. ఆ ప్రణాళికలో అరణ్యపర్వం గురించి ప్రసంగించే అవకాశం నాకు లభించింది. 18 మంది సాహితీవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్కొక్క పర్వం మీద 6 ఉపన్యాసాలకు తగ్గకుండా, 10కి మించకుండా, క్రమం తప్పకుండా ప్రతి గురువారం 9 గంటలకు ప్రసారం చేశారు. అదొక మహాయజ్ఞంలా సాగింది. అరణ్యపర్వంలో భారత కథతో పాటు నలకథ, రామకథ, పతివ్రత కథ, సావిత్రి కథ వంటి రసమయమైన కథలు కూడా ఉన్నాయి. నా ఉపన్యాసాలను విన్న మా గురువులు వాటిని అక్షర రూపంలో పెట్టమ్మా అన్నారు. శ్రీ గంగిరెడ్డి గారు అచ్చు వేసుకోవడానికి అనుమతినే కాదు, ఆ వ్యాసపీఠానికి ఒక చక్కటి పీఠికను కూడా అందించారు. ఆకాశవాణి సౌజన్యంతో ఆ పుస్తకావిష్కరణ శ్రీమతి ప్రయాగ వేదవతి గారి అధ్యక్షతన విజయవంతంగా జరిగింది. అప్పట్లో అసలు రేడియో వారికి ఒక పత్రిక ఉండేది. అందులో ఆ నెలలో ప్రసారమైన మంచి ఉపన్యాసాలను ప్రచురించేవారు. ఆ పత్రిక పేరు వాణి. నా వ్యాసం ఒకటి అందులో ప్రచురింపబడినట్లు గుర్తు. ఆకాశవాణి విశాఖపట్టణం నుండి సుప్రసిద్ధ కథకులు భరాగో, గండికోట బ్రహ్మాజీరావు, ద్విభాష్యం రాజేశ్వరరావు, బలివాడ కాంతారావు గారు వంటి వారి కథలు వారి స్వరాల్లో వినబడేవి.
1: ఇక్కడ కథల విషయంలో మరో విషయం చెప్పాలి. 2000 సంవత్సరంలో శ్రీయుతులు కెవి రావు గారు ప్రోగ్రామ్ హెడ్గా ఉండగా చెన్నై సూరి గారి నీతి చంద్రికలోని 18 కథలను సరళమైన భాషలో సంక్షిప్తంగా వ్రాయించారు. మంచి వాచకం గల వారిచి చదివించి ప్రసారం చేశారు.
0: ఈ మధ్య కాలంలో గిరిజనుల జీవితాన్ని చిత్రిస్తూ చింతకింది శ్రీనివాసరావు గారు కథలు అదే రీతిలో ప్రసారమయ్యాయి. ఆకాశవాణి చేసిన మరో గొప్ప ప్రయోగం బహుజనాదరణ పొందిన నవలలను చదువుకోలేని శ్రోతల కోసం రేడియో ప్రసారం చేయడం. శ్రీతులు గొల్లపూడి మారుతీరావు గారు ముప్పాళ రంగనాయకమ్మ గారి బలిపీఠం అనే నవలను, ఎద్దనపూడి సులోచనారాణి గారి సెక్రటరీ నవలను ధారావాహికంగా రేడియోలో ప్రసారం చేయడానికి వీలుగా రూపొందించారు. ఈ 2 నవలలు విజయవాడ స్టేషన్ నుండి ప్రసారం అయ్యాయి. అప్పట్లో ఈ కార్యక్రమం శ్రోతల్ని ఎంతగానో ఆకట్టుకుంది. నేటికీ నవలలను రేడియోలో ప్రసారం చేయడంలో రేడియో తనదైన ప్రత్యేకతను తాను నిలుపుకునే ఉంది. నాటక ప్రక్రియకు ఆకాశవాణి అందించే ప్రోత్సాహం అంతులేనిది. రేడియో నాటక వారోత్సవాలు, జాతీయ నాటక కార్యక్రమాలు దీనికి మంచి ఉదాహరణలు. ఇవే కాక ప్రాచీన పద్య నాటకాల్లోని పద్యాలు వినిపించడం, బుర్రకథలు, హరికథలు ఆకాశవాణిలో ప్రచారం చేయడం ఇప్పటికీ కొనసాగుతోంది. జానపద కళారూపాలను, జానపద గేయాలను ప్రసారం చేయడం సాహిత్య పోషణలో భాగమే కదా. ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు విజయవాడ ఆకాశవాణిలో సాహిత్య కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలో 1 గంట వ్యవధిలో ఎవరైనా అష్టావధానం చేయగలిగితే అవకాశం ఇస్తామన్నారు. డాక్టర్ ప్రసాదరాయ కులపతి గారు ముందుకు వచ్చి 45 నిమిషాలలో అష్టావధాన కార్యక్రమాన్ని అవలీలగా అద్భుతంగా పూర్తి చేశారు. అప్పట్లో ఈ సాహిత్య కార్యక్రమం తెలుగునాట ఇంటింటా వార్తగా ప్రసిద్ధికెక్కింది. ఇప్పటికీ విశాఖపట్నం కేంద్రం కవన విజయం అనే పేర వారం వారం ఒక సమస్యను ఇచ్చి శ్రోతల నుండి సమస్యా పూరణాలను ఆహ్వానించి ఆయా పూరణ పద్యాలను ప్రసారం చేస్తున్నది. సకృత్తుగా దత్తపదులు కూడా ఈ కార్యక్రమంలో నిర్వహిస్తారు. ఆకాశవాణి పద్య సాహితికి ఇచ్చే ప్రోత్సాహానికి ఇది మంచి నిదర్శనం. ఆకాశవాణి సాహిత్య సేవా విభాగాల్లో పుస్తక సమీక్ష కార్యక్రమాలు నిర్వహించడం కూడా చెప్పుకోవాలి. కథా సంపుటులు, కావ్యాలు, నాటకాలు, నవలలు కొత్తగా ఆవిష్కరించబడినప్పుడు ఆకాశవాణికి రచయిత 2 కాపీలు సమీక్షార్థం అని వ్రాసి పంపితే యథావకాశాన ఆ పుస్తకాలను సమర్థులైన వారి చేత సమీక్ష చేయించే పద్ధతి ఉండేది. ఆ సమీక్ష విని శ్రోతలు పుస్తకాలు కొనుక్కునేవారు. ఆంధ్ర కావ్యాలను పెక్కింటిని ఆంగ్లీకరించి ప్రచురించిన అమెరికా వాసి ఆచార్య వెల్చేర్ నారాయణరావు గారిని అమెరికాలో శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆఫ్ నార్త్ అమెరికా స్థాపించి అన్నమాచార్య సాహిత్యాన్ని ప్రచారం చేసిన డాక్టర్ సొంటి శారదాపూర్ణ గారిని, అమెరికాలో ఆంధ్ర సాహిత్య పోషకులుగా ఉంటూ హాస్య కథకులైన శ్రీ చిట్టెన్రాజు గారిని ఆకాశవాణి శ్రోతలకు పరిచయం చేసే అవకాశం నాకు లభించింది. తెలుగు సాహిత్య రంగంలో తమ జీవిత చరిత్రలు వ్రాసుకున్న ప్రముఖుల రచనలను శ్రోతలకు పరిచయం చేసే చక్కని కార్యక్రమం విశాఖపట్టణ కేంద్రం నిర్వహించింది. కళాప్రపూర్ణులు దువ్వూరు

0: శ్రీ వెంకటరమణ శాస్త్రి గారిది, జాషువా గారిది నేను పరిచయం చేశాను. ఆకాశవాణిలో ప్రసారం చేసిన నాటికలను, రూపకాలను సంపుటులుగా ప్రచురించేవారు. సంగీత రూపకాల మీద డాక్టర్ మంగళగిరి ప్రమీలాదేవి గారు పరిశోధన చేశారు. ఆకాశవాణిలో ప్రసారం చేసిన తమ భాషా సాహిత్యోపన్యాసాలను పుస్తక రూపంలో ప్రచురించిన వారిలో నాకు తెలిసినంతలో ఆచార్య పింగళ్ లక్ష్మీకాంతం గారు ప్రథములు. నా రేడియో ప్రసంగాలు అనే పేర వారు ప్రచురించారు. ఆ తర్వాత ఆచార్య దొనప్ప గారు తమ భాషా సాహిత్య హరికథా సంబంధి ఉపన్యాసాలను ఆకాశ భారతి అనే పేర అచ్చువేశారు. గుంటూరులో ఆచార్య గంగప్ప గారు కూడా వారి ప్రసంగాలను అచ్చువేసినట్లు విన్నాను. నేను సైతం అన్నట్లుగా నా రేడియో ప్రసంగాలను మలయమారుతం అనే పేర 2011లో అచ్చువేసుకున్నాను. ఈ పుస్తకాన్ని నేను శ్రీమతి సుభద్రా శ్రీనివాసన్ గారికి అంకితమిచ్చాను. ఈ పుస్తకానికి శ్రీయుతులు గొల్లపూడి మారుతీరావు గారు, శ్రీమతి ప్రయాగ వేదవతి గారు చాలా విలువైన అభిప్రాయాలు రాశారు. నేను నా భారతోపన్యాసాలు భారతవాణి పేర 2004లోనూ, మలయమారుతం 2011లోనూ ప్రచురించి ఆకాశవాణితో నాకు గల అనుబంధాన్ని లోకానికి తెలియచెప్పాను. ఆకాశవాణి స్వరపధామైనట్టుది. గాయకుల, కవుల, నటుల, ఉపన్యాసకుల కంఠస్వరాన్ని వారి వారి స్వరపేటికల నుండి స్వీకరించి జాగ్రత్త పెట్టి భావితరాలకు అందిస్తున్నది. శ్రీ నండూరి సుబ్బారావు గారు, శ్రీమతి శారదా అశోకవర్ధన్ గారు, రేడియో అన్నయ్య అక్కయ్యలు ఎప్పటికీ చిరంజీవులే. ఇన్ని చెప్పినా శ్రీ ఉషశ్రీ గారి రామాయణ భారత ప్రవచనాలు నేటికీ చెవుల్లో నినదిస్తూ ఉంటాయి. ఏమైనా ఆకాశవాణి జ్ఞాపకాలు అపురూపమైనవి. ఒకప్పుడు ఆకాశవాణి కార్యక్రమాలు వింటూ, పనులు చేసుకుంటూ, సమయాన్ని వినియోగించుకుంటూ విజ్ఞానవంతులమయ్యాము. 90 సంవత్సరాలుగా నిర్విరామంగా ఆకాశవాణి జ్ఞానవాణిగా సేవలందించింది. ఆకాశవాణితో నా అనుబంధాన్ని ఆనందంగా నెమరు వేసుకునే అవకాశం ఇచ్చిన విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రం వారికి నా ధన్యవాదాలు. త్వరలో శతాబ్ది ఉత్సవాల వైపుగా ప్రయాణిస్తున్న ఆకాశవాణికి జయజయలు. నమస్కారం.
1: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి ఈ కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా సాహిత్య సేవలో ఆకాశవాణి అనే అంశంపై ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లో 9,400 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడంలో రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రానున్న 24 గంటల పాటు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. రాయ్పూర్ వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య IPL క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తెలంగాణను తయారీ కేంద్రంగా నిలపడం, రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లో 9,400 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మాట్లాడుతూ, దేశం ప్రస్తుతం రిఫార్మ్స్ ఎక్స్ప్రెస్ వేగంతో ముందుకు సాగుతోందని, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనలో కొత్త పుంతలు తొక్కుతోందని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ఏర్పడే ఇంధన సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోందని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రస్తుత తరుణంలో ఇంధనాన్ని పొదుపుగా వాడటం ఎంతో అవసరమని, దీనివలన విదేశీ మారక ద్రవ్యం ఆదా అవ్వడమే కాకుండా అంతర్జాతీయ ఘర్షణల ప్రభావం మనపై తక్కువగా ఉంటుందన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో భారత్ నేడు ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని ప్రధాని వెల్లడించారు. తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసేందుకు కేంద్రం మరింత వేగంతో పనిచేస్తుందని హామీ ఇచ్చారు. సుమారు 1,700 కోట్ల రూపాయలతో వరంగల్లో నిర్మించిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రధానమంత్రి ప్రారంభించారు. దేశంలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన మొదటి పీఎం మిత్ర పార్కు ఇదే కావడం విశేషం. వ్యవసాయం, దారం, కర్మాగారం, ఫ్యాషన్, విదేశీ మార్కెట్ అనే 5F సూత్రంతో వస్త్రరంగాన్ని బలోపేతం చేస్తామని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
3: జబ్ భారత్ దునియాకి బహుత్ బడి ఇకానమీ థా, వస్త్ర ఉద్యోగ్ కి బహుత్ బడి భూమికా థీ. వారంగల్ కా పిఎం మిత్ర పార్క్ దేశ్ మే టెక్స్టైల్ క్రాంతి కో గతి దేగా. పిఎం మిత్ర పార్క్ మే లగ్నే వాలి యూనిట్స్ కో కేంద్ర సర్కార్ కి యోజనాహో కా భీ పూరా లాభ మిలేగా. ఉనే కేంద్ర సర్కార్ కి పిఎల్ఐ స్కీమ్ సే భీ మదద్ మిలేగీ. యానీ ఇస్ టెక్స్టైల్ పార్క్ సే బడీ సంఖ్యా మే రోజ్గార్ కా నిర్మాణ్ హోగా.
2: అలాగే గుడేబెల్లూరు మహబూబ్ నగర్ జాతీయ రహదారి 4 లైన్ల విస్తరణ, జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా అభివృద్దికి శంకుస్థాపన చేశారు, కాజీపేట విజయవాడ రైలు మల్టీ ట్రాకింగ్ కారిడార్, కాజీపేట బైపాస్ లైన్లతో పాటు హైదరాబాద్లో కొత్తగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ పెట్రోలియం ఆయిల్ లూబ్రికెంట్స్ టెర్మినల్ను ప్రధాని జాతికి అంకితం చేశారు. దేశవ్యాప్తంగా తలెత్తే వరదలు వడగాలుల పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన దేశంలోని ప్రస్తుత పరిస్థితులు, ముందస్తు సన్నద్ధతపై సమీక్షించారు. ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టం తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల సంసిద్ధత, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, వనరుల సమీకరణ, వివిధ విభాగాల మధ్య సమన్వయంపై అమిత్ షా చర్చించారు. తమిళగ వెట్రకళగం టీవీకే వ్యవస్థాపకుడు సి జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన వేడుకలో ఆ రాష్ట గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. విజయ్తో పాటు మరో 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సి జోసెఫ్ విజయ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా అభినందనలు తెలియజేశారు. న్యూఢిల్లీ వేదికగా ఈ నెల 31న 4వ భారత్ ఆఫ్రికా ఫోరం సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సుకు ఆఫ్రికా ఖండంలోని వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు హాజరుకానున్నారు. శిఖరాగ్ర భేటీకి ముందుగా మే 28న ఉన్నత అధికారుల సమావేశం, 29న విదేశాంగ మంత్రుల చర్చలు జరగనున్నాయి. ఆర్థిక అభివృద్ది, వాణిజ్యం, రక్షణ, భద్రత, కీలక ఖనిజాలు, ఇంధనం, అంతరిక్షం వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. సేవా ఆధ్యాత్మికత, సామాజిక పరివర్తనలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో ఈ రోజు జరిగిన 45వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. అనంతరం సభనుద్దేశించి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, రాజకీయ వ్యవస్థల కంటే సామాజిక భాగస్వామ్యమే అత్యంత శక్తివంతమైనదని, దేశ నిర్మాణానికి ఇది ఎంతో కీలకమని పేర్కొన్నారు. పర్యావరణ బాధ్యత, యువత సాధికారిత, అంతర్గత శ్రేయస్సు ద్వారా వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలని, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో ఆధ్యాత్మిక కేంద్రాల పాత్ర కీలకమని పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడంలో రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన ఒక కార్యక్రమంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రచించిన 2 పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, భారతీయ సమాజం వ్యవస్థల పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని విజయవంతంగా నిలబెట్టుకుంటుందని అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా తమను రక్షించడానికి రాజ్యాంగం ఉందని, హక్కులకు భంగం కలిగితే కోర్టులు ఖచ్చితంగా స్పందిస్తాయన్న భరోసా నేడు ప్రతి పౌరుడిలోనూ కనిపిస్తోందని అమిత్ షా పేర్కొంటూ,
4: 1947 से लेकर आज तक इस देश में पार्लियामेंट के माध्यम से और विधानसभाओं के माध्यम से जितने भी परिवर्तन हुए और बहुत अच्छे तरीके से हमने परिवर्तन किए हैं. पूरे देश की जनता में एक प्रकार से विश्वास है कि मुझे अन्याय होगा तो संविधान जाग रहा है, मेरे अधिकारों पर आघात होगा तो न्याय के द्वार खुले हैं, और कहीं पर भी कमजोर व्यक्ति की आवाज को दबाया जाएगा तो न्यायालय में आवाज जरूर सुनी जाएगी. और
2: భారత నావికాదళం పశ్చిమ నౌకాదళ కమాండ్ తదుపరి ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్ నియమితులయ్యారు. ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ కమాండ్ అరేబియా సముద్రంలోని కీలక సముద్ర మార్గాలను, దేశ పశ్చిమ తీర రక్షణను పర్యవేక్షిస్తుంది. సంజయ్ వాత్సాయన్ ప్రస్తుతం నౌకాదళ వైస్ చీఫ్గా సేవలందిస్తున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిదైన సోమనాథ్ క్షేత్రం పునర్నిర్మాణం

0: జరిగి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న సోమనాథ్ అమృత్ పర్వ్ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హాజరుకానున్నారు. కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యావరణ పరిరక్షణలోనూ ఈ ఆలయం రికార్డులను సృష్టిస్తోంది. దేశంలోనే మొట్టమొదటి కర్బన ఉద్గార రహిత ఆలయంగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీఎల్ 2026లో భాగంగా రాయ్పూర్ వేదికగా ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బెంగళూరు తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. మరోవైపు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రానున్న 24 గంటల పాటు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. పశ్చిమ రాజస్థాన్లో రానున్న 4-5 రోజుల పాటు రాత్రి సమయాల్లోనూ ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతాయని పేర్కొంది. వాయువ్య భారతంలో రానున్న వారం రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు క్రమంగా పెరిగే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. మరోవైపు కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో రానున్న 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 2-3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ సహా ఈశాన్య భారతం, ఆండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జార్ఖండ్, లక్షద్వీప్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. భారత్ 44 ఏళ్ల తర్వాత తొలిసారి ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యమిస్తోంది. గుజరాత్లోని గాంధీనగర్లో రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రతిష్టాత్మక క్రీడా పోటీ ఈ నెల 17న ముగుస్తుంది. 28 దేశాల నుండి 180 మంది అథ్లెట్లు ఈ పోటీలో పాల్గొంటున్నారు. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్ అర్హత సాధనలో ఈ ఛాంపియన్షిప్ కీలక పాత్ర పోషించనుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లో 9,400 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడంలో రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రానున్న 24 గంటల పాటు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. రాయ్పూర్ వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తల ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, దేశభక్తి గీతం వింటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొద్ది క్షణాల్లో సమాచార్ సంధ్య, హిందీలో వార్తా ప్రసారం, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆవారా ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజ స్వీయ సంగీత సారథ్యంలో తన్వితో ఆలపించిన గీతం. గీత రచన వెన్నెల కంటే.

చిత్రతరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమం తర్వాత జగదేక వీరుడు అతిలోక సుందరి, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం గానం, గీత రచన వేటూరి.

కార్యక్రమంలో చివరిగా నా ఆటోగ్రాఫ్ ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సుమంగళి గానం.

మీరింతవరకు చిత్రతరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: This is Akashvani, the news read by Reshma Tiwari. Prime Minister Narendra Modi addressed a massive gathering at the parade grounds in Hyderabad today, marking a significant push for the BJP in Telangana. Speaking to thousands of supporters who had travelled from across the state, the Prime Minister began his address in Telugu, extending heartfelt greetings to the people of Telangana and acknowledging the vibrant energy of the crowd. The Prime Minister drew parallels between the political shifts in other states and the current atmosphere in Telangana. He noted that people across India are increasingly placing their trust in the BJP's model of development and good governance, citing the party's performance in Assam and Puducherry as clear signs of a changing political landscape. He specifically referred to the BJP's recent rise in Bengal as a historic democratic shift that has captured the nation's attention. In a sharp critique of the opposition, the Prime Minister accused the Congress Party of fostering corruption, dynastic politics, and the misuse of national institutions. He claimed that the TMC had adopted these wrong practices and developed dictatorial models that stifle progress. However, he emphasized that when an ideology is rooted in national interest, no force can stop its momentum. Mr. Modi asserted that the political shifts witnessed from Assam and Bengal to Odisha indicate that family-run governments are being rejected by the people. Turning his focus to the state's future, the Prime Minister declared that the next government in Telangana would be led by the BJP, stating that citizens are fed up with the current political alternatives. Highlighting recent progress, Mr. Modi noted that development projects worth 9,400 crore rupees were inaugurated today, including the Zahirabad Industrial Area and the PM Mitra Textile Park in Warangal, both aimed at boosting employment and supporting cotton farmers. The Prime Minister also issued a passionate call for national economic resilience. He urged citizens to help conserve foreign exchange reserves by reducing the consumption of imported fuel through the use of public transport and carpooling. Union Home Minister Amit Shah today reviewed the country's preparedness to deal with possible floods and heatwave conditions. Chairing a high-level meeting in New Delhi, Mr. Shah assessed the readiness of central government agencies, reviewed early warning systems, resource deployment and inter-agency coordination to ensure zero loss of life and minimal loss of property. In Uttar Pradesh, Chief Minister Yogi Adityanath today expanded his cabinet with six BJP leaders taking oath as ministers. Additionally, two ministers of state were elevated and assigned independent charge. Governor Anandibeen Patel administered the oath of office and secrecy at a ceremony held at Jan Bhavan in Lucknow. India and Trinidad and Tobago have signed 8 agreements in sectors including tourism, healthcare, infrastructure and Ayurveda during External Affairs Minister S. Jaishankar's 2-day visit to the Caribbean nation. Ministry of External Affairs in a statement said MOUs were signed between the two sides for solarization of Trinidad and Tobago's Ministry of Foreign and CARICOM Affairs building, vector control, infrastructure upgrade of Nelson Island, where the Indian immigrants were stayed initially, and for setting up of an Indian chair on Ayurveda at the University of the West Indies. In Pakistan, 15 security personnel were killed and several others injured in a suicide attack at a police post in Restib, Khyber Pakhtunkhwa province. Police said the attack took place yesterday when security personnel opened fire on an explosive-laden vehicle approaching the police post, triggering a massive blast. In shooting, Indian pair of Neeru Dhanda and Vivan Kapoor secured a bronze medal in the trap mixed team event as India concluded its campaign on a positive note at the ISSF World Cup shotgun in Almaty, Kazakhstan today. India is set to host the prestigious 2026 Asian Weightlifting Championships in Gandhinagar, Gujarat from tomorrow, marking the country's first time hosting the event in 44 years. The sporting event will conclude on the 17th of this month. Around 180 athletes from 28 countries will compete in one of Asia's biggest weightlifting events of the year. And that is the end of this news bulletin.
1: Press. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయరేకుల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ శ్రీ చుండూరు మాణిక్యారావు. అనంతరం వినియోగదర్శిని, ఈకేవైసీ మోసాలు మరియు రక్షణ చర్యల అంశంపై డాక్టర్ కె శ్రీపతి గారు అందించే వివరాలు వింటారు. 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్. ఉదయం 9:00 కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో శ్రీ ఎం సుధాకర్ గారి గాత్రం వింటారు. 9:30 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 10:00 ప్రాంతీయ వార్త విభాగం వారి ప్రాయోజిత కార్యక్రమం, అనంతరం రావోయే అతిథి. ఉదయం 11:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు మే 11వ తేదీన గుజరాత్లోని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం యొక్క 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జరిగే సోమనాథ్ అమృత పర్వం కార్యక్రమంలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 12:40 కార్మికుల కార్యక్రమం. పని ప్రదేశాలను బట్టి కార్మికులకు వచ్చే COPD సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశంపై డాక్టర్ శ్రీ కంటి రఘు గారితో పరిచయ కార్యక్రమం. అనంతరం సీపురు కథానిక వింటారు, రచన పి సత్యవతి. 12:30 ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వడదెబ్బకు ప్రథమ చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశంపై డాక్టర్ జి మారుగారితో పరిచయ కార్యక్రమం. 6:30 పల్లెసీమలు, రొయ్యలు పీతల వ్యర్థాల నుంచి తయారు చేసే ఉప ఉత్పత్తులు, ఈ అంశంపై కుమారి కె కుముద గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాల, వేసవిలో నువ్వు పంట సాగులో మెళకవులు, నిర్వహణ డాక్టర్ MBGS కుమారి గారు, ఆగ్రో ప్రధాన శాస్త్రవేత్త యలమంచిలి అనకాపల్లి. ఈ కార్యక్రమం విశాఖపట్నం కేంద్ర సమర్పణ. రాత్రి 7:45 వికసిత భారత్, కోకో పంట అభివృద్ధికి ప్రభుత్వ కార్యక్రమాలు, ఈ అంశం గురించి కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి మాధవీలత గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. రాత్రి 8:00 హ్యాపీ ఫ్యామిలీ నాటిక వింటారు, రచన శ్రీ RCV సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ అబ్దుల్ కుద్దుస్. రాత్రి 8:15 90 వసంతాల ఆకాశవాణి, ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. 9:30 నవరస్ ఉర్దూ కార్యక్రమం. రాత్రి 10:00 అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. రాత్రి 11:10 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆశయ శుద్ధి లేని జీవితం, చుక్కాని లేని నావు వంటిది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం రాత్రి 11:13 దాటి 54 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్పై మొదటి ప్రసారం ప్రారంభం. అప్పటి వరకు ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. నమస్కారం.

0: వసంత గీతం.
1: పబ్బుల్లో పర్సులు మాయం, మర్డరు ఖాయం.
2: This is Spare Mic Testing, 5 hours, 3 minutes, 50 seconds. Thing is over.

హలో హలో, దిస్ ఇస్ స్టాక్ స్టూడియో. 19:38